0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనము ధనమును కోల్పోయిన తిరిగి ఎన్నో మార్గముల నుండి దానిని మనము సంపాదించవచ్చు.
1: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ బై వన్ వే ఆర్ అదర్ యూ కెన్ గెట్ ఇట్ బ్యాక్, రీ ఎర్న్ ఇట్.
0: పునర్మిత్రం, స్నేహితుణ్ణి కోల్పోతేమా? ఎంతమందియో స్నేహితులను మనం సంపాదించుకోవచ్చు.
1: If you have lost a friend, you can have many more.
0: Punar patni, bhaaryanu manam kolipothema tirigi rendu vivaham aadavachchu.
1: If wife is gone or dead, one can remarry.
0: Punar mahi, bhoomini kolipoyina తిరిగి ఏదో ఒక విధమైన అవస్థలకు పాలై తిరిగి ఆ భూమిని మనము సంపాదించుకునవచ్చు.
1: ఇఫ్ ద ల్యాండ్ ఆర్ ప్లాట్ ఈజ్ లాస్ట్ బై వన్ వే ఆర్ అదర్ విత్ సమ్ డిఫికల్టీస్, హౌఎవర్ యూ కెన్ రీగెయిన్ ఇట్.
0: నా శరీరం పునః మన మానవ శరీరమునే కోల్పోయినా తిరిగి మనకు లభ్యం కాదు. ఎన్ని ప్రయత్నములు చేసినప్పటికీ, ఎన్ని విధమైన సాధనలు జరిపినప్పటికీ ఆ శరీరమే తిరిగి మనకు లభ్యం కాదు.
1: When the body is lost, no matter any number of attempts you make, you cannot get it back.
0: కనుక మానవ జీవితము చాలా దుర్లభమైనటువంటి.
1: Human life is the rarest of all.
0: చాలా పవిత్రమైనటువంటిది.
1: It is highly sacred.
0: సౌజన్యమైనటువంటిది.
1: It's so beautiful.
0: సౌశీల్యమైనటువంటిది.
1: It's one that's precious.
0: ఇట్టి శరీరమును మనము శమలకూర్చైనప్పుడును కాపాడుకోవటం మానవుని యొక్క కర్తవ్యం.
1: It is the responsibility of every human being to sustain the human body.
0: సమస్త సంకల్పములను చేకూర్చుకోవాలన్న దేహము చాలా అవసరము.
1: To have all kinds of experiences, body is very essential.
0: Dehame lekundina etti chinna karyamulaina kodunu manamu sadhinchalemu.
1: Without this body, we cannot accomplish any simple task.
0: Kanuka danakanaka vastu vahanaadulu kante manaku ee shariramae chaala viluvainatundi.
1: More than the wealth, comforts and conveniences, human body is most precious.
0: కాన ఈ శరీరమును సరైన మార్గములో అనుభవించి, సరైన మార్గములో ప్రవేశపెట్టి దీనిని సార్థకం గావించుకోవాలి.
1: అండ్ హెన్స్ ఇట్ ఇస్ ఎసెన్షియల్ టు మెయింటైన్ దిస్ బాడీ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ప్రాపర్ వే అండ్ ఇన్ ఎ సేక్రెడ్ వే.
0: గడచిన రాత్రి పగలనైనను మనం సాధించలేము.
1: ద డే అండ్ ద నైట్ పాస్డ్ ఆఫ్ విల్ నెవర్ కమ్ బ్యాక్.
0: సముద్రంలో పరిపూర్ణంగా లీనమైనటువంటి ఒక గంగను తిరిగి ఒక చుక్కైన కూడా మనం తెచ్చుకునేదేము.
1: ద మూమెంట్ ద గంగస్ మర్జెస్ ఇన్ ఓషన్ యు కెనాట్ కలెక్ట్ సింగిల్ డ్రాప్ అగైన్.
0: బాగా నమలి మింగినటువంటి ఒక ఫలమును తిరిగి ఫల రూపంలో మనము సాధించలేము.
1: వెన్ వన్స్ ఫుల్లీ రైపెన్ అండ్ డ్రాప్స్ ఆఫ్ యు కెనాట్ గెట్ ఇట్ అగైన్ ద మెచ్యూర్ ఫ్రూట్.
0: కనుక గడిచిపోయినటువంటి యొక్క మానవ జీవితమును ఎన్ని ప్రయత్నములు సాధించినప్పటికీ దానిని మనం పొందలేము.
1: సో వెన్ వన్స్ ద లైఫ్ ఇస్ గాన్, ఎనీ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ విల్ నెవర్ రివైవ్ ద బాడీ.
0: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
1: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ద వెల్త్ ఆఫ్ ద వరల్డ్.
0: ధనమునకు ఎవరు వెలిపిస్తున్నారు?
1: Who attaches value to money?
0: Diamond ki evaru viluvistunnaru?
1: Who attaches value to the diamond?
0: Bangaru ki evaru viluvistunnaru?
1: Who gives value to gold?
0: Land ki evaru viluvistunnaru?
1: Who attaches value to land?
0: Annitiki ni viluvichetunti vaadu manavude.
1: It is only the man who values them.
0: Manavude lekunna deeniki viluva ekkada perugutundi? Evaru ivvagalaru?
1: When there is no man, all these are valueless.
0: Kanuka manava jeevitamu chaala durlabhamainatundi.
1: And hence, it's very rare that one has this human life.
0: దీనిని పురస్కరించుకునియే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నది వేదం.
1: సో వేద డిక్లేర్స్ of all of the lives and the creatures in this universe, human life is rarest.
0: మానవత్వములో సాధించవలసినటువంటి ఎన్నియో ఉన్నవి.
1: In this human life there are many things to be accomplished.
0: మానవత్వం కంటే అతని యొక్క ప్రాణం మరింత విలువైనటువంటిది.
1: More than the body, the life is more important.
0: కానీ కొన్ని సమయం నందు ప్రాణమైనను త్యాగం చేసి మనం సాధించవలసినటువంటి కార్యములను సాధించడానికి పనుకుంటాం.
1: However, there are certain tasks for which we have to be prepared to sacrifice our life.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Manava deham yokka viluvanu manamu gurtinchukovatam athyavasaram.
1: It's most essential that we know the value of the human body.
0: Manavatvamlo unnatundi divyatvanni kaapadeetundidi ee yokka dehame.
1: It is the body that protects, holding the divinity within.
0: Viluvaneni ఇనుప పెట్టే ఈ దేహము.
1: హ్యూమన్ బాడీ ఇస్ అన్ ఐరన్ సేఫ్ విచ్ హెస్ నో వాల్యూ.
0: పెట్టెలో నగలు పెట్టినట్టు,
1: జస్ట్ యాజ్ యూ కీప్ జ్యూవెల్స్ ఇన్ అన్ ఐరన్ సేఫ్,
0: దేహమందు విలువ దేహుడు ఉండేను సుమా.
1: విదిన్ దిస్ బాడీ ఈస్ ప్రెసెంట్ ద డివినిటీ. హై
0: ఈ దేహమునందు సద్గుణములు, సత్ప్రవర్తనలు, సదాలోచనలు, సచ్చింతనలు, ఇలాంటి విలువైనటువంటి గుణములు ఇందులో దాచుకుని ఉన్నాము.
1: విదిన్ దిస్ బాడీ దే ఆర్ హైలీ వాల్యుబుల్ జ్యూవెల్స్ like good feelings, good thoughts, good sentiments and so on.
0: ee viluvainaatundi gunamulnu manam kolipothema tirigi manam sadhinchalemu.
1: When once these highly valuable sacred virtues are gone, you can never get them back.
0: ee gunamulu vallane manavatvamunaku vilu vachindi.
1: In fact, human life has got a value because of these virtues.
0: ee daya, prema, sahanamu, sanubhuti, tyagamu, ityadi manavata gunamulu undatam chetane manavatvamunaku goppa viluvu yerpadindi.
1: The human life is highly valuable because of the qualities like compassion, love, forbearance, sacrifice and so on.
0: కానీ ఈనాటి మానవుడు ఈ హ్యూమన్ వాల్యూ అంటే మానవతా విలువలు అంటే ఏమిటో ఏ మాత్రమూ అర్థం చేసుకోలేకపోతున్నాడు.
1: మోడర్న్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ దీస్ హ్యూమన్ వాల్యూస్.
0: ఈ దేహం అనే గడియారం నందు,
1: దిస్ బాడీ విచ్ ఇస్ ద క్లాక్,
0: సంవత్సరం అనేటువంటి యొక్క గంటల ముందు ఉంటుండాలి.
1: అండ్ దేర్ వీ ఫైండ్ ది ఇయర్,
0: నెలలు అనేటువంటి నిమిషాల ముందు ఉంటుండాలి.
1: అండ్ వీ ఫైండ్ ద హ్యాండ్ దట్ రిప్రజెంటింగ్ ద మినిట్స్,
0: దినములు అనేటువంటి సెకండ్ ముందున్నాయి.
1: అండ్ దే ప్రెజెంట్ ద సెకండ్ హ్యాండ్ రిప్రజెంటింగ్ ద మూమెంట్.
0: ఈ మూడు ముందు కూడా చక్కగా తిరుగుతున్నది, కానీ దీని యొక్క వ్యవస్థను ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నారు మానవులు.
1: హ్యూమన్ బాడీ ఇస్ ద క్లాక్ విత్ దీస్ త్రీ హ్యాండ్స్ సింబలైజింగ్ మంత్స్, అవర్స్ అండ్ ద సెకండ్స్. బట్ వి ఆర్ నాట్ అవేర్.
0: గంట గన్ గన్ అని కొడుతుంది.
1: Every hour we hear the sound.
0: ఎప్పుడు ఈ దేహమును వీడిపోదు ఎవరు గుర్తించుకోలేరు.
1: When this body drops off, we do not know.
0: కనుక మనము దీన్ని సరైన మార్గంలో మనం వినియోగించుకోవాలి.
1: And hence it is appropriate to make use of it in a proper way.
0: మానవుని యొక్క దీర్ఘ ప్రయాణమునకు దేహం ఒక నిజమైనటువంటి యొక్క పనిముట్టు.
1: In this long life sojourn, body is an instrument.
0: ఇటువంటి ప్రధానమైన పనిముట్టును మనము సక్రమంగా ఉపయోగపెట్టుకునకున్నా చాలా మనము మధ్య మార్గంలో అనేక అవస్థలకు గురి అవుతాం.
1: ఇఫ్ వీ డూ నాట్ మేక్ ద ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ బాడీ ఎ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ వీ హ్యావ్ టు సఫర్ ఆన్ అవర్ వే.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి గుణములకు కొంతవరకు మనం విచారణ చేయాలి.
1: సో వీ హ్యావ్ టు ఎంక్వైర్ డీప్ ఎనఫ్ ఇన్ టు దిస్ హ్యూమన్ వాల్యూస్.
0: దివ్యత్వం అంటే ఏమిటి?
1: What is divinity?
0: Pavitram ante emiti?
1: What is sanctity?
0: Nirittam ante emiti?
1: What is that?
0: Nischalam ante emiti?
1: What is the steadiness?
0: Nisvartham ante emiti?
1: What is selflessness?
0: Aneetundi vishayalle manam gurtinchukolekapothunnam.
1: We are not able to recognize these valuable things.
0: Kaani ee naati manavudu ee viluvainaatundi shariramanu swartha saprayojanamulakai vinivoginchukuntunnam.
1: But man today is making use of his body for selfishness and selfish interest.
0: కానీ భగవంతుడు ఈ శరీరం అందించటము స్వార్థ సప్రయోజనములకు మాత్రమే కాదు.
1: But God has not given this body only for selfish
0: purposes.
1: The body is gifted to render service.
0: నిన్ను నీవు రక్షించుకోవటమే కాకుండా నీ తోటి మానవులను కూడా నీవు రక్షించడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: You have to determine to take care of yourself and also to serve the neighborhood.
0: పరోపకార నిమిత్తమై మనం ప్రాకులాడినప్పుడే మన స్వార్థం కూడా అందులో ఒక భాగంగా ఇమిడి ఉంటుంది.
1: Though we lead our life selflessly, however, there is an element of selfishness there.
0: కాని ఈనాటి మానవుడు పరోపకార్థం అంటే ఏమిటో ఏమీ తెలియనటువంటి వాడిగా ఉన్నాడు.
1: The modern people have no idea what service is.
0: 18 పురాణముల యొక్క సారమును కూడాను రెండు వాక్యములో ఇమిడ్చి పెట్టారు.
1: The essence of 18 epics is depicted in two sentences.
0: Help ever, hurt never.
1: Help ever, ఇతరులకు
0: నీవు సహాయం చేసే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు అందించాడు భగవంతుడు.
1: God has gifted this body to help others.
0: కానీ ఈ సహాయం అంటే ఏమిటో వీడు ఏమాత్రం అర్థం చేసుకోవటం లేదు.
1: We are not understanding what a help is.
0: నిరంతరం కూడా స్వార్థము స్వార్థము స్వార్థము.
1: All the time we are drowned in selfishness.
0: ఏ పని చేసినా స్వార్థమే.
1: Anything that we do.
0: ఏ తలంపు తలంచినా స్వార్థమే.
1: Any thought for that matter.
0: ఏ కార్యములో ప్రవేశించినా స్వార్థమే.
1: Any task undertaken.
0: కనుకనే మానవుడి నాడు స్వార్థం అనేటువంటి యొక్క చేతిలో సప్రయోజనమైనటువంటి ఒక దీంతో మానవుడు పనిముట్టుగా నిలిచిపోయాడు.
1: Therefore man has become a puppet in the hands of selfishness and self-interest.
0: ఈ స్వార్థం చేతిలో పనిముట్టుగా నిలిచినటువంటి మానవుడు ఇంకా స్వాతంత్రం ఎట్ట అవుతాడు.
1: Having been an instrument in the hands of selfishness, how do you call man independent?
0: కనుకని ఈ స్వార్థాన్ని త్యజించాలి.
1: One has to sacrifice selfishness.
0: పరార్థాన్ని వరించాలి.
1: And then he should be after.
0: అప్పుడే మానవత్వము యొక్క శరీరము సార్థకమవుతుంది.
1: Then only the purpose of the body is realized.
0: శరీరమునకు మాత్రమే కాకుండా మనోశక్తులకు కూడా మనం సరైన ఆనందాన్ని చేకూర్చాలి.
1: Along with the body, we have to take care of the bliss relating to the mind.
0: ఈ దేహములో మూడు పదార్థములు ముఖ్యమైనటువంటివి ఉన్నాయి.
1: This body has got three important materials.
0: ఒకటి హృదయము, రెండవది మనసు, మూడవది వాక్కు.
1: The first one heart, the second mind, the third word or speech faculty.
0: ఆ హృదయమునే వేదములు ఆత్మ అని పిలిచారు.
1: Veda calls this heart as Atma, the spirit.
0: కనుకనే ఈ ఆత్మ స్వరూపంలో ఉండేటువంటి వాడే ఈశ్వరుడని నిన్న చెప్పాము.
1: ఈశ్వర divinity is described as heart.
0: మన మనసే విష్ణు స్వరూపుడు.
1: మైండ్ ఇస్ విష్ణు.
0: వాక్కే బ్రహ్మస్వరూపుడు.
1: బ్రహ్మన్ ఈజ్ రిప్రజెంటెడ్ హియర్ బై వే ఆఫ్ వర్డ్.
0: కనుకనే ఈశ్వర విష్ణు బ్రహ్మ యొక్క స్వరూపమే ఈ మానవత్వము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ దిస్ ట్రినిటీ, ఈశ్వర విష్ణు అండ్ బ్రహ్మ.
0: కనుక ఇంత విలువైనటువంటి ఒక దైవత్వాన్ని పొందినటువంటి మానవుడు ఈ సత్యాన్ని ఎందుకు గుర్తించుకోవటం లేదు, అర్థం కావటం లేదు.
1: It's not possible to understand why man is not able to recognize the immense value of the human life. If we know yourself, you will be able to know others.
0: తరంతాన్ని గుర్తించుకోలేనటువంటి వాడు ఇతరుని ఏ రీతిగా గుర్తించగలడు?
1: If one does not understand himself, how do you expect him to know others?
0: కనుక మొట్టమొదట ఐ అనేటువంటి దాన్ని గుర్తించాలి.
1: In the first instance, we should know I, what I meant.
0: అన్ని మన పదముల నుండి ఇమిడి ఉంటున్నవి.
1: Everything is contained in the words that we speak.
0: ఎవరో ఒక భక్తుడు వచ్చి స్వామి ఐ వాంట్ పీస్ అన్నాడు.
1: A devotee came to Bhagavan and said, Bhagavan, I want peace.
0: ఎందుకు నీవు ఇంత అవస్థలకు గురి అవుతున్నావు?
1: Why do you suffer like
0: that? I అంటే ఏమిటి?
1: What do you mean by I?
0: Ego.
1: I means
0: want
1: ego.
0: అంటే ఏమిటి?
1: What is want?
0: Want. I want.
1: I want. What do you mean by I want?
0: వాంట్ అంటే ఏమిటి? ఇష్టము.
1: వాంట్ మీన్స్ డిజైర్.
0: కనుక ఈగోను కోరికను రెండింటినీ నీవు చూసేసి ఇంకా అక్కడ ఉన్నది పీస్, అదే నీకు లభ్యమవుతుంది.
1: సో గివ్ అప్ ఐ ద ఈగో, ద డిజైర్ ద వాంట్ అండ్ ద పీస్ రిమైన్స్ యాజ్ ఇట్ ఈజ్.
0: దాని ఎందుకు కొన్ని మైనస్ చేయాలి, కొన్ని ప్లస్ చేయాలి.
1: దేర్ఫోర్ ఇన్ సర్టన్ ఆస్పెక్ట్స్ వీ షుడ్ యాడ్, ఇన్ అదర్ ఆస్పెక్ట్స్ వీ షుడ్ డిలీట్.
0: కనుక ఈ ప్లస్ మైనస్ లోపలే మన జీవితము అనేక విధములుగా పుడుతుడుకులు పాడవుతున్నది.
1: దేర్ఫోర్ లైఫ్ పాసెస్ త్రూ సర్టన్ స్టేజెస్ బికాస్ ఆఫ్ దీస్ ఎడిషన్స్ అండ్ డిలీషన్స్.
0: కనుక మనము ఐ అనేటువంటి ఒక అహంకారాన్ని త్యజించడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు సాక్రిఫైస్ దిస్ ఐ ద ఈగో.
0: అది చాలా కష్టమని భావిస్తున్నారు.
1: వీ కన్సిడర్ ఇట్ వెరీ డిఫికల్ట్.
0: చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ టు
0: ఐ అనేటువంటి పదాన్ని త్యజించడం చాలా సులభమైనటువంటిది.
1: ఇట్స్ వెరీ ఈజీ టు సాక్రిఫైస్ ఐ ద ఈగో.
0: ఎందుకు ఈ ఐ అనేటువంటి దాన్ని తగిలించుకోవటం మనం?
1: వై షుడ్ యూ హ్యావ్ దిస్ ఈగో?
0: ఇది ఒక సులభమైన మార్గంగా మనం విచారం చేయాలి.
1: వీ కెన్ ఫైండ్ ఎ సింపుల్ ఈజీ పాత్.
0: ఐ అనేటువంటిది తన యొక్క పేరు.
1: ఐ ఇస్ ద నేమ్ గివెన్ టు ద పర్సన్.
0: తన పేరును పెట్టినటువంటి పేరును మాత్రమే శాశ్వతంగా నిలుపుకుంటున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ కీప్స్ ఆల్ త్రూ ద నేమ్ గివెన్ టు హిమ్.
0: పుట్టిన పేరును సర్చిస్తున్నాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ హస్ ఫర్గాటన్ హిస్ ఒరిజినల్ నేమ్.
0: కానీ పుట్టిన పేరునే శాశ్వతంగా తీసుకోవాలి.
1: అండ్ యూ హావ్ టు గో బై దట్ ఒరిజినల్ నేమ్. ఐ
0: పెట్టిన పేరు ఏనాడైనా మార్పు చెందుతుంది.
1: ద గివెన్ నేమ్
0: దేహం ఉన్నంత వరకు మాత్రమే ఆ పేరు వినియోగమవుతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: కానీ దేహంతో పాటు పేరు కూడా పోతుంది.
1: అలాంగ్ విత్ ద బాడీ ద నేమ్ ఆల్సో విల్ లీవ్.
0: ఎంతకాలం ఈ దేహం,
1: హౌ లాంగ్ దిస్ బాడీ.
0: పాంచ భౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
1: బాడీ ఫుల్ ఆఫ్ దిస్ సెన్సెస్ అండ్ వెన్ ఇట్ విల్ డ్రాప్ ఆఫ్ నోబడీ నోస్.
0: శతవర్షముల దాకా మితము చెప్పింది కానీ నమ్మరాదా మాట నెమ్మనమున.
1: సో 100 years లైఫ్ స్పాన్ ఇస్ స్పెసిఫైడ్ బట్ యూ కెనాట్ గో బై దాట్.
0: బాల్యమందు
1: either boy
0: snake prayamando
1: or youth
0: snake mudimiyando snake musaliyando
1: or advance
0: eppudu vidichedi erukaledu.
1: When one is going to die nobody can
0: marana me nischayamu.
1: Death is certain.
0: బుద్ధిమంతుడైన దేహమున్నంతలో తను తెలియవలేవు.
1: If you are intelligent enough you have to know yourself.
0: మనం ఈనాడు తెలుసుకోవాల్సినటువంటిది అదియే.
1: We are supposed to know that today.
0: నేను ఎవరు?
1: Who am I?
0: నేను అనేటువంటి దేహం కాదు.
1: I am not the body.
0: నేను అనేటువంటి మనసు కాదు.
1: I am not the mind.
0: నేను అనేటువంటి బుద్ధి కాదు.
1: I am not intellect.
0: నేను అనేటువంటి చిత్తం కాదు.
1: I am not.
0: నేను అనేటువంటి అంతఃకరణ కాదు.
1: I am not inner sense.
0: నేను నేనే.
1: I am I.
0: అనగా ఈ దేహముతో పాటు నేను అనేటువంటిది ఆవిర్భవిస్తూ వచ్చింది.
1: Therefore the I has come along with the birth of this body.
0: ఈ దేహమునకు పేరే నేను.
1: And in fact the I is the correct name of this body.
0: కానీ ఎన్ని నేను ఉన్నాయో.
1: But there are so many eyes here.
0: ఒక్క నేను నీవు గుర్తించుకుంటే సర్వ నేమును కూడా నువ్వు గుర్తించుకోవాలి.
1: If you know what one I meant you'll be knowing the remaining.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మానవత్వంలో ఉన్నటువంటి చాలా సూక్ష్మమైనటువంటి ఒక గుర్తింపులు ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ది సటిల్ సీక్రెట్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: చాలా రహస్యమైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో.
1: దేర్ మెనీ సీక్రెట్స్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: చాలా విలువైనటువంటివన్నీ ఉన్నాయి మానవత్వంలో.
1: హైలీ వాల్యుబుల్ థింగ్స్ ఆర్ దేర్.
0: ప్రపంచంలో ఏ శక్తులంతా కూడి ఉన్నాయో ఆ సర్వశక్తులు కూడా ఒక మానవుని యందే ఇమిడి ఉంటున్నవి.
1: ఆల్ ద పవర్స్ అండ్ కెపాసిటీస్ ప్రెసెంట్ ఇన్ ద నేచర్ ఆర్ లేటెంట్ ఇన్ మ్యాన్.
0: మానవుని యందు లేని వస్తువు ప్రపంచంలో ఎక్కడా మనం కానరాము.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ విచ్ ఇస్ నాట్ నోటీస్డ్ ఇన్ యూ ఇస్ నాట్ seen anywhere else.
0: కనుకనే విదేశములకు పోయేటువంటి వారికంతా ఉపదేశిస్తూ వచ్చారు ప్రాచీనులు.
1: దేర్ఫోర్ దిస్ హస్ బీన్ ది టీచింగ్ బై ది ఏన్షియన్స్.
0: పిచ్చివాడ, దేశ దేశమును తిరిగి దేశ తిమ్మరిగా మారిపోతున్నావు.
1: ఓ మ్యాన్ క్యాప్ యూ గో రౌండ్ ద డిఫరెంట్ కంట్రీస్ యు బికమ్ ఎ వాగబండ్. వాట్ ఇస్ దట్ యు ఆర్ డన్?
0: ఆ తిరిగేటువంటి ఒక పదార్థం అంతా నీ యందే ఉంటున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దట్ యు సీ ఇస్ విత్ ఇన్ యు.
0: దేనిని ఆశించి నీవు విదేశములకు వెళుతున్నావో ఆ ఆశించినటువంటి వస్తువు నీ యందే ఉంటున్నది.
1: యు గో అబ్రాడ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ దట్ ఈస్ ఇన్ యూ ఆల్రెడీ.
0: నీ యందే గోప్యంగా ఉండినటువంటి పదార్థమును నీవు గుర్తించుకోలేకపోతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ దట్ విచ్ ఇస్ హిడెన్ ఇన్ యూ.
0: కనుకనే ఆ నేను అనేటువంటి దానికి వ్యక్తిత్వాన్ని నిరూపిస్తూ వచ్చింది వేదము.
1: సో వేద ఎక్స్ప్లెయిన్స్ దిస్ ఐ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ ఇండివిజువాలిటీ.
0: వ్యక్తి అనగా ఏమిటి?
1: హూ ఇస్ వ్యక్తి ఆర్ ఇండివిజువల్?
0: అవ్యక్తమై
1: దట్ విచ్ ఇస్ హిడెన్
0: గూఢంగా
1: హిడెన్
0: తనయంది ఇమిడి ఉన్నటువంటి యొక్క తత్వాన్ని గుర్తించినటువంటి వాడే వ్యక్తి అన్నాడు.
1: వ్యక్తి అండ్ ఇండివిజువల్ ఇస్ ఎ పర్సన్ హూ ఐడెంటిఫైస్ ద లేట్ అండ్ హిడెన్.
0: దేహాన్ని వ్యక్తి అనిపించడం లేదు.
1: అండ్ హీస్ నాట్ ద బాడీ.
0: యొక్క దివ్యత్వము తన ఇమిడి ఉన్నటువంటి దానిని గుర్తించినటువంటి వాడే వ్యక్తి అన్నాడు.
1: వ్యక్తి ఆర్ ఎ పర్సన్ ఇస్ ద వన్ హూ రికగ్నైజ్ ద లేట్ అండ్ డివినిటీ.
0: ఏ మానవుడు తన ఎందున్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించడో వాడు వ్యక్తి కానే కాదు.
1: యూ కెనాట్ కాల్ హిమ్ ఎ పర్సన్ ఆర్ ఇండివిజువల్ ఇఫ్ హీ డస్ నాట్ ఐడెంటిఫై ద డివినిటీ లేట్ అండ్ ఇమనెంట్.
0: కనుక మనం వ్యక్తిత్వం అనేటువంటి దాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు డెవలప్ ది ఐడెంటిటీ విత్ ది డివినిటీ.
0: సర్వత్రా ఇమిడి ఉన్నటువంటి సత్యం వద ధర్మం చెర ఇది వ్యక్తిత్వానికి పోషించేటువంటి యొక్క మూల కారణము.
1: ద టూ ప్రిన్సిపల్ స్పీక్ ట్రూత్ అడ్హెరెన్స్ టు రైట్యూస్నెస్ విల్ అప్హోల్డ్ ది ఇండివిజువాలిటీ.
0: కనుక భారతీయ సంస్కృతి యందు
1: ఇన్ ది కల్చర్ ఆఫ్ భారత్
0: సత్యం వద ధర్మం చెర
1: ద ట్విన్ ప్రిన్సిపల్స్ స్పీక్ ట్రూత్ అండ్ అడ్హెర్ టు ధర్మ రైట్యూస్నెస్
0: ఇలాంటి పవిత్రమైనటువంటి మార్గములను ప్రబోధించే నిమిత్తమై ఈ దేహాన్ని నీకు ఒక పనిముట్టుగా అందించాడు భగవంతుడు.
1: గాడ్ హెస్ గివెన్ దిస్ బాడీ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ టు అబ్జర్వ్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: కాన మనము ఏ యొక్క దివ్యమైనటువంటి శక్తులు మన యందు ఇమిడి ఉంటున్నావో వాటిని క్రమక్రమేణా మనం వెలువరుచుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we have to manifest, to bring out all the latent values.
0: పుట్టిన దశమే ఏ యొక్క వ్యక్తి కూడాను విద్యార్థి కాదు.
1: No one is highly educated at the time of birth.
0: పుట్టిన దశమే ఏ వ్యక్తి కూడా పండితుడు కాదు.
1: No one is a scholar at the time of birth.
0: క్రమక్రమేణా సాధనలు సలిపి
1: గ్రాడ్యువల్లీ
0: సాధనల ద్వారా చేసుకోవటమే ఈ యొక్క విద్యలన్నీ కూడా.
1: ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ టు బ్రింగ్ అవుట్ ద లేటెంట్ టాలెంట్స్.
0: కనుక ఇట్టి ఆవిర్భవింప చేసుకునేటువంటి దానికి ఎడ్యుకేర్ అని పెట్టారు.
1: ఎడ్యుకేర్ మెంట్ టు బ్రింగ్ అవుట్ టు మేనిఫెస్ట్ దట్ విచ్ ఇస్ ఇమనెంట్.
0: ఈనాడు మనం చదివే చదువులంతా కూడా కేవలం ఎడ్యుకేషన్.
1: ఆల్ ద లెర్నింగ్ టుడే అమౌంట్స్ టు ఎడ్యుకేషన్.
0: ఆర్టిఫిషియల్ వే.
1: The modern one is artificial.
0: Kani artificial entity art anta outside undi, heart inside undi.
1: Art is outside, heart is inside.
0: Kabatti art anta kuda nu education.
1: So outside art is education.
0: Heart to educare.
1: So the heart inside represents educare.
0: Adi em manam aavirbhavinpa chesukoni tirigi bayat teppinchukovali.
1: We have to bring out manifest.
0: Chadivinatunti vaadu evvadu ee jagatlo kaanaraadu.
1: We don't find anyone who has seen
0: it. దీనికి ఒక ప్రమాణం కూడా ఆవిర్భవం చేశారు.
1: And therefore it is clearly demonstrated.
0: చదువులన్నీ చదివి,
1: having studied all,
0: చాలా వివేకి అయి,
1: being intelligent,
0: మదిరి తన్నలుగుడు మందమతుడు.
1: A fool does not know his true self.
0: ఎంత చదువు చదివి,
1: with all education,
0: ఏ నీతి ఉన్నను,
1: he may be anyway,
0: హీనుని గుణము మానలేడు.
1: A mean man would never give up his meanness.
0: తనకి చదువు చదువ తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: After all his education will help him to argue with each other.
0: చదువు చదువు చదివి సావంగ నేటికి సావులేని చదువు చదువులేవు.
1: Having spent all the time in acquiring education, one has to die ultimately. We have to study to reach the state of immortality.
0: I అనేది దానికి చావులేదు.
1: This I is immortal.
0: అది ఎప్పటికీ చావదు.
1: It is deathless.
0: దానికి ఆవిర్భవించినటువంటి యొక్క విష్ణుత్వం అనేటువంటి మనసు కూడా సావులేదు.
1: అండ్ దిస్ విష్ణుత్వ దట్ సింబలైజెస్ మైండ్ ఈజ్ ఆల్సో ఇమ్మోర్టల్.
0: విష్ణు సర్వవ్యాపకత్వం.
1: విష్ణు ఇస్ ఆల్ ఎక్స్పాన్సివ్.
0: బ్రహ్మం సర్వవ్యాపకత్వము.
1: అండ్ ఇట్ స్ప్రెడ్స్ బ్రహ్మ.
0: ఇలాంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సత్యస్వరూపులు.
1: బ్రహ్మ విష్ణు మహేశ్వర రిప్రజెంట్ ట్రూత్.
0: ఆ సత్యస్వరూపుల కింద నేను అనేటువంటి ఒక పదమే ఉపయోగపెట్టారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ దిస్ వే ఐ.
0: కనుక అట్టి నేను అనేటువంటి దాన్ని ఈ దేహంగా మనం భావించుకోకూడదు.
1: వీ షుడ్ నెవర్ ఐడెంటిఫై ద బాడీ విత్ దిస్ నేమ్ ఐ.
0: దేహమును గుర్తింపు చేసేటువంటి యొక్క శబ్దమే ఐ అనేటువంటి.
1: దేర్ఫోర్ ఐ రిప్రజెంట్స్ షోస్ ద బాడీ.
0: దేహము యొక్క పదార్థము.
1: బాడీ ఇస్ ద మెటీరియల్.
0: ఇవన్నీ కూడా పదార్థముల యొక్క మూలమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ మెటీరియల్.
0: దృశ్యం తన్నస్యం. ఏది కంటికి కనిపిస్తున్నాయో అవన్నీ కూడా కనిపించకపోయేటువంటివి.
1: ఆల్ దట్ ఈస్ అపారెంట్ ఇస్ బౌండ్ టు పెరిష్ వానిష్.
0: కనుక ఈ నష్టమయ్యేటువంటి యొక్క పదార్థాన్ని మనం సత్యంగా భావిస్తున్నాము.
1: వి కన్సిడర్ దట్ విచ్ వానిషెస్ విచ్ డిసప్పియర్స్
0: పదార్థాన్ని సత్యంగా భావిస్తున్నాము.
1: అండ్ వి కన్సిడర్ ది ఎక్స్టర్నల్ వన్ యాస్ ట్రూత్.
0: ఇది దృశ్యమంతా కూడా అదృశ్యమయ్యేటువంటిది.
1: ఆల్ ద సీన్ అవుట్ సైడ్ ఇస్ బౌండ్ టు డిసప్పియర్.
0: ఈ సృష్టి అంతా కూడా కేవలము నాశమయ్యేటువంటిది.
1: ద క్రియేషన్ వుడ్ కమ్ టు ఎన్ ఎండ్.
0: ఈ దృష్టి అంతా కూడా మన సృష్టి కోసం పంపించాడు.
1: అండ్ దిస్ విజన్ ఈస్ ఫర్ క్రియేషన్.
0: నీ దృష్టి చేతనే సృష్టిని గోచరం అవుతుండాలి.
1: బికాస్ ఆఫ్ ద విజన్ యు ఆర్ ఏబుల్ టు సీ ది క్రియేషన్.
0: దృష్టి ఏ లేకపోతే సృష్టి ఏ కనిపించదు.
1: నో విజన్ దేర్ నో క్రియేషన్.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడా మన దేహం ద్వారానే మనము అన్నింటినీ కూడా గుర్తింపు చేసుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ యువర్ ఓన్ బాడీ హెల్ప్స్ యూ టు ఎక్స్పీరియన్స్ విజువలైజ్ ది ఔటర్ నేచర్.
0: కనుకనే శంకరుల వారు కూడా చెప్పారు.
1: సో అది శంకర సైడ్.
0: ఏమిటి వీటి నిమిత్తమై?
1: వాట్ ఫార్?
0: తాను వెళ్తుంటే దారి లోపల ఎవరో ఒక పండితుడు డుక్కు కరణే డుక్కు కరణే డుక్కు కరణే అని మంత్రం పఠిస్తున్నాడు.
1: వైల్ ద ప్రిసెప్టర్ శంకర వాస్ పాసింగ్ బై, హి హస్ కమ్ అక్రాస్ ఎ స్కాలర్ ప్రాక్టీసింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ డుక్కు కరణే.
0: అక్కడికి వెళ్లి, పండిత నీవు ఏమిటి నీవు పాణిగ్రహాన్ని పాటిస్తున్నావు?
1: He has gone close to him and said, what is it you are repeating and practicing?
0: Pani grammar.
1: You are practicing the grammar written by Pani?
0: దీని వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు.
1: What is it you are going to get?
0: నేను గొప్ప పండితుని అవుతాను అన్నాడు.
1: The scholar said, I am going to be a great scholar.
0: నీకు లభించేటువంటి ఫలితం ఏమిటి అన్నాడు.
1: What do you get out of this scholarship?
0: నేను ధనమును సంపాదిస్తాను అన్నాడు.
1: I will get money.
0: నేను ధనమును సంపాదించి ఏం చేయగలవు అన్నాడు.
1: What can you do with this money?
0: నా సంసారంతో నేను సుఖంగా జీవించగలను అన్నాడు.
1: I will lead a comfortable life.
0: కానీ తర్వాత ఏం చేయొస్తుంది అన్నాడు.
1: Well, then what are you to do later?
0: మరణిస్తుంది అన్నారు.
1: Well, I do not know.
0: మరణించిన తర్వాత ఈ డబ్బు నీకు ఏం చేస్తుంది?
1: Well, at the time of death, how does money help you?
0: నాకు తెలియదు అన్నాడు.
1: He said, I don't know.
0: అరే పిచ్చివాడా, దేహం ఉన్నంత వరకు కూడాను ప్రతి మానవుడు కూడాను ప్రతి పసిపచ్చి మృగాదులు కూడాను భుజిస్తున్నాయి, జీవిస్తున్నాయి, నిద్రిస్తున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాయి.
1: So long the body persists, not only mankind, the birds and beasts, they also will have all the food, raiment and shelter.
0: ఈ మాత్రం జీవించడానికి నీవు ఇంత చదువు చదువల్నా?
1: Do you need education to carry on your life? Don't you find birds and beasts partaking food without an education? Don't you find them sleeping? Are they not comfortable? The human life is not for that purpose of food raiment and shelter.

0: At the last minute, at the time of death, the rules of grammar dukrum karani will never come to your rescue.
1: Ee deham enta kaalam undinappudiki nee edo oka naatiki maraninchu tappadu.
0: The body may last for a long time, but it cannot be eternal. The messengers of death are prepared to drag your body. When relatives give up the hope and ask the body to be taken
1: away,
0: when the children and wife cry loudly, is it possible to sing the glory of God then at the last time? At that time, if you go on crying for help, who will come to your rescue?
1: జీవిత కాలములందే కూడాను మనం దీన్ని సాత్వికంగా గావించుకునే మార్గాన్ని వెతికి దాన్ని మనం గుర్తించాలి.
0: Therefore in this lifetime itself we have to work for the redemption and make our life really liberated.
1: కానీ జీవితం లోపల మనం అనుభవించవలసింది కూడా అనుభవించాలి.
0: However we should have certain experiences now.
1: ఎట్టి ఎక్స్పీరియన్స్ కావాలి?
0: What sort of experience?
1: మానవత్వంకు ఉన్నటువంటి యొక్క సద్గురుముల యొక్క ఎక్స్పీరియన్స్ కావాలి.
0: వి షుడ్ ఎక్స్పీరియన్స్ ద లేటెంట్ వాల్యూస్ వర్చ్యూ.
1: వాటిని సదాచారంలో ప్రవేశపెట్టాలి.
0: వి షుడ్ పుట్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్.
1: సత్ప్రవర్తనతో మనం జీవించాలి.
0: వి షుడ్ లీడ్ ఎ గుడ్ కాండక్ట్.
1: సత్చింతనతో మనం దేహాన్ని వదలాలి.
0: అండ్ వి షుడ్ గివ్ అప్ దిస్ బాడీ విత్ గుడ్ థాట్స్ అండ్ సెంటిమెంట్స్.
1: దేహం ఏనాటికి నీ శాశ్వతం కాదు.
0: బాడీ ఇస్ నెవర్ పర్మనెంట్.
1: మలమూత్ర దుర్గంధ మాంస రక్తమే కానీ పురుగు జవ్వాదీలు పుట్టబోవు.
0: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ ద ఫీకల్ మ్యాటర్ అండ్ ఆల్ ద డర్టీ స్టఫ్. It's not of aroma or scent or rose water or fragrance.
1: ఏమిటి ఈ దేహంలో పుట్టేటువంటివి?
0: What is that you find in the body?
1: కానీ మన అంతర్భావమందు పవిత్రమైన గుణములు ఉంటున్నాయి.
0: They are present the sacred qualities within the body.
1: వాటిని కాపాడుకునే నిమిత్తమై ఈ దేహాన్ని మనం పోషించుకోవాలి.
0: In fact, we have to maintain our body to sustain and to protect the values.
1: వాటిని మనం సాధించిన తర్వాత దేహాన్ని ఉత్తేజించాలి.
0: When once we achieve them, we have to sacrifice this body, give up this body.
1: దీనివల్ల వచ్చేటువంటి ఏమిత్రం లేదు.
0: There is nothing that would happen.
1: సేవలో ఎందు మనం పాల్గొనాలి.
0: We have to participate in service.
1: నటపాంసి

0: no penance, no pilgrimage center, no sacred text, no repetition of God's name would ever help you to cross this ocean of life other than service to humanity.
1: Anityam asukham lokam mimam prapya bhajasvama.
0: The life is temporary. The life is full of misery and sadness. Understand the reality.
1: కనుక దేహమును మనం ఎందుకోసం కాపాడుకోవాలంటే ఈ దేహమునందు ఎన్నో విధమైనటువంటి శక్తులు ఉంటున్నవి.
0: Why should you maintain, keep up your body? Because there are so many capacities, abilities.
1: దేంతో చేయగలుగుతున్నావు? దేహంతోనే చేయగలుగుతున్నావు.
0: You do many things. How is it possible? It's only with this body.
1: వ్యాపారం చేసి లక్షలు నీవు ఆర్జిస్తున్నావు.
0: By doing some business, you earn lakhs of money.
1: సాధిస్తున్నావు దేహము వల్లనే.
0: You do that with this body.
1: నీవు గొప్ప విద్యావంతుడైపోయినావు.
0: You are highly educated now.
1: ఈ విద్య దేని వల్ల నీకు లభ్యమైంది?
0: How is it possible?
1: దేహం వల్లనే లభ్యమైంది.
0: It's only through this body you can be a great man.
1: చాలా ప్రధానమైనటువంటిది.
0: Therefore, body is very important.
1: అయితే దాని క్రమమును అనుసరించి అది ఉన్నంత లోపలనే మనం ఈ సత్యాన్ని మనం సాధించాలి.
0: Therefore, we have to understand the reality and the truth in this lifetime itself.
1: కనుక దేహమును మనం అనుగ్రహించినటువంటిది ఏదో పాటి పంటల కోసమని, సుఖాల కోసమని, సౌందర్యాల కోసమని, సంతోషాల కోసమని మనం జీవించడం కోసం కాదు.
0: బాడీ ఇస్ నాట్ గిఫ్టెడ్ మియర్లీ టు ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ గో బై ద బ్యూటీ ఆఫ్ ది లా ఆఫ్ బాడీ.
1: లోకమునందు ఉన్నటువంటి యొక్క సుఖములు,
0: వాట్ ఆర్ దీస్ వరల్డ్లీ కంఫర్ట్స్?
1: ఫ్రెంచ్ లోపల జర్మనీ యుద్ధం జరిగినప్పుడు,
0: అట్ ద టైమ్ ఆఫ్ జర్మన్ వార్,
1: ఫ్రెంచ్ వారు ఓడిపోయినారు.
0: ద ఫ్రెంచ్ లాస్ట్.
1: ఓడిపోయేటప్పటికి ఆ సైన్యాధిపతి చాలా గొప్ప మహావీరుడు,
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దర్ గ్రేట్ వారియర్స్.
1: అప్పుడు వచ్చి ఆయన చెప్తున్నాడు,
0: దెన్ ద చీఫ్టన్ సేడ్,
1: ఈ ఫ్రెంచ్ దేశం ఓడిపోయినటువంటిది యుద్ధ భూమిలో కాదు.
0: ఫ్రెంచ్ హ్యావ్ నాట్ లాస్ట్ ఇన్ ద
1: బ్యాటిల్ఫీల్డ్, మునిగి ఈ యొక్క యుద్ధంలో ఓడిపోయినారు అన్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ డ్రౌన్డ్ ఇన్ కంఫర్ట్స్ అండ్ ప్లెజర్స్ అండ్ దేర్ఫోర్ లాస్ట్ ద బ్యాటిల్.
1: ఈ భోగ భాగ్యముల కోసమనే ఈ దేహాన్ని ఉపయోగపెట్టుకుని సర్వవిధములా మనం పాడైపోతున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ రూయినింగ్ అవర్ సెల్ఫ్స్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద బాడీ ఫర్ ప్లెజర్. ఈ
1: భోగ భాగ్యములు మనకి ఎవరికి కావాలి?
0: వాట్ ఇస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ వరల్డ్లీ?
1: ఎంత కాలం ఉంటుంటాయి?
0: అండ్ వాట్ డు యు ఫైండ్?
1: క్షణభంగురము.

0: ఆల్ మొమెంట్ అదే
1: కనుక మనం ఈ భోగభాగ్యముల కోసమని ఈ దేహం ఇచ్చాడని భావించుకోకూడదు.
0: వి షుడ్ నెవర్ కన్సిడర్ దట్ ద బాడీ ఇస్ నాట్ గివెన్ టు ఎంజాయ్ వరల్డ్ ప్లెజర్.
1: సమయంలో దక్షిణామూర్తి సముద్రంలో దగ్గర ప్రయాణం అవుతూ వస్తున్నాడు.
0: సేజ్ దక్షిణామూర్తి వాజ్ పాసింగ్ బై ద సీ షోర్.
1: దక్షిణామూర్తి అనగా తెలివి స్వరూపుడే.
0: దక్షిణామూర్తి రిప్రజెంట్స్ ఇంటెలెక్ట్.
1: సముద్రం ఒడ్డు పైన నడుచుకుంటూ పోతున్నాడు.
0: హి వాజ్ పాసింగ్ బై ది సీ షోర్.
1: అతను ఎప్పుడు కూడా ఏ చిన్న విషయానికి కూడా చాలా ప్రమాణములు వెతికేటువంటి వాడు.
0: హి ఇస్ ఆఫ్టర్ ఎంక్వైరీ అవుట్ ఆఫ్ సటిల్ సింపుల్ థింగ్స్.
1: కొంతసేపు నిలిచి సముద్రాన్ని దర్శించాడు.
0: హి వాజ్ వాచింగ్ ద సీ.
1: ఒక్క క్షణము లోపల ఒక చిన్న చెత్త వచ్చి దానిపైన పడింది.
0: దేర్ కేమ్ సమ్ డస్ట్ కలెక్టెడ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద సీ వాటర్.
1: ఈ లోపల పెద్ద గాలి వచ్చింది, మరికొంత డస్ట్ వచ్చి పడిపోయింది సముద్రంలో.
0: అండ్ దెన్ ద విండ్ బ్రాట్ సమ్ మోర్ అడిషనల్ డస్ట్.
1: చూచాడు.
0: హి వాచ్డ్ దిస్.
1: ఒక అల తర్వాత మరొక అలను పంపించి సముద్రము ఆ డస్ట్ అంతా వెనుక కొట్టి పెట్టింది.
0: వేవ్ ఆఫ్టర్ వేవ్ ఇస్ జస్ట్ థ్రోయింగ్ అవుట్ ద డస్ట్ అలాంగ్ ద షోర్.
1: కట్టలకు తొట్టేసింది.
0: అండ్ యూ ఆర్ థ్రోయింగ్ ఇట్ అవుట్.
1: తిరిగి చెత్త వచ్చి పడింది.
0: అండ్ అగైన్ ద డస్ట్
1: తిరిగి అలను పంపించి గట్టుకు నెట్టేసింది.
0: అండ్ ద వేవ్స్ ఆర్ కషింగ్ టువర్డ్స్ ద షోర్.
1: దక్షిణామూర్తికి విచారం కలిగింది.
0: నేను దక్షిణామూర్తి
1: అనంతమైన సముద్రుడా,
0: ఓ ఇన్ఫినిట్ ఓషన్
1: అసాధమైన సముద్రుడా,
0: ఓ ఓషన్ సో మైటీ,
1: ఈ విధమైనటువంటి ఆకారం నీవు పొంది కూడాను చిన్న చెత్త నీలో ఇముడ్చుకోలేకపోతున్నావా?
0: ఓ ఓషన్ యు ఆర్ సో మైటీ అండ్ ఇన్ఫినిట్ బట్ కాంట్ యు అకామిడేట్ ద సింపుల్ డస్ట్ దేర్.
1: ఇంత స్వార్థమా నీకు?
0: ఆర్ యు సో సెల్ఫ్?
1: ఈ చిన్న చెత్త నీలో పడినంత మాత్రం నీకు కలిగిన నష్టం ఏమిటి?
0: ఆఫ్టర్ ఆల్ దట్ సింపుల్ లాట్ ఆఫ్ డస్ట్ యూ కుడ్ నాట్ అకామిడేట్. వాట్ ఈస్ ద లాస్ట్ లాస్ దట్ యు సస్టైన్?
1: ఆ మాట చెప్పి తిరిగి ధ్యానంలో కూర్చున్నాడు దక్షిణామూర్తి.
0: హావింగ్ సెడ్ దక్షిణామూర్తి సాట్ ఇన్ మెడిటేషన్.
1: ఆ ధ్యానంలో సముద్రుడు వచ్చి రిప్లై ఇస్తున్నాడు.
0: అండ్ దేర్ మెడిటేషన్ ద ఓషన్ గాడ్ అపియర్ దక్షిణామూర్తి.
1: నా యందు అనేక విలువైనటువంటి పదార్థములు ఉంటున్నాయి.
0: విదిన్ మీ దేర్ ఆర్ మెనీ
1: రత్నములు ముత్యములు ఇంకా అనువైనటువంటి ఎంత పదార్థములో విలువైనటువంటి ఉన్నాయి.
0: దట్ సో మెనీ వాల్యుబుల్స్ విదిన్ మీ లైక్ పర్ల్స్ అండ్ ప్రెషస్ థింగ్.
1: ఇలాంటి నా సముద్రమునందు ఈ చెత్తకు నేను కించిత్ చెత్తకు నేను చోటిస్తే క్రమక్రమేణా చెత్త వచ్చి పడి పడి పడి పడి పడి నా రూపాన్ని మరుగుపరుస్తుంది.
0: ఇఫ్ ఐ గివ్ ఎనీ స్కోప్ అండ్ అకామిడేట్ డస్ట్ లైక్ దిస్ మోర్ అండ్ మోర్ వుడ్ బి యాడెడ్ ఆన్ ఇన్ ఫ్యూచర్. ఈ
1: పిచ్చి చెత్తల చేత నా రూపాన్ని నిర్మూలం గావించుకోవటం నాకు ఇష్టం లేదు.
0: ఐ డోంట్ వాంట్ టు లూజ్ మై షేప్ అండ్ ఫామ్ బై అలవింగ్ ద డస్ట్ టు బి కలెక్టెడ్ ఆన్ ద సర్ఫేస్.
1: నా రూపమును అలలే శృంగారము.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ టు మీ వేవ్స్ ఆర్ ద రియల్ డెకరేషన్.
1: నీలింగ నైదిలి శృంగార గ్రామములకు ఇంటే శృంగారము.
0: అండ్ హౌసెస్
1: చంద్రమణ శృంగార.
0: అండ్ మూన్ ఇస్ ద జువెల్ టు స్కై.
1: నారికి గుణవే శృంగార.
0: అండ్ ఉమెన్ క్యారెక్టర్ ఇస్ డెకరేషన్.
1: ఈశ్వర భక్తులకి నొక్క విభూతి శృంగార.
0: విభూతి ఇస్ ద డెకరేషన్ టు ఎ ట్రూ డివోటీ.
1: కనుకనే దేనికి ఏది శృంగారమో ఆ శృంగారాన్ని మనం కనిపెట్టుకోవాలి.
0: సో వీ షుడ్ హ్యావ్ దట్ రియల్ బ్యూటీ.
1: మానవునికి గుణమే శృంగారము.
0: టు మ్యాన్ కైండ్ ఇస్ ద క్యారెక్టర్.
1: ఆ గుణ శృంగారాన్ని ఈనాడు విసర్జించి
0: వీ హావ్ గివెన్ అప్ దట్ ప్రెషస్ జ్యువెల్.
1: బాహ్యమైన శృంగారం కోసం భ్రమిస్తుపోతున్నాం.
0: వీ గో బై ది ఎక్స్టర్నల్ జ్యువెల్రీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు యువకులు,
0: యువర్ యంగ్,
1: ఇంకా ఎంతకాలమో దీర్ఘ ప్రయాణం కల్పవలసినటువంటి వారు,
0: యువర్ లాంగ్ జర్నీ ప్యాసింజర్స్,
1: అలాంటి వారు దేహాభిమానం పెంచుకోకండి.
0: అండ్ డోంట్ డెవలప్ బాడీ అటాచ్మెంట్.
1: దేహక్షేమాన్ని మాత్రం పెంచుకోండి.
0: అండ్ యూ థింక్ ద బాడీ టు
1: దేహాభిమానం మాత్రం పెంచుకోకండి.
0: నాట్ అటాచ్మెంట్.
1: కానీ దేహం ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
0: బట్ బీ హెల్దీ.
1: ఆరోగ్యాన్ని కాపాడుకొని ఈ ఆరోగ్యమైన దేహం ద్వారా ఏ కార్యాన్ని మనం సాధించాలో ఆ కార్యంలో మనం పాల్గొనండి.
0: విత్ దిస్ హెల్దీ బాడీ యూ కెన్ అండర్టేక్ ఎనీ యాక్టివిటీ అండ్ బీ సక్సెస్ఫుల్.
1: అస్థిరం జీవనం లోకే అస్థినం యవ్వనం ధనం అస్థినం ధారాపుత్రాది అస్థిరం ద్వయం సుఖం. ఏమిటి ఆ ద్వయం? సత్యం కీర్తి ద్వయం స్థిరం.
0: లైఫ్ ఇస్ టెంపరీ, యూత్ ఇస్ టెంపరీ, వెల్త్ ఇస్ టెంపరీ, వైఫ్ అండ్ ఫ్యామిలీ ద ప్రోజెని ఆర్ టెంపరీ బట్ టూ ఆర్ పర్మనెంట్. వాట్ ఆర్ దే? ద ట్రూత్ అండ్ గుడ్ నేమ్.
1: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
0: Truth and reputation are permanent.
1: ఆ సత్య మార్గమును మనం వెళ్ళకుండా కూడా మనం కాపాడుకోవాలి.
0: వీ షుడ్ ఫాలో ది ట్రూత్ఫుల్ పాత్.
1: ఆ సత్యం చేతనే కీర్తి మనకు లభ్యమవుతుంది.
0: యూ గెట్ రెప్యుటేషన్ బికాస్ ఆఫ్ ట్రూత్.
1: సత్యమే లేకపోతే కీర్తి మనకు లభ్యం కాదు.
0: విదౌట్ ట్రూత్ యూ విల్ నెవర్ బి రెప్యూటెడ్.
1: కనుకని మనం సత్యాన్ని కాపాడుకుంటూ పోవాలి.
0: సో వీ షుడ్ అప్హోల్డ్ హోల్డ్ ఆన్ టు ది.
1: చాలా మంది ఈనాడు రాజకీయ నాయకులందరూ కూడాను దేశాన్ని కాపాడండి, దేశాన్ని కాపాడండి అని విద్యార్థులకు బోధ చేస్తున్నారు.
0: మెనీ పాలిటీషియన్స్ అడ్రస్ స్టూడెంట్స్ టెలింగ్ దాట్ ఇట్స్ టైమ్ టు ప్రొటెక్ట్ యువర్ కంట్రీ.
1: ఎవరు కాపాడగలరు?
0: హూ కెన్ ప్రొటెక్ట్ యువర్ కంట్రీ?
1: ఇది కేవలం ఒట్టి మాటలే.
0: ఇట్ జస్ట్ వెయిన్ టాక్.
1: దేహమంతా కూడాను సత్య ధర్మం ఆధారపడి ఉంటుంది.
0: ఇన్ఫాక్ట్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద.
1: ధర్మాన్ని మనం కాపాడితే ఈ సత్యము ధర్మమే దేశాన్ని కాపాడుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ ప్రొటెక్ట్ అండ్ అప్హోల్డ్ ద ట్రూత్ అండ్ దిస్ రైచియస్నెస్ దే విల్ ప్రొటెక్ట్ ద హోల్ కంట్రీ.
1: ధర్మో రక్షతి రక్షితః.
0: And if you protect dharma, that dharma will protect.
1: Dharma eva hato hanti.
0: If you kill dharma, you will be killed.
1: కనుక ధర్మాన్ని మొదలుపెట్టి దేశాన్ని కాపాడమంటే దేశం ఎవరు కాపాడగలరు?
0: యూ గివ్ రైచియస్నెస్ ఆన్ వన్ హ్యాండ్ అండ్ యూ
1: ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే దేశాన్ని కాపాడుతుంది.
0: ఇఫ్ యూ జస్ట్ ప్రొటెక్ట్ అండ్ అప్హోల్డ్ ద రైచియస్నెస్
1: ధర్మం అనేటువంటిది శూన్యమైపోయింది.
0: ఇన్ మ్యాన్ టుడే రైచియస్నెస్ ఇస్
1: న్యాయం అనేటువంటిది కనిపించడమే లేదు.
0: నథింగ్ వాట్స్ ఎవర్
1: సత్యం అనేటువంటి సాక్షాత్కారమే లేకుండా పోతుంది.
0: నో ట్రేస్ ఆఫ్ ట్రూత్ అట్ ఆల్
1: మరుగు పడిపోయింది.
0: అండ్ ఇట్స్ హిడెన్.
1: ఇలాంటి పిప్పి మనుషుల ద్వారా మనం దేశాన్ని ఏ రీతిగా రక్షించుకోవచ్చు?
0: సచ్ పీపుల్ హౌ కెన్ యూ ప్రొటెక్ట్ యువర్ కంట్రీ?
1: ఇది కేవలం మాటల మ్యాజిక్ కాదు.
0: ఇట్ ఇస్ నథింగ్ లైక్
1: ఆచరణీయమైనటువంటి స్వరూపాన్ని నిరూపించాలి.
0: అండ్ యూ షుడ్ డిటర్మైన్
1: దేశానికి తగినటువంటి భాషను మనం ఉపయోగపెట్టాలి.
0: అండ్ వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ద లాంగ్వేజ్.
1: ఒకానొక రాజు దర్బార్ లోపల
0: ఎట్ వన్ టైమ్ ఇన్ ది కోర్ట్
1: పగటి వేషగాడు వచ్చాడు.
0: దేర్ కేమ్ ఎ పర్సన్ ఎన్ యాక్టర్
1: పగటి వేషగాడు వచ్చాడు.
0: ఎ స్ట్రీట్ యాక్టర్
1: పగటి వేషగాడు వచ్చి చక్కగా గానం చేశాడు.
0: హి వాస్ సింగింగ్.
1: తర్వాత నాట్యం ఆడాడు.
0: స్టార్టెడ్ డాన్సింగ్.
1: ఆ రాజు యొక్క భవిష్యత్తు గురించి చెప్తూ వచ్చాడు.
0: అండ్ హి స్టార్టెడ్ ప్రిడిక్టింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ది కింగ్.
1: వేదాంత సారాన్ని కురిపించాడు.
0: హి వాస్ ఆల్సో స్పీకింగ్ ఫిలాసఫీ.
1: శంకర తత్వాన్ని బోధించాడు.
0: హి టాట్ అబౌట్ ప్రిన్సిపల్ ఆఫ్ శంకర.
1: అంతా బోధించినప్పటికి రాజుకి చాలా ఆనందం వేసింది.
0: అండ్ కింగ్ వాస్ సో హ్యాపీ.
1: ఒక తట్టతో కాసులు తెచ్చి ఆ సన్యాసికి అర్పితం చేశాడు.
0: అండ్ హి బ్రాట్ ఎ ప్లేట్ ఫుల్ ఆఫ్ కాయిన్స్ అండ్ పాస్డ్ ఆన్ టు ది సన్యాసి.
1: సన్యాసి చెప్పాడు.
0: దెన్ సన్యాసి సేడ్,
1: రాజా,
0: ఓ రాజా,
1: నేను ఇప్పుడు సన్యాసి వేషంతో వచ్చాను.
0: ఐఎమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సన్యాసి నౌ.
1: సన్యాసికి ఇది సరి అయినటువంటి ధర్మం కాదు.
0: దిస్ ఇస్ నాట్ ధర్మ. ద కాండక్ట్
1: దేశానికి ప్రవర్తన ఉండాలి.
0: అండ్ ఐ షుడ్ హ్యావ్ ద బిహేవియర్ అకార్డింగ్ టు మై ఫామ్.
1: అనేక సంస్కారములకే హాని కలుగుతుంది.
0: అండ్ దెన్ దట్ విల్ స్పీక్ ఆఫ్ మై రియాలిటీ.
1: కాబట్టి ఈ యొక్క రూకలు నాకు అక్కర్లేదు.
0: సో ఐ డోంట్ వాంట్ దిస్ మనీ, హీ సెడ్.
1: రెండవ రోజు నర్తక వేషం వేసుకుని వచ్చాడు.
0: నెక్స్ట్ డే యాక్టర్ అపియర్డ్ ఇన్ ద కోర్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డాన్సర్.
1: నర్తక వేషంతో కూడా చాలా నర్తనం చేశాడు.
0: హి వెంట్ ఆన్ డాన్సింగ్.
1: అప్పుడు ఆ నర్తకికి ఏదో కొన్ని కాసులు మాత్రమే తెచ్చిచ్చాడు.
0: దెన్ కింగ్ బ్రాట్ ఫ్యూ కాయిన్స్ యాజ్ ప్రెజెంటేషన్ టు ద డాన్సర్.
1: రాజా, ఇవి నాకు చాలదు అన్నాడు.
0: అండ్ ఇన్ ద రోల్ ఆఫ్ డాన్సర్ ద యాక్టర్ సెడ్, దిస్ మనీ ఇస్ నాట్ అడిక్వేట్.
1: కాసులు ఇచ్చినప్పటికి నాకు ఇంకా వద్దు అని వదిలిపెట్టావు.
0: యెస్టర్డే ఐ గేవ్ యూ లాట్ బట్ యూ సెడ్ ఐ డోంట్ వాంట్.
1: ఈనాడు నీకు చాలదు అని అంటున్నావు.
0: అండ్ టుడే యూ సే ఇట్స్ నాట్ ఎనఫ్.
1: దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అన్నాడు.
0: వాట్ డు యు మీన్ బై దాట్?
1: వేషానికి తగినటువంటి భాషను ఉపయోగించుకోకుండా పోతే నా సంస్కారంకై నాశనం అవుతుంది అన్నాడు.
0: ఇన్ఫాక్ట్ ఇఫ్ ఐ డోంట్ స్పీక్ ఇన్ ద వే అప్రోప్రియేట్ టు ద డ్రెస్ ఐ వేర్ ఆల్ ద మై రోల్ యాక్టింగ్.
1: ఈనాడు విద్యా థియేటర్స్ లో ఉన్నారు.
0: సో యు ఆర్ ఆల్ ఇన్ ద రోల్ ఆఫ్
1: విద్యార్థికి తగినటువంటి గుణములను మనం ప్రకటించాలి.
0: యూ షుడ్ హ్యావ్ క్వాలిటీస్ ఆఫ్ ఎ స్టూడెంట్.
1: విద్యార్థికి తగినటువంటి గౌరవాన్ని మనం సంపాదించాలి.
0: యూ షుడ్ హ్యావ్ ద రెస్పెక్ట్ ఆఫ్ ఎ
1: స్టూడెంట్. విద్యార్థి వేషానికి తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి.
0: యూ షుడ్ హ్యావ్ ది కండక్ట్ ఆఫ్ ఎ ట్రూ స్టూడెంట్.
1: విద్యార్థి పోతున్నాడంటే వినయ విధేయతను మనం ప్రకటించాలి.
0: ఎ స్టూడెంట్ షుడ్ బి of humility.
1: విద్యకు వినయమే రక్షణ.
0: అండ్ ది హ్యూమిలిటీ ఇస్ ద హాల్ మార్క్ ఆఫ్ ద స్టూడెంట్ లైఫ్.
1: కనుక విద్యార్థులందరూ కూడా కేవలము
0: ఆల్ స్టూడెంట్స్
1: వినయ విధేయతలతో గౌరవ మర్యాదలతో సత్యవాక్ పరిపాలనతో ధర్మాన్ని ఆచరిస్తూ పోవాలి.
0: దేర్ఫోర్ స్టూడెంట్స్ షుడ్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ హ్యూమిలిటీ, రెవరెన్స్ అండ్ రెస్పెక్ట్, ఫాలో ట్రూత్ అండ్ ధర్మ.
1: సద్గుణంబులు,
0: వర్చ్యూస్,
1: సద్బుద్ధి,
0: గుడ్ మైండ్,
1: సత్యనివతి,
0: ట్రూత్,
1: భక్తి,
0: డివోషన్,
1: క్రమశిక్ష,
0: డిసిప్లిన్,
1: కర్తవ్య పాలనములు,
0: డ్యూటీ,
1: నేర్పునదే విద్య.
0: That these qualities are given by education.
1: విద్యార్థి నేర్వవలయు.
0: The student has to cultivate and learn.
1: కనుక విద్యార్థికి తగినటువంటి వేషానికి తగినటువంటి ప్రవర్తన ఉండకపోతే ఆ వేషములకి అవమానం అయిపోతుంది.
0: If your behavior is not in accordance to the dress you put on, you lose your value.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరందరూ ఎందుకు అట్టి గౌరవాన్ని సంపాదిస్తున్నారు నాకు తెలుసు.
0: In fact, Bhagwan is aware that you are highly respected.
1: కానీ సహజంగా నేను చెప్పవలసింది చెప్తున్నాను.
0: Bhagwan wants to tell you in his own way.
1: కానీ మరొక తూరి హెచ్చరించడం ఏంటంటే విద్యా వేషములకు తగినటువంటి ప్రవర్తన మనలో ఉండాలి.
0: బట్ భగవాన్ కాషన్స్ యూ దట్ యువర్ కాండక్ట్ షుడ్ బి ఇన్ అకార్డింగ్ టు డ్రెస్.
1: చూపులు చాలా ప్రధానమైనటువంటివి.
0: లుక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: చూపులు దేన్ని చూడాలో అలాన్ని మాత్రమే చూడాలి.
0: యూ షుడ్ సీ దాట్ వాట్ యువర్ సపోజ్.
1: విద్యార్థి దశ లోపల బజార్ లో పోయేటువంటి వారిని చూడకూడదు.
0: యాజ్ ఎ స్టూడెంట్ యు ఆర్ నాట్ సపోజ్ టు లుక్ ఎవ్రీబడి ఆన్ ది స్ట్రీట్.
1: అప్పుడు అట్ట చూసినప్పుడు అది ఒక కాకి దృష్టిగా రూపొందుతుంది.
0: అండ్ దెన్ ద లుక్ సచ్ లుక్స్ వాచింగ్ ఎవ్రీబడి ఆన్ ద స్ట్రీట్ అమౌంట్స్ ద లుక్ ఆఫ్ ఎ క్రో.
1: నీకు ఎందుకు తెలుసో అన్ని చూసే కందులక.
0: యు నో వై ఐస్ ఆర్ గిఫ్టెడ్ టు వాచ్ ఎవ్రీథింగ్?
1: కాదు కాదు కాదు కాదు. విద్యార్థి దశలో దేనిని చూడాలో దాన్ని చూడాలి.
0: యాజ్ ఎ స్టూడెంట్ యూఆర్ సపోజ్ టు సీ దాట్ వాట్ యువర్
1: గ్రంథాన్ని చూడు.
0: You see the book.
1: దాన్ని చదువు.
0: And you read.
1: తల్లిదండ్రులను చూడు.
0: You see your parents.
1: మిత్రులను చూడు.
0: And friends.
1: అంతే కాని మిగతా వారిని ఎవరిని చూడరాని వారిని చూడకూడదు.
0: You are not supposed to look everybody. Look at everybody.
1: ఎవరైనా మన ఏజ్ వాళ్ళే చక్కన పోతుంటారు.
0: And people of our age people.
1: వీరు కదా అని వారిని చూడకూడదు.
0: And you should not look at them.
1: ప్రతి ఒక్కరు కూడా అక్క తల్లిదండ్రు అన్న తమ్ముడుగా భావించాలి.
0: We should consider all as our brothers.
1: ఈ వయసు లోపల మీరందరూ కూడా అక్క తల్లిదండ్రుగా భావించాలి.
0: At this age you should consider everybody.
1: పెద్దలను తల్లులుగా విశ్వసించాలి.
0: You should consider as mothers.
1: ఊరికి కన్నులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు చూడకూడదు.
0: Because of eyes you cannot look in any way.
1: ఆ విధంగా చూసినప్పుడు సూర్య నమస్కారంలో దృష్టిని కూడా పోగొట్టాడు.
0: And because of such bad looks you lose your sight.
1: సూర్య నమస్కారంలో చెప్పారు.
0: You salute, respect your sun god.
1: ఎవరు ఏ విధంగా ఈ పెద్ద చెడ్డ దృష్టిని చూస్తారో వాళ్ళలో నేను కను దృష్టించి వేరైపోతానన్నాడు సూర్యుడు.
0: And sun said, I will withdraw the sight or vision from that person who has bad looks.
1: కనుక ఎవరినంటే వారిని చూడకూడదు.
0: So you cannot look
1: at దారిలో నడుస్తున్నావు దారిని చూసుకుంటూ నువ్వు పో.
0: As you pass by, watchful of the road.
1: నీకు క్షేమమే అవుతుంది. గుణములు మంచిగా పెరుగుతాయి.
0: You will be safe if you watch every step.
1: నువ్వు రోడ్లో నడుచుకుంటూ లేకపోతే రోడ్లో సైకిల్ పైన పోతూ ఈ యొక్క పిక్చర్ ఆ యొక్క పిక్చర్ ఈ మనిషిని ఆ మనిషిని చూసుకుంటూ పోతే ఎవరికి యాక్సిడెంట్ జరిగేది?
0: As you pass by or riding on a cycle, if you watch all wall posters around, who is put to danger?
1: కనుక నువ్వు దారి పైన దృష్టి వదలి ఇంకొకరి పైన దృష్టి పెట్టే నీకే యాక్సిడెంట్ జరుగుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఆర్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ద రూట్ అండ్ ద రోడ్ క్యారీడ్ బై అదర్ సినారియో. కాన్సంట్రేట్ ఆన్ ద రోడ్ ద పాత్.
1: ఆ విధమైనటువంటి దీంట్లో మనం అభివృద్ధి పరచుకోవాలి. దృష్టిని కంట్రోల్ చేసుకోవాలి.
0: కంట్రోల్ యువర్ లుక్స్.
1: బుద్ధుడు కూడా మొట్టమొట్ట సమ్యక్ దృష్టి అని పెట్టాడు.
0: వీ షుడ్ హ్యావ్ గుడ్ లుక్స్ అకార్డింగ్ బుద్ధ.
1: సమ్యక్ దృష్టి మంచి దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ సచ్ గుడ్ లుక్స్.
1: పిచ్చి దృష్టిని మనం అభివృద్ధి పరచుకుంటే మనం పిచ్చివారం అయిపోతాం.
0: అండ్ ఇఫ్ వీ హ్యావ్ బ్యాడ్ లుక్స్ వీ టర్న్ మ్యాడ్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: అరిస్టాటల్ అనేటువంటి వాడు నడుస్తూ వచ్చాడు.
0: అరిస్టాటల్ వాస్ ప్రొసీడింగ్.
1: వారి యొక్క గురువు కూడాను ఈ యొక్క మార్గంలోనే పిల్లల్ని బోధిస్తూ వచ్చారు.
0: అండ్ హిస్ ప్రిసెప్టర్ ఆల్సో వాస్ టీచింగ్ అలాంగ్ సైడ్.
1: అరిస్టాటల్ యొక్క గురువు ప్లేటో.
0: ప్లేటో వాస్ ద టీచర్ ఆఫ్ అరిస్టాటల్.
1: తాను కూడాను ఇవే అనుసరించి వచ్చాడు.
0: హి వాస్ ఆల్సో ప్రొసీడింగ్ ఇన్ ది సేమ్ వే.
1: ఆయన చెప్పాడు.
0: హి సెడ్
1: సత్యం మన యొక్క దృష్టి.
0: ట్రూత్ ఇస్ అవర్ విజన్.
1: మంచితనము గుడ్నెస్ మన యొక్క దృష్టి.
0: గుడ్నెస్ ఇస్ అవర్ విజన్.
1: బ్యూటీ మన యొక్క దృష్టి.
0: బ్యూటీ ఇస్ అవర్ సైన్.
1: ఏది బ్యూటీ?
0: వాట్ ఇస్ బ్యూటీ?
1: టీచర్.
0: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్.
1: అదే మన యొక్క బ్యూటీ.
0: దాట్ ఈస్ ది బ్యూటీ.
1: సత్యం శివం సుందరం అన్నారు.
0: దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ సత్యం శివం సుందరం. ట్రూత్ గుడ్నెస్ అండ్ బ్యూటీ.
1: అనేటప్పుడు చెప్పాడు ఆయన గురువు దారి నడుచుకుంటూ పోతున్నాడు.
0: అండ్ దిస్ టీచర్ వాస్ పాసింగ్ బాయ్.
1: ఆయన ఎవరిని చూసేటువంటి వాడు కాదు.
0: హీ నెవర్ లుక్డ్ ఎవ్రీబడి.
1: ఎందుకంటే యువకులకంతా తాను లీడర్ గా ఉన్నాడు.
0: బికాస్ హీ వాస్ ద లీడర్ ఆఫ్ యూత్.
1: ఆ యువకులకు తగినటువంటి చెప్పినప్పుడు తాను కూడా నడుచుకోవాలి.
0: ఇన్ ఆర్డర్ టు టీచ్ ద వెల్ హీ హస్ టు ప్రాక్టీస్ ఆన్ హిస్ ఓన్.
1: కింద చూసుకుంటూ పోతున్నాడు.
0: హీ వాస్ జస్ట్ ప్రొసీడింగ్
1: వాక్.
0: ఇట్ వాస్ ఈవినింగ్ వాక్.
1: ఫుట్పాత్ పైన చేస్తున్నాడు.
0: అండ్ హీ వాస్ వాకింగ్ అలాంగ్ ద ఫుట్పాత్.
1: అదే ఈవినింగ్ లోపలే ఎవరో ఇంకొక ఆఫీసర్ కూడా ఆ ఫుట్పాత్ పైన నడుచుకుంటూ వస్తున్నాడు.
0: ఇన్ ద సేమ్ ఈవినింగ్ అనదర్ ఆఫీసర్ ఆల్సో వాస్ పాసింగ్ బై. ఈవినింగ్ వాక్
1: వచ్చారు కొట్టుకున్నారు డీ కొట్టారు.
0: బోత్ కేమ్ ఇన్ క్లాస్.
1: తక్షణమే ఇతను చెప్పాడు హూ ఆర్ యూ అన్నాడు.
0: ఇమీడియట్లీ ఆస్క్ హూ ఆర్ యూ.
1: అయ్యా నేను దానికోసమనే ప్రయత్నం చేస్తున్నా నేనెవరో చెప్పమని దయచేసి చెప్పండి అని పాదాల పైన పడ్డాడు.
0: ఇన్ రిప్లై టు దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ ద గురు సెడ్ ఇన్ ఫ్యాక్ట్ ఐ మీన్ సర్చ్
1: నేనెవరని చింతిస్తున్నాను.
0: హావ్ బీన్ థింకింగ్ దిస్
1: దయచేసి చెప్పండి అని చెప్పి అన్నాడు.
0: ఐ వాంట్ యూ టు లెట్ మీ నో హూ ఐ యామ్.
1: అతనే సోక్రటీస్.
0: అండ్ హీ ఈజ్ సోక్రటీస్.
1: ఈ సోక్రటీస్ అనేటువంటి వాడు యువకులందరినీ చేర్చుకుని చక్కని బోధన సల్పుతూ వచ్చేటువంటి వాడు.
0: సోక్రటీస్ వాస్ టీచింగ్ యూత్ అరౌండ్ హిమ్.
1: చెడ్డ చూపు చూచేటువంటి వాడు కాదు.
0: నెవర్ హావ్ బ్యాడ్ లుక్.
1: చెడ్డ విషయాలు వినేటువంటిది కాదు.
0: హి నెవర్ లిసన్ టు బ్యాడ్ థింగ్స్.
1: ఏమి లౌడ్ స్పీకరా ఇష్టమొచ్చట్టు వినడానికి వినకూడదు. ఏది వినాలో వాటి వినాలి.
0: హియర్ ఇస్ నాట్ లైక్ ఎ లౌడ్ స్పీకర్. యు ఆర్ నాట్ సపోజ్ టు హియర్ వాట్ యు
1: వినకూడదు.
0: యూ షుడ్ నాట్ హియర్ ఎవ్రీథింగ్.
1: తలచాలి ఏది తలచాలో దాన్ని తలచాలి.
0: యూ షుడ్ థింక్ ఇన్ ద రైట్ డైరెక్షన్.
1: ఎక్కడ ఏమిటి తలచాలో తలచాలి.
0: వాట్ వేర్ ఇస్ టు బి థాట్ దట్ యూ షుడ్ థింక్.
1: అనవసరంగా రాత్రింతప్పుడు చింతన చేసుకుంటూ కూర్చోకూడదు.
0: యూ షుడ్ నాట్ గో ఆన్ థింకింగ్ త్రూ అవుట్ నైట్.
1: ఆ విధంగా చింతన చేసేటువంటి కౌరవులకే వంశమంత నాశనం అయిపోయింది.
0: బికాస్ కౌరవ సెంటర్టైన్ బ్యాడ్ థింకింగ్
1: దురాలోచన చేత పాండవుని యొక్క నాశనాని కోసమని దుష్టించని జరుపుతూ వచ్చేవారు.
2: బికాస్ కౌరవస్ వర్ ఆల్వేస్ ఎంటర్టైనింగ్ మెనోవరింగ్ మానిపులేటింగ్
1: అభివృద్ధి పరచుకోవడం చేత కౌరవులకే ముప్పు కలిగింది.
2: అట్ పాండవస్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇంప్రూవ్ దర్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ దే వర్ హైలీ రిప్యూటెడ్ అట్ ది ఎండ్.
1: చెడ్డ చూపు, చెడ్డ వినికిడి, చెడ్డ తలపులు మానవుడి ఎందు ఉండకూడదు.
2: సో బ్యాడ్ లుక్స్, bad hearing and bad thoughts, no one should have
1: chedda matalu kuda undakoddu,
2: and you should not use bad words.
1: Manasuku aananda parichetunte matalu ivvali.
2: Your words should make your
1: mouth. You cannot always obliged, but you can speak always obligingly.
2: You cannot always obliged, you can speak always obligingly.
1: These are good qualities, chakkani gunalu,
2: these are good qualities.
1: Vidyarthiki ee gunamule alankaramulu,
2: and this is your real jewel decoration to your
1: vidyarthulara, vidyarthulara,
2: students, boys and girls.
1: Ee vayasu lopala meeru sampadinchukovalasinatuvanti gunamulu entaina meeru sampadinchukovali.
2: Many virtues, good qualities you can cultivate.
1: భవిష్యత్తులో వీటంతా కూడా నువ్వు వినియోగ పెట్టుకుని పోవాలి.
2: And you can make use of these qualities that you cultivate now in future.
1: ఈ నాడు మనం సంపాదించుకుంటే కదా రేపటిని వినియోగం చేసుకోవడానికి వీలవుతుంది.
2: If you cultivate those things right now, you can use of them later.
1: సంపాదన లేకపోతే దేన్ని మనం వినియోగం చేస్తాం?
2: If you don't cultivate, what is it you are going to do in future?
1: సద్గుణములు, సద్బుద్ధి, సత్యనిర్తి, సత్యవాక్కులు మనం అభివృద్ధి పరచుకోవాలి.
2: Therefore we have to develop all the virtues, the duty, discipline and the devotion, adherence.
1: బుద్ధుని నిరంతరం కూడా మంచి దృష్టిని కావాలండి. సమ్యక్ దృష్టి, సమ్యక్ దృష్టి అనేవాడు.
2: బుద్ధ ఆల్వేస్ రిపీటెడ్లీ సెడ్ గుడ్ లుక్స్ ఆర్ ప్రైమ్ ఇంపార్టెంట్.
1: శిష్యులందరూ అటు ఇటు చూడకూడదు.
2: అండ్ హీ నెవర్ అలౌడ్ హిస్ డిసైపుల్స్ టు లుక్ హిదర్ అండ్
1: దట్. దాని వల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
2: వాట్ ఇస్ ఇట్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్?
1: దుర్భావనలు అభివృద్ధి అయిపోతాయి.
2: యు డెవలప్ బ్యాడ్ థాట్,
1: దుర్భావనలు నిన్ను హతం చేస్తాయి.
2: అండ్ బ్యాడ్ థాట్స్ విల్ రూయిన్ యు అల్టిమేట్లీ.
1: నువ్వు చూడకూడదు.
2: సో యూ కెనాట్ లుక్ లైక్ దట్.
1: ఈ చూపును అదుపులో పెట్టుకో.
2: కంట్రోల్ యువర్ విజన్
1: అని సమ్యక్ దృష్టి అని
2: బోధిస్తాడు. దట్ అమౌంట్స్ టు గుడ్ లుక్స్.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: మీరు ఈ వయసు లోపల
2: అట్ దిస్ ఏజ్
1: చాలా ఎంతో ఘనకీర్తిని సాధించాలి.
2: అండ్ యూ షుడ్ హావ్ వెరీ గుడ్ నేమ్.
1: భారతదేశములకు మీరు నాయకత్వాన్ని వహించాలి.
2: యు ఆర్ గోయింగ్ టు బి ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ భారత్.
1: నేటి బాలబాలికలే రేపటి పౌరులుగా తయారవుతారు.
2: బాయ్స్ అండ్ గర్ల్స్ ఆఫ్ టుడే ఆర్ ది ఫ్యూచర్ సిటిజన్స్.
1: ఈనాటి యువకులే రేపటి లీడర్స్ గా మారిపోతారు.
2: యూత్ ఆఫ్ టుడే ఆర్ గోయింగ్ టు బి ది లీడర్స్.
1: ఈ విధంగా లీడర్స్ గా వచ్చి దేశాన్ని పవిత్రం గావించాలి.
2: అండ్ ఫ్యూచర్ లీడర్స్ షుడ్ మేక్ దిస్ కంట్రీ సీక్రెట్.
1: లీడర్ ఎట్లా ఉంటుంటారో దానికి తగినట్టుగా ఉంటారు దేశము.
2: అండ్ if future depends on you,
1: kada meer manchi vaalainappude desham kuda manchide avutundi.
2: If you are good, the country is bound to be good.
1: Pavitramaina bharat deshanni, chaga bhoomi aina bharat deshanni, karma bhoomi aina bharat deshanni, kunna bhoomi aina bharat deshanni meer punya purushulaga jeevinchi dani punyanni abhirudhi parchukovali.
2: Therefore bharat being the land of sacrifice, land of action, the land of merit, it has to be upheld by you people.
1: Andu nimittamai mee dehanni kaapadukovali.
2: For that purpose you have to maintain your body.
1: కనుక దేహం అనేటువంటిది పోతే మనం రాదు తిరిగి.
2: When once the body is lost,
1: దేహం పోయినా మనం సాధించవచ్చు, కానీ దేహం పోతే తిరిగి మనం
2: regain anything if anything is lost, but not the body.
1: కనుక లక్ష్యాన్ని సాధించేంత వరకు నీ ప్రయాణం సాగించు.
2: To achieve the goal, until you reach the destination, proceed, go ahead.
1: అది ఏమి లక్ష్యంగా తీసుకోవాలి?
2: Keep it.
1: అది ఏమి ప్రతిజ్ఞగా పట్టాలి?
2: Keep it as the chief aim.
1: పట్టినా పట్టేదో పట్టనే పట్టు తిరిగి పట్టుని గడిదా అట్లే ఉండు.
2: You have determined somewhere other. Hold on, hold on, until you are successful.
1: Koru deviyo korane korthi kokki chellu daaka povakundu.
2: Having desired anyway, do not return until the desire is fulfilled.
1: Adigina deviyo adagana adigithiri adigina deviyaka viduvakundu.
2: Having asked, never give up until it is given.
1: Talakina deviyo talakane talchidi talaku teeru daaka povakundu.
2: Having thought somewhere other, until the thought is reality, do not
1: koru padaleka meeraina bhuvaliyu వడం తెలియక తమైన అడుగువరియు.
2: Out of disgust, God should bless you, or you should faint in
1: the way. తానైనప్పుడు వస్తాడు. వడం తెలియక మీరైనా అడగాలి.
2: Out of disgust he might confer the home, or he might drop
1: out. పోవుట విద్యార్థి దీక్ష కాదు.
2: But if you return without the fulfillment, it is not the quality of a student.
1: కాదు, విద్యార్థి దీక్షనే కాదు.
2: It is not the determination.
1: అన్నింటినీ మీరు సాధిస్తూ పోవాలి.
2: You should achieve.
1: అది ఏ విద్యార్థి దీక్ష?
2: Then that is the determination of a student.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: పెద్దలు చెప్పినవి, మీ విద్యార్థులు పలికినవి, టీచర్స్ మీకు బోధించినవి అన్నింటినీ హృదయంలో భద్రం చేసుకుని క్రమక్రమేణ భవిష్యత్తులో అప్పుడప్పుడు దీన్ని ఉపయోగపెట్టుకుంటూ మీరు సార్థకాన్ని ఆదర్శంగా చేరూపిస్తూ సాధించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
2: భగవాన్ వాంట్స్ ఆల్ స్టూడెంట్స్ టు ట్రెజర్ ఆల్ దోస్ థింగ్స్ టాక్ టు యూ, ఆల్ దోస్ థింగ్స్ స్పోకెన్ టు యూ బై ఎల్డర్స్, బై స్టూడెంట్స్, and all those ideals be treasured so that you would practice in future and be well ideal citizens. So saying, Bhagwan brings his divine discourse to a close.

0: స్వరూపులైన విద్యార్థులారా,
1: జన్మించిన ప్రతి జీవి కూడాను, స్థూల రూపము ధరించినటువంటి ప్రతి పదార్థము కూడాను మార్పు చెందక తప్పదు, గతించక తప్పదు. కాని ఈ జనన మరణములకు మధ్యయందు అనేక రకములైనటువంటి కొన్ని బాధలు, క్షీణము, నశించటము, పరిణామం పొందటము, జీవించటము, ఇట్టి షట్వికార భావముల చేత జీవితం అనేటువంటిది ఈ జనన మరణములకు మధ్యయందు చిక్కులుకొని ఉంటుంటది.
2: టు బి బోర్న్ అగైన్ అండ్ అగైన్, టు డై అగైన్ అండ్ అగైన్, ఇన్ బిట్వీన్ టు లై డార్మెంట్ ఇన్ ది వూంబ్ ఆఫ్ ది మదర్, దిస్ ఈస్ అన్ ఎండ్లెస్ ట్రబుల్ బై వే ఆఫ్ సంసారా. ప్లీజ్ ఓ గాడ్, విత్ యువర్ గ్రేస్ గెట్ మీ అవుట్ ఆఫ్ దిస్ ట్రబుల్సమ్ సంసారా. Divyatma Sarupas, students, whatever is born, whatever comes into this world and takes some shape is sure to die and pass away. But before one dies, between the birth and the death, there is an intermediate period, and the changes that come about in that period, the growth and the life, are something which are inevitable. This change in life accompanies all living things.
1: అయితే మనము ఈ పుట్టి గిట్టుటకు మధ్యలో ఉన్నటువంటి కాలమును ఏ రకమైనటువంటి మార్గమునందు మనము ప్రవేశపెట్టి మన జీవితమునకు తగినటువంటి యొక్క సార్థకతను మనం అందుకుంటున్నాము అనేటువంటి యొక్క విషయాన్ని ప్రతి మానవుడు కూడాను విచారించవలసినటువంటి అవసరము.
2: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ must consider and make an enquiry in what manner is he spending the life and the time that is between one's birth and one's death. Are we making suitable use of the time and thus getting the fulfillment of the purpose of our life?
1: నిజముగా ఇట్టి లోతుగాదికి విచారం చేసినటువంటి ఒక వ్యక్తికి ఒక విధమైనటువంటి వ్యక్తి కూడాను రాక తప్పదు.
2: For one who makes a deep enquiry into the truth of all this, truly there will be some kind of awareness to such a person.
1: Atti virakti pandinatvanti yokka manavudu itti rakti yandu oka vidhamainatvanti yokka asahyam kudanu kanipinchi anubhavinchi taanu oka vidhamainatvanti yokka bhavamato ee reetiga palakagaladu. Chedda chinta chesi chesi gruddi aatalu aadi aadi ఊడిపడే కోకానికి బూటకపులు ఆటలాడి.
2: ఫర్ వన్ హూ ఇన్ దిస్ మేనర్ మేక్స్ ఎ డీప్ ఎంక్వైరీ అండ్ డెవలప్స్ ఎ డిటాచ్మెంట్, హీ విల్ అన్డౌటెడ్లీ ఆల్సో ఫైండ్ సమ్ కైండ్ ఆఫ్ నెగ్లిజెన్స్, సమ్ కైండ్ ఆఫ్ డిటాచ్మెంట్ ఫ్రమ్ ఆల్ ది ప్లెజర్స్ దట్ కమ్ ఇన్ వన్స్ లైఫ్. హీ విల్ థింక్ దట్ by doing bad things and behaving in a blind manner, by playing in this world, we are spending this life.
1: Prarabdhamu tiragane kapata veshal vidanaadi punya papamulato koodi maranintu avo khiladi annadata.
2: As soon as whatever prarabdha, whatever you have accumulated in your past births is over, then you will give up this pretentious life. And along with the good and the bad that you have done, you actor, you will die and take the good and bad with you.
1: Aite janminchatamu jananamu maranamu ee yokka rendinti yandu ee jananamunaku maranamu maranamunaku jananamu idi ena deeni yokka arthamu leka indulo emaina antarartham emaina unnada ani manam vicharinchinappudu prathi manavuni kudanu itti prashnane vesinappudu janminchinatvanti vaadu maranistadu, మరణిస్తున్నటువంటి వాడు జన్మిస్తాడు, జన్మించడం ఎందుకోసం, మరణించడం ఎందుకోసం అని ప్రశ్న వేసినప్పుడు మరణించడం జన్మించడం కోసం, జన్మించడం మరణించడం కోసం, ఇట్టి జవాబు ప్రతి మానవుడు కూడాను చెప్పడానికి సంసిద్ధుడై ఉంటాడు. కాని ఈ జవాబు సరి అయినటువంటిది కానేరు.
2: When we see birth following death and death following birth, we ask ourselves, what is the meaning of all this? Does the meaning simply consist in being born, followed by death, followed by birth, and so on? When an enquiry of that kind is made, man finds that birth follows death and death follows birth. We ask ourselves, why? Do we die to be born again? Do we get birth to die again and repeat this again and again? This answer, however, is not the right one.
1: ఎవరైనా ఒక వ్యక్తిని మనం ప్రశ్నించినప్పుడు, అయ్యా నీ ఔషధం ఎందుకోసం సేవిస్తున్నావంటే రోగ నివారణ కోసము అని చెప్పటం అది సర్వసామాన్యం. కానీ అది సరియైనటువంటి జవాబు కాదు. ఔషధం సేవించటం, ఇంకా ముందుకు ఔషధం సేవించకుండా ఉండటం కోసం అని చెప్పటం సరి అయినటువంటి జవాబు.
2: If you ask any individual, why are you taking medicine? The reply that you usually get will be, in order that I may be cured of the disease that I have. But this is not the correct answer. The correct answer should be that he is taking the medicine so that in future he does not have to take the medicine once again.
1: జననము కూడా ఎందుకోసం జన్మించినావంటే ఇంక పైన జన్మించకుండా ఉండటం కోసం జన్మించినానని చెప్పటం సరి అయినటువంటి అర్థం.
2: Similarly, if we ask a question, why have you taken this birth? The correct answer would be, I have taken this birth so that I may not again repeat and take the same birth.
1: కాని జన్మించడం అనేటువంటిది మరణించడం కోసమని, మరణించడం జన్మించడం కోసమని, ఈ కాలచక్రమును జనన మరణం అనేటువంటి యొక్క తత్వం లోపల మన జీవితం వ్యర్థమైపోవటం కంటే నిజమైనటువంటి సార్థకమైనటువంటి సత్యస్వరూపాన్ని గుర్తించడం మానవుని యొక్క కర్తవ్యం.
2: However, to be born so that you die, to die so that you may be born again, and thus get caught in this wheel of time is not the true thing that we should do. We should regard our life as purposeful in order to understand the truth that lies behind all this.
3: So that is the first clip from the 19th discourse, as we were mentioning, one of the very popular shlokas of the Bhajagovindam, Punarapi Jananam, Punarapi Maranam. And as always, Swami starts off beautifully rendering that verse in Telugu, and then goes on to speak about the importance of constantly remembering this and constantly doing this vichara as to why are we repeating this cycle over and over again. A very, very important thought that we need to keep entertaining and keep mulling over in our mind. So that is the verse that Swami is talking about in this discourse.
4: So true, because this is something in one of the discourses, I think in 1967 or so, probably Shivaratri Swami is narrating a story where Lord Brahma and Narada are walking. And he says, what is the most interesting thing you find on earth? And he says, the dying are weeping for the dead. And he says, everybody is going to die. And they are weeping for the dead as if they are never going to die. And then he says, of course, he says the second most fascinating thing about these humans is everybody wants the results of doing punya, but they don't want to do punya karma. They don't want the results of papa or sin, but they are always engaged in papa, sin. And he said they should realize one thing very beautifully, Swami says. I think it should be a Telugu padyam, but the words are very nice. He says, people should realize that karma is the cause of birth, kala is the cause of death, and Rama is the guardian of life.
3: Beautiful.
4: So it's rhyming words. Karma is the cause of birth, kala is the cause of death, and Rama is the guardian of life. So this whole cycle of birth, death, and you know, the purpose of human life is what Swami wants us to ponder upon. And like many great saints, we have heard the experience of Ramana Maharishi, and we have heard that incident where Ramakrishna Paramahamsa is just walking back and forth in the corridor, and when someone asks him, what are you thinking about? And he says, I'm contemplating on death, because that is the only certain thing in all that we live. So death cannot be seen as something which is unholy, which is something which is to be feared from, and it is something which we are not prepared for. We never know. I mean, somebody who is healthy now, somebody, what time, when they go. So what Swami is telling here is, while you're alive, while you're still here, have your priorities right. And I think that is what it boils down to. And Swami, like mentioned many times in this discussion, he would always tell us to ponder on what is the purpose of life. And if we are honest and we ponder about what is the purpose of life, then what happens is, I think every second that we waste in something else becomes very valuable. And we start realizing that, oh my God, 1 second gone is 1 second gone. 1 day is gone is 1 day gone. And how close are we to our the actual purpose of life, isn't it?
3: Right, and it's not just about answering that question, what is the purpose of life? Because, you know, having gone through so many discourses, perhaps intellectually we know that answer.
4: Times in this discussion, he would always tell us to ponder on what is the purpose of life. And if we are honest and we ponder about what is the purpose of life, then what happens is, I think, every second that we waste in cells becomes

భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం

0: ಮಧುರ ಮಧುರ ಮುರಳಿ ಘನಶ್ಯಾಮ
1: ಮಧುರ ಮುರಳಿ ಘನ

0: अधिपति राधे श्यामा
1: मधुराधिपति राधे श्यामा
0: मधुराधिपति।

ਦਾਸ ਪ੍ਰਭੂ ਇਹ ਗਿਰੀਧਾਰੀ।

राधिपते रा।

పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకి తురో దొరలకవునో. తుదకు దొంగలకి తురో దొరలకవునో. తేనె జుంటి అలియవా తిరువరులకు.

0: When one is born from the mother's womb, no one brings with him any wealth whatsoever. When one leaves this earth and drops his body, he does not take any wealth with him. Even if he is a millionaire, he has to eat only salt and food. He cannot eat glitter and gold. One may earn a lot of wealth and feel proud by his accumulating so much wealth. And this wealth, whatever one earns, it does not come with you. It does not go with you when you leave this earth. He may hide all his wealth inside the earth and cover it with the earth, without giving gifts and without making good use of his wealth. But then, ultimately, no one knows whether this wealth will be taken away by the robbers or will be left for some good people to make good use of it. What other truth can I tell you, you good people? Like the bees which accumulate the honey, and like the beehive, no one knows where the beehive ultimately goes. What other truth can I tell you, good people who have assembled here?
1: Prema Swarupanena, Swayam Sevakulara, Manavatvamu, Ati Pavitramainadanna Vishayamu, Meekandariki Telisina Vishayame.
0: Prema Swarupas and Sevakas, that human nature is a very sacred thing is a fact which is known to all of you.
1: లోకమునందు గల అన్ని విద్యల కంటే కూడాను పరోపకార భావం అనేటువంటి యొక్క విద్య ఉత్తమమైనటువంటిది.
0: ఇన్ ఆల్ ది టైప్స్ ఆఫ్ లర్నింగ్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్ టు లర్న్ టు హెల్ప్ అదర్స్ వెన్ దే నీడ్ సచ్ హెల్ప్ ఈస్ ది మోస్ట్ యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ థింగ్.
1: సర్వోత్కృష్టమైనటువంటి యొక్క పరోపకారము సర్వ విద్యల కంటే కూడాను ఉత్తమమైనదన్న సత్యము మనం ఈనాడు గుర్తించవలసినటువంటిది అత్యవసరము.
0: That to help others is the most distinguishing type of learning is what we should recognize today.
1: Paropakaram anaga kevalamu toti manavulaku deenulaku sahayam cheyatamu parulaku sahayam cheyatamu anna vishayam maatrame ee naadu manam gurtistu unnam.
0: Today we generally recognize that helping others consists in helping fellow human beings and in helping people who are in need of such help.
1: పరోపకారం అనగా దీని అర్థము ఇంత మాత్రమే కాదు.
0: ది వర్డ్స్ హెల్పింగ్ అదర్స్ డూ నాట్ క్యారీ విత్ దెమ్ ఓన్లీ దిస్ సింపుల్ మీనింగ్.
1: అనంతమైన అర్థముతో కూడుకున్న పరోపకారం అనేటువంటి పదమునకు మనం ఈనాడు దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి నవ్యమైనటువంటి ఒక సాధనాన్ని మనం ఈనాడు కనిపెట్టాలి.
0: These words, helping others, have got an infinitely deep meaning in them. And in order to reach this infinitely deep meaning while we help others, we should today derive and devise a sacred method.
1: Paropakaram. Indulo, aidu aksharamlu. Paropakaram.
0: Helping others in Telugu has got five letters.
1: Para anaga, kevalamu, manaku prakkanunnatundi manavudani kani. మనలో తోటిగా మానవులుగా ఉండి జీవిస్తున్నటువంటి మానవుడని కాని మనం భావించరాదు.
0: పరోపకార ది ఫస్ట్ పార్ట్ పర షుడ్ నాట్ బి గివ్ అస్ ది మీనింగ్ దట్ ఇట్ రిఫర్స్ ఓన్లీ టు ది ఫెలో హ్యూమన్ బీయింగ్ ఆర్ టు వన్ హూ ఈస్ విత్ అస్.
1: మన దేహమునకు దేహాత్మ అని పిలుస్తున్నాం.
0: అవర్ బాడీస్ ఆర్ బీయింగ్ రిఫర్డ్ టు నాట్ సింప్లీ యాజ్ బాడీస్ బట్ యాజ్ దేహాత్మ.
1: మన ప్రాణమునకు జీవాత్మ అని పిలుస్తున్నాం.
0: The life in this body is being referred to by us as jivatma.
1: Kani mana atman matramu paramatma ani pilustunnam.
0: But the atma in us is being called by us as paramatma.
1: Para anaga kevalam atmaku sambandhinchinatundide kani toti manavulaku sambandhinchinatundide artham kadu.
0: This word para in paropakara or in paramatma is something which refers to the atma. But it does not refer to a fellow human being.
1: కనుక మనము పరులకు చేయుచున్నటువంటి సేవ అంతే కూడాను పరోపకారం పరమాత్మకు చేయుచున్నటువంటి సేవనే కాని పరులుగా మనం భావించరాదు.
0: Here, all the service we do to other human beings under the name paropakara should be regarded as being done not to a fellow human being but to Paramatma himself.
1: Para anaga sarva jeevulu yendu kudanu ఆత్మస్థాయి ఎందు ఆనంద స్థాయి ఎందు అంతర్భుఖం నందు ప్రకటించి వికసించి వరించి తరించి భ్రమించి రమింపచేసేటువంటి ఒక తత్వం.
0: ది వర్డ్ పరా హియర్ రిఫర్స్ టు ఎ లొకేషన్ విచ్ ఇస్ ది లొకేషన్ ఆఫ్ ది ఆత్మ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ ఇట్ రిఫర్స్ టు ది ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ ఆనంద. ఇట్ ఈస్ ది ఇన్నర్ ప్లేస్ ఆఫ్ సెల్ఫ్ విచ్ ఇస్ ది ప్లేస్ ఆఫ్ ఆనంద.
1: కనుక మనం ఏ సేవ చేసినప్పటికీ పరమాత్మ సేవగానే మనం భావించటం అత్యుత్తమైనటువంటి ఒక మార్గం.
0: సో వాట్ ఎవర్ సర్వీస్ వీ డూ టు రిగార్డ్ దట్ సర్వీస్ యాజ్ సర్వీస్ టు పరమాత్మ ఆర్ టు గాడ్ ఈస్ ది బెస్ట్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ సర్వీస్ విచ్ వీ డూ.
1: మనం ఏ సేవకు పూనుకున్నప్పటికీ స్వార్థ భావము కాక పరార్థ భావము చేత ఫలాపేక్ష లేకుండా మనము సేవలో ముందంజ వేయాలి.
0: Whatever service which we wish to undertake, we should do it without any idea of selfishness, but with a view to help other people than your own self and without thinking of the benefits of the work that you do.
1: ye seva chesina aa vyakti dwara naaku ye phalitam labhistundi aneetunti oka bhavamu mana sevalo ye maatram kodanu cheradadu.
0: Whatever service we do to an individual, the idea or the question, what benefit will I get through the individual for whose benefit I am doing this service, should not enter in any way our work.
1: Phalapeksha rahitamainatunte seva paramatma seva.
0: Service, the benefits of which are not sought by you, is service to God.
1: Deenini Bhagavad Gita yandu karma phala tyaga ani cheptu vacharu.
0: In Bhagavad Gita, this has been described as karma phala tyaga, the benefits of your work being sacrificed by you.
1: Nadi pravahistu undadi.
0: The river is flowing.
1: Phala apeksha rahitamainatunte reetiga nadi pravahistu undadi.
0: The river is flowing without wanting to get the benefits of its flow.
1: Paropakara nimittamai nadi pravahistu undadi.
0: The river is flowing for the benefit of others.
1: Vrutchamulu paropakara nimittamai ఫలములను అందిస్తున్నాయి.
0: ది ట్రీస్ ఆర్ గివింగ్ అస్ ఫ్రూట్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్, నాట్ ఫర్ ది ట్రీ ఇట్సెల్ఫ్.
1: పశువులు పరోపకార నిమిత్తమై పాలను అందిస్తున్నాయి.
0: క్యాటిల్ గివ్ అస్ మిల్క్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్.
1: ఈ పరోపకార నిమిత్తమై జీవించి ఆదర్శవంతమైన జీవితాన్ని అందించేటువంటి నది, వృక్షము, గోవు, ఈ మూడు కూడాను మానవుని యొక్క దివ్యత్వాన్ని, మానవుని యొక్క భవ్యత్వాన్ని ప్రకటిస్తూ వస్తున్నాయి.
0: ది రివర్, ది ట్రీ అండ్ ది కౌ, విచ్ ఈల్డ్ దేర్ ఫ్రూట్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్, ఆర్ రియల్లీ ప్రొక్లైమింగ్ ది డివినిటీ దట్ ఈస్ కంటెయిన్డ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
1: వృక్షములు, నది, గోవులే లేకుండినా మానవుడు క్షణకాలమైనా కూడా జీవించడానికి వీలు కాదు.
0: ఇఫ్ దేర్ ఆర్ నో ట్రీస్, నో రివర్స్ అండ్ నో కౌస్, మ్యాన్ కెనాట్ లివ్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
1: మానవుని యొక్క జీవితోద్ధారమునకు జలము, ఫలము, ఈ యొక్క క్షీరము, ఈ మూడు కూడాను ఆదర్శవంతమైన ఫలరహితమైనటువంటి కర్మలు ఆచరిస్తూ ఉన్నాయి.
0: ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ మ్యాన్స్ లైఫ్, దీస్ త్రీ, వాటర్, ఫ్రూట్ అండ్ మిల్క్,
1: కౌస్,
0: ఆర్ బీయింగ్ గివెన్ టు అస్ బై ది ట్రీస్, ది రివర్ అండ్ ది కౌస్ ఇన్ ఎ వ్యూ ఆఫ్ నాట్ హ్యావింగ్ ది బెనిఫిట్.
1: కనుకనే పశువులు, జలము, వృక్షములు కూడాను పరోపకార దీక్షను చేపట్టినప్పుడు పవిత్రమైన సజ్జనుడు పరోపకార దీక్షను పట్టకుండా మానవత్వమునకి ఒక విరుద్ధమైన మార్గం.
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ వైల్ వి సీ దట్ ది రివర్, ది కౌ అండ్ ది ట్రీ హ్యావ్ అండర్ టేకన్ సెల్ఫ్ లెస్ వర్క్ అండ్ వర్క్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్, ఇఫ్ మ్యాన్ హూ ఇస్ సీక్రెట్ డస్ నాట్ టేక్ దిస్ డిటర్మినేషన్ ఆఫ్ డూయింగ్ వర్క్,
1: కనుక సజ్జనుడైన మానవుడు నది వలె, వృక్షము వలె, గోవు వలె పరోపకారము ఫలరహితమైనటువంటి మార్గములో చేయడానికి ప్రయత్నించాలి.
0: ఎ గుడ్ మ్యాన్ దేర్ఫోర్ లైక్ ది రివర్, లైక్ ది కౌ అండ్ లైక్ ది ట్రీ షుడ్ డూ హెల్ప్ టు అదర్స్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ఎ సెల్ఫ్ లెస్ సర్వీస్.
1: స్వార్థము అనేటువంటి యొక్క పెనుభూతము మానవత్వాన్ని మరిపింపజేస్తుంది.
0: ది డెమన్ ఆఫ్ సెల్ఫిష్నెస్ మేక్స్ యూ ఫర్గెట్ ది వెరీ హ్యూమన్ నేచర్ ఇన్ యూ.
1: స్వార్థరహితమైనటువంటి యొక్క పవిత్రమైన ప్రేమ, సేవ మానవత్వాన్ని దివ్యత్వం వరకు తీసుకుని పోతుంది.
0: సెల్ఫ్ లెస్ అండ్ సేక్రెడ్ లవ్ అండ్ ప్రేమ టేక్స్ మ్యాన్ టు ది వెరీ హైట్స్ ఆఫ్ డివినిటీ.
1: మానవుడు ప్రయాణము సలుపుతున్నాడు, చేస్తున్నాడు.
0: మ్యాన్ ఈస్ పెర్ఫార్మింగ్ ది జర్నీ. టు వాట్ డెస్టినేషన్ ఈజ్ హీ పెర్ఫార్మింగ్ ది జర్నీ?
1: పుట్టినది మొదలుకొని గిట్టునంత వరకు కూడాను తానొక ప్రయాణం సలుపుతూనే ఉంటున్నాడు.
0: ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ బర్త్ టిల్ ది టైమ్ ఆఫ్ డెత్ హీ ఈస్ కంటిన్యూలీ పెర్ఫార్మింగ్ దిస్ జర్నీ.
1: ఇతను కర్మక్షేత్ర యాత్రికుడు.
0: ఇన్ దట్ కాంటెక్స్ట్ దిస్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ పిల్గ్రిమ్ ఇన్ ది కర్మక్షేత్ర ఇన్ ది ప్లేస్ ఆఫ్ వర్క్.
1: దేహము ఒక ఛత్రము.
0: ది బాడీ ఈజ్ లైక్ ఎ చౌల్ట్రీ.
1: మనసు వాచ్మ్యాన్ కాపలాకారి.
0: ది మైండ్ ఈజ్ లైక్ ది వాచ్మెన్ అట్ దట్ చౌల్ట్రీ.
1: జీవుడు యాత్రికుడు.
0: ది జీవ ఈజ్ ది పిల్గ్రిమ్.
1: జీవుడు యాత్ర చేస్తూ ఈ ఛత్రం అనే దేహం నందు కొంతసేపు నివసించి మనస్సు అనేటువంటి వాచ్మ్యాన్ యొక్క భద్రతలో తాను జీవించి తదుపరి తన యొక్క ముందు ప్రయత్నము ప్రయాణం సలుపుతూ ఉన్నాడు.
0: ది జీవ వైల్ పెర్ఫార్మింగ్ దిస్ పిల్గ్రిమేజ్ స్టేస్ ఫర్ ఎ షార్ట్ వైల్ ఇన్ దిస్ బాడీ విచ్ ఇస్ లైక్ ది చౌల్ట్రీ అండర్ ది సెక్యూరిటీ ఆఫ్ ది వాచ్మెన్ విచ్ ఇస్ ది మైండ్ ఇన్ ది బాడీ.
1: ఇందులో ఛత్రమునకు వాచ్మ్యాన్ కు ఈ ప్రయాణం చేసేటువంటి యాత్రికునికి ఏమాత్రము సంబంధం లేదు.
0: ఇన్ దిస్ దేర్ ఇస్ నో కైండ్ ఆఫ్ కనెక్షన్ వాట్స్ ఎవర్ బిట్వీన్ ది పిల్గ్రిమ్ ఆన్ ది వన్ హ్యాండ్ అండ్ ది చౌల్ట్రీ అండ్ ది వాచ్మెన్.
1: ఛత్రంలో ఉండినంత వరకే వాచ్మెన్ తో మనకు పని అవసరం.
0: వైల్ ది పిల్గ్రిమ్ స్టేస్ ఇన్ ది చౌల్ట్రీ దేర్ ఇస్ నీడ్ ఫర్ అస్ ఫర్ ది వాచ్మెన్.
1: తిరిగి ముందు ప్రయాణం అయ్యేంత వరకే మనకు ఛత్రంతో అవసరం.
0: ది నీడ్ ఫర్ ది చౌల్ట్రీ ఆల్సో లాస్ట్ ఓన్లీ సో లాంగ్ యాజ్ యూ మేక్ ది నెక్స్ట్ జర్నీ.
1: ఈనాడు మనము ఈ ఛత్రమునకు ఈ కాపలాకారికి ఈ యాత్రికునకు సన్నిహిత సంబంధాన్ని చేర్చుకుంటున్నాం మనం.
0: టుడే వీఆర్ క్రియేటింగ్ ఎ క్లోజ్ కనెక్షన్ బిట్వీన్ ది చౌల్ట్రీ ది వాచ్మెన్ అండ్ ది పిల్గ్రిమ్.
1: ఇది సరి అయినటువంటిది కాదు.
0: దిస్ ఈస్ నాట్ ది రైట్ థింగ్ టు డూ.
1: దీని వలననే మనము అనేక విధములైనటువంటి బంధనలో చిక్కుకొనుకుంటున్నాము.
0: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ మిస్టేక్ విచ్ వీఆర్ కమిటింగ్ వీఆర్ బైండింగ్ అవర్ సెల్స్ విత్ వేరియస్ టైప్స్ ఆఫ్ బాండేజెస్.
1: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ సనాతనుడైన జీవుడు ఈ మిథ్యలోకంలో యాత్ర చేస్తూ దేహం అనేటువంటి చౌట్రీలో కొన్ని క్షణములు మాత్రమే జీవిస్తున్నాడు నివసిస్తున్నాడు తదుపరి ముందు యాత్రకు ప్రారంభం చేస్తున్నాడు.
0: దిస్ జీవ హూ ఇస్ ఇండీడ్ సనాతన క్వైట్ ఎన్షియంట్ ఇన్ మేకింగ్ దిస్ జర్నీ ఇన్ దిస్ వరల్డ్ ఆఫ్ మిత్ హీఈస్ లివింగ్ ఇన్ దిస్ చౌట్రీ ఓన్లీ ఫర్ ఎ షార్ట్ వైల్.
1: అయితే ఎక్కడికి ప్రయాణం?
0: వేర్ ఈస్ హీ గోయింగ్ టు ఎండ్ దిస్ జర్నీ?
1: ఎచ్చట నుండి వచ్చనో మరి అచ్చటికి ఏగుట నైజము ప్రాణి కోటికి. ఎక్కడ నుంచి వచ్చాడో అక్కడికి మాత్రమే ప్రయాణం చేస్తున్నాడు.
0: ఫర్ ఆల్ ది లివింగ్ బీయింగ్స్ ఇట్ ఈస్ నేచురల్ టు గో టు ది ప్లేస్ ఫ్రమ్ వేర్ హీ హాస్ ఒరిజినలీ కమ్.
1: కానీ ఈ ఛత్రములో మాత్రం కొంతకాలము నివసిస్తున్నాడు విశ్రాంతి తీసుకుంటున్నాడు.
0: బట్ హీఈస్ లివింగ్ అండ్ టేకింగ్ రెస్ట్ ఇన్ దిస్ చౌల్ట్రీ ఫర్ ఎ షార్ట్ వైల్.
1: ఎందువల్ల ఆ ప్రదేశానికే వెళ్ళాలి?
0: Why should he go to the place from where he has come?
1: Oka gramam nundi karyarthamai oka vidhamainatundi gramantaram bayal deri velutam manam.
0: One person from his village wants to go out of the village and on work he wants to go to a certain other village.
1: Kani tana panini taru cheskunna tarvata vellina gramamu enta saundaryanga enta sadupayanga enta anukoolanga enta chitra vichitranga undinappatikini ఆ మనిషి ఆ ప్రదేశంలో శాశ్వతంగా జీవించడానికి ప్రయత్నం చేయడు.
0: ఆఫ్టర్ ఫినిషింగ్ ది వర్క్ విచ్ హాస్ అండర్ టేకన్ హౌ ఎవర్ బ్యూటిఫుల్ అండ్ యూస్ఫుల్ అండ్ అట్రాక్టివ్ ది టౌన్ మే బి టు విచ్ హీ హాస్ గాన్ ది మ్యాన్ వుడ్ నాట్ అండర్ టేక్ టు లివ్ ఇన్ దట్ టౌన్.
1: తిరిగి తన యొక్క స్వగ్రామానికి వచ్చి చేరేంత వరకు తనకు శాంతి విశ్రాంతి శూన్యం.
0: హీ విల్ హ్యావ్ నో రెస్ట్ ఆఫ్ మైండ్ అండ్ పీస్ టిల్ హీ రిటర్న్స్ బ్యాక్ అండ్ రీచెస్ ది ఒరిజినల్ టౌన్ టు విచ్ హీ బిలాంగ్స్.
1: కనుకనే ఈ మానవుడు తన స్వస్థానమునకు చేరేంత వరకు కూడాను శాంతి విశ్రాంతి చిక్కదు.
0: సో ఆల్సో దిస్ హ్యూమన్ బీయింగ్ అంటిల్ హీ రీచెస్ హిస్ ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ హీ విల్ నాట్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్.
1: కనుకనే భగవద్గీత యందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన.
0: దట్ ఈస్ వై ఇన్ ది భగవద్గీత ఇట్ హాస్ బిన్ సెడ్ ఆల్ ది లివింగ్ థింగ్స్ హ్యాడ్ దేర్ ఆరిజిన్ ఇన్ మీ దే ఆర్ సింప్లీ స్పార్క్స్ ఆఫ్ మైండ్.
1: సర్వభూతములు కూడాను సర్వ జీవులు కూడాను నా అంశము నుండి ఆవిర్భవించినటువంటివే అన్నాడు.
0: ఆల్ జీవాస్ అండ్ ఆల్ లివింగ్ థింగ్స్ హావ్ ఓన్లీ స్టార్టెడ్ అండ్ ఒరిజినేటెడ్ ఇన్ మీ యాజ్ అంశాస్.
1: కనుకనే ఈచావాస్యం ఇదం సర్వం వాసుదేవ సర్వమిదం.
0: దట్ ఈస్ వై
1: ఈశ్వర సర్వభూతానాం.
0: ఇట్ హాస్ బిన్ సెడ్ దట్ ఈశావాస్యం ఈశా కవర్స్ ది ఎంటైర్ యూనివర్స్ ఎవ్రీథింగ్ ఇన్ ది యూనివర్స్ అండ్ ఆల్ ది భూతాస్ ది లివింగ్ థింగ్స్ హ్యావ్ బీన్ ఇన్ఫెక్టెడ్ బై మీ.
1: మనము ఎక్కడ నుండి వచ్చితేమో అట్టటికే చేరునంత వరకు కూడాను మనకి ఏ విధమైన శాంతి ఉండదు.
0: సో అంటిల్ వి రీచ్ ది ప్లేస్ ఫ్రమ్ వేర్ వీ హ్యావ్ కమ్ దర్ ఇస్ నో కైండ్ ఆఫ్ రెస్ట్ ఆర్ పీస్ ఫర్ అస్.
1: ఏ తర్వాత మనం వచ్చిన స్థానము ఆత్మస్థానము.
0: బి దట్ యాజ్ ఇట్ మే ది ప్లేస్ ఫ్రమ్ వేర్ వీ హ్యావ్ కమ్ ఈస్ ది ప్లేస్ ఆఫ్ ఆత్మ.
1: ఈ ఆత్మస్థానము చేరునంత వరకు కూడాను మన ప్రయాణము నిర్విరామంగా కలుపుతూ రావాలి.
0: Until we reach this place of Atma, our journey should be performed without any interruption.
1: ఈ ప్రయాణము లోపల తోటి మానవులు, తోటి జీవులు, తోటి ప్రాణులు మనతో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నాయి.
0: In this journey of ours, the fellow human beings, the fellow living things and the fellow jivas are all co-travelers with us.
1: ఈ తోటి మానవులకు, తోటి జీవులకు మన చేతనైనంత వరకు సహాయం చేసి పరమార్గాన్ని ఏమాత్రము కూడాను మరవనివ్వకుండా మనం తగిన సహాయం చేస్తూ మనతో పాటు వారిని కూడాను ప్రయాణం సలుపుతూ రావాలి.
0: టు దీస్ ఫెలో ట్రావెలర్స్ అండ్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వీ షుడ్ హెల్ప్ దెమ్ అండ్ సీ దట్ దే డూ నాట్ స్వెర్వ్ ఫ్రమ్ ది పాత్ విచ్ దే హావ్ అండర్టేకెన్ టు గో త్రూ లైక్ అస్.
1: ఈ విద్యలు కాని, ఈ సేవలు కాని, ఈ సాధనలు కాని సర్వము కూడాను పరస్థానమునకు చేరేటువంటి యొక్క మార్గపు యొక్క దివ్య విభూతులే.
0: దీస్ ఎడ్యుకేషన్ and this service or sadhana which you undertake are all different forms of reaching and traveling along the same path.
1: Kanukane ee prayanam chesetunte margamunandu mana purvikulu prachina purushulu prachina yogulu prachina gnanulu tapasu aneetunte pavitramaina margaanni avalambistu vacharu.
0: In this journey our ancients, the old rishis, they have been undertaking what is called tapas in this path.
1: Tapasanaga ఈనాడు వీరు విపరీతమైనటువంటి అర్థమును తీసుకుని భయభ్రాంతులకు గురి అవుతున్నారు.
0: టుడే బై టేకింగ్ అన్ ఇన్కరెక్ట్ అండ్ ఎక్స్ట్రాడినరీ టైప్ ఆఫ్ మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ తపస్ దే ఆర్ సింప్లీ సబ్జెక్టింగ్ దెమ్ సెల్ఫ్ టు ఫియర్.
1: భయంకరమైన అరణ్యములో నివసిస్తూ ఆకులలుములు తింటూ తల క్రిందు పెట్టి కాళ్లు పైన ఉంచి తపింపజేయటమే తపస్ అని భావిస్తున్నారు.
0: దే హ్యావ్ ది ఐడియా దట్ తపస్ కన్సిస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ టెరిఫైయింగ్ ఫారెస్ట్స్ with head down and legs up and eating only leaves and such things.
1: Kani tapasanaga idi kaadu dini yokka artham.
0: But tapas does not mean this.
1: Tapasu moodu vidhamulainatunte tapas untundadi.
0: Tapas is of three different kinds.
1: Sharirika, vaaku, manasika tapasulu.
0: These three types of tapas relate to one, bodily tapas, two, tapas relating to your words, three, tapas relating to your mind.
1: Ikkada deha tapassu sharirika tapassu anaga deenini manam ee naadu kontha vicharistam.
0: Tapas relating to the body we will discuss it now today to some extent.
1: Sharirika tapassu lopala aidu vidhamula tapassu untunnadi.
0: Again in the bodily type of tapas there are five different kinds.
1: Bhagavat aaradhana shariramto cheyatamu okka tapassu.
0: To worship God with your body is one type of tapas.
1: Antar bahir suddhi aneetundi shariramto aacharinchadamu rendava tapasu.
0: Cleansing internally and externally with your body is
1: moodavadi rujumargamu ani telapatamu moodava tapasu.
0: The third type of tapas is to find the path of truth.
1: Naalugavadi brahmacharyamu annaru.
0: The fourth one is brahmacharya or celibacy.
1: Aidavadi ahimsa annaru.
0: The fifth one is ahimsa.
1: ఈ ఐదు కూడాను శారీరక తపస్సులు.
0: These five are five types of tapas relating to the body.
1: ఇక్కడ మొట్టమొదట భగవంతుని ఆరాధన, మహర్షుల యొక్క ఆరాధన, మహనీయుల యొక్క సందర్శనము ఇవన్నీ కూడాను మానవుని యందున్నటువంటి అహంకార మమకారములను కొంతవరకు దూరం చేసి వినయ విధేయతను అందించడానికి ఒక విధమైనటువంటి సోపానము.
0: The first type, that is using your body to worship God and to reach great saints and great people, this is intended to enable you to remove ego in you and to minimize the attachment that is in you and to develop an amount of humility and obedience to these great people.
1: ఈ పెద్దలను దర్శించటం చేతను, పెద్దలను పూజించటం చేతను, దైవ ఆరాధన సల్పటం చేతను మన అహంకారము నిర్మూలమైపోతుంది.
0: By worshipping and paying respect to elders and to great people, our ego will be eliminated.
1: నీవే తప్ప నీ తప్పరం పెరుగు గాని దైవాభిమానం పెరుగుతూ లోకాభిమానము తరిగిపోతుంది.
0: ఇన్ ది కాంటెక్స్ట్ అండ్ ఇన్ ది మీనింగ్ టు యూ దట్ ఐ డూ నాట్ నో ఎనీ అదర్ హెల్ప్ ఎక్సెప్ట్ యూ.
1: ఈ అభిమాన అహంకారము రెండు కూడా నిర్మూలమైనప్పుడు మన వినయ విధేయతలు మానవుల్లో ఆవిర్భవిస్తాయి.
0: యువర్ రిలేషన్ టు వరల్డ్లీ థింగ్స్ విల్ డిసప్పియర్, యువర్ ఈగో విల్ బి మినిమైజ్డ్ అండ్ యువర్ అటాచ్మెంట్ విల్ బికమ్ లెస్.
1: అహంకారం ఉండినంత వరకు కూడా వినయం మనలో ఏమాత్రం కూడా ఆవిర్భవించదు.
0: సో లాంగ్ యాజ్ దేర్ ఇస్ ఈగో ఇన్ అస్, హ్యూమిలిటీ విల్ నాట్ కమ్ టు అస్ టు ఎనీ డిగ్రీ.
1: అభిమానం మనలో ఉండినంత వరకు కూడా విధేయత మనలో రాదు.
0: సో లాంగ్ యాజ్ వీ హ్యావ్ సమ్ అటాచ్మెంట్స్ అండ్ లైక్నెస్, దెన్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఒబీడియన్స్.
1: కనుక మొట్టమొదట మనం దేహముతో అహంకారాన్ని నిర్మూలము గావించుకునే నిమిత్తమే సేవా మార్గంలో ప్రవేశించాలి.
0: విత్ ది బాడీ విత్ ది పర్పస్ ఆఫ్ రిమూవింగ్ ఆల్ ఈగో ఇన్ అస్ కంప్లీట్లీ వీ షుడ్ ఎంటర్ ది పాత్ ఆఫ్ సర్వీస్.
1: ఇది మొట్టమొదటి తపస్సు.
0: దిస్ ఈస్ ది ఫస్ట్ కైండ్ ఆఫ్ తపస్సు.
1: తపస్సు అనగా నీవు అనేక విధమైన శ్రమలకు గురి కానక్కరలేదు.
0: తపస్ డస్ నాట్ మీన్ దట్ యూ షుడ్ టార్చర్ యువర్ సెల్ఫ్ ఇన్
1: ఆకలి అన్నాలు నీ వదలు విసర్జించనక్కరలేదు.
0: యూ డూ నాట్ హ్యావ్ టు గివ్ అప్ యువర్ ఫుడ్.
1: అరణ్యములు పోనక్కరలేదు.
0: డోంట్ హ్యావ్ టు గో టు ది ఫారెస్ట్.
1: తోటి మానవుల ఎందు మనం సమానమైన సమాజ సేవ చేసినప్పుడే నిజమైన తపస్సుగా మారుతుంది. ఇది దేహ తపస్సులో మొట్టమొదటిది.
0: లివింగ్ ఇన్ ది కమ్యూనిటీ అండ్ డూయింగ్ సర్వీస్ టు ది ఫెలో హ్యూమన్ బీయింగ్స్ ఈస్ ది ఫస్ట్ టైప్ ఆఫ్ రియల్ తపస్.
1: ఇంకా రెండవది అంతర్బహిస్తుద్ధి. ఇది రెండవ శారీరక తపస్సులో రెండవది.
0: ది సెకండ్ బాడీలీ టైప్ ఆఫ్ తపస్ ఈస్ క్లెన్సింగ్, ఇన్నర్ క్లెన్లీనెస్ అండ్ ఎక్స్టర్నల్ క్లెన్లీనెస్ బోత్.
1: ఇక్కడ శరీర అంతర్బహిశుద్ధి అనగా ఏమిటి? దేహశుద్ధి, మనోశుద్ధి, పరిశ్రమల అనగా పరిసర ప్రాంతముల యొక్క పరిశుద్ధి.
0: హియర్ ఇన్నర్ అండ్ ఎక్స్టర్నల్ క్లెన్లీనెస్ మీన్స్ ది క్లెన్లీనెస్ ఆఫ్ ది బాడీ, ది క్లెన్లీనెస్ ఆఫ్ ది మైండ్ అండ్ ది క్లెన్లీనెస్ ఆఫ్ ది నైబరింగ్ ఎన్వైరన్మెంట్.
1: ఇక్కడ దేహమును మనం ఎంత పరిశుద్ధంగా ఉంచుకుందామో అంత ఆరోగ్యాన్ని కూడా మనం అనుభవిస్తాం.
0: హియర్ వీ షుడ్ నో దట్ టు ది ఎక్స్టెంట్ టు విచ్ వీ కీప్ అవర్ బాడీ క్లీన్ వీ విల్ ఎంజాయ్ దట్ అమౌంట్ ఆఫ్ హెల్త్.
1: పరిశుద్ధమైనటువంటి వస్త్రములు ధరించి దేహమునకు పరిశుద్ధమైనటువంటి యొక్క స్నానమును ఆచరించి మనము అన్ని విధాలా పరిశుద్ధంగా ఉండినప్పుడు పరిశుద్ధమైన భావాలు మనలో ఆవిర్భవిస్తాయి.
0: వేరింగ్ క్లీన్ క్లోత్స్ and bathing and washing the body to the extent to which we keep the body clean, clean and good ideas will enter in us.
1: Inte kaakunda manasika sambandhamaina durbhavamulu, durgunamulu, durahankaramulu, durabhimanamulu kramakramina ee yokka devacheta mana kontha varaku nu danni harikattukuntu raavadaniki avakasam untundi.
0: Not only this, by such service bad ideas and bad thoughts gradually we will be able to control these bad things relating to the mind.
1: కేవలం దేహమును భావమును పరిశుద్ధి చేసుకుంటున్నంత మాత్రమే ప్రయోజనం లేదు, మన పరిసర ప్రాంతములు కూడాను పరిశుద్ధంగా ఉండాలి.
0: There is no benefit by simply cleaning one's body and cleansing one's mind. Our environment also should be kept very clean.
1: మన దేహము, మన మనసు, మన పరిసర ప్రాంతములు పరిశుద్ధంగా ఉండినప్పుడు మనం పవిత్రమైనటువంటి గాలిని మనం పీల్చుకుంటూ పవిత్రమైన భావముల చేత పవిత్రమైన జీవితాన్ని సేవాది కంకర్యంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: When we can keep our body, our mind and our environment clean, it will be possible for us then to breathe good, free, clean air and keep ourselves clean.
1: ఈ దేహము, ఈ పరిసర ప్రాంతము, ఈ మనస్సు యొక్క పరిశుద్ధం కూడాను ఒక తపస్సు కింద చేరినటువంటిది.
0: Here, keeping this body clean, the mind clean and the environment clean is also one tapas.
1: ఇంకా మూడవది శరీర తపస్సు లోపల రుజుమార్గము అని చెప్పాము.
0: ది థర్డ్ వన్ ఆఫ్ ది తపస్ రిలేటింగ్ టు ది బాడీ హాస్ బీన్ నేమ్డ్ ది పాత్
1: రుజుమార్గం అనగా కుట్ర, కుయుక్తి, ఈ విధమైనటువంటి యొక్క కుయుమార్గము అనగా సంకుచిత మార్గములు మనలో ఏమాత్రము లేకుండా మనస్సు, వాక్కు, క్రియ మూడింటి యొక్క ఏకత్వాన్ని నిరూపించటమే ఇది మూడవ తపస్సు.
0: ది థర్డ్ కేటగిరీ ఈజ్ ది పాత్ ఆఫ్ ట్రూత్, విచ్ మీన్స్ without having any narrow ideas and without creating crookedness in your work and in your task, to keep your word, your thought and your deed together.
1: Yuktito marokarini mosapuchadam kani, kuyuktito edo tappinchukovadaniki prayatnam cheyatam kani, sankuchitamaina bhavamulu pradarshinchadam kani, ee rujumargamulo emaatram kodano pravesha pettakoddu.
0: By being clever and trying to deceive others by your cleverness and having a narrow idea should never be brought into this path of truth.
1: Kevalam neevu seva cheyakapoyinappudiki seva chestunnattuga yajamanuku natinchatam kudanu kuyukti kindane cherutundi.
0: While not doing any service pretending to do some service and want to deceive your master, this is also a bad crooked path.
1: Sankuchita bhavamu. Sankuchita bhavam anaga chinna choopulu chillara bhavamulu mana hrudayamulo ye maatram kodunu praveshinchakoddu.
0: Narrow ideas and narrow vision, such thoughts should not enter our heart at all.
1: Deenine look up, aim high ani rendu margamlo cheptu vachar.
0: This has also been stated in two ways, look up, aim high.
1: ఇది రుజు మార్గానికి సరైన తపస్సు.
0: దిస్ ఇస్ ద రైట్ కైండ్ ఆఫ్ తపస్ ఫర్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
1: ఇంకా బ్రహ్మచర్యము. బ్రహ్మచర్యం అనగా కేవలము పరిశుద్ధమైన భావముల చేత, పరమాత్మమైన ప్రేమ చేత ఒక కామచర్యలు కాని ఒక విధమైనటువంటి దుర్భావములు కాని హృదయంలో చేరనివ్వకుండా చేసుకోవటమే ఇది బ్రహ్మచర్యం యొక్క లక్షణము.
0: ది ఫోర్త్ వన్ ఈజ్ బ్రహ్మచర్య ఆర్ సెలిబసీ. The true type of celibacy should be one that you do not entertain in your mind any bad ideas or bad thoughts.
1: Yetavata brahmacharyam anagaemi sarvam bhagavat pritiyartham aneetvanti bhavam cheta anusarinchatame brahmacharya.
0: The inner meaning of the word brahmacharya is whatever you do to have the feeling that you are doing that in the aspect of God, this will be called brahmacharya.
1: Sarva jeeva namaskaram kesavam pratigacchate brahmacharya.
0: The obeisance you do to all the jivas will go to Keshava.
1: అందరి యందు కూడాను దైవత్వం ఉన్నదనేటువంటి సత్యాన్ని విశ్వసించడమే బ్రహ్మచర్యం.
0: To believe in the truth that God is present in everyone, this is an aspect of brahmacharya.
1: ఇది దేహ తపస్సులో నాలుగవది.
0: This is the fourth type of tapas related to
1: అహింస. ఐదవది.
0: The fifth one is అహింస.
1: అహింస అనగా ఇతరులను బాధ పెట్టడము, ప్రాణులను హింసించటము, ఇది మాత్రమే హింస అని మనం భావిస్తున్నాము. చాలా పొరపాటు.
0: వీ జనరలీ థింక్ దట్ ట్రబ్లింగ్ అదర్స్ అండ్ కాజింగ్ హార్మ్ టు లివింగ్ పీపుల్ ఈజ్ హింస. దిస్ ఇస్ నాట్ రైట్.
1: కేవలం దేహరీతిగా ఇంకొక దేహాన్ని హింసించినంత మాత్రమున, వాక్కురీతిగా ఇంకొకరి మనసు నొప్పించకుండా ఉండినంత మాత్రమున అహింస కాదు.
0: ఇఫ్ జస్ట్ యూ టేక్ కేర్ టు సీ దట్ యువర్ బాడీ డస్ నాట్ ట్రబుల్ అనదర్ బాడీ ఆర్ యువర్ మైండ్ డస్ నాట్ హార్మ్ అనదర్ మైండ్, దట్ అలోన్ కెనాట్ బి కాల్డ్ అహింస.
1: అహింస అనగా ఆత్మ నిగ్రహమును ప్రకటించటమే అహింస.
0: ది వర్డ్ అహింస మీన్స్ టు బి ఏబుల్ టు ప్రొక్లెయిమ్ అండ్ ప్రాక్టీస్ కంట్రోల్ ఆఫ్ యువర్ ఆత్మ.
1: సహనమే అహింస.
0: టు బి పేషెంట్ ఈజ్ అహింస.
1: కనుక ఈ సహనం అనేటువంటి దానిని మనం ఏనాడు అభివృద్ధిగాంచుకుందామో అది సరైనటువంటి అహింస.
0: ది డే వెన్ వీ కెన్ ప్రమోట్ దిస్ పేషెన్స్ ఇన్ అస్ టు బి ఏబుల్ టు విత్స్టాండ్ అదర్
1: మన ఇంద్రియ నిగ్రహమును మనకు ప్రయత్నం చేసుకోవటము, ఇది ఒక సేవలో ప్రధానమైన అహింసగా రూపొందుతుంది.
0: ది ప్రాక్టీస్ బై విచ్ వీ కెన్ కంట్రోల్ అవర్ సెన్సరీ ఆర్గన్స్ దాట్ విల్ బికమ్.
1: ఎప్పుడు మనం ఇంద్రియాన్ని నిగ్రహించుకుందామో అప్పుడు కఠినమైన వాక్కు కానీ, కఠినమైన చర్యలు కానీ, కఠినమైన చూపు కానీ మనలో ఏమాత్రం కూడాను ఆవిర్భవించదు.
0: వన్స్ వీఆర్ ఏబుల్ టు కంట్రోల్ అవర్ సెన్సరీ ఆర్గన్స్ నైదర్ ఎ హార్ష్ వర్డ్ నార్ ఎ హార్ష్ థాట్ ఆర్ ఎ బ్యాడ్ విజన్ విల్ ఎవర్ కమ్.
1: కేవలం వాక్కును మాత్రం కఠినంగా రాకూడదని వాక్కును మాత్రమే అరికట్టుకుంటూ పోతే మిగిలినటువంటివి ఏవి గతి పడుతుంది?
0: ఇఫ్ వీ సింప్లీ కంట్రోల్ అవర్ టంగ్ అండ్ డూ నాట్ అటర్ ఎ హార్ష్ వర్డ్ వాట్ అబౌట్ ద అదర్ సెన్సరీ.
1: కనుక మొట్టమొదట ఇంద్రియాన్ని నిగ్రహించుకుంటే సర్వ ఇంద్రియములు కూడాను సమత్వమైన సేవ లోపల ప్రధానమైన అహింసగా రూపొందుతుంది.
0: The practice by which we can control our sensory organs, that will become the most important.
1: ఎప్పుడు మనం ఇంద్రియాన్ని నిగ్రహించుకుందామో అప్పుడు

0: మొట్టమొదట ఇంద్రియాన్ని నిగ్రహించుకుంటే సర్వ ఇంద్రియములు కూడాను సమస్తమైన ప్రేమ మార్గంలోనే ప్రవేశిస్తాయి.
1: ఇఫ్ ఎస్ ద ఫస్ట్ స్టెప్ వీ కెన్ కంట్రోల్ ఆల్ ది సెన్సరీ ఆర్గన్స్ ఎవ్రీవన్ ఇన్ యువర్ బాడీ విల్ ఫాలో దట్ కంట్రోల్.
0: ఇది శారీరక తపస్సులో ఐదవది.
1: దిస్ ఈస్ ది ఫిఫ్త్ వన్ ఇన్ ది
0: ఐదు కూడాను చేరి శారీరక తపస్సు అనే చెప్పవచ్చు.
1: ఆల్ దీస్ ఫైవ్ టైప్స్ ఆఫ్ తపస్సు టుగెదర్ కెన్ బి కాల్డ్ బాడీలీ తపస్.
0: ఇంకా రెండవది వాక్ తపస్సు.
1: ది సెకండ్ వన్ ఈస్ ది తపస్ ఆఫ్ యువర్ వర్డ్.
0: ఈ యొక్క పదములు ప్రేమమయనమైనటువంటివిగా ఉండాలి.
1: ది వర్డ్స్ విచ్ యు అటర్ షుడ్ బి ఫుల్ ఆఫ్ ప్రేమ ఆర్ లవ్.
0: మనము ఏ పదము పలికినప్పటికీ మనస్సుతో హృదయముతో మనము దానిని చేర్చి పలకాలి.
1: వాట్ ఎవర్ వర్డ్ వి అటర్ దట్ వర్డ్ షుడ్ కమ్ ఫ్రమ్ ది ఆరిజిన్ ఆఫ్ యువర్ మైండ్.
0: సత్యమునే పలకాలి.
1: ట్రూత్ అలోన్ షుడ్ బి అటర్డ్.
0: సత్యం నాస్తి పరో ధర్మ అని ఈ సత్యం అనేటువంటిదే వాక్ తపస్సు.
1: అదర్ దెన్ ట్రూత్ దేర్ ఇస్ నో ధర్మ విచ్ వీ కెన్ రియల్లీ ప్రే.
0: సత్యము సత్యము కదా అని పరులను బాధించేటువంటి యొక్క సత్యం కూడా మనం చెప్పకూడదు.
1: విత్ ది ఫీలింగ్ దట్ ట్రూత్ ఇస్ ట్రూత్ వీ షుడ్ నాట్ అటర్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ట్రూత్ విచ్ విల్ కామ్
0: బ్రూజాత్ ప్రియం బ్రూజాత్
1: స్పీక్ ది ట్రూత్ స్పీక్ దట్ ట్రూత్ విచ్ కాజెస్
0: ప్రేమతో ఉండాలి. బ్రూజాత్ సత్యం అప్రియం.
1: అన్ప్లెజెంట్ ట్రూత్ డు నాట్ బి అటర్డ్.
0: కనుకనే భగవద్గీత యందు అన్ఉద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేయత్తన్నాడు. ఈ సత్యం అనేటువంటిది కూడా ప్రీతిగా హితంగా శాంతిగా ఉంటుండాలి.
1: దట్ ఈస్ వై ఇన్ ది భగవద్గీత ఇట్ హెస్ బిన్ సెడ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ట్రూత్ ఇట్ మస్ట్ బి ట్రూత్ ఫిల్డ్ విత్ ప్రేమ అండ్ ఫిల్డ్ విత్ గుడ్నెస్.
0: ఏ విధమైనటువంటి ఉద్రేకం కూడా ఉంటుండకూడదు.
1: దేర్ షుడ్ బి నో టైప్ ఆఫ్ ఎక్సైట్మెంట్. దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఫోర్స్ వెన్ యూ అటర్ ది వర్డ్.
0: పరమశాంతంగా ఒక ప్రేమతో ఆ సత్యాన్ని కూడాను హృదయానికి ఆహ్లాదం అందించేటువంటిదిగా ఉంటుండాలి.
1: విత్ గ్రేట్ పీస్ అండ్ విత్ నో ఫోర్స్ అండ్ విత్ లవ్ ది ట్రూత్ మస్ట్ బి వన్ విచ్ విల్ బి గివెన్.
0: ఇది వాక్ తపస్సు అన్నారు.
1: దిస్ హెస్ బిన్ డిస్క్రైబ్డ్ యాజ్ ది తపస్ ఆఫ్ ది వర్డ్.
0: మన నిత్య జీవితంలో మనం ఉచ్చరించేటువంటి ప్రతి పదములు కూడాను తపస్సు కిందనే పరిణమించిపోవాలి.
1: ఇన్ అవర్ డైలీ లైఫ్ ఆల్ ది వర్డ్స్ దట్ వి అటర్ షుడ్ టేక్ ది ఫార్మ్ ఆఫ్ ఎ తపస్ డిస్క్రైబ్డ్ యాజ్ నౌ.
0: మన వాక్కును ఈనాడు అనేక విధములైనటువంటి పెడమార్గములో ప్రవేశపెడుతున్నాం.
1: ది వర్డ్స్ వి అటర్ టుడే ఆర్ బీయింగ్ పుట్ అలాంగ్ సెవరల్ రాంగ్ పాత్.
0: మన యొక్క దోషములను మనం కప్పిపుచ్చుకునే నిమిత్తమై సత్యం వలె దానికి కొన్ని రకములైనటువంటి యొక్క షేప్ ఇచ్చి అసత్యాన్ని వినియోగపెడుతున్నాం.
1: టు కవర్ అవర్ ఓన్ ఫాల్ట్స్ వీఆర్ యూజింగ్ ట్రూత్ ఫర్ గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ ఫార్మ్ అన్ అవుటర్ కవర్ అండ్ వీఆర్ యూజింగ్ ట్రూత్.
0: మన కష్టములను తప్పించుకునే నిమిత్తమై అసత్యాన్ని కూడా సత్యంగా రూపొందింప చేసుకుంటున్నాం.
1: టు ఎస్కేప్ ఫ్రమ్ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ వీఆర్ గివింగ్ ఎ ఫార్మ్ ఆఫ్ ట్రూత్ ఫర్ అన్ట్రూత్ యాజ్ వెల్.
0: మనకు కష్టములు నష్టములు వచ్చినా కూడా పర్వాలేదు, సత్యాన్ని మనము ఒక విధమైనటువంటి తపస్సు కింద మనము దానిని అనుభవింప చేసుకోవాలి.
1: ఇట్ డస్ నాట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూఆర్ సబ్జెక్టెడ్ టు పెయిన్ అండ్ లాస్.
0: సత్యమునకు ఆదర్శ పురుషుడు హరిశ్చంద్రుడు.
1: వి మస్ట్ యూజ్ ట్రూత్ ఫర్ ఎ గుడ్ పర్పస్.
0: తన సత్యాన్ని తాను నిలుపుకునే నిమిత్తమై సత్య ప్రతిజ్ఞ చేసే నిమిత్తమై సత్య తపస్సును ఆవిర్భవింప చేసుకునే నిమిత్తమై తాను అనేక కష్టములకు గురి అయ్యాడు.
1: The ideal person for demonstrating truth is Harishchandra. Harishchandra, with a view to adhere to truth under any circumstance, he submitted himself to
0: tana
1: several difficulties.
0: Illalunu tana kumarunni kudanu ammukunnadu.
1: He sold his wife and his son for the purpose of maintaining truth.
0: Kattagadapatiki tanannu thane vikrayinchukunnadu.
1: At the very end he sold himself for that purpose.
0: Kumarudu gatinchina samayamulopala swasanamulo aa illalainatundi Chandramati aa dead body ఆ మృతిక కళేబరమును పెట్టుకుని సుంకమును చెల్లించడానికి చేత కానటువంటి పరిస్థితిలో ఏడుస్తూ ఉంటుండాలి.
1: అట్ ది డెత్ ఆఫ్ ది సన్ ది మదర్ వైఫ్ చంద్రమతి వాజ్ హ్యావింగ్ ది డెడ్ బాడీ ఆఫ్ ది సన్ విత్ హర్ అండ్ వాజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు పే ది ట్యాక్స్ ఇన్ ఆర్డర్ టు క్రిమేట్ దట్ బాడీ ఆఫ్ ది సన్.
0: అప్పుడు కూడాను హరిశ్చంద్రుడు అక్కడ సత్యాన్ని తప్పక తన కర్తవ్యాన్ని నిర్వర్తించుకునే నిమిత్తమై డ్యూటీ ఈజ్ గాడ్, తాను ఒక సేవకుడు, తాను సుస్థానంలో డ్యూటీ చేస్తున్నాడు, శుంకము లేకుండా ఆ యొక్క కళేబరాన్ని బర్న్ చేయడానికి వీలు కాదని ఆ ఇల్లాలైన కుమారుడైన తన డ్యూటీని సక్రమంగా చేస్తూ వచ్చాడు.
1: అట్ దట్ టైమ్ హరిశ్చంద్ర వాజ్ అ సర్వెంట్ సర్వింగ్ సంబడి ఎల్స్ అండ్ డూయింగ్ డ్యూటీ అట్ ది బెరియల్ గ్రౌండ్ అండ్ ఇట్ డిడ్ నాట్ మ్యాటర్.

0: whether it was his wife or his child, he stuck to truth and he did his duty.
1: కనుకనే హరిశ్చంద్రునకు సత్య హరిశ్చంద్రుడు అని సార్థక నామం నిలిచిపోయింది.
0: That is why Harishchandra has got the name Satya Harishchandra, which is a permanent name.
1: ఎట్టి అవస్థలు ఏందైనా కూడాను మనం అసత్యానికి అవకాశం నందించకూడదు.
0: Under no circumstances should we give room to utter untruth.
1: లోకం సత్యమని భ్రాంతితో నా ఇల్లాలు నా కుమారుడని ఎంతో అల్లాడిన ఈ దేహం ఇప్పుడు ఈ కట్టెలను కాల్చుతో ఇల్లాలు లేడు పుత్రుడు త్రోడైరాడు అని హరిశ్చంద్రుడు గట్టిగా ప్రపంచానికి చాటాడు. అదే సమయం నందు ఒక ధనవంతుని శరీరాన్ని శ్మశానమునకు తీసుకుని వచ్చారు. ఈ ధనవంతుని శరీరాన్ని శ్మశానమునకు తీసుకుని వచ్చే సమయం లోపల ఊర్లకు బంధుమిత్రులు శ్మశానం వరకు వెళ్లినారు.
0: హరిశ్చంద్ర ప్రొక్లైమ్ టు ది వరల్డ్ దట్ ఇట్ డస్ నాట్ మ్యాటర్ వాట్ ది పొజిషన్ ఈస్ అట్ ది టైమ్ ఆఫ్ వన్స్ డెత్ అండ్ క్రిమేషన్ ది బాడీ విచ్ వాస్ సో మచ్ అటాచ్డ్ టు his own wife and his own family, it will have nothing to do with that wife and the son. And this actually was proclaimed by him when a rich man's body was brought into the burial ground and was being cremated. With the body came thousands of relatives and friends only up to the burial ground.
1: Nippu pettaru andaru indakocharu.
0: The body was set fire to before cremation and all of them returned home.
1: Kontase paina tarvata evvaru leru aa deham em chesindi. ఈ వేడి వల్ల అటు లేచింది పైన కాలం బొంగటం వల్ల.
0: ఆఫ్టర్ సమ్ టైమ్ దెర్ వాజ్ నో బడీ బట్ దిస్ డెడ్ బాడీ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఫైర్ అండ్ ది టెన్షన్ ఇన్ ది స్పైనల్ కాలమ్ ది బాడీ జస్ట్ గాట్ అప్ అండ్ సాట్.
1: ఇక్కడ కావిలి గాచుకున్నటువంటి హరిశ్చంద్రుడు దగ్గరికి వెళ్లాడు. అయ్యో బ్రతికినాడు కదా అని కొంతసేపు లేచి తర్వాత మరి పండుకుంది.
0: హరిశ్చంద్ర హూ వాజ్ అటెండింగ్ అట్ ది క్రెమటోరియం హీ జస్ట్ వెంట్ నియర్ ది బాడీ థింకింగ్ దట్ ది మ్యాన్ హాస్ కమ్ బ్యాక్ టు లైఫ్.
1: అప్పుడు హరిశ్చంద్రుడు యోచిస్తున్నాడు, అయ్యో పాపము లేచి నా భార్య నా బిడ్డలు ఉన్నారా లేదని చూచి ఎవరు లేకపోవటం తిరిగి పండుకున్నాడు అనుకున్నాడు పాపం.
0: ఆఫ్టర్ ఫ్యూ మోమెంట్స్ ది బాడీ స్లెప్ట్ అగైన్ ఫ్లాట్. దెన్ హరిశ్చంద్ర సేస్ ఓ దిస్ పూర్ బాడీ హెస్ గాట్ అప్ టు సీ ఇఫ్ హిస్ వైఫ్ అండ్ రిలేషన్స్ ఆర్ స్టిల్ హియర్ ఫైండింగ్ దట్ దెర్ ఇస్ నో బడీ దేర్ అండ్ దే ఆల్ గాన్ హోమ్ ది బాడీ స్లీప్స్ అగైన్ ఫాల్స్ డౌన్.
1: ఈ సత్యాన్ని మరొకతూరి తన హృదయంలో చేసుకున్నారు. ఎవరు భార్య, ఎవరు పుత్రులు, ఎవరు బంధువులు, ఎవరు మిత్రులు, ఇవంతా కూడాను మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అని సర్వజీవుల యొక్క ప్రేమతత్వాన్ని సర్వులు ఎందుకు ప్రసరింపచేస్తూ వచ్చాడు.
0: హరిశ్చంద్ర రిమైండెడ్ హిమ్సెల్ఫ్ ఆఫ్ దిస్ ట్రూత్ వన్స్ అగైన్ అండ్ టోల్డ్ హిమ్సెల్ఫ్ హూ ఇస్ ది మదర్ హూ ఇస్ ది సన్ వాట్ ఈస్ యువర్ వెల్త్ దేర్ ఇస్ నో మదర్ దేర్ ఇస్ నో సన్ దేర్ ఆర్ నో రిలేషన్స్ దేర్ ఇస్ నో వెల్త్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్.
1: కనుకనే సత్య మార్గమునందు మనం ప్రయాణం చేసుకున్నప్పుడు సత్యమైన రిలేషన్స్ మనం డెవలప్ చేసుకోవాలి, అభివృద్ధి గావించుకోవాలి.
0: సో వెన్ వీ వాంట్ టు ట్రావెల్ అలాంగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్ వీ షుడ్ డెవలప్ ఎ రిలేషన్షిప్ విచ్ ఇస్ రియల్లీ ట్రూత్ఫుల్ రిలేషన్షిప్.
1: దేహం సంబంధమైనటువంటి తల్లిదండ్రులు కానీ బంధుమిత్రులు కానీ బిడ్డలు సుతులు కానీ సోదరులు కానీ సర్వులు కూడా ఏదో ఒక కాలంలో మన దేహాన్ని వారైనా వారి దేహాన్ని మనమైనా వదిలిపెట్టి పోక తప్పదు.
0: The relations in the form of father and mother to this body, or relations and brothers to this body, sometime or other, either they or we have to leave each other and part from each other.
1: పూర్వము తల్లి ఎవరు కుమారుడు ఎవరు?
0: When one is not born, who is the mother and who is the son?
1: పెళ్లి కాక పూర్వము భర్త ఎవరు భార్య ఎవరు?
0: When the marriage did not take place, who is the husband?
1: పెళ్లి అయిన తరువాతనే భార్య భర్త.
0: It's only after marriage one becomes a husband.
1: పుట్టిన తరువాతనే తల్లి కొడుకు.
0: It's after birth we talk of a mother.
1: దానికి ముందు ఎవ్వరికి ఎవ్వరికి సంబంధం లేదు.
0: Before that there is no relation between anyone and another.
1: అందరు దైవాంశ సంభూతులే.
0: All are simply relations of God.
1: కనుక ఇవన్నీ మన కల్పన చేత మన సంబంధ బాంధవ్యాన్ని మనం పెంచుకుంటూ వస్తున్నాం.
0: All these by our own creations are promoted as relationships between bodies.
1: ఇవి మార్పు చెందేటువంటివి క్రమక్రమేణ.
0: These are relationships which will have to change with time.
1: ఈనాడు కోడలుగా ఇంటికి వచ్చినటువంటి ఒక స్త్రీ ఇంకొక 20 సంవత్సరాలైతేనే ఆమె అత్తగా మారిపోతుంది.
0: టుడే ఎ గర్ల్ హూ కమ్స్ టు ది హౌస్ యాజ్ ఎ డాటర్ ఇన్ లా ఆఫ్టర్ 20 ఇయర్స్ షీ బికమ్స్ ది మదర్ ఇన్ లా.
1: కనుక మార్పు చెందేటువంటివి అన్ని.
0: దీస్ ఆర్ ఆల్ దేర్ ఫోర్ చేంజింగ్ థింగ్స్.
1: మార్పు చెందినటువంటి సంబంధాన్ని మన సాధకులు అభివృద్ధి చేసుకోవాలి.
0: అవర్ సాధకా షుడ్ ప్రమోట్ ఎ రిలేషన్షిప్ విచ్ డస్ నాట్ చేంజ్.
1: మన నిజమైనటువంటి తండ్రి, మన ఆధ్యాత్మిక మార్గమునందున్నటువంటి తండ్రి సత్యమే తండ్రి.
0: అవర్ ట్రూ ఫాదర్, ది వన్ హూ ఇస్ అవర్ ఫాదర్ ఆన్ ది పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈజ్ ట్రూత్.
1: మన ప్రేమనే తల్లి.
0: Our prema is the mother.
1: Mana jnaname mana kumarudu.
0: Our wisdom is our son.
1: మన శాంతమే మన పుత్రిక.
0: అవర్ పీస్ ఇస్ అవర్ డాటర్.
1: మన భక్తి మన సోదరుడు.
0: అవర్ డివోషన్ ఇస్ అవర్ బ్రదర్.
1: యోగులే మన మిత్రులు.
0: ది యోగీస్ ఆర్ అవర్ ఫ్రెండ్.
1: ఈ సంబంధాన్ని మనం అభివృద్ధించుకోవాలి.
0: దిస్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ షుడ్ బి ప్రమోటెడ్ బై అస్.
1: సత్యము ఎప్పటికీ మారనటువంటిది. ట్రూత్ ఈజ్ వన్, నాట్ టూ. కనుక ఇది శాశ్వతమైన తండ్రి.
0: ట్రూత్ ఈజ్ అన్చేంజింగ్. ట్రూత్ ఈజ్ వన్ బట్ నాట్ టూ.
1: ప్రేమ పవిత్రమైన, విశాలమైన, దివ్యమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమ అన్ని ప్రేమల కంటే సముద్రం వంటి ప్రేమ కనుక ఇది ఏనాడు కూడా చిన్న భిన్నం కానటువంటిది.
0: సీక్రెట్ టైప్ ఆఫ్ ప్రేమ, బ్రాడ్ ప్రేమ, ఈజ్ లైక్ ది ఓషన్ అండ్ దట్ కైండ్ ఆఫ్ ప్రేమ విల్ నెవర్ స్ప్లింటర్ అర్.
1: కనుకనే లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్ అన్నారు.
0: సో ఇట్ హెస్ బిన్ సెడ్ లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: ఈ ప్రేమనే మన తల్లిగా మనం తీసుకోవాలి.
0: We should take that kind of love as
1: ఈ ప్రేమ మనల్ని ఎడబాటిసేటువంటిది ప్రేమక తల్లి కాదు.
0: దిస్ ఇస్ నాట్ ది టైప్ ఆఫ్ మదర్ హూ విల్ సెపరేట్ ఫ్రమ్ యూ.
1: మన జ్ఞానము, విజ్డమ్ ఈజ్ సన్.
0: అవర్ విజ్డమ్ ఈజ్ అవర్ సన్.
1: ఈ జ్ఞానం అనేటువంటిది మార్పు చెందేటువంటిది కాదు.
0: దిస్ విజ్డమ్ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ విల్ చేంజ్.
1: దీనిలో మనము మూడు మార్గాన్ని మనం విచారించాలి.
0: ఇన్ దిస్ పాత్ ఆఫ్ విజ్డమ్ వీ షుల్ హావ్ టు రికగ్నైజ్.
1: ఒకటూరి వచ్చినా తిరిగి పోదు.
0: ఇఫ్ This wisdom comes to us once, it will not go back again.
1: Vakaturi poyana tirigi radu.
0: If we have lost it once and if it has gone, it won't come back again.
1: Idi podu radu. Idi moodu unnai.
0: This does not go, this does not come.
1: Ee moodu kudanu mana hrudayamlo nivasistunnai.
0: These three are living in our heart.
1: Vakaturi vachana podu, adi gnanam.
0: What comes once will not go, that is wisdom.
1: Vakaturi poyana tirigi radu, ajnanam.
0: Once it goes, it won't come back to you again. That is ignorance.
1: Podu radu. Idi Brahma tattvam.
0: The aspect of Brahma neither goes nor
1: idi
0: comes.
1: Idi Atma tattvam. Danini manam ee naadu parishodham cheyali.
0: This is the aspect of Atma. It is that
1: kanukane aneka paryayamulu manamu chadugutune untuntam. The one you think you are. The one others think you are. The one you really are. You are not one person. Ani manam aneka paryayam chadugutuntam.
0: In this context, we read the three aspects. They are the one that you think you are, the one others think you are, and the one you really are. These three we are.
1: Anaga, the one you think you are, mana bhautikamainatundi yokka shariram yokka sambandham.
0: The one you think you are relates to the body. This is the material body.
1: The one others think you are, idi nee yokka jeeva tattvam.
0: The one others think you are, this is the jeeva aspect in you.
1: The one you really are, అదే ఆత్మ తత్వం.
0: The one you really are is the aspect.
1: జీవతత్వము హెచ్చు పల్లములుగా మారిపోవచ్చు, కీర్తి మర్యాదలలో పాల్గొనవచ్చు.
0: The aspect of jiva can grow and can diminish. It can give you reputation, you may lose reputation.
1: ఇంకా దేహతత్వములోన క్షీణించవచ్చు, అభివృద్ధి కావచ్చు.
0: In the bodily aspect it may grow, it may become decadent.
1: కానీ ఆత్మతత్వం అనేటువంటిది ఎప్పుడు కూడాను ఒకే స్థిరమైనటువంటి, శాశ్వతమైనటువంటి, నిర్మలం, నిశ్చలం, నిస్వార్థమైనటువంటి ఒక స్థితిలో ఉంటుంటుంది. దీనిని నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య, శుద్ధ, బుద్ధ, ముక్త, నిర్మల స్వరూపినం అన్నారు.
0: బట్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ ఈజ్ అన్చేంజింగ్ అండ్ ఈస్ నైదర్ గ్రోత్ నార్ డెకడెన్స్. ఇట్ విల్ రిమైన్ పర్మనెంట్. దిస్ హెస్ బిన్ డిస్క్రైబ్డ్ యాస్ ది
1: ఈ తత్వాన్ని ఏనాడు మనం గుర్తించుకుందుమో ఆనాడే మన నిజస్వరూపాన్ని మనం ప్రకటించిన వారం అవుతాం.
0: Only on that day when we recognize this aspect of Atma, will we have understood and proclaimed our true form.
1: Deenine Jesus kudanu mottamota I am the messenger of God annadu. Anaga deha reeti lopala neeni jagattunaku oka messenger ga vachanu annadu.
0: The same has been expressed by Jesus by saying, from the bodily aspect, I am the messenger of God.
1: Oka Jesus e kaadu messenger, meerandaru kudanu messengers.
0: Not only Jesus is a messenger in the form of
1: kaani ee messengers anta ee naadu misindians ga mayaraipothunnaru.
0: But you are all messengers. Unfortunately today all these messengers are turning into misindians.
1: Indians ee naadu manamu prathi okkaru kodanu messenger ga mana yokka ee pavitramaina divya deenini jagatlo chaatadaniki prayatnam cheyali.
0: Today every one of us as a messenger to proclaim this aspect of truth in the world.
1: ఈ మెసెంజర్ ని మనం పంచుతూ పోవటం వల్ల ఏమైపోతుంది, మన రిలేషన్షిప్ పెరుగుతూ వస్తుంది.
0: When we broadcast such a message amongst the people of the world, then our relationships will go on increasing. ఎట్లా
1: మొట్టమొదట I అనుకున్నావు, నీకు నీవు మాత్రమే తైలం పైన ఉన్నటువంటి యొక్క నీటి బొట్టు వలె ఉంటున్నావు.
0: The starting point, you are an I, an individual I, like the డ్రాప్ ఆఫ్ ఆయిల్ ఆన్ ఎ సర్ఫేస్ ఆఫ్ వాటర్.
1: కానీ నేను నీవు అని ఇతరులకు సేవ చేయడానికి పోతే ఐ ప్లస్ యూ వీ అయిపోతుంది.
0: బట్ వన్స్ యూ గో టు డూ సర్వీస్ టు అదర్స్ దెన్ ఐ ప్లస్ యూ విల్ బికమ్ వీ.
1: ఈ విధంగా ఐ ప్లస్ యూ ఐ ప్లస్ యూ ఐ ప్లస్ యూ ఐ ప్లస్ యూ వీ వీ వీ వీ ఇది చాలా పెరిగిపోతూ వస్తుంది.
0: ఇన్ దిస్ మేనర్ దిస్ గ్రోస్ ఐ ప్లస్ యూ వీ అండ్ దిస్ వీ గ్రోస్ ఇన్ టు ఎ లార్జ్ నంబర్ ఆఫ్ వీ.
1: ఈ వీ ప్లస్ హీ అని మరి తరిగితే దాన్ని చేర్చుకోవాలి. అప్పుడు హీ అయిపోతుంది, వీ ఉండదు, ఐ ఉండదు, యూ ఉండదు.
0: In this manner we join him, it will become we plus he. The we will disappear, the I has already disappeared, only he remains.
1: Kanukane mottamota manamu I am the messenger of God anetundi I nunchi manam start cheyali.
0: The starting point therefore is in the first instance to tell yourself that you are the messenger of God.
1: Tadupari I am the son of God.
0: The next step is I am the son of God.
1: Karanam emanaga messenger vere unnadu, మాస్టర్ వేరే ఉంటున్నాడు. మాస్టర్ కు మెసెంజర్ కు చాలా దూరంగా ఉంటుంది.
0: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ దేర్ ఇస్ అ మెసెంజర్ అండ్ దేర్ ఇస్ అ మాస్టర్. దేర్ ఇస్ అ డిస్టెన్స్ బిట్వీన్ మెసెంజర్ అండ్ మాస్టర్.
1: రిలేషన్షిప్ కూడా ఎక్కువగా లేదు.
0: దేర్ ఇస్ నాట్ సచ్ క్లోజ్ రిలేషన్షిప్.
1: ఇది క్రమక్రమేణా ఈ యొక్క బాంధవ్యం పెరిగిపోవటం వల్ల ఐ అండ్ యూ ఆర్ వన్ అని కొంతవరకు నువ్వు మరి మూడవ స్టెప్ లో పోతుంటుంది.
0: లేటర్ యాజ్ రిలేషన్షిప్ బికమ్స్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ ఐ అండ్ యూ ఆర్ వన్.
1: రెండవ దీని లోపల ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్ వస్తుంది. సన్ ఆఫ్ గాడ్ లోపల ఏమవుతుంది, తండ్రి యొక్క వెల్త్ కు, తండ్రి యొక్క ఫిగర్ కు, తండ్రి యొక్క బ్లడ్ కు తండ్రికి సంబంధం ఏర్పడుతుంది.
0: ఇన్ ది సెకండ్ స్టేజ్ వెన్ వీ టెల్ అవర్ సెల్ఫ్ ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ అ క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ ది వెల్త్ ఆఫ్ ది ఫాదర్ ది ఫార్మ్ ఆఫ్ ది ఫాదర్ ది బ్లడ్ ఆఫ్ ది ఫాదర్ యూ బికమ్
1: క్రమక్రమేణా పెరిగిపోతూ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నారు.
0: గ్రాడ్యువలీ గ్రోయింగ్ ఇన్ దిస్ మేనర్ హి సెడ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
1: అదే విధంగానే మనం ఈనాడు మొట్టమొదట ఒక విధమైనటువంటి యొక్క మార్గంలో మనం ప్రవేశించి తద్వారా నేను మెస్సెంజర్ మెస్సెంజర్ అనేటువంటి దాంట్లో మనం సేవను చేయాలి.
0: ఇన్ ది సేమ్ మేనర్ టుడే వీ షుడ్ ఎంటర్ ఎ పాత్ అండ్ యాజ్ ఎ మెస్సెంజర్ వీ షుడ్ డూ సర్వీస్.
1: దీనినే డివైన్ అన్నారు. లాస్ట్ లోపల ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అనేటువంటి దాన్ని ఈ ఆత్మశక్తి దివ్య శక్తి దివ్యమైన మార్గము అని చెప్తూ వచ్చారు.
0: దిస్ పాత్ has been described as the divine path. Until you end up by saying, I and my father are one, you become one with the Atma.
1: Work without love, deplorable. Work with love, desirable. Love without duty is divine.
0: Work without love is deplorable. Work with love is desirable.
1: Love without duty is divine.
0: Love without duty is divine.
1: కనుక ఈ మూడింటి మార్గం లోపల మనము లవ్ వితౌట్ డ్యూటీ. డ్యూటీ మీన్స్ ఏమిటంటే డ్యూటీ అనే దాంట్లో మన పని అనుకోకూడదు. మనం ఇక డ్యూటీ అనగా ఫోర్స్, ఇంకొకరి బలవత్తం లేనటువంటి పని అని ఒక అర్థం.
0: హియర్ డ్యూటీ మీన్స్ డ్యూటీ విత్ ఫోర్స్ విత్ కంపల్షన్ ఫ్రమ్ అవుట్ సైడ్. బట్ డ్యూటీ విదౌట్ కంపల్షన్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: ఇక్కడ మీరు మూడు విధములైనటువంటి అర్థాలు మీరు తీసుకోవాలి.
0: యూ హ్యావ్ టు టేక్ త్రీ టైప్స్.
1: మన భారతీయులు యందు కర్తవ్యం ఒక్కటి.
0: In our language, in our context, duty is described in three ways. One is kartavya.
1: Sambandham, marokati.
0: The second one is connection, sambandham.
1: Nirbandham, inkokati.
0: The third one is compulsion or nirbandham.
1: Nirbandham, sambandham, kartavyam. Moodu vidhamulaitu padamulato bharatiyulu tama jeevitanni sagistu pothunnaru.
0: In three different words, they have been taking their life in three ways. Compulsion, connection and kartavya.
1: ఈ నిర్బంధం అనేటువంటిది ఏమైపోతుందంటే కొన్ని విధమైనటువంటి యొక్క డ్యూటీ కింద చెప్తూ వస్తున్నారు ఈనాడు.
0: సమ్ టైమ్స్ దిస్ కంపల్షన్ ఇస్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ఎ డ్యూటీ.
1: ఇది ఎట్లా, ఇది ఏ విధమైనటువంటి ఒక ఫోర్స్ ఒక విధమైన నిర్బంధంలో ఉంటుండాలి.
0: వీ విల్ టేక్ అన్ ఎగ్జాంపుల్ వాట్ కైండ్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ దిస్ ఇస్ కనెక్టెడ్.
1: ఈనాడు ఒక ఆఫీస్ కు ఒక అధికారి విజిట్ చేస్తున్నాడు.
0: టుడే ఎన్ ఆఫీసర్ ఇస్ విజిటింగ్ హిస్ ఆఫీస్.
1: కానీ అధికారి విజిట్ చేస్తుండే సమయంలో ఈ యొక్క వర్కర్ కు 104 degrees టెంపరేచర్ ఉంటుండాలి.
0: వెన్ ది మాస్టర్ ఇస్ విజిటింగ్ ది ఆఫీస్ దెన్ దిస్ వర్కర్ హూ ఇస్ వర్క్స్ ఇన్ ది ఆఫీస్ హెస్ గాట్ 104 degrees.
1: ఆనాడు లీవ్ తీసుకోవడానికి వీలు కాదు.
0: హీ కెనాట్ టేక్ లీవ్ దట్ డే.
1: ఏదో కొన్ని పిల్స్ అయినా తినేసేసి డాక్టర్ దగ్గర పోయి ఇంజక్షన్ అయినా తీసుకుని నిర్బంధంగా పోయే తీరాలి. ఎందుకంటే విజిట్ చేస్తున్నాడు, తన ఫైల్స్ అంతా కూడా చెకప్ చేస్తున్నాడు.
0: He cannot take leave that day. He will have to take some pills or go to a doctor and take an injection and go to the office because the officer is coming to inspect and see his files.
1: ఇది తన యొక్క కంట్రోల్లో లేదు.
0: Here this leave is not in his control that day.
1: ఇది డ్యూటీ.
0: దిస్ ఈజ్ డ్యూటీ.
1: ఇంకా రెండవ మార్గం ఏమిటనగా, ఈనాడు సండే అవుతుంది, సండే అయినప్పుడు హాలిడేగా ఉండాలనుకుని తాను మిత్రులందరినీ ఇంటికి డిన్నర్ పిలిచాలా అని చెప్పి అనుకున్నాడు.
0: The second type is, today happens to be a Sunday. He wanted to enjoy a holiday on Sunday and invite several friends to his home.
1: సరిగ్గా సడన్ గా తెల్లవారులేటప్పటికి ఇతనికి జ్వరం వచ్చేసింది 104 degrees.
0: Suddenly, when he wakes up in the morning on Sunday, he gets fever 104 degrees. Immediately, he telephones to all his friends whom he has invited and says, my body is not well, my health is not good, I cancel the invitation.
1: ఇది సంబంధం, తన కంట్రోల్ లో ఉంది.
0: దిస్ ఇస్ ఎ
1: కనెక్షన్. చేయొచ్చు లేక క్యాన్సిల్ చేసుకోవచ్చు.
0: దిస్ ఇస్ ఎ కనెక్షన్, ఇట్ ఈస్ ఇన్ హిస్ కంట్రోల్. హీ కెన్ గో త్రూ ది డ్యూటీ హీ హాస్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ హిమ్సెల్ఫ్ ఆర్ హీ కెన్.
1: కానీ ఆఫీస్ డ్యూటీ మాత్రం తన కంట్రోల్ లేదు, ఆఫీసర్ ఆజ్ఞ ప్రకారం నడుచుకుని తీరాలి, ఇది డ్యూటీ.
0: బట్ వాట్ రిలేట్స్ టు హిస్ ఆఫీస్ వర్క్ ఇస్ నాట్ ఇన్ హిస్ కంట్రోల్. హీ విల్ హ్యావ్ టు డూ హిస్ డ్యూటీ అకార్డింగ్ టు ది ఆఫీసర్స్ కంట్రోల్.
1: ఇంకా కర్తవ్యము అంటే ఏమిటి, అదే ఈనాడు మానవుడికి అతి ప్రధానమైనటువంటిది.
0: The third type, kartavya, what is that? That is most important thing to man today.
1: Small example.
0: There is a small example.
1: Oka inti lopala bharya bhartalu edo konni karanantaranga kalahinchukunnaru.
0: In one home, wife and husband for some reasons quarreled with each other.
1: Bharta bharyanu anek vidhamuluga kopinchi rendu debbalu vesadu.
0: The husband became angry with the wife in many ways and even given her a little beating.
1: కానీ ఈ కోపంగా ఉండినటువంటి సమయం లోపల భార్య వంట రూమ్ లో ఏడుస్తూ ఉంటుండాలి.
0: డ్యూరింగ్ దిస్ పీరియడ్ వెన్ హీ వాజ్ యాంగ్రీ ది వైఫ్ వాజ్ వీపింగ్ వాజ్ సారీ ఇన్ ది కిచెన్.
1: భార్య పైన కోపం ప్రకటిస్తున్నాడు.
0: హీ వాజ్ షోయింగ్ యాంగర్ ఇన్ రిలేషన్ టు హిస్ వైఫ్.
1: తక్షణమే ఒక ఫ్రెండ్ డ్రాయింగ్ రూమ్ లో ప్రవేశించాడు.
0: అట్ దట్ మోమెంట్ ఏ ఫ్రెండ్ ఎంటర్స్ హిస్ డ్రాయింగ్ రూమ్.
1: ఫ్రెండ్ దగ్గర హలో హలో హలో అని నవ్వుతూ పోయాడు ఇతను.
0: When he goes to receive his friend, he says, hello friend, and he is smiling.
1: కూర్చోమని ఫ్రెండ్ దగ్గర చాలా హ్యాపీగా మాట్లాడినాడు.
0: He speaks to the friend very happily, asks him to sit down.
1: తక్షణమే కాఫీ ఇస్తానని చెప్పి కూర్చోమన్నాడు. కాఫీ తయారు చేయి, కోపంగా మాట్లాడుతున్నాడు.
0: He tells his friend very softly, I will give you coffee, sit down. Goes inside the kitchen and orders his wife, prepare some coffee.
1: భార్య దగ్గర కోపాన్ని ప్రకటిస్తున్నాడు, ఫ్రెండ్ దగ్గర సహనాన్ని ప్రకటిస్తున్నాడు.
0: He is exhibiting anger in the presence of his wife. He is exhibiting patience and forbearance in the
1: కారణం ఏమిటి, తన యొక్క సంసారం యొక్క గుట్టు బయట వానికి తెలియకూడదు, ఈ గౌరవం కోసం ప్రకటిస్తున్నాడు.
0: What is the reason? The reason is, the intricacies and troubles of his family should not be known to an outsider. It is this that
1: ఫ్రెండ్ దగ్గర ఫ్రీగా ఉన్నట్టు ఇల్లాలకు తెలియకూడదు.
0: The wife should not know that he is free and well with the friend.
1: ఈ విధమైనటువంటి గౌరవాన్ని పోషించుకుంటు రావటం వల్ల సంసారం గౌరవ మర్యాదలతో ఉంటుంటారు.
0: In order to protect this kind of honor of a family, the family continues to be protected and honored.
1: ఈనాడు ఈ కర్తవ్యం చెడిపోయింది.
0: This kartavya, this type of duty today has been lost.
1: భార్య దగ్గర కోపం ఫ్రెండ్ పైన కూడా ఇచ్చి పెట్టేస్తాడు.
0: The anger which should have been shown towards the wife, he will show towards the friend.
1: కనుక తన యొక్క మేనర్స్ పోతూ ఉండాలి.
0: విచ్ మీన్స్ హీఈస్ లూజింగ్ హిస్ మేనర్స్.
1: ఈ విధమైనటువంటి కర్తవ్యాన్ని ఈనాడు మనం పోషించుకుంటూ రావాలి. కనుక డ్యూటీ అనగా ఏమిటంటే, కేవలము ఆఫీసుకు పోవటము, పని చేయటము ఇవి మాత్రం కాదు, ఆఫీసులో నిర్బంధమైనటువంటి దానిని మనం చేయటం వల్లనే దీనికి ఇంగ్లీష్ లో డ్యూటీ అని పెట్టారు.
0: టుడే ఇట్ ఈస్ నాట్ ది డ్యూటీ దట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ కంపల్సరీ అటాచ్మెంట్ టు ది ఆఫీస్ ఆర్ టు యువర్ కనెక్షన్ దట్ షుడ్ బి ప్రమోటెడ్. That is why it has been called duty. But there is a type of duty called
1: ee naadu mana yokka sevakulu yokka duty government idi kaadu, God duty.
0: Today the duty of our sevakas is not that of the government, it is that of God. God
1: tanaku okka master maatrame untunnadu.
0: There is only one master for him.
1: Ikkada office lopala aneka mandi masters ga untaru.
0: In the office there may be several masters.
1: Kanukani ee I and my father are one anukunnapude holy ghost erpadipothu.
0: So, when you are able to think, I and my father are one, then you become one and the stage of being a holy ghost comes.
1: Kanuka ee naadu manava sodaratvanni daiva pitrutvanni motta motta manam bhavinchi sevakulo manam palgonali.
0: So, today our very first thought should relate to brotherhood of man and fatherhood of God, and then we should enter service.
1: Kramakramina kudanu ekatma bhavanni manam abhivruddhi chesukovali.
0: Gradually we should also develop the idea of one atma in everyone.
1: Kanukane ee naadu manamu mana jeevitamane pravahamunaku oka vidhamainatunte rendu haddunu manam nirminchukovali.
0: Today to the river of our life we should have to have two controls, two banks.
1: Endukanaga pravahamu ప్రవహించే సమయంలో ఇటువైపున అటువైపున రెండు గట్లు ఉంటుంటాయి.
0: The reason for this is when a flow of water takes place on both sides there are bunds, banks.
1: అప్పుడే ఈ యొక్క నది చక్కగా ప్రవహించి సముద్రంలో లీనమైపోతుంది.
0: It's only then that the river flows well and goes and merges into the ocean.
1: ఈనాడు మన జీవితం అనే ప్రవాహము అతి తీవ్రంగా ప్రవహిస్తుండాలి.
0: Today the river of our life is flowing very fast.
1: దీనికి గట్లు లేకుండా ఉంటున్నాయి.
0: There is no control, there is no bond for this river.
1: కనుకని ఈ నాడు ఒక వైపున ఒక గట్టు రెండో వైపున మరొక గట్టు ఈ రెండు గట్టును ఈనాడు మనం గట్టిగా కట్టుకోవాలి.
0: Today we will have to build a bond on one side and another bond on the other side.
1: ఒక వైపున అష్టాక్షర నామం అనేటువంటి గట్టును పెట్టుకోవాలి.
0: On one side we should have a bank under the name of Ashtakshara Nama.
1: రెండో వైపున మరొక అష్టాక్షర నామము అనే గట్టును కట్టుకోవాలి.
0: The second side also there is another Ashtakshara Nama which we have.
1: ఏంటి అష్టాక్షర నామము? ఓం నమో నారాయణాయ. కాదు కాదు కాదు కాదు. ఒక వైపున సంశయాత్మా వినశ్యతే. సంశయాత్మా వినశ్యతే, నిస్సంశయము అనేటువంటి గట్టును ఒక దగ్గర కట్టుకో.
0: What is this Ashtakshari? It is not the standard Ashtakshari Om Namo Narayana. But this is Tamsiyatma Vinasyati. You should not have any doubt whatsoever. You should get rid of all doubts.
1: Renda vaipana Ashtakshara Namo Saddhavam Labhate Gnanam.
0: The second side again, the Ashtakshari is Saddhavam Labhate Gnanam.
1: Anaga oka vaipana Saddha, oka vaipana Nissamsayamu. Ee rendu gattlu kattukunte manamu పవిత్రమైన జీవితంలో తపస్సుగా మనము జీవించగలము.
0: విచ్ మీన్స్ ఆన్ వన్ సైడ్ శ్రద్ధ ఆర్ కేర్ అండ్ అటెన్షన్, ఆన్ అనదర్ సైడ్ అబ్సెన్స్ ఆఫ్ ఆల్ డౌట్. ఇఫ్ వీ హ్యావ్ దీస్ టూ కంట్రోల్స్.
1: ఈనాడు మానవుడు కేవలము సంశయముల యొక్క మూటగా తయారవుతున్నాడు.
0: టుడే మ్యాన్ ఈజ్ అ బండిల్ ఆఫ్ డౌట్స్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా ఉంటుండాలి.
0: దేర్ ఇస్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనటువంటి వాడు ఏం చిన్న కార్యం కూడా చేయలేడు.
0: One who has no self confidence cannot do even a small tiny
1: tanapaina tanaku vishwasame ledu daivanni manaku sakshatkarinchukovali antuntaru.
0: He has no confidence in himself but he wants to have sakshatkar of God.
1: Kinda punade lekapothe paina manamu roopi ee vidhanga veyagalamu.
0: When there is no foundation how can we put a roof on the top?
1: గోడనే కట్టకపోతే మనం రూపుని ఏ రీతిగా ధరించగలం?
0: If we have not built the walls who is going to bear the roof?
1: కనుకనే self confidence foundation.
0: Self-confidence is the foundation.
1: Self-satisfaction anede goda.
0: Self-satisfaction are like the wall.
1: Self-sacrifice ade roof.
0: Self-sacrifice is the roof.
1: Self-realization is life.
0: Self-realization is the life.
1: Kanuka ee moodu kudanu bhadranga undinappude ee life aneetvanti self-realization kudanu manam sukhanga manam aanandanga sampurnamaina nirbhayamto jeevinchadaniki veelavutundi.
0: It's only when we have these three built properly, the self realization we can have and our life can be happy and prosperous.
1: Kanuka motta modata manam vishwasanni abhivruddhi chesukovali.
0: First step is to promote confidence.
1: Ee sevanu chese samayam lopala manam andarki sai ram sai ram sai ram antunnam kaani endukosam nu sai ram antunnam?
0: While performing this seva or giving service to all we say sai ram.
1: Ee sai ram sai ram anetunti ee padamulu kaani ee action kaani kevalam yantrikanga bayil jeyakoddu yantra roopunto undakoddu.
0: Why do we utter these words Sai Ram? These words should not come mechanically out of you.
1: Evariki manam Sai Ram anna Sai Ram poi chertundi aneetundi bhavamto andulo Sai Ram unnadu aneetundi vishwasamto manam chestunnam.
0: With the thought that to whomsoever you utter these words Sai Ram, they will go and reach Sai Ram, and that Sai Ram is present in that individual.
1: Ganukane manam upanishattulu undaikunnu sarvajeeva namaskaram keshavam pratigacchate. Evariki manam namaskaram chesina daivaniki poi chertundadi.
0: That is why according to the Upanishad, to whomsoever we make obeisance ultimately it goes and reaches God. This is what we believe.
1: Yavariki manamu namaskaram chesina ye vidhanga bhagavantuniki poi cherutunado ade vidhangane sarva jeeva tiraskaram kesavam pratigacchati. Yavarini manamu tiraskarinchina ఎవరిని మనం అవమానం చేసినా, ఎవరిని మనం బాధించినా అది కూడా భగవంతుడికి చేరిపోతుంది.
0: జస్ట్ యాజ్ టు హూమ్ సో ఎవర్ వీ మేక్ ఒబీసెన్స్ ఇట్ గోస్ అండ్ రీచెస్ గాడ్, సో ఆల్సో హూమ్ సో ఎవర్ యూ కాజ్ హార్మ్ అండ్ హర్ట్ దట్ విల్ ఆల్సో గో అండ్ రీచ్ గాడ్.
1: కనుక మనము ఎవరిని కూడా హింసించకుండా, ఎవరిని బాధించకుండా, ఎవరిని కష్టపెట్టుకోకుండా అందరినీ కూడా సాధ్యమైనంత వరకును ప్రేమతో మనం చేస్తూ ఉంటుంటే ఇది వాక్ తపస్సు కింద గాని మనస్తపస్సు కింద గాని సంసిద్ధంగా ఏర్పడుతుంది.
0: సో వితౌట్ కాజింగ్ హార్మ్ ఆర్ హర్ట్ టు ఎనీబడి ఇఫ్ యూ కెన్ కండక్ట్ అవర్ సర్వీస్ దెన్ దిస్ విల్ బి లైక్ తపస్ ఆఫ్ యువర్ వర్డ్ అండ్ ఆఫ్ యువర్ యాక్షన్.
1: కనుక తపస్సు అనగా మనము ఇల్లు వాకిలి వదిలిపెట్టి మన యొక్క కర్తవ్యాలు విసర్జించి అరణ్యానికి పోవటం కాదు, వాక్ తపస్సు మనం చెయ్యాలి. మనో తపస్సు మనం పవిత్రమైన భావాలతో ఈ యొక్క ఇంద్రియాన్ని అరికట్టుకోవాలి. దేహ తపస్సు పవిత్రమైనటువంటి మహర్షులకు, మహనీయులకు, పెద్దలకు, తల్లిదండ్రులకు సేవలు చేసి అనేక విధమైనటువంటి యొక్క ప్రీతిని మనం అందుకొని తద్వారా మనము అహంకార మమకారాన్ని అణచుగొట్టుకోవాలి.
0: తపస్సు డస్ నాట్ మీన్ గివింగ్ అప్ అవర్ హోమ్స్ అండ్ ఫ్యామిలీస్ అండ్ గోయింగ్ టు ది ఫారెస్ట్. తపస్సు షుడ్ కన్సిస్ట్ ఆఫ్ తపస్సు ఆఫ్ ది మైండ్, ఆఫ్ ది హార్ట్ అండ్ ఆఫ్ ది బాడీ. దిస్ షుడ్ బి డన్ ఇన్ ఆర్డర్ దట్ యు మే గివ్ అప్ యువర్ ఈగో అండ్ యువర్ అటాచ్మెంట్.
1: కనుకనే దీనిని పురస్కరించుకుని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ ఇట్ హస్ బీన్ సెడ్ దట్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ ఈజ్ మ్యాన్ కైండ్.
1: మన మనసులోని భావములు, మాటలోని పలుకులు, క్రియలోని ఆచరణములు మూడు ఏకమైపోవాలి.
0: అవర్ థాట్ ఫ్రమ్ ది మైండ్, అవర్ వర్డ్ ఫ్రమ్ అవర్ మౌత్ అండ్ అవర్ డీడ్స్ ఫ్రమ్ అవర్ హ్యాండ్స్.
1: కానీ ఈనాడు మ్యాన్ కైండ్ అంటున్నారు కానీ ఈ మూడు ఏకం చేయటం లేదు.
0: But today we only talk of mankind, but we do not harmonize the thought, word and deed.
1: ఇప్పుడు మ్యాన్కైండ్ అని చెప్పడానికి వీల్లేదు, మంకీ కైండ్ అని చెప్పొచ్చును బాగా.
0: In that situation we cannot call it mankind, we can call it monkey kind.
1: మనము ఆ విధంగా పోకూడదు. మనము పవిత్రమైనటువంటి మానవుడము, నరుడము.
0: We should not take that path. We are sacred human beings. We are naras.
1: ఈ నరకు వానరకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం కొంతవరకు విచారించాలి.
0: We should also understand the difference between a nara, a human being, and a vanara, a monkey.
1: Vanara, ఇది మూడు అక్షరాలు. Nara, రెండు అక్షరాలే.
0: Vanara, monkey has got three letters. Nara, man has got two letters.
1: ఈ వానర ఈ మూడు అక్షరాలు ఏమిటంటే వాళ్ళ ఉంది కాబట్టి వానర.
0: Vanara can be explained by saying it is because there is a tail. Va. Vanara is one who has a tail.
1: కాబట్టి మనిషికి ఆ వాలం లేదు కాబట్టి నర.
0: Since man has no tail, the letter va goes and he becomes nara.
1: కానీ తోక లేదు మాత్రమే కానీ వానరుని యొక్క చేష్టలన్నీ ఉంటున్నాయి నరుని యందు.
0: Only the tail is absent, but all the conduct of a monkey are present in a man.
1: కానీ మనం ఆ విధమైన ప్రయత్నంలో పోకూడదు. మనము దివ్యమైన వానర వాలమున్నటువంటి యొక్క కోతులే రామ సేవ చేసి అనేక విధమైనటువంటి రామ ప్రీతికి పాత్రలైనాయి.
0: హూ షుడ్ నాట్ టేక్ దట్ పాత్. వానర ది మంకీస్ హూ హావ్ ది టెయిల్ ఇన్ మెనీ వేస్ డిడ్ సర్వీస్ టు రామ అండ్ శాంక్టిఫైడ్ దేర్ లైవ్స్.
1: ఈనాడు నరుడై పుట్టి మానవత్వంకు మాధవత్వానికి సంబంధం అనేటువంటి గుర్తించుకుని కూడా మనం అట్టి సేవలు చేయకపోతే నిజంగా మానవత్వానికి సార్థకం కాదు.
0: టుడే బీయింగ్ బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్ అండ్ రికగ్నైజింగ్ దట్ వీఆర్ మచ్ క్లోజర్ టు డివినిటీ and much closer to God, yet if we do not do such service, then we are not
1: mana nitya jeevithamlo manam anubhavinchavalsinatuntivi manam telusukovalsinatuntivi inka enno untunnayi nitya jeevithame manam aadhyatmika margamu.
0: There are many things in our daily life which we have to understand and which we have to learn. In fact, daily life is spirituality.
1: Nijinga manamu aadhyatmikam aadhyatmikam anaga pratyekamainatuntu oka sthayi kaadu.
0: Truly when we talk of adhyatmik or spirituality, it's not as if it is a distinct
1: mana nitya jeevithamlo manam anubhavinchetundi prati kriyalu kudanu adhyatmika sambandhinchinatundi.
0: Every event which we experience in our daily life is connected closely with spirituality.
1: Manam sariyainatundi arthanni gurtinchukolekapovatam chetane adhyatmika veru mana daily life nitya jeevitham veru ani dani vibhagam chestunnam.
0: Because we do not understand the real true meaning of life, we are separating spirituality from daily life.
1: కనుక మనము నిత్య జీవితము ఆధ్యాత్మికము రెండు ఒక్కటి.
0: డైలీ లైఫ్ అండ్ స్పిరిచువాలిటీ ఆర్ టుగెదర్ వన్.
1: ధర్మ అర్థ కామ మోక్షంలోని నాలుగుగా ఉన్నటువంటి పురుషార్థములను రెండుగా రెండు ఒక్కటిగా చేయమని చెప్పాడు.
0: ధర్మ అర్థ కామ అండ్ మోక్ష దే షుడ్ బి మేడ్ ఇన్ టు టూ.
1: ధర్మము దేనికోసము? అర్థమును ధర్మము చేయటమే ఈ ధర్మార్థము.
0: ధర్మార్థ వాట్ ఫర్ డూ యూ వాంట్ టు హ్యావ్ వెల్త్ అర్థ ఫర్ కమ్ ఫర్
1: ఇక్కడ అర్థం అనగా కేవలము కరెన్సీ నోట్సు ఒక డాలర్స్ మాత్రమే కాదు.
0: Here the word artha does not mean only currency notes or dollars.
1: Wealth anetvanti kevalamu jnanam okka dhaname.
0: Wealth has got a much broader meaning.
1: Aarogyam okka dhaname.
0: Wisdom is a health.
1: Mana yokka bhavam okka dhaname.
0: Thoughts are wealth.
1: Mana yokka deha balam yokka dharmame dhaname.
0: Our bodily strength is also
1: kanuka dhanam anaga emti deha balamu manobalamu buddhi balamu aadhyatmika balamu sarva balamulu kuda nu dhanamula kindane lekka.
0: What is wealth? Bodily strength is wealth. Mental strength is wealth. Spiritual strength is wealth. All these are different types of wealth.
1: Satchilamu dhaname, sadacharamu dhaname, aishwaryamu dhaname, sarvamu dhaname.
0: Good character is wealth. Good conduct is wealth. All these things are wealth. They constitute wealth.
1: Kanukane aa dhanamunu manamu dharmamu cheyali annadu.
0: This wealth of all kinds, this should be used for the purpose of dharma.
1: Kanukane ee dhanam anetvanti yokka సర్వమును కూడాను దానము చేసే నిమిత్తమే ధర్మము అన్నారు.
0: దట్ ఈస్ వై ఆల్ దిస్ వెల్త్ ఆఫ్ ఆల్ టైప్స్ ఈస్ ఫర్ యూ టు గివ్ అవే యాజ్ గిఫ్ట్స్ టు అదర్స్.
1: ఇంకా అర్థ కామము,
0: ది అదర్ టూ పురుషార్థాస్ అర్థ కామ.
1: మనము దైవము మోక్షం అనేటువంటి దాన్ని కామించాలి.
0: వీ షుడ్ హ్యావ్ ది డిజైర్ ఆఫ్ గెటింగ్ మోక్ష.
1: కేవలం లోక సంబంధమైనటువంటి వాటిని కాదు, మనం మోక్షమే మనం నిజంగా మనం ప్రేమించవలసినటువంటిది ఆశించవలసినటువంటి మార్గము.
0: We should not desire for worldly things alone. We should desire to get God.
1: ee naadu kodunu laukikamu aadhyatmikamu rendindi kodunu ekam cheyali.
0: In this way worldly life and spiritual life,
1: laukikame untene manam aadhyatmikamulo praveshistagalutunnam.
0: It's only because we are in the world we are able to go the path of spiritual.
1: Idi vastram kaadu, idi bundle of threads.
0: This is not a piece of cloth, it's a bundle of threads.
1: Idi threads kaadu, idi cotton.
0: This is not threads, this is
1: cotton. Mottamota cotton, రెండవది థ్రెడ్, మూడవది క్లాత్.
0: ఫస్ట్ ఇస్ కాటన్, దెన్ కమ్ థ్రెడ్స్, దెన్ కమ్ క్లాత్.
1: కనుక దేహం అనేటువంటిది క్లాత్.
0: బాడీ ఈజ్ లైక్ ది క్లాత్.
1: మన థాట్స్ అనేటువంటిది థ్రెడ్స్.
0: అవర్ థాట్స్ ఆర్ లైక్ ది థ్రెడ్స్.
1: మన ఆత్మనే కాటన్, ప్యూర్ కాటన్.
0: అవర్ ఆత్మ ఇస్ ది బేస్,
1: దానికి నో షేప్.
0: ఆత్మ
1: అదే ది వన్ యూ థింక్ యు ఆర్ బాడీ.
0: ది వన్ యూ థింక్ యు ఆర్
1: అదే క్లాత్.
0: That's the cloth.
1: The one others think you are, adhe thread.
0: The one others think you are, those are the threads.
1: The one you really are, adhe cotton.
0: The one you really are, that's the atma.
1: Aa cottone lekapothe threads e levu. Threads e lekapothe cloth e ledu. Kanaku moodu cheri okkate. Dehaatma, jeevaatma, paramaatma, moodu okkate. Aihika, aamushmika, kaivalya, moodu okkate.
0: If we do not have the cotton, there are no threads. If we do not have the threads, there is no cloth. So also, if there is no Atma, Paramatma, there is no Jeevatma. If there is no Jeevatma, there is no Dehatma.
1: దీనికి ఇంకా కూడా చాలా అవసరమైనటువంటివి, చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి దేహము, ఇంద్రియములు, మనస్సు. ఈ మూడింటి యొక్క చేరిక చేతనే ఈ దేహము, ఈ జగత్తు భిన్న రూపంగా గోచరిస్తూ వస్తున్నాయి.
0: ఫర్దర్, ది త్రీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, ది బాడీ, the organs and the mind, it's the conglomeration of these three which makes you
1: free. ee moodinti yokka tattvanni manam gurtinchinappude aadhyatmika spushtanga artham avutundi.
0: It's only when we can understand the nature and the aspect of these three can we understand spirituality.
1: Kanuka ee dehamu, indriyamu, ee manasu yokka tattvanni gurtinchukunte aadhyatmikamu suspashtanga manaku roopandirpa chestundi.
0: If we can recognize the meaning of these three, the body, the organs and the mind, we will understand spirituality in a very clear
1: kanuka spirituality anaga kevalamu oka bhinnamainatunti prapanchaniki viruddhamaina margam kaadu.
0: Spirituality does not consist of a separate path unconnected with the living
1: world. Tellavari lechinade modalu ratri varaku manam nidrinche anta varaku ye pani chesina anta kudano aadhyatmikame.
0: Since our getting up in the morning till we go to sleep in the evening, whatever work we do, all that is intimately connected.
1: Tellavari 6 gantalaku japamu ratri 8 gantalaku japamani oka tayanni manam nirninchukotam anakkarledu. Nirantaram kudano sarvada sarvakaleshu sarvatra harichintanam.
0: We do not have to fix a time, morning 8 o'clock or evening 8 o'clock for japa, at all times and at every instant.
1: Yavanamu, balyamu, kaumaramu, vardhakyam anetuvanti yokka style kudano avasaram ledu.
0: For that, there is no need for having childhood, adulthood, old age. There is no such
1: thing. Deeniki vaya pramanam kaani, kala pramanam kaani, kala nimitam kaani, ematram kudano akkaraledu.
0: For this, neither a fixed age nor a fixed time are necessary.
1: Mana anukoolamulu nimittamai manam kaalaani nirnayam chesukuntaanami kaani kaalamulaki ematram kodano haddu ledu.
0: It is for our convenience that we fix a time, but time has no limitations.
1: కేవలం ఇది సాయంకాలం అనుకుంటున్నాము. సాయంకాలమునికి ఏమాత్రం అర్థం లేదు.
0: We call this evening. It has no meaning at all.
1: సూర్యుడు భూమి కిందకి పోవటం చేత సాయంకాలం అనుకుంటున్నాం. సూర్యుడు భూమి పైన ప్రవేశించటం చేత తెల్లవారు అనుకుంటున్నాము.
0: Because the sun is setting, we think it is evening. When the sun is rising, we think it is morning.
1: నిజంగా సెట్టింగ్ రైజింగ్ రెండు లేవు సన్నుకు.
0: Truly, sun neither rises nor sets.
1: కేవలం మనకు కనిపించకుండా పోయినంత మాత్రాన దాన్ని మునిగిపోయాడు అనుకుంటున్నాము. కనిపించినప్పుడు పుట్టినాడు అనుకుంటున్నాము. ఈ రెండు కూడా మన భావాలే కాని సూర్యుని యొక్క తత్వములు కాదు.
0: జస్ట్ బికాస్ వీ డూ నాట్ సీ ది సన్ వీ థింక్ హీ ఇస్ సెట్. జస్ట్ బికాస్ వీ సీ హిమ్ రైజ్ వీ థింక్ సన్ ఇస్ రైజింగ్. బట్ దీస్ ఆర్ ఓన్లీ అవర్ ఐడియాస్ అండ్ అవర్.
1: అదే విధంగానే ఆత్మకనేటువంటిది జననము మరణము రెండు లేవు.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఆత్మ హ్యాస్ నైదర్ బర్త్ నార్ డెత్.
1: దేహము కనిపించినప్పుడు పుట్టుక అనుకుంటున్నాము.
0: When the body is seen by us, we say death.
1: దేహము శిథిలమైపోతానే మరణం అంటున్నాం.
0: When the body falls down, we say death.
1: కానీ ఆత్మకు నో బర్త్ నో డెత్.
0: బట్ ఆత్మ హ్యాస్ నైదర్ బర్త్ నార్ డెత్.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 25th of January 1980, addressing Sevadal.

0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Divine Droplet, a small excerpt from a discourse delivered by Bhagavan Sri Satya Sai Baba. In this audio clip, Swami stresses the importance of bringing a change in mental attitude, transforming the minds of the villagers by eradicating their bad habits and practices which would bring about their development. This divine droplet is taken from the discourse delivered on 22nd November 1978.
2: మనం అనేక మంది అనేక సంస్థల వారు రిపోర్ట్స్ అంతా చెప్పినప్పుడు మేము కొన్ని కొన్ని గ్రామాలంతా కూడా అడాప్ట్ చేసేసుకున్నాము, కొన్ని కొన్ని గ్రామాలు మేము ప్రత్యేకంగా తీసుకున్నాము, ఆ గ్రామాల యొక్క పరిశుద్ధిని, ఆ గ్రామాల యొక్క పవిత్రతను మేము ఎంతో తీర్చిదిద్దుతున్నామని కూడాను ఈ రిపోర్ట్స్ లోపల అందించారు.
3: Some of them, when they presented the reports for the areas which they have adopted, they said, we have taken some villages and we have done some good work in the villages and we have removed the difficulties and the troubles that are present in these villages.
2: ఈ విలేజెస్ అంతా మనం తీసుకున్నాము, ఈ విలేజెస్ లో మనం చేసేటువంటి పని ఏమిటి?
3: We have adopted these villages. What is the kind of work which we are doing in these villages?
2: కొంతమంది మేము రోడ్స్ వేస్తున్నాము.
3: Some said that we are
2: కాలువలు పరిశుద్ధం చేస్తున్నాము.
3: Some said that
2: బజార్లు ఊడుస్తున్నాము.
3: They are cleaning the bazaar.
2: భజనలు చేస్తున్నాము.
3: They are doing bhajan.
2: ఉపన్యాసాలు ఇస్తున్నాము.
3: We are giving lectures.
2: ఇవే మనం చేయవలసిన సేవలు.
3: Is this the service which we have to do?
2: భూమి శుభ్రపరచవచ్చు, కాలువ శుభ్రమైపోవచ్చును, ఉపన్యాసాలు చెప్పవచ్చును, వేదిక కొంచెం కష్టం కావచ్చును, దానికి ఖర్చు కావచ్చును, కానీ జనుల్లో మార్పు ఏమిటి?
3: You can clean the gutter, you can clean the ground, you can clean the bazaar, you can build a road, but what is the change that has come in the human beings in that village?
2: మానవులలోని మనసును పరివర్తన గావించినటువంటి ప్రయత్నము సేవాదల సభ్యులు చేయబట్టాలి.
3: The Sevadal members should undertake to change the mental attitudes and transform the minds of human beings.
2: అంతే కాని భౌతికమైనటువంటి ఈ పనులు కావచ్చు చేయొచ్చును, ఇవి చేయకూడదని చెప్పటం లేదు, వీటితో పాటు అవి కూడా నువ్వు మార్పు కావాలి.
3: Yes, you can bring about material changes. I am not saying that you should not bring about such material changes.
2: ఈ టంబ్లర్ లో నీరు పోసుకుని మనం తాగుతున్నాము, ఇది నీరు పోసుకుని త్రాగేటువంటి టంబ్లర్ కదా అని దీనికి చుట్టూ మాత్రమే బాగా తుడిచి పరిశుద్ధం చేసి లోపల మాత్రమే అశుద్ధంగా ఉంటుంటే దీన్ని నీరు త్రాగడానికి వీలవుతుందా?
3: We should bring about inner cleanliness as well. For instance, this is a tumbler. We take water by putting it into this tumbler, feeling that this should be clean. If you only clean the outside of the tumbler, is the water that we are going to drink from the tumbler going
2: lopala velapala kudanu parishuddham cheyali pratyekanga lopalane parishuddham kavali.
3: Inside and outside should be clean. In particular, the inside should be clean.
2: Kanuka ee gramamulu yokka బహిర్భాగమును ఎందు మాత్రమే పరిశుద్ధం చేస్తూ ఉంటే గ్రామముల్లో నివసించేటువంటి యొక్క వ్యక్తుల యొక్క హృదయాలను కూడా కొంచెం పరిశుద్ధం గావించుకునేటువంటి ప్రయత్నంలో మనం కొంతవరకు ముందంజ వేయాలి.
3: While cleansing the external appearances of the village, such as the roads and the water and the gutters, we also should make an attempt to clean the inside of the people who live in that village.
2: ఒక్కొక్క పల్లె తీసుకుందాం. ఈ పల్లెలో కొన్ని వందల మందో లేక 2-3 వేల మందో ఉంటుంటారు ప్రజలు.
3: We'll take a village by village. In each village there may be a few hundred people or a few thousand people.
2: ee konni velu konni noorlo undinatvanti okka manushulu lopala enni durgunalu untunnayi, enni durabhyasalu untunnayi, enta duracharalu untunnayi aneetvanti danni motta motta manam yochinchi aa durabhyasamulanu, aa durbhavamulanu, aa duschestalanu kontha varaku nu dariloki teppinchukuneetvanti prayatnam cheyali.
3: Taking a few hundreds or a few thousand people, the first thing we should know is how many of them and what kind of bad qualities are present in them and what bad practices are present in these people. To some extent we should make an attempt to remove these bad qualities and bad practices.
2: Rural development ani cheptani prabhutvam kodanu chaala varaku prayatnam chestundi, adi kotta kolidi dhanamunu vyayam chestu kaani aa gramalaku edo konni aasupatris kattatamo లేక ఇంకే విధమైనటువంటి యొక్క ఇది అనుకూలాలు చేయటమో, నీరు సప్లై చేయటమో, సకద్దొడ్లు కట్టడమో ఇలాంటివంతా చేస్తున్నాయి. ఇది కూడా బాహ్యంగా అవసరమే, కానీ సత్యసాయి సేవా సంస్థలు ఎందు చేయవలసినటువంటి యొక్క పరిశుద్ధము ఇంకా పవిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి.
3: the government of the country is also undertaking rural development, and in the name of rural development, considerable amount of money is being spent. They build hospitals, they give water supply, they give all such amenities. Those are necessary. But the members of the Satya Sai organizations, in addition to providing such facilities, should do something more.
2: Manu ye pallelo praveshinchinappudiki aa pallelo jarugutunnatvanti yokka durabhyasamu emiti ani motta motta gurtinchali.
3: In whatever village we may enter, the first thing you should do is to recognize what are the bad practices which are amongst the people of that village.
2: ఎక్కడెక్కడ జూదాలు ఆడుతున్నారు?
3: వేర్ ఆర్ దే గ్యాంబ్లింగ్?
2: ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి యొక్క త్రాగుడు జరుగుతుండాలి?
3: వేర్ ఆర్ దే డ్రింకింగ్?
2: ఈ విధమైనటువంటి దీని వల్ల కుటుంబాలు ఎన్ని నాశనం అయిపోతున్నాయి?
3: యాజ్ ద రిజల్ట్ ఆఫ్ సచ్ గ్యాంబ్లింగ్ అండ్ డ్రింకింగ్ హౌ మెనీ ఫ్యామిలీస్ ఆర్ గోయింగ్ టు రూయిన్?
2: కనుక ఇలాంటివి మనం గుర్తించి వారికి చక్కని బోధలు చేస్తూ ఆ త్రాగడము మానిపించి జూదాలు మానిపించి ఇంకా అనేక విధమైనటువంటి యొక్క దుశ్చింతలకు వారు కొంతవరకు సరైనటువంటి ఉపదేశములు చేసి ఆ విధమైనటువంటి మార్పులు చేయించినప్పుడే రూరల్ డెవలప్మెంట్ అనేటువంటిది జరగడానికి వీలవుతుంది. డబ్బు లోపల కూడా దుర్వినియోగం కానటువంటి యొక్క మార్గాన్ని వాళ్ళు అవలంబించడానికి కూడా అవకాశం ఉంటుంటారు.
3: Recognizing the places and the faults like this gambling and drinking, it's only when by good practice and preaching them that we can get rid of these bad practices like drinking and gambling. Even the money you spend will produce good results and changes in the people of the village.
2: Pallelo tellavari kodi gutto paatu lechi ratri 7 gantalaku vaari intiki vachi pani chestu untinappudu ఏదో 2-3 రూపాయలు సంపాదించుకుని వస్తారు. ఆ 2-3 రూపాయలు కూడా తాగటంలోనే తాను కడుపు నింపుకుంటే ఆలుబిడ్డల యొక్క పరిస్థితి ఏమిటి?
3: ఇన్ విలేజెస్ మోస్ట్లీ ది పీపుల్ హూ గెట్ అప్ యాజ్ ది కాక్ క్రోస్ అండ్ దే రిటర్న్ హోమ్ అట్ 7 PM ఇన్ ది నైట్ దే ఎర్న్ 2 or 3 రూపీస్ అండ్ ఇఫ్ దే స్పెండ్ దోస్ 2 or 3 రూపీస్ ఇన్ డ్రింకింగ్ వాట్ ఈస్ టు హ్యాపన్ టు ది మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ ది వైఫ్ అండ్ ది చిల్డ్రన్?
2: కనుక అలాంటి వారికి మనం చక్కని బోధ చేసి వారిని ఏ రీతిగా సరే ఇది చేతులు కాదు కాళ్ళు అని మరి వాళ్ళు పట్టుకుని అయినా కూడా వారిని ఆ విధమైన మార్పు తెప్పించుకునేటువంటి ప్రయత్నము సత్యసాయి సేవాదనం వారు చేపట్టాలి.
3: బై అప్రోచింగ్ సచ్ పీపుల్ ప్రాపర్లీ ఇఫ్ నెససరీ బై టచింగ్ దర్ ఫీట్ అండ్ నాట్ దర్ హ్యాండ్స్ అండ్ ప్రేయింగ్ టు దెమ్ ఇఫ్ దే కెన్ గెట్ రిడ్ ఆఫ్ సచ్ హ్యాబిట్స్ ది సత్యసాయి సేవాదల్ మెంబర్స్ షుడ్ అండర్టేక్ సచ్ ట్రాన్స్ఫర్మేషన్.
2: మేము కొన్ని గ్రామాలు తీసుకున్నాము, ఈ గ్రామంలో చాలా అభివృద్ధి వచ్చింది, చాలా మార్పు వచ్చింది స్వామి అని కూడా చెప్తుంటారు చాలా మంది.
3: Many say, Swami, we have been working in many villages and a lot of change has come in those villages.
2: Emi marpu ani prashninchinappudu andaru bhajanaku vastunnaru, andaru bhajanalu chestunnaru, andaru chakkaga anni vidhala kuda nagara sankirtanam jarugutunnaru ani cheptunnare tappa ee nagara sankirtanam cheyatam kosamani, ee bhajanalu cheyatam kosamani, ee bhajan ledani evaru edustunnaru? Ivi aa marpulu teppinchavalsindi.
3: When we ask a question, what is the kind of change that has come about in the village? The answer is, several people are coming for bhajan, several people are participating in Nagar Sankirtan. What is the change that is coming about by this bhajan? Who is worrying whether they all come for bhajan or for Nagar Sankirtan?
2: Vaani durabhyasamunu maanpinchaka tappa taagi bhajan lo vachi tappudu taalalu vesukuntu ugutu padutunte adi bhajan cheyatama?
3: Without giving up one's bad practice and heavily drunk, if he comes into a bhajan and if he participates in the bhajan as a drunken man, is this doing bhajan?
2: Vaadu bhajanaku raagapoyina paravaledu, vaani durabhyasanni maanipinchandi, adhe goppa bhakti.
3: He does not have to come to bhajan. Make him give up his bad practice of drinking. That alone is the biggest change that you can produce.
2: Kanuka ilanti దురభ్యాసములను మాన్పించేటువంటి యొక్క విషయం లోపల మన సత్యసాయి సేవా సంస్థల వారు ఈనాటి నుండి కొన్ని నూతనమైనటువంటి పద్ధతులను అవలంబించాలి.
3: ఇన్ ఇరాడికేటింగ్ సచ్ బ్యాడ్ ప్రాక్టీసెస్ ది మెంబర్స్ ఆఫ్ ది సత్యసాయి సేవాదల్ ఫ్రమ్ టుడే షుడ్ అండర్టేక్ సమ్ న్యూ మెథడ్స్ సమ్ నావెల్ మెథడ్స్ ఆఫ్ ఇరాడికేటింగ్ దీస్ ప్రాక్టీస్.
1: సాయిరామ్, యూ జస్ట్ హర్డ్ ఎ డివైన్ టాక్లెట్, ఎ స్మాల్ ఎక్సర్ప్ట్ ఆఫ్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై Bhagwan Sri Satya Sai Baba. Thank you and Sai Ram.
0: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba. You will now hear a selection of instrumental renderings of Sai Bhajans.

0: That was a selection of instrumental renderings of Sai Bhajans coming to you via Radio Sai Global Harmony.
1: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagawan Sri Satya Sai Baba.
2: Sai Ram, dear listener, Nama Sankirtan and Nagar Sankirtan are given a prominent place in the Sri Satya Sai organizations. Some might ask as to why we should utter the name of God with our tongue. Is it not enough to think of God in our mind? Bhagwan Sri Satya Sai Baba lovingly explains the rationale behind it. Let us now listen to the divine discourse delivered to the students during the summer course in Indian culture and spirituality held in Brindavan Ashram, Whitefield, Bengaluru on the 29th of May,
3: 1972. తనువును తా దండించిన విషయభోగములు అడుగున ఆకలి దప్పులు మానినంత ఆత్మజ్ఞాని తానగున తానెవరో తెలియకున్న తత్వజ్ఞాని వెతుకుదురును.
4: We cannot kill the snake by just beating with a stick on the ankle and without conquering our body, we cannot know the truth. And unless we conquer hunger and thirst, we cannot know the supreme reality. And unless we have self-knowledge, we do not deserve to be called men.
3: Vidyarthinula, garchina nela nunchi kudanu ee pavitramainatundi yokka prabodhannu meeru aalakinchutu daarini hrudayamuto andukonutu గడిపినటువంటి యొక్క పవిత్ర ఈ కాలమును మీ జీవితం నందు మరువరానటువంటిదిగా మీరు చిత్రించుకోవాల్సింది.
4: స్టూడెంట్స్, ఫర్ ద లాస్ట్ 1 month యూ హ్యావ్ బీన్ లిసనింగ్ టు వెరీ ఇన్స్పైరింగ్ డిస్కోర్సెస్ అండ్ సేక్రెట్ టాక్ అండ్ దిస్ 1 month మస్ట్ బి ఎ గోల్డెన్ ఈపోక్, ఎ మెమరబుల్ పీరియడ్ ఇన్ యువర్ లైఫ్.
3: కానీ ఇట్టి పవిత్రమైనటువంటి అవకాశమును మీరు అనుభవిస్తూ కేవలము ఆధ్యాత్మిక ప్రసంగములు యందు మేము ప్రవేశించమని అట్టి ప్రవేశమునందు స్వామి యొక్క అనుగ్రహం మాకు దండిగా నిండుగా చిక్కినదని మీరు తలంచినంత మాత్రం నా ప్రయోజనముండదు. దీనిని ఆచరణయందు ఉంచి మీ జీవిత పర్యంతము కూడాను ఇది మరువరానటువంటి యొక్క రత్నం వలె మీ యొక్క హృదయ మందిరమునందు భద్రం చేసుకోవటానికి తగిన ప్రయత్నం కలపాలి.
4: ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ ఇఫ్ యూ థింక్ దట్ బై లిజనింగ్ టు ఆల్ దీస్ డిస్కోర్సెస్ దట్ యూ హ్యావ్ గెయిన్డ్ స్వామీస్ గ్రేస్ ఇన్ ఫుల్ అండ్ కంప్లీట్ మెజర్ అండ్ దట్ ఇట్ సెల్ఫ్ ఎనేబుల్ యూ టు అటైన్ స్పిరిచువాలిటీ. బట్ ఇట్ ఈస్ నాట్ ఇనఫ్. వాట్ ఈస్ రిక్వైర్డ్ ఈస్ యూ మస్ట్ ప్రిజర్వ్ ఆల్ ది జెమ్స్ ఆఫ్ ట్రూత్ in the casket of your heart, and you must cherish them and safeguard them and preserve them forever.
3: Swami neeminchinatvanti yokka ee summer class yendu memu kudanu cheri itti bhagyatanu itti bhagyamunu anubhavinchamani talanchinanta matramuna kudanu idi manaku phalitam anetundi dakkataniki veelundadu.
4: It is not enough if you simply think that you had the privilege, you had the good luck to have been admitted to these courses, and that feeling alone will not do.
3: Aapupatta pachulanni chilukalavale palukuna,
4: though the birds may be green, but can all of them utter like parrots?
3: Poolapai paaraadadu purugulu tummagalaguna,
4: there may be many worms crawling on flowers, but can you call them bees?
3: Pulitirmamu kappinetti gaadinchaa puliyaguna,
4: the ass may cover itself with the tiger skin, but the ass can never become a tiger by simply covering itself with the tiger skin.
3: Tanivaro teliyakunna tattvajnanam ettukudrunu.
4: Unless one knows about himself, how can he attain the supreme self-knowledge?
3: Teenaru jagattunandu మానవుడు తెలుసుకోలేనటువంటి విషయములు ఒక్కటి కూడాను లేదు. సర్వ విషయములందు కూడాను తాను భాగమును వహించి, సర్వ విషయములు కూడాను తమ జీవితములకు సంబంధించినవిగా విశ్వసించి, కాలమును కాయమును కర్మను కూడాను దానికి అంకితం చేస్తున్నాడు.
4: దెర్ ఈస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ టుడే విచ్ మ్యాన్ కెనాట్ ఫాదమ్ అండ్ విచ్ మ్యాన్ కెనాట్ కాంప్రిహెండ్. ఎవ్రీథింగ్ కెన్ బి అండర్స్టూడ్ బై హిమ్ అండ్ హీ కెన్ ప్యూరిఫై హిజ్ లైఫ్, his body and his time through such teaching.
3: Kani tanevaro tanu vicharana kalpaka tana tattvam emito tanu telusukovataniki prayatnam cheyaka jagat sambandhamainatundi vyaparamlandu bhagamunu vahinchi kalamunu vyartham cheyatam cheta tanaku tagginatvanti yokka sukham e matram kodanu undadu.
4: But if man does not realize his real nature, if he simply is engrossed in worldly activities which makes him forget his real identity, he will not be able to gain anything at all.
3: Kanuka mottamodata tanavaru tannu telusukovataniki tagina prayatnam kalpali.
4: First man must try to know who he is.
3: Aa tarupaniye manam cheyavalasinatvanti yokka karyam lendu ati sunayasamga manam karyam siddhini kaantaganamu.
4: Only then man can easily achieve the fruit of his endeavors.
3: Jantunam narajanma dullabhamani manavunu oka jantuvulato samanamuganu janminchinatvanti yokka swaroopanganu visvasinchi jantunam narajanma dullabham annaru. Anaga ee aneka rakamainatvanti jatulu kaliginatvanti yokka jantu jatulu yendu manava jati oka visishtamainatvanti jati ani kodanu deeni yokka antarartham.
4: Man is classed among the other animals, and it is said to acquire the birth of man is really very difficult because man occupies a supreme place among the animals.
3: ఈ మృగములైనటువంటి యొక్క జంతువులైనటువంటి యొక్క స్వరూపములు తాము పొట్టను నింపుకునే నిమిత్తమై అనేక ప్రదేశములకు వెళ్లి తాను ఆ ఆహారమును ఎట్టి ఆలస్యమును చేయక తన పొట్టను నింపుకోవటానికి అతి తీవ్రంగా ప్రయత్నం కలుపుతుండటం ప్రతి వ్యక్తికి కూడాను విదితమే.
4: అండ్ ఎవ్రీ వన్ నోస్ హౌ ది యానిమల్ ఈజ్ ఆల్ ది టైమ్ వరీడ్ అబౌట్ గెటింగ్ ఫుడ్ అండ్ టు ఫిల్ ఇట్స్ బెలీ అండ్ దట్ ఈస్ ది వన్ ఎంగ్రాసింగ్ యాక్టివిటీ ఆఫ్ ది యానిమల్.
3: మన ఇంటి ఎందు ఉన్నటువంటి గోవును కూడాను మనం నిత్యము చూస్తూనే ఉంటుంటాం. మన ఇంటి ఎందు పెట్టుకున్నటువంటి గోవును తన యొక్క మెడకు కట్టినటువంటి తలుపును విప్పిన తక్షణమే ఎక్కడ పచ్చగా కనిపించునో అక్కడికంతా పరిగెత్తి వెళ్లి ఆ యొక్క అందుకున్నటువంటి యొక్క ఆహారమును అతి శీఘ్రంగా తన లోపల చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది.
4: వీ మైట్ హావ్ సీన్ ది కౌస్ ఇన్ అవర్ హౌసెస్. యాజ్ సూన్ యాజ్ ది రోప్ ఈజ్ రిలీజ్ ది కౌ ఇమ్మీడియట్లీ గోస్ టు ద స్పాట్ వేర్ దెర్ ఈస్ గ్రీన్ గ్రాస్ అండ్ ఇట్ ట్రైస్ టు ఫిల్ ఇట్స్ బెలీ విత్ దట్ గ్రీన్ గ్రాస్.
3: తాను భుజించ సమయమునందు ఎట్టి ఆలస్యమును చేయక అతి తీవ్రంగా అతి త్వరితంగా ఆహారమును తన పొట్టకు వేసుకుంటుంది. అంత మాత్రముతోనే ఆహారం తీర్ణమయ్యి తన ఒంటిని పట్టటం లేదు.
4: అండ్ డ్యూరింగ్ ది టైమ్ ఆఫ్ ఫీడింగ్ ది యానిమల్ బ్రూక్స్ నో డిలే అట్ ఆల్ అండ్ ఇట్ క్విక్లీ ఈట్స్ అప్ ఆల్ దట్ ఈస్ అవైలబుల్. ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఇట్ ఈస్ డైజెస్టింగ్ ఇట్ సిమల్టేనియస్లీ.
3: తిరిగి తన స్వస్థానమైనటువంటి ఘాటిని చేరిన తదుపరి కొంచెం కొంచెం బయట తీసి చక్కగా నెమరు వేసి తిరిగి మింగటానికి ప్రయత్నం చేస్తుంది.
4: అండ్ ఓన్లీ వెన్ ఇట్ రిటర్న్స్ టు ది క్యాటిల్ షెడ్ అండ్ దేర్ ఇట్ ట్రైస్ టు రూమినేట్ ది కట్ దట్ ఇట్ హ్యాస్ ఈటెన్ అప్ బిఫోర్.
3: అట్టు చేసిన తదుపరియే తనకు పుష్టికరమును ఆరోగ్యవంతమును కూడాను అందుకోవటానికి ఒక అవకాశం ఏర్పడుతుంది.
4: ఓన్లీ ఆఫ్టర్ ఇట్ డస్ రూమినేట్ the food becomes a part of its strength because it gets assimilated into the system of the body.
3: Bhujinchinappude takkaga navani bhujinchadaniki poonukunna aa yokka time nu waste chesinattiga untuntadi aaharamunu poorthiga nimpukovataniki avakasam lekunda kodanu povochunu.
4: If it spends more time while eating the food, all the time may be lost, and therefore it goes on eating in a hurry, and later on, at leisure, it ruminates over what it had eaten.
3: అదే విధముగాని మానవులు అనేటువంటి జంతువులు అనబడుతున్నటువంటి మానవులు తాను ఈ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఆచరణని భరించుకునలేక సత్యసాయి ఏర్పరిచినటువంటి సమ్మర్ క్లాస్ లోపల ప్రవేశించి అందించేటువంటి యొక్క ఆనందం అనేటువంటి యొక్క ఆహారమును తప్పగా ఆలస్యం చేయక ఒక్క క్షణమైనా కూడా వ్యర్థము చేయక తెల్లవారి 4 గంటల మొదలు రాత్రి 9 గంటల వరకు కూడాను తినటంలో మీరు ప్రారంభం చేస్తున్నారు.
4: ఇన్ ది సేమ్ మేనర్ ఆల్ దోస్ హూ హ్యావ్ ది ప్రివిలేజ్ ఆఫ్ హ్యావింగ్ ది బెనిఫిట్ ఆఫ్ ది సమ్మర్ కోర్సెస్ రైట్ ఫ్రమ్ మార్నింగ్ టిల్ నైట్ దే హావ్ బీన్ హేస్టిలీ టేకింగ్ ఇన్ ఆల్ దట్ దే కుడ్ లే దేర్ హ్యాండ్స్ అపాన్ లైక్ ది గ్రీడీ యానిమల్ విచ్ హ్యాస్ ఏ హంగర్ దట్ కెనాట్ బి ఈజీలీ సేటిడ్.
3: ఇది మానసిక సంబంధమైనటువంటి ఆహారంగా మీరు ఆరగించారు.
4: It is a food for the mind.
3: ఈ నెల దినమును కూడాను మీరు చేసిన పని ఏమనగా ఆరగించడమే మీరు చేసినటువంటి పని.
4: During the last 1 month, you have been simply eating and eating.
3: శారీరక సంబంధమైనటువంటి ఆహారం కాదు, అది ఎక్కడ ఉండినప్పటికీ మనం భుజించడానికి అవకాశం ఉంటుంటుంది, భుజించే తీరాలి. కానీ మానసిక సంబంధమైనటువంటి యొక్క సాత్విక ఆహారము పెద్దలు అందించినటువంటి మన భారతీయ సంస్కృతియే.
4: It is not the ordinary food. It may be eaten at any place where we may be situated. But during the last 1 month, you have been supplied with this wonderful diet, the Sattvika diet, in the shape of the discourses from the learned elders.
3: Aithe ee maasam dinamunu kodanu meeru aaraginchinatvanti yokka ee pavitramainatvanti paramarthika aaharamunu మీరు తిరిగి స్వస్థానమైనటువంటి మీ యొక్క గృహమునకు చేరిన తర్వాత దీనిని మననము అనేటువంటి నెమరు వేసినప్పుడే ఈ తిన్నటువంటి ఆహారము చక్కగా ఒంటిని బట్టి మీ యొక్క జీవితానికి కూడాను తగినటువంటి చేతిని కూడాను అందించడానికి పూనుకుంటుంది.
4: వెన్ యూ గో బ్యాక్ టు యువర్ ఓన్ ప్లేసెస్ యు మస్ట్ ట్రై టు రూమినేట్ దిస్ సేక్రెడ్ స్పిరిచువల్ డైట్ విచ్ యు హ్యాడ్ బీన్ హేస్టిలీ ఈటింగ్ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ స్టే హియర్.
3: అయితే మీ స్వస్థానమునకు వెళ్లి ఇక్కడ భుజించినటువంటి ఆహారమును ఆడ మననము అనేటువంటి నెమరు వేయకుండినా అది ఒక రోగం అనే చెప్పడానికి వీలవుతుంది.
4: అండ్ ద ప్రాసెస్ ఆఫ్ రూమినేషన్ ఇన్ అవర్ కేస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ మనన దట్ ఈస్ ట్రైంగ్ టు థింక్ ఓవర్ ఇట్ అగైన్ అండ్ అగైన్.
3: పశువులు కూడాను గడ్డిని తిన్న తర్వాత తాను నెమరు వేయకుండినా దానికి ఏదో ఒక రోగం వస్తుందని వైద్యుని పిలిచడానికి ప్రయత్నం చేస్తుంటాం.
4: ఈవెన్ ఇన్ ది కేస్ ఆఫ్ ది యానిమల్ ఇఫ్ ది యానిమల్ డస్ నాట్ రూమినేట్ దెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ ఏ మార్క్ ఆఫ్ డిసీజ్ అండ్ దెన్ వీ కన్సల్ట్ ఏ వెటరినరీ డాక్టర్.
3: కనుక మనం స్వస్థానమైనటువంటి యొక్క ప్రదేశంలో చేరిన తర్వాత మనం విన్నటువంటి యొక్క విషయములు తిన్నటువంటి యొక్క తత్వములు మనం తిరిగి మననము నితిధ్యాస అనేటువంటి ద్వారా మనం దీనిని అనుభవించుకోవటానికి పూనుకోవాలి.
4: అండ్ వీ మస్ట్ ఎంజాయ్ And all that we have amassed during this 1 month, we must ruminate upon that and we must try to make it our own by constantly thinking upon it, that is through the process of manana, and then only our stay here will be fulfilled.
3: Kani manamu mana yokka sastharamuku vellina tarvata ikkada vinnatvanti ikkadane vadalipetti akkada tirigi paapa vishayamune manam sambandhanga kalipinchukoni మన జీవితంలో పాతగానే మనం అభివృద్ధి పరచుకోవటానికి పూనుకున్నా అది రోత జీవితం అవుతుంది గాని పాత జీవితం కానేరు.
4: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ వీ లీవ్ వాట్ యూ హ్యావ్ హర్డ్ హియర్ ఇట్ సెల్ఫ్ అండ్ రిటర్న్ టు అవర్ ప్లేసెస్ అండ్ రిలాక్సింగ్ టు ద ఓల్డ్ రట్స్ ఆఫ్ అవర్ ఓన్ లైఫ్ దెన్ అవర్ ఓల్డ్ లైఫ్ విల్ బి డిస్గస్టింగ్ లైఫ్ అండ్ దే విల్ నెవర్ బి అట్రాక్టివ్ లైఫ్ ఎట్ ఆల్.
3: అయితే ఈనాటి యువకులకు మంచి ఏమిటో చెడ్డ ఏమిటో సత్యమేమిటో అసత్యమేమిటో మరణమేమిటో శుభ్రమేమిటో అనేటువంటి విషయం కూడాను తెలియనటువంటి స్థితిలో ఉంటున్నారు.
4: బట్ ది యూత్ ఆఫ్ టుడే ఆర్ ఇన్ సచ్ ఎ స్టేట్ దట్ దే డు నాట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ గుడ్ అండ్ ఈవిల్ ప్యూర్ అండ్ ఇంప్యూర్ ట్రూత్ అండ్ అన్ ట్రూత్.
3: కేవలం యువకులే కాకుండా ఈ కలికాలము యందు ఉద్భవించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను మంచి చెడ్డలు కాని పాపపుణ్యములు కాని సత్యాసత్యములు కాని నిర్ణయించుకునేటువంటి యొక్క తత్వములో చాలా తికమకలు పడిపోతున్నారు.
4: నాట్ ఓన్లీ యంగ్ మెన్ బట్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ బార్న్ ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి, ఇన్ దిస్ కలియుగ, దే ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్ అండ్ పర్ప్లెక్స్డ్ బికాస్ దే ఆర్ అనేబుల్ టు డిస్క్రిమినేట్ బిట్వీన్ గుడ్ అండ్ ఈవిల్, బిట్వీన్ సిన్ అండ్ వర్చ్యూ అండ్ బిట్వీన్ జాయ్ అండ్ సారో.
3: ఏది మంచిది అని ఒక సమయమునందు మనం విశ్వసించినామో అదే కొన్ని సమయములందు చెడ్డదిగా మారిపోతుండాలి. ఏది మనకు పవిత్రము అని భావించుకున్నామో అది ఇంకొకరికి అపవిత్రంగా కూడా మనం విశ్వసించుకుంటారు. ఏ దానిని మనం మంచిగా భుజిస్తున్నామో అది కొంతకాలమునకు అది చెడ్డదిగా మారిపోతుంటున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఎందు మంచి చెడ్డను నిర్ణయించుకునేటువంటి యొక్క తత్వము మనలో చాలా సన్నగిలిపోతుంటుండాలి.
4: అండ్ ది సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఈజ్ డిటీరియరేటింగ్ ఇన్ ఆల్ ఆఫ్ అస్ బికాస్ వాట్ సీమ్స్ టు బి గుడ్ ఎట్ వన్ టైమ్ అపియర్స్ టు బి బ్యాడ్ ఇట్ అనదర్ టైమ్. వాట్ సీమ్స్ టు బి డిజైరబుల్ ఎట్ వన్ టైమ్ సీమ్స్ టు బి అన్డిజైరబుల్ ఎట్ అనదర్ టైమ్. వాట్ సీమ్స్ టు బి కండ్యూసివ్ ఫర్ అవర్ హెల్త్ సీమ్స్ టు బి డేంజరస్ టు అవర్ హెల్త్ ఎట్ అనదర్ టైమ్.
3: మంచి పవిత్రమైనటువంటి ఆహారము అని మనం భుజిస్తున్నాము, పరిశుద్ధమైనటువంటి జలము అని మనం కోరుతున్నాము, కానీ ఇది కొంత కాలమునకు అది అశుద్ధమైనటువంటి మలం గాను మాలిన్యమైనటువంటి యొక్క మలం గాను మారిపోవటానికి వీలవుతుంటుండాలి.
4: వీ కన్స్యూమ్ ప్యూర్ ఫుడ్, వీ డ్రింక్ ప్యూర్ వాటర్, బట్ ఇన్ నో టైమ్ దిస్ గెట్ కన్వర్టెడ్ ఇన్ టు ద ఇంప్యూర్ మ్యాటర్ ఆఫ్ ఎక్స్క్రీషన్.
3: శుద్ధమైన నీరు, రుచికరమైనటువంటి యొక్క వంటలు కట్టగడబెడకు మలము మూత్రముగా మారిపోతున్నాయి. మలమూత్రములు కట్టమంటున్నాము, ఆహారములు జలములు అతి శుద్ధమైనటువంటి అంటున్నాము. ఈ మంచి చెడ్డలు ఎన్నటి వరకునైనా కూడా కొన్ని మనం గుర్తించుకోవటానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది.
4: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు డిస్క్రిమినేట్ బికాస్ వాట్ ఈస్ ప్యూర్ ఫుడ్ అండ్ ప్యూర్ వాటర్ ఇన్ నో టైమ్ ఇట్ ఈస్ గెటింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ఇంప్యూర్ మ్యాటర్ ఆఫ్ ఎక్స్క్రిషన్ అండ్ యూరిన్.
3: అయితే ఇది ప్రాకృతమైనటువంటి ధర్మము అని మనం అట్టనే వదలవలసి వస్తుందా? వదలటానికి వీలు కాదు.
4: అండ్ వీ షుడ్ నాట్ లీవ్ ఇట్ ఎట్ కన్సిడరింగ్ ఇట్ టు బి ఏ ప్రాకృత ధర్మ, దట్ ఈస్ ఏ నేచురల్ ఫినామినన్.
3: ఎందుకనగా ప్రాకృతి ధర్మమునందు ప్రప్రథమంలో మాలిన్యం ఏర్పడుతుంటుంది, తదుపరి శుద్ధమైపోతుంటుంది.
4: ఇన్ నేచర్ ఎట్ ఫస్ట్ దేర్ ది ఇంప్యూరిటీ అండ్ దట్ ఇంప్యూరిటీ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ప్యూరిటీ.
3: ఎక్కడైనా విషయ విజ్ఞానము ఆచరించినటువంటి వారు, తెలుసుకున్నటువంటి యొక్క వ్యక్తులు అనగా సైంటిస్ట్ ఈ యొక్క భూగర్భమును పరిశోధన తెలిపి ఫలాని ప్రదేశములో బంగారం ఉన్నది అని నిర్ణయం చేసి దానిని త్రవిన తర్వాత ఒక ముడి బంగారును బయట తీసుకుని వస్తున్నారు.
4: సైంటిస్ట్ పర్టికులర్లీ దోస్ హూ బిలాంగ్ టు ద డిపార్ట్మెంట్ ఆఫ్ జియాలజీ, దే విల్ ప్రాస్పెక్ట్ ఫర్ గోల్డ్ అండ్ దే విల్ లొకేట్ సర్టెన్ స్పాట్స్ where deposits of gold may be found, and then they delve deep into the earth, and there they find impure lumps of gold, raw gold, mixed with other alloys.
3: Aithe idi prakrutamainatundi dharmanga udhavinchinappudu adi ashuddham gane udhavinchindi.
4: In its natural state, this is found to be in the company of other impurities.
3: దాని తదుపరి వీరు దానిని పరిశుద్ధపరిచి శుద్ధమైనటువంటి బంగారుగా తీర్చిదిద్దుతున్నారు.
4: అండ్ ఎట్ ఎ లేటర్ స్టేజ్ దే ప్యూరిఫై దిస్ ఇంప్యూర్ మాస్ అండ్ దే గెట్ ప్యూర్ గోల్డ్ అవుట్ ఆఫ్ ఇట్.
3: ప్రాకృతమైనటువంటి ధర్మములు ఈ రీతిగానే ఉంటాయా అని మనం తిరిగి విచారణ చేసినప్పుడు ఈ రీతిగా ఉండడానికి మరొక విషయం ఏమాత్రం కూడా ఆధారం కనిపించదు.
4: అండ్ ఇఫ్ వీ బిలీవ్ దట్ ఆల్ నేచురల్ లాస్ విల్ బీ లైక్ దిస్ వీ ఫైండ్ ఇట్ కెనాట్ బి సో ఇన్ అదర్ కేసెస్.
3: మనము ప్రాకృత ధర్మం అంటే తినటము ధర్మమే ప్రాకృత ధర్మమే, నిద్రించటము ప్రాకృత ధర్మమే, మలమూత్రమును విసర్జించటము ప్రాకృత ధర్మమే, ఈ క్రోధ తాపములంతా కూడా ప్రదర్శించటము ప్రాకృత ధర్మమే. కానీ ఇదంతా ప్రాకృత ధర్మం అనుకుని మనం జీవితమును ఇట్లే గడిపినంత మాత్రం మనం అందుకునేటువంటి ఆనందానికి అదూరం అయిపోతాం.
4: ఇట్ ఈస్ ఏ నేచురల్ లా టు ఆన్సర్ కాల్స్ ఆఫ్ నేచర్ టు స్లీప్ అండ్ టు ఫీడ్, బట్ by just following these laws of nature we will not be able to go anywhere, హయ్యర్ డెస్టినేషన్.
3: ఏ హృదయం నుంచి కరుణ ఉద్భవిస్తుంటుండదో అదే హృదయం నుంచి కూడాను క్రోధము కూడాను ఉద్భవిస్తుంటుండాలి.
4: ఫ్రమ్ ది సేమ్ హార్ట్ వీ ఫైండ్ టూ థింగ్స్ కమింగ్ అవుట్, వన్ ఈజ్ యాంగర్ క్రోధ, ది అదర్ ఈజ్ కరుణ మెర్సీ.
3: కనుక ఈ కరుణా క్రోధములు రెండింటికి ఒకే హృదయ స్థానమే అయినప్పుడు ఈ యొక్క పరిస్థితులు ఎందు మనం నిర్ణయించుకునేటువంటి యొక్క తత్వము చాలా కష్టంగా ఉంటుంటది.
4: దేర్ఫోర్ వీ ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ దిస్ నేచర్ బికాస్ ఫ్రమ్ ది సేమ్ హ్యూమన్ హార్ట్ టూ కాంట్రరీ ఇమోషన్స్, ఇమోషన్ ఆఫ్ మెర్సీ అండ్ ఇమోషన్ ఆఫ్ హేట్రేడ్, దే ఆర్ ఎమినేటింగ్.
3: మంచి చెడ్డల కంటే కూడా ఒక్క హృదయమే కారణంగా ఉండటం చేత మనము దీనిని విచారించేటువంటి నిమిత్తమై మన పవిత్రమైనటువంటి పూర్వీకులు ఆ మంచిని ఏ రీతిగా పొందారు అనేటువంటి యొక్క విషయాన్ని తెలుసుకోవటం యువకులకు ప్రధానమైనటువంటి కర్తవ్యం.
4: బికాస్ హార్ట్ ఈజ్ ది సోర్స్ ఆఫ్ బోత్ గుడ్ అండ్ ఈవిల్, ఇట్ ఈజ్ ది బౌండెడ్ డ్యూటీ ఆఫ్ ది యూత్ ఆఫ్ టుడే టు అండర్స్టాండ్ హౌ అవర్ ఏన్షియంట్ were able to constantly focus their attention upon good.
3: మానవుడు పుట్టడం తన యొక్క ఇంద్రియమును సంతృప్తి పరుచుకునే నిమిత్తమని కూడాను మనలో చాలా మంది వాదిస్తూ ఉంటాం.
4: And some people argue that man is born just for the gratification or the enjoyment of his senses.
3: తన యొక్క సుఖ సంతోషముల నిమిత్తమై ఆహార పదార్థములంతా ప్రోగు చేసుకోవటం కూడాను తన యొక్క కర్తవ్యం అని విశ్వసిస్తుంటాడు.
4: అండ్ సమ్ పీపుల్ బిలీవ్ దట్ ఫర్ ది సేక్ ఆఫ్ దేర్ జాయ్ అండ్ హ్యాపీనెస్, సుఖ అండ్ సంతోష, దే షుడ్ అమాస్ ఫుడ్ అండ్ వెల్.
3: అయితే తన సుఖ నిమిత్తమై ఆహార పదార్థములను ప్రోగు చేసుకునేటువంటి యొక్క ప్రయత్నంలో పశుపక్షి మృగాదులు కూడా చేస్తుంటున్నాయి. ఇంకా మానవత్వంలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటి?
4: If man simply amasses food like other animals, how does man differ from them?
3: మన ఆహార పదార్థమును ప్రోగు చేసుకునేటువంటి నిమిత్తమే మానవత్వము మనం పొందాలనా?
4: Is it necessary to be born as a man just to amass food?
3: ఒక్క పక్షి తనకు ఆకలైనప్పుడు ఎట్టి పదార్థమును ప్రోగు చేసుకునక రెక్కలను ఆడించుకుంటూ ఎక్కడ పదార్థం ఉందో అక్కడ పోయి పొట్టబోసుకుని వస్తుంటుండాలి. ఇంత సులభంగా పశుపక్షాదులు కూడా కోసుకుంటున్నాయే, మానవుడు ఇంత విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములు కలిగి ఇంత కష్టంగా పొట్టబోసుకునే నిమిత్తమై ఎందుకు ఇంత ప్రాకులాడాలి?
4: ది బర్డ్ విచ్ ఈస్ హంగ్రీ, విచ్ హాస్ నాట్ స్టోర్డ్ అప్ ఎనీ ఫుడ్, జస్ట్ స్ట్రెయిట్ గోస్ టు ద స్పాట్ వేర్ ఫుడ్ ఈస్ ఫౌండ్ అండ్ దెన్ సాటిస్ఫైస్ ఇట్స్ హంగర్. ఆన్ ది అదర్ హ్యాండ్ మ్యాన్ స్టోర్ ఫుడ్ ఫార్ ది సేక్ ఆఫ్ ఫ్యూచర్ గ్రాటిఫికేషన్, షుడ్ హీ వేస్ట్ ఆల్ ది ప్రెషర్ powers lodged in him, sujnana, vijnana and prajnana, just merely for the sake of amassing and storing up food for the future.
3: Annamunu anveshinche nimittamai manavudu puttaledu, atmanu anveshinche nimittamai puttadu.
4: Man is not born to go in quest of anna or food, but he is born to go in quest of atma, the soul.
3: మనము ఫుడ్ని కాదు మనం డెవలప్ చేసింది, హెడ్ని డెవలప్ చేయాలి.
4: వీ షుడ్ నాట్ డెవలప్ ఫుడ్ బట్ వీ మస్ట్ డెవలప్ అవర్ హెడ్.
3: మన హెడ్ ఎందుకోసం డెవలప్ చేయాలంటే విచారణ ద్వారా గాడ్ ను తెలుసుకోవాలి.
4: బికాస్ అవర్ హెడ్ ఎనేబుల్స్ అస్ టు నో గాడ్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ విచార ఆర్ కాన్స్టెంట్ థాట్ అండ్ డిస్క్రిమినేషన్.
3: కానీ కేవలము మన తలలో ప్రపంచమునందు జరిగేటువంటి ప్రతి విషయమును కూడా తెచ్చి కూరుకొని పెట్టుకోవటం లోపలకు మాత్రమే మన ప్రయత్నాన్ని కూరుకోకూడదు.
4: వీ షుడ్ నాట్ స్టఫ్ అవర్ హెడ్స్ విత్ ఆల్ వరల్డ్లీ మ్యాటర్స్.
3: మన తలలో చేర్చుకున్నటువంటి ఒకటి రెండు విషయములైనా కూడా ఆచరణలో పెట్టడానికి కూనుకోవాలి.
4: అండ్ వీ మస్ట్ ట్రై టు ఇంప్లిమెంట్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ గుడ్ ప్రిన్సిపుల్స్ విచ్ వీ హ్యావ్ స్టోర్డ్ అప్ ఇన్ అవర్ మైండ్.
3: ఎక్కడ పవిత్రమైనటువంటి గ్రంథములని మనం చూడగలుగుతున్నామో, ఎక్కడ పెద్దలైనటువంటి వారిని మనం దర్శించి వారి యొక్క వాక్యములు మనం వింటున్నామో, అట్టి వాక్యములు ఎందు అట్టి గ్రంథములు ఎందు ఏకత్వమునందు అనేకత్వము, అనేకత్వమునందు ఏకత్వమును చూడండి అని ప్రబోధిస్తూ ఉండేటువంటి యొక్క పలుకులు, రాసినటువంటి యొక్క రాతలు మన కన్నులకు మన చెవులకు మాత్రమే వినపడుతూ కనపడుతూ ఉంటున్నాయి. కానీ హృదయములో మాత్రము ఏమాత్రము కూడా అనుభూతికి అందుకోవటం లేదు.
4: ది డిస్కోర్సెస్ ఆఫ్ ఎల్డర్స్ and the message of great books, they all point out to this great principle of finding unity in diversity. But it is only remaining as a theoretical principle. Unfortunately, it is not being implemented in our daily lives.
3: ये आध्यात्मिक ग्रंथों में हम सोचने पड़ेगी, जकड़ो वक्त छोटा ही ना पड़नु, एकत्वमलो अनेकत्वाने दर्शिंचु, अनेकत्वमलो एकत्वम दर्शिंचु, अनि वाक्यमात्रम तो नहीं मन सोचने में सुंदर कानी, अनुभव अग्नमें ने 20 का, अनुभूति ने अंधिन 20 का, पदार्थम कानी, प्रदेशम कानी, व्यक्ति कानी, మనకు కనిపించటం లేదు.
4: సెవెరల్ హోలీ టెక్స్ట్ ఆర్ ఎగ్జాస్టింగ్ అపాన్ అస్ దట్ వీ మస్ట్ ఫైండ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అండ్ వీ మస్ట్ రికగ్నైజ్ డైవర్సిటీ ఇన్ యూనిటీ. దిస్ థియరీ అలోన్ ఈస్ బీయింగ్ ప్రీచ్డ్ బట్ వీ డు నాట్ ఫైండ్ ఏ పర్సన్ హూ బై హిస్ యాక్షన్ ఈజ్ ఏబుల్ టు రివీల్ ది గ్రేట్ ట్రూత్ అండ్ డ్రైవ్ హోమ్ ద ట్రూత్ విత్ లివింగ్ కన్విక్షన్ ఇన్ టు అవర్ హార్ట్.
3: అనేకత్వంలో ఏకత్వం చూడాలి అనేటువంటి యొక్క పదమును మనం తెలుసుకున్నప్పుడు అనేకత్వం అంటే ఏమిటి, ఏకత్వం అంటే ఏమిటి, ఈ రెండూ మనకు అర్థమైన తర్వాతనే కదా ఈ రెండింటి ఎందుకు కూడా మన విషయాన్ని అందుకోవడానికి వీలవుతుంది.
4: వెన్ వీ వాంట్ టు రికగ్నైజ్ ద యూనిటీ బిహైండ్ ద డైవర్సిటీ వీ మస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నో ద మీనింగ్ ఆఫ్ ది టూ వర్డ్స్ వాట్ ఈస్ డైవర్సిటీ అండ్ వాట్ ఈస్ యూనిటీ.
3: అయ్యా దుఃఖమును నివారణ చేసుకుని ఆనందమును అభివృద్ధి పరచుకోవటమే సరైనటువంటి యొక్క మార్గము. దీనికి దుఃఖ నివృత్తి ఆనంద ప్రాప్తి ఈ ఏకత్వానికి మూల కారణమని కూడా మనం చెప్పవచ్చు.
4: వీ మే ఈజీలీ సే దట్ ది డిస్ట్రక్షన్ ఆఫ్ సారో అండ్ ది అక్విజిషన్ ఆఫ్ జాయ్ ఈజ్ ది సింపుల్ పాత్ విచ్ లీడ్స్ టు ది స్పిరిచువల్ ఇల్యూమినేషన్.
3: ఈ యొక్క ప్రశ్నలు ఎందుకు, దుఃఖం అంటే ఏమిటో మనకు తెలిస్తే కదా దాన్ని నివారణ చేసుకునేటువంటి ఉపాయం మనం వెతకవచ్చు.
4: Even in this regard, we must know the nature of sorrow. Only then we can try to eliminate it or destroy it.
3: ఇప్పుడు ఏది మనకు దుఃఖము, ఏది మనకు ఆనందము మనం విచారించుకున్నప్పుడు ఇది దుఃఖము అని ఒక్కసారి మనం నిర్ణయం చేసుకున్న తర్వాత అది కొంతసేపుకి అదే మనకు ఆనందంగా కావచ్చు.
4: And then sometimes when we consider one experience as a sorrowful experience, after some time ది సేమ్ ఎక్స్పీరియన్స్ మే టర్న్ అవుట్ టు బి ఏ ప్లెజరబుల్ ఎక్స్పీరియన్స్.
3: ఇది మనకు ఆనందము అని విశ్వసించినటువంటి విషయము కొన్ని క్షణములలో ఉండే దుఃఖాన్ని అందించవచ్చు.
4: అండ్ వాట్ వీ కన్సిడర్ టు బి ఏ సోర్స్ ఆఫ్ జాయ్ మే టర్న్ అవుట్ టు బి ఏ కాజ్ ఆఫ్ యాంగ్విష్.
3: ఒక్క చిన్న ఉదాహరణము, నాకు కొడుకు కావాలి కొడుకు కావాలి అని తల్లి చాలా ఆశిస్తుంటారు, కానీ కొడుకు పుట్టినాడు, పుట్టిన తక్షణమే నా యొక్క మనోవిష్టం నెరవేరింది అని చెప్పిన తల్లి చాలా ఆనందిస్తుంది, కానీ రెండవ దినమే హై టెంపరేచర్ వచ్చి ఆ బిడ్డ పోతుంది. కాబట్టి ఈ ఆనందపడినటువంటి యొక్క విషయము తిరిగి రెండు దినముల్లో ఉన్న దుఃఖంగా మారిపోయింది. కనుక ఇది దుఃఖమా ఆనందమా అనేటువంటిది నిర్ణయం చేసుకోవడానికి మానవులకు సాధ్యం కాదు.
4: ఎ లిటిల్ ఇన్స్టెన్స్, ఎ మదర్ లాంగ్డ్ ఫర్ ద బర్త్ ఆఫ్ ఎ సన్ అండ్ ది విష్ వాజ్ గ్రాంటెడ్, ద సన్ వాజ్ బోర్న్. But unfortunately, on the next day, the son developed a high temperature and died. Therefore, is this a matter of joy or is this a cause of sorrow?
3: ఏది సంతోషము అని చెప్పిన తాను ఉప్పొంగిపోయినో అది కొన్ని క్షణములలోపలే దుఃఖంగా మారిపోయింది.
4: So that birth which she considered the source of joy turned out to be the cause of her deep anguish.
3: దీనికి పూర్వము కుమారుడు పుట్టక మునుపు ప్రసవ వేదన అనేటువంటి యొక్క బాధను తాను అనుభవించింది.
4: అండ్ బిఫోర్ ది బర్త్ ఆఫ్ ది బేబీ షీ హ్యాడ్ అండర్ గాన్ దోస్ ప్యాంగ్స్ ఆఫ్ బర్త్.
3: కనుక ఇవి చాలా నొప్పులే నొప్పులే అనుకున్నటువంటి, నొప్పిగా అనుకున్నటువంటి యొక్క ఆ వ్యక్తి కొన్ని క్షణముల్లో పొందే కొడుకును చూసి ఆనందంగా మారిపోయింది.
4: ది సేమ్ మదర్ హూ హ్యాడ్ అండర్ గాన్ ది ట్రెవెయిల్ ఆఫ్ బర్త్ షీ ఫెల్ట్ when she looked at the face of the baby, she forgot all her pangs and she felt happy over
3: her. ఏది దుఃఖం అనుకున్నది అది ఆనందంగా మారిపోయింది, ఏది ఆనందం అనుకున్నది అది దుఃఖంగా మారిపోయింది. దీనిలో దుఃఖానందములు అనేటువంటి నిర్ణయము ఎవరి తరము?
4: What she considered to be a source of joy turned out to be a source of sorrow. And what she considered to be a matter of sorrow turned out to be a source of delight.
3: మనము అనేక విషయములు జగత్తులో జరుగుతున్నటువంటివి పేపర్ల ద్వారా మనం వింటున్నాము, వ్యక్తిగతంగా కూడా మనం చూస్తున్నాము.
4: అండ్ వీ రీడ్ ఇన్ ద పేపర్స్ అండ్ ఫ్రమ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ వీ నో అబౌట్ సెవెరల్ ఇన్సిడెంట్స్
3: కాలంలో ఈనాటికి ఈ విధమైనటువంటి యొక్క కళ్యాణమును నేను అనుభవిస్తుంది అని చెప్పి ముక్కొంగుతున్నటువంటి యొక్క వ్యక్తులు బస్ యాక్సిడెంట్ లోపల ఒక్క క్షణం లోపల దుఃఖాన్ని పొందుతున్నారు.
4: ది యంగ్ కపుల్ దట్ విల్ బి ఎంజాయింగ్ ద థ్రిల్ ఆఫ్ వెడెడ్ లైఫ్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ దేర్ లైఫ్, దే ఆర్ రిటర్నింగ్ ఆఫ్టర్ ది మ్యారేజ్ ఇన్ ఎ బస్ అలాంగ్ విత్ సర్టన్ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్. బట్ అన్ఫార్చునేట్లీ ది బస్ మీట్స్ విత్ ఎన్ యాక్సిడెంట్ అండ్ ఆల్ దట్ జాయ్ సడన్లీ ఈజ్ ఓవర్ షాడోడ్ బై సారో.
3: ఏదో ఒకటి మనకు ఒక్క లాటరీ లోపల 10 లక్షలు మనకు డబ్బు వచ్చింది అని చెప్పి ఉప్పొంగిపోతూ ఉంటుంటే తక్షణమే ఆ రాత్రి దొంగలు పడి ఆ 10 లక్షలు కూడా తీసుకొని పోతున్నారు.
4: వీ ఎక్సల్ ఓవర్ ద విన్నింగ్ ఇన్ ఏ లాటరీ అండ్ వీ ఫీల్ వెరీ హ్యాపీ, బట్ అన్ఫార్చునేట్లీ ది అమౌంట్ దట్ వీ హ్యావ్ గెయిన్డ్ ది 10 లక్షల ఆఫ్ రూపీస్ ఆన్ ది సేమ్ నైట్ మే బి పిల్ఫర్డ్ బై రాబర్.
3: లేక ఆ 10 లక్షలు వచ్చేటప్పటికి 10 లక్షలు వచ్చింది అనేటువంటి ఆనందం ఒకవైపున, దీనిని ఎంత భద్రం చేసుకునేటువంటి విచారం ఒకవైపున, ఈ రెండింటికి ఆనంద విచారములకు మధ్య లోపల వాళ్ళ జీవితం అయోమంటుంటారు.
4: అండ్ సమ్ టైమ్స్ ది మ్యాన్ గెట్స్ టర్బ్డ్ అండ్ కన్ఫ్యూజ్ నాట్ నోయింగ్ వాట్ టు డూ విత్ ది 10 లక్షల ఆఫ్ రూపీస్ దట్ హీ హాజ్ వన్. దేర్ ఈస్ జాయ్ ఆఫ్ విన్నింగ్ ఆన్ ది వన్ హ్యాండ్, దేర్ ఈస్ యాంగ్జైటీ అబౌట్ ది ఫ్యూచర్ వాట్ ఈస్ టు బి డన్ విత్ ది మనీ ఆన్ ది అదర్ హ్యాండ్.
3: అనేక మంది వ్యాపారస్తులు తన వ్యాపారంలో ఆదాయం వచ్చిందని ఒకవైపున సంతోషపడుతుంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఏం చేస్తాడు అని ఒకవైపున దుఃఖంగా ఉంటుంటారు.
4: అండ్ సెవెరల్ బిజినెస్ మెన్ దే రిజాయిస్ ఓవర్ ద ప్రాఫిట్ దే మేక్ ఆన్ ది వన్ హ్యాండ్ అండ్ దే ఫీల్ అగనైజ్డ్ అట్ ది ప్రాస్పెక్ట్ ఆఫ్ ది హెవీ ఇన్కమ్ ట్యాక్స్ దట్ మే బి లెవీడ్.
3: కనుక జీవితము సుఖదుఖముల మిళితం అనేటువంటిది దీనిగానే మనం చెప్పడానికి ఆధారం ఉంటుంటారు.
4: దేర్ఫోర్ లైఫ్ ఈజ్ ఏ సింఫనీ ఆఫ్ జాయ్ అండ్ సారో.
3: ఈ యొక్క సుఖదుఖములను నిర్ణయం చేసుకోవటము మానవుల తరము కాదు.
4: అండ్ మెన్ కెనాట్ డిసైడ్ ఫర్ దెమ్సెల్వ్స్ ది డిఫరెన్స్ బిట్వీన్ జాయ్ అండ్ సారో.
3: కనుక సుఖము లేక సుఖము గాని సుఖము లేక దుఃఖము గాని చెందడానికి వీలు కాదు.
4: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు హ్యావ్ జాయ్ విదౌట్ సారో ఆర్ సారో విదౌట్ జాయ్.
3: కనుక ఎట్టి దుఃఖములైనా కూడాను మనకు ఆనందమును అందించే నిమిత్తమై ఏర్పడినటువంటి యొక్క సన్నివేశములుగా మనం భావించుకోవాలి.
4: అండ్ వీ మస్ట్ డెవలప్ ది యాటిట్యూడ్ దట్ ఆల్ సారోస్ దే ఆర్ ద వేస్ లీడింగ్ టు హ్యాపీనెస్ అల్టిమేట్లీ.
3: కనుక ఈ నిర్ణయ శక్తి అనేటువంటిది మానవులకు సాధ్యము కాదు. కనుక దానిని సమన్వయపరచుకొని దానిని సంరక్షించుకునేటువంటి యొక్క ఉపాయములకు మనము కనిపెట్టినప్పుడే మనకు ఈ సుఖదుఖములు అనేటువంటివి రెండు కూడాను ఎట్టి పొంగేటువంటి బుద్ధిని కాని గుంగేటువంటి యొక్క తలంపును కాని అందివ్వకుండా ఉంటుంటాయి.
4: బికాస్ మ్యాన్ కెనాట్ చూస్ ఫర్ హింసెల్ఫ్ ఐదర్ జాయ్ ఆర్ సారో, హీ మస్ట్ కల్టివేట్ ది యాటిట్యూడ్ ఆఫ్ సింథసిస్, సమన్వయ, ది సింథసిస్ ఆఫ్ జాయ్ అండ్ సారో. అండ్ హీ మస్ట్ డెవలప్ దట్ యాటిట్యూడ్ ఆఫ్ ఈక్వానిమిటీ విచ్ ఈస్ నాట్ ఎగ్జిలరేటెడ్ బై జాయ్ అండ్ విచ్ ఈస్ నాట్ డిప్రెస్డ్ బై సారో.
3: ఇట్టి సమన్వయ భావనకు సాధ్యము కాదు. కనుక దానిని సమన్వయపరచుకొని దానిని సంరక్షించుకునేటువంటి యొక్క ఉపాయములకు మనము కనిపెట్టినప్పుడే మనకు ఈ సుఖదుఖములు అనేటువంటి

0: not exhilarated by joy and which is not depressed by sorrow. Chitti samanvaya bhavam anetuvantini okka aadhyatmikam nandu maatrame manaku kanipistundi kaani anya margamlo samanvaya chittam ye maatram kuda erpadadu. And this state of synthesis can be obtained only through the spiritual path but through no other path.
1: Chitti aadhyatmika margam nandu ఏకత్వమైనటువంటి ఈశ్వరత్వాన్ని మనం చక్కగా విశ్వసించి తద్వారా ఈ సమన్వయం అనేటువంటి యొక్క శక్తిని మనం అభివృద్ధి పరచుకోవడానికి సులభంగా అవకాశం ఉంటుందని.
0: అండ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ అస్ టు డెవలప్ దిస్ నాలెడ్జ్ ఆఫ్ ది వన్నెస్ ఆఫ్ ఈశ్వర అండ్ దేర్ బై వీ కెన్ డెవలప్ దిస్ రైట్ యాటిట్యూడ్ టువర్డ్స్ జాయ్ అండ్ సార్.
1: అందరూ సాయి భక్తులు అనేటువంటి యొక్క భావం చేత ఏ రాష్ట్రముల వారు ఇక్కడ అందరు కూడా అక్క చెల్లెండ్రు అన్న తమ్ములు వలె కూడా సన్నిహితాన్ని సమన్వయమును చేసుకోగలుగుతున్నారు.
0: దో యు హావ్ కమ్ ఫ్రమ్ సెవెరల్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ యు ఆర్ ఏబుల్ టు మింగిల్ అండ్ మిక్స్ లైక్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ బికాస్ దేర్ ఈస్ దట్ అండర్ కరెంట్ యూనిటీ దట్ యు ఆర్ ఆల్ సాయి డివోటీ.
1: కనుక ఇక్కడ సాయి ఒక్కడు, వ్యక్తులు అనేకము.
0: హియర్ సాయి ఈజ్ వన్ బట్ ది ఇండివిజువల్స్ ఆర్ మల్టిపుల్.
1: కనుక అనేకత్వములందు ఒక్క సాయి తత్వమే ఏకత్వాన్ని మనం భావించడానికి తగినటువంటి సహాయకారిగా ఉంటుందని.
0: అండ్ ఇట్ హెల్ప్స్ అస్ టు రికగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ వెన్ యూ లుక్ ఎట్ ది మల్టిప్లిసిటీ ఆఫ్ ది పీపుల్ హియర్ అండ్ బిహైండ్ దట్ బ్యాఫ్లింగ్ మల్టిప్లిసిటీ దేర్ ఈస్ దిస్ షైనింగ్ యూనిటీ ఆఫ్ సాయి.
1: ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క కలరు ఒక్కొక్క వాసనతో చేరినటువంటి పుష్పములుగా మనం భావించుకుని అన్ని పుష్పముల మధ్య కూడాను ఒక్క దారము ఏకంగా ఉండినట్టుగా మనం విశ్లేషించుకున్నప్పుడు ఇది ఒక పెద్ద హారంగా మనం తయారు చేసుకోవడానికి చక్కని అవకాశం ఉంటుంది.
0: అండ్ దిస్ మే బి రిగార్డెడ్ యాజ్ ఫ్లవర్ కన్సిస్టింగ్ ఆఫ్ వేరియస్ షేడ్స్ ఆఫ్ కలర్ అండ్ పర్ఫ్యూమ్ అండ్ సెంట్ అండ్ ఆల్ దీస్ ఫ్లవర్స్ దే ఆర్ స్ట్రాంగ్ టుగెదర్ బై వన్ సింగిల్ థ్రెడ్ అండ్ ఎ బ్యూటిఫుల్ గార్లెండ్ ఆఫ్ లవ్ ఈజ్ వోవెన్ విత్ దెమ్.
1: కానీ థ్రెడ్ ఒక్కటే, ఫ్లవర్స్ అనేకము.
0: దో ద ఫ్లవర్స్ ఆర్ మెనీ ద థ్రెడ్ ఈజ్ వన్.
1: కనుక ఇన్ని ఫ్లవర్స్ లో చేరుకున్నటువంటి యొక్క దారము ఒక్క సాయి అనేటువంటి సూత్రమే.
0: సో సాయి ఈజ్ ది థ్రెడ్ దట్ నిట్స్ టుగెదర్ ఆల్ దీస్ డైవర్జెంట్ ఫ్లవర్స్.
1: ఆ ఏకత్వమే అనేకత్వం లోపల సమతత్వంగా ఉంటుండాలి.
0: అండ్ దట్ ప్రిన్సిపుల్ ఆఫ్ యూనిటీ behind this diversity it establishes the kinship of oneness.
1: Ikkada madapattu kodanu manam vicharam cheyali
0: and we must take into consideration another aspect.
1: Aithe ee pushpamulu ee naadu mokkaga undavachunu repatiki konchi paripatta sthiti raavachunu ellundi kani vichchavachunu tirigi moodava dinamu adi krinda raalipovachunu.
0: And some of these flowers may be today in the stage of the bud. Tomorrow they may blossom forth and day later they may be full blown and then they may droop and drop to the dust.
1: Anaga meeru ee naadu yuvukuluga undavachunu tirigi oka 10 samvatsaramulakanta kudanu meeru oka grahasthuniga maravachunu tirigi oka 50 samvatsaramulaku meeru vruthuluga raalavachunu.
0: Though you are young today, after 10 years you may become householder and after 50 years you may grow old.
1: Kanuka ee pushpamulaku పరిణామము అనేటువంటిది కలుగుతూ ఉంటాయి.
0: సో దిస్ ప్రాసెస్ ఆఫ్ ఇవల్యూషన్ ఈజ్ ఇనెవిటబుల్ ఫార్ దీస్ ఫ్లవర్స్.
1: కానీ ఈ మధ్యలో చేరినటువంటి సూత్రం ఉన్నదే నిన్న దారమే, నేడు దారమే, రేపు దారమే.
0: ది ఫ్లవర్స్ మే అండర్ గో చేంజ్ బట్ ది థ్రెడ్ దట్ నిట్స్ దీస్ ఫ్లవర్స్ దట్ థ్రెడ్ దట్ సేక్రెడ్ థ్రెడ్ రిమైన్స్ ద సేమ్.
1: కనుక ఈ యొక్క దారము ఏనాటికి మారదు. దీనినే మన వేదాంతకులంతా కూడాను బ్రహ్మసూత్రము అని కూడాను పిలువబడుతూ వచ్చారు.
0: దిస్ థ్రెడ్ ఈజ్ ఇటర్నల్ అన్చేంజింగ్ థ్రెడ్ ఇట్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ద బ్రహ్మసూత్ర.
1: బ్రహ్మతత్వం అనగా నిరంతరము కూడాను మారినటువంటి, ఏ యొక్క మార్పులు చెందనటువంటి నిత్య సత్యమైనటువంటి యొక్క స్వరూపమునకు బ్రహ్మతత్వం అని పేరు.
0: దట్ ప్రిన్సిపుల్ విచ్ ఈజ్ చేంజ్ లెస్, విచ్ ఈజ్ ఇటర్నల్, విచ్ ఈజ్ ఇంపెరిషబుల్ and that is described as brahmatattva.
1: Inka aaru tattvamulato cherinatvantide manavattvam ani peru.
0: And humanity or human nature is
1: sadvikara bhavamu antaru.

0: ఫుల్ ఆఫ్ ది సిక్స్ వికారా. ఒకటి పుట్టటము, పెరగటము, జీవించటము, క్షీణించటము, నశించటము, మార్పు చెందటము. బట్ గ్రోత్ అండ్ గ్రోయింగ్ ఓల్డ్ అండ్ గెటింగ్ డెబిలిటేటెడ్ అండ్ ఫైనలీ డైయింగ్, ఆల్ దీస్ ఆర్ ది వేరియస్ స్టేజెస్ ఆఫ్ చేంజ్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ ద బాడీ. కనుక షడ్వికారములతో చేరినటువంటి యొక్క క్షేత్రమునందు నిర్వికారమైనటువంటి యొక్క ఆత్మ నివాసం చేస్తూ ఉంటుండాలి. సో ఇన్ దిస్ ఫీల్డ్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ ది షడ్వికారాస్ ఆర్ ది సిక్స్ ప్రిన్సిపుల్స్ ఆఫ్ చేంజ్, దేర్ ఈస్ దట్ నిర్వికార ప్రిన్సిపుల్, దట్ ప్రిన్సిపుల్ విచ్ రిమైన్స్ ది సేమ్, దట్ కాన్స్టెంట్ ప్రిన్సిపుల్ ఆఫ్ డివినిటీ రిసైడ్స్ ఇన్ దిస్ ఫీల్డ్. ఈ షడ్వికారమే దేహము, నిర్వికారమే ఆత్మ. And the deha or the body is full of the shadvikara and the atma is the nirvikara.
1: Deenine gita yandu kshetramu kshetrajnudu ani pilavartu.
0: And these are referred to in the gita as kshetra and kshetrajna.
1: Kshetramu dehamu kshetrajnudu paramatmudu.
0: Kshetra or the field is the body and the master of the field, the kshetrajna, is paramatma.
1: అయితే క్షేత్రానికి మనం ఎందుకు వెళుతున్నాము అని ప్రశ్న వేస్తున్నప్పుడు క్షేత్రజ్ఞుని దర్శించుకోవటం వెళుతున్నాను కానీ క్షేత్రాన్ని దర్శించే కోసం కాదు.
0: When we question ourselves, why do we visit the field? It is not to see the field, but it is to see the master of the field, the క్షేత్రజ్ఞ.
1: కాశీ క్షేత్రానికి నేను పోతున్నానంటే కాశీ టౌన్ చుట్టానికి పోతున్నావా, కాదు విశ్వేశ్వరుని దర్శించడానికి పోతున్నా.
0: When we go on a pilgrimage to కాశీ, it is not to have a sightseeing of Benares, but it is for having a darshan of Vishwanath of Kashi.
1: Kanuka Vishwanathudu anetunte oka kshetrajnudu Kashi ane kshetramlo undatam cheta Kashi peru manam oka kshetramga bhavistunname kani ee kshetrajnu yokka darshaname manaku lakshyam.
0: Because Vishwanath lives in Benares, Benares has become a place of pilgrimage, but we visit Kashi just to have the darshan of Vishwanath.
1: అదే రీతిగా దేహము అనేటువంటి యొక్క క్షేత్రమును మనం ఎందుకోసం పోషిస్తున్నాం, ఎందుకోసం దీనికా కాపాడుతున్నామంటే లోపల ఉన్నటువంటి క్షేత్రజ్ఞుని సందర్శించే నిమిత్తం.
0: Why do we nourish and protect this body which is the kshetra? It is only for the sake of the kshetrajna who lives within the body.
1: ఏ క్షేత్రజ్ఞుని లక్ష్యమును ఉంచుకునక క్షేత్రమును మాత్రమే దర్శించడానికని పోయేటువంటి వాడు ఒక వ్యాపారస్తులుగా ఉండవచ్చు.
0: దోస్ హు లూజ్ సైట్ ఆఫ్ క్షేత్రజ్ఞ అండ్ దోస్ హు ఆర్ ఎంగ్రాస్డ్ ఇన్ ది క్షేత్ర ఆర్ ది ఫీల్డ్, దే మే జస్ట్ బి బిజినెస్ మ్యాన్.
1: ఎందుకంటే చాలా మంది ఈ బెనారస్ శారీస్ తెచ్చే కోసమని బెనారస్ కు వారం వారము పోతుంటారు, కానీ శివ దేవాలయములకు ఏనాడు కూడా వాళ్ళు వెళ్లరు.
0: సెవెరల్ బిజినెస్ మ్యాన్ గో టు బెనారస్ టు బ్రింగ్ శారీస్ ఫ్రమ్ బెనారస్, బట్ దే నెవర్ స్పెండ్ దే టైమ్ ఈవెన్ వన్స్ టు విజిట్ ది టెంపుల్ ఆఫ్ విశ్వనాథ్.
1: కానీ భగవంతుని దర్శించాలనేటువంటి పోయిన వ్యక్తి మొట్టమొదట భగవంతుని ఈ యొక్క విశ్వనాథ మందిరంలో పోయి దర్శించి తదుపరే ఆ యొక్క క్షేత్రములు ఏదో కొన్ని పదార్థాలు కొనడానికి వెళ్తాడు.
0: బట్ హీ హూ గోస్ టు బనారస్ ఫర్ ది దర్శన్ ఆఫ్ విశ్వనాథ్, ఫస్ట్ హీ గోస్ టు ది ష్రైన్ ఆఫ్ ద లార్డ్ అండ్ దెన్ ఓన్లీ హీ విల్ విజిట్ ది మార్కెట్.
1: కనుక మన దేహం అనేటువంటి క్షేత్రంలో క్షేత్రజ్ఞుని దర్శించడమే మన యొక్క కర్తవ్యము అనేటువంటిది ప్రతి వ్యక్తి కూడా స్థిరం చేసుకోవాలి.
0: దేర్ఫోర్ ఎవ్రీ ఇండివిజువల్ మస్ట్ క్లియర్లీ బేర్ ఇన్ మైండ్ దట్ ది అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ దిస్ క్షేత్ర ఈస్ టు హ్యావ్ ది దర్శన్ ఆఫ్ ది క్షేత్రజ్ఞ, ది ఆత్మన్ రిసైడింగ్ విద్ ఇన్.
1: అయితే గీత యందు క్షేత్రజ్ఞ చా విమాన్ చా, క్షేత్రజ్ఞుడు కూడాను నేను, క్షేత్రమును నేనే అనేటువంటి యొక్క అర్థవచ్చితగా చెప్తూ వచ్చాడు.
0: In the Gita, Lord Krishna said that he is the Kshetra and he is as well the Kshetrajna.
1: Kshetrame lekapothe Kshetrajnudu ledu. Kshetrajnude lekapothe adi Kshetram kaadu.
0: The Kshetra has no fulfillment without the Kshetrajna. And the Kshetrajna is nothing without the Kshetra. Both are interdependent.
1: Kanuka rendu kudunu avinabhava sambandhamato cherinattuntuga okata cheta ఈ యొక్క క్షేత్రము కూడాను నేనే అనేటువంటి యొక్క అర్థం వచ్చేట్టుగా కూడాను శిష్యుడు తెలుపుతూ వచ్చాడు.
0: బికాస్ ద ఫీల్డ్, ద క్షేత్ర అండ్ ది క్షేత్రజ్ఞ ఆర్ ఇన్సెపరబుల్. లార్డ్ కృష్ణ హ్యాస్ సెడ్ దట్ ఈజ్ క్షేత్ర యాజ్ వెల్ యాజ్ క్షేత్రజ్ఞ.
1: కనుక క్షేత్రము యందు నేను సర్వవ్యాపకుడనై క్షేత్రజ్ఞ స్వరూపంలో దర్శింపజేస్తున్నాను అని చెప్పాడు. హీ సెడ్ దట్ హీఈస్ ఆల్ పర్వేడింగ్ త్రూ ది క్షేత్ర అండ్ దేర్ ఫోర్ హీఈస్ ఆల్సో ది క్షేత్రజ్ఞ. అయితే ఈ క్షేత్రజ్ఞులు ఎందు ఒక చిన్న వ్యత్యాసం మనకు గోచరిస్తుంటుండాలి.
0: బట్ దెర్ ఈస్ ఎ లిటిల్ డిస్టింక్షన్ బిట్వీన్ దీస్ టు ది క్షేత్ర అండ్ ది క్షేత్రజ్ఞ.
1: మీరే యోచించవచ్చు, క్షేత్ర క్షేత్రజ్ఞ ఇందులో ఏది ప్రధానంగా ఒకరి ఎక్స్ట్రాగా అనగా ఎక్కువగా ఉంటుండాలి, ఏ అక్షరం ఎక్కువగా ఉంటుండాలి? క్షేత్ర క్షేత్రజ్ఞ ఇది మూడు పదములు, అది రెండు పదములు. ఈ మూడు పదముల్లో ఏది ప్రధానంగా ఎక్కువగా ఉంటుండాలి? క్షేత్ర క్షేత్రజ్ఞ. ఈ జ్ఞానగా జ్ఞానస్వరూపుడు క్షేత్రజ్ఞుడు, జ్ఞానము లేనటువంటిది క్షేత్రము అని తెలిపోయింది.
0: ఇట్ ఈస్ క్లియర్ బై టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ది లెటర్ క్షేత్ర. ద వర్డ్ కన్సిస్ట్ ఆఫ్ టూ లెటర్. క్షేత్రజ్ఞ కన్సిస్ట్ ఆఫ్ త్రీ లెటర్ అండ్ ది వైటల్ డిస్టింక్షన్ ఈస్ ది వర్డ్ జ్ఞా, విచ్ ఈస్ అన్ ఎక్స్ట్రా లెటర్ ఇన్ ది వర్డ్. జ్ఞా మీన్స్ జ్ఞానస్వరూప అండ్ క్షేత్రజ్ఞ ఈ జ్ఞానస్వరూప.
1: కనుక నా ఈ క్షేత్రంలో చేరింది కనుక జ్ఞానస్వరూపుడే క్షేత్రజ్ఞుడు. ఈ జ్ఞా లేదు కనుక ఇక్కడ జ్ఞానరహితమైనటువంటిది క్షేత్రము.
0: క్షేత్రజ్ఞ ఈస్ దట్ విచ్ హ్యాస్ జ్ఞా ఆర్ జ్ఞానస్వరూప అండ్ వితౌట్ దట్ జ్ఞానస్వరూప ఆర్ జ్ఞా ఇట్ ఈస్ ఓన్లీ మియర్ క్షేత్ర.
1: కనుక జ్ఞానము లేనటువంటి జడమైనటువంటి క్షేత్రములో చైతన్య స్వరూపుడైనటువంటి యొక్క పరమాత్ముడు నివాసం కలుపుతున్నాడు అనేటువంటి సత్యమును మనము పూర్ణంగా హృదయపూర్వకంగా విశ్వసించినప్పుడు మనము ఈ యొక్క పిచ్చి కార్యములకు కానీ చెడ్డ తలంపులకు కానీ అపవిత్రమైనటువంటి మార్గములు ఎందుకు కానీ ప్రవేశించడానికి మనం పూనుకోము.
0: వీ షల్ నెవర్ ఎంటర్ ఇన్ టు దీస్ మ్యాడ్ డీడ్స్ ఆర్ బ్యాడ్ థాట్స్ ఆర్ అగ్లీ ఐడియాస్ when we bear this in mind that kshetra which is almost enough it becomes sanctified by the presence by the residence of kshetrajna who is jnana swarupa.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము. పరమాత్ముడు అతను అని ఎవరైనా చెప్పినప్పుడు తాను ఏదో ఒక చేయరాని పని చేస్తే మీరే ప్రశ్నిస్తారు, భగవంతుడు అయితే ఈ పని చేస్తాడా అని మీరు ప్రశ్నిస్తారు. అనగా ఏమిటి, చేయరాని పని చేయకూడదు భగవంతుడు, భగవంతుడంటే మంచి కార్యములే చేసేటువంటి వాడు భగవంతుడు అనేటువంటిది మన హృదయానికి తప్పగా అర్థాన్ని బోధిస్తుంటుండాలి.
0: లిటిల్ ఇన్స్టెన్స్ వెన్ సంబడి సేస్ హీస్ గాడ్ వీ ఎక్స్పెక్ట్ దట్ గాడ్ టు బి అబౌవ్ గాడ్ దేర్ఫోర్ ఇఫ్ గాడ్ డస్ ఎనీథింగ్ ఇంప్రాపర్ వీ న్యాచురలీ క్వశ్చన్ కెన్ హీ బి గాడ్ అండ్ కెన్ హీ డూ లైక్ దిస్ because we think of God as one who always acts the right way.
1: దైవత్వం వరకు కూడా మనం పోనక్కర్లేదు, అతను మహా సాత్వికుడప్ప అని మనం చెప్పినప్పుడు వాడేదో కొంత రాజస్ సంబంధమైనటువంటి దుర్మార్గంలో పూనుకుంటే మంచివాడేది పని చేస్తాడా అని మన నోటి నుంచి కూడా ఆ యొక్క దీన్ని ఉపయోగపెట్టుంటాం.
0: ఈవెన్ ఇన్ ది కేస్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ వీ మే కన్సిడర్ ఎ మ్యాన్ సాత్విక్ జెంటిల్ బై టెంపర్మెంట్ but if that man who is gentle by temperament if he is once motivated by anger then we begin to doubt can we call him sattvic.
1: kanuka manchi vaadaki ee chetta pan cheyadu ani jagatlo anek mandi kandistune untunnam
0: and we always condemn if he is really a good man he shall never do this bad deed at all.
1: adhe reetiga chetrajnudai tunti vaadu నీ యొక్క క్షేత్రమనే దేశంలో ఉంటున్నారు కనుక నేను దేవుడే అని నీవు అనుకున్నప్పుడు చెడ్డ కార్యంలో ప్రవేశించడానికి నీవు కూరుకుంటావా?
0: విల్ యూ ఎవర్ ఎంటర్ ఇన్ టు బ్యాడ్ డీడ్స్ టేక్ అప్ బ్యాడ్ డీడ్స్ వెన్ యూ ఫీల్ దట్ దిస్ క్షేత్రజ్ఞ లివ్స్ విత్ ఇన్ యూ అండ్ దట్ ప్రిన్సిపుల్ ఆఫ్ డివినిటీ ఈజ్ రిసైడింగ్ విత్ ఇన్ దిస్ బాడీ.
1: కనుక నేను పవిత్రుణ్ణి అనేటువంటి యొక్క సత్యాన్ని నీవు గుర్తించి ఈ పవిత్రుడైనటువంటి నీవు పవిత్రమైనటువంటి కార్యములు అంటే నీ యొక్క జీవితాన్ని అంకితం చేసుకో.
0: వెన్ యూ రికగ్నైజ్ ది సేక్రెడ్ ప్రిన్సిపుల్ ఇన్ డ్వెలింగ్ విత్ ఇన్ యూ యూ విల్ ఆల్వేస్ ట్రై టు డూ గుడ్ డీడ్స్ అండ్ యూ విల్ ట్రై టు శాంక్టిఫై యువర్ లైఫ్ విత్ గుడ్ యాక్షన్స్.
1: కనుక మన యొక్క దేహము లోపల దేహి అయినటువంటి యొక్క దేవుడు నివాస స్థానంగా ఏర్పడుతున్నాడు కనుక ఈ దేహము కాదు నా ప్రధానము, దేవుడు ప్రధానము. దేవుడి నిమిత్తమై దేహం అనేటువంటి టెంపుల్ ను నేను కొంతవరకును సక్రమమైనటువంటి రీతిగా ఆరాధన కల్పాలి అనేటువంటి యొక్క సత్యాన్ని కూడా మీరు గుర్తించాలి. అండ్ యు మస్ట్ ఆల్సో రికగ్నైజ్ దిస్ ట్రూత్ దట్ దిస్ దేహ ఆర్ ది బాడీ ఈజ్ ద టెంపుల్ అండ్ విథిన్ ద టెంపుల్ రిసైడ్స్ ది దేహి ఆర్ ది డివైన్ ప్రిన్సిపుల్ ద ఇండ్వెలింగ్ ప్రిన్సిపుల్ అండ్ దేర్ ఫోర్ ది టెంపుల్ మస్ట్ బి కెప్ట్ ఈక్వలీ శాంక్టిఫైడ్ అండ్ హోలీ సో దట్ ఇట్ మే బి ద ప్రాపర్ డ్వెలింగ్ ప్లేస్ ఫర్ ద లార్డ్. దీనిని పురస్కరించుకుని దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అన్నారు. అండ్ ఇట్ ఈస్ సెడ్ దట్ దిస్ బాడీ ఈజ్ ద టెంపుల్ అండ్ విథిన్ దిస్ బాడీ ద ఇటర్నల్ ప్రిన్సిపుల్ గాడ్ డ్వెల్స్. కానీ ఈనాడు దైవం యొక్క మందిరమైనటువంటి ఈ దేహమును దయ్యాల మందిరంగా మనం మార్చుకోవటానికి కోరుకుంటున్నాం. బట్ టుడే దిస్ బాడీ దిస్ టెంపుల్ ఆఫ్ గాడ్ ఈజ్ అన్ఫార్చునేట్లీ డిగ్రేడెడ్ అండ్ డీజనరేటెడ్ ఇన్ టు ద టెంపుల్ ఆఫ్ ది డెవిల్. ఇంకా దైవ మందిరమునకును దయ్యాల మందిరమునకు ఉన్నటువంటి వ్యత్యాసం కూడా మనం కొంత విచారం చేయాలి. అండ్ యూ మస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్ అండ్ ది డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ ది డెవిల్. దైవ మందిరంలో నిరంతరము కూడా అఖండ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఇన్ ది టెంపుల్ వేర్ గాడ్ లివ్స్ దేర్ బి ది ఫ్లేమ్ ది ఇటర్నల్ ఫ్లేమ్ బర్నింగ్ షైనింగ్ ఫర్ ఎవర్. ఎక్కడ జ్యోతి ఉంటుంటాదో అక్కడ గద్దడములు తీరవు. వేర్ దేర్ ఈస్ ది లైఫ్ బర్నింగ్ యూ డు నాట్ కమ్ అక్రాస్ దాట్. ఎక్కడ ఈ యొక్క దీపము లేక అంధకారమయంగా ఉంటుంటాదో అక్కడ ఈ దుర్వాసనకు సంబంధించినటువంటి యొక్క గద్దడములంతా కూడా గుంపు కూడుతుంటాయి. అండ్ వేర్ దేర్ ఈస్ డెన్స్ డార్క్నెస్ దేర్ యూ ఫైండ్ దీస్ బ్యాట్స్ డిఫౌలింగ్ ది ప్లేస్. ఇంతేకాదు మన భారతమునందు కూడాను భీముని యొక్క కొడుకు అయినటువంటి యొక్క ఘటోద్గతుడు రాత్రి ఎందు యుద్ధం చేసి ఆ చీకటి ఎందు రాక్షసులకు మహాబలంగా ఉంటుంటాదని చెప్పని ఈ కర్ణుడు ఉపయోగపెట్టవలసినటువంటివి అర్జునుని పైన ఉపయోగపెట్టవలసినటువంటి యొక్క అమ్ములనన్నింటినీ కూడాను ఘటోద్గతుని పైన ఉపయోగపెట్టి ఆ యొక్క శక్తినంతా కూడా సన్నగింపజేసినాడు ఘటోద్గతుడు.
0: ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ది భారత దట్ ఘటోత్కచ ఫాట్ డ్యూరింగ్ ది డార్క్నెస్ అండ్ ఆల్ ది యారోస్ వర్ ఎగ్జాస్టెడ్ అపాన్ హిమ్ ది యారోస్ దట్ షుడ్ హ్యావ్ బీన్ ఎంప్లాయిడ్ అగెన్స్ట్ అర్జున.
1: కనుక చీకటి ఎందు రాక్షసులకు మహాబలం చిక్కుతుంటుంటాడని కూడా దీనిని బట్టి మనకు అర్థమవుతుంది.
0: ఫ్రమ్ దిస్ ఇట్ ఈస్ క్లియర్ దట్ రాక్షసాస్ ఆర్ ది ఈవిల్ వన్స్ దే ప్రూవ్ టు బి వెరీ స్ట్రాంగ్ విత్ ది హెల్ప్ ఆఫ్ డార్క్నెస్.
1: కనుక మన హృదయం లోపల దైవ జ్యోతి అనేటువంటిది వెలిగించుకోకుండా ఉండినా ఈ రాక్షసులు అనేటువంటి వారు ఇందులో ప్రవేశించి వారి బలమును చాలా పెంచుకుంటుంటారు. అంతేకాకుండా ఈ దుర్గుణములైనటువంటి గర్భిణములు కూడాను ఈ దేహం అనేటువంటి మందిరంలో చేరి ఇంకా దీనిని చాలా అసహ్యకరమైనటువంటి యొక్క స్థానంగా మార్చిపెట్టుంటాయి.
0: ఇఫ్ వీ డు నాట్ కిండిల్ ది ఫ్లేమ్స్ ఆఫ్ ప్యూర్ థాట్స్ విదిన్ ది ష్రైన్ ఆఫ్ అవర్ బాడీ దెన్ ఇట్ విల్ బి ఫుల్ ఆఫ్ డెన్స్ డార్క్నెస్ అండ్ దెన్ దీస్ బ్యాట్స్ వుడ్ బి క్రౌడింగ్ దేర్ అండ్ దే వుడ్ ఫిల్ ది ప్లేస్ అండ్ డిఫౌలింగ్.
1: కనుక మన హృదయ మందిరం లోపల నిరంతరము కూడాను జీవన జ్యోతి అనేటువంటి జ్ఞానజ్యోతి, జ్ఞానజ్యోతి అనేటువంటి భక్తిజ్యోతి, భక్తిజ్యోతి అనేటువంటి నామజ్యోతిని మన హృదయములో ఎప్పుడు కూడాను నిరంతరము అఖండ దీపంగా వెలుగుతూ ఉండేటట్టుగా చూసుకోవాలి.
0: అండ్ వీ మస్ట్ సీ దట్ దిస్ సేక్రెడ్ ఫ్లేమ్ బర్న్స్ ఇటర్నల్లీ ఇన్ అవర్ హార్ట్ ది ఫ్లేమ్ ఆఫ్ నాలెడ్జ్ ది ఫ్లేమ్ ఆఫ్ డివైన్ లవ్ ది ఫ్లేమ్ ఆఫ్ డివోషన్.
1: అట్టి దీపం మన హృదయ మందిరములందు ఉండిన ఈ దుర్గుణములు అనేటువంటి గర్భిణములు కానీ ఈ దురహంకారం అనేటువంటి రాక్షస కృత్యములు కానీ మన యొక్క మందిరంలో చేరడానికి ఏమాత్రం కూడా స్థానం ఉండదు.
0: యాజ్ లాంగ్ యాజ్ దట్ బ్రైట్ లైట్ బర్న్స్ ఇన్ ది ష్రైన్ ది బ్యాడ్ ఆర్ ఈవిల్ టెండెన్సీస్ ఆర్ ది రాక్షస అండ్ అదర్ డెమోనిక్ టెండెన్సీస్ దే డు నాట్ క్రాస్ ది థ్రెషోల్డ్ ది ష్రైన్.
1: ఇంకా మనం నాలుగు పైన భగవంతుని నామమును నాట్యమాడించాలని ఆ నామములకు తగినట్టుగా మనం తాళములు వెయ్యాలని కొన్ని నగర సంకీర్తనలు ఎందు కూడాను నామ సంకీర్తనలు ఎందు కూడాను మన సత్యసాయి సంస్థల లోపల ప్రధానమైనటువంటి యొక్క దీనిగా మనము నియమించుకున్నాం.
0: అండ్ వీ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్ యాజ్ వన్ ఆఫ్ అవర్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఇన్ సత్యసాయి ఆర్గనైజేషన్. నామ సంకీర్తన్ దట్ ఈస్ ది హోలీ నేమ్ ఆఫ్ ది లార్డ్ మస్ట్ డాన్స్ అపాన్ అవర్ టంగ్ ఫర్ ఎవర్ అండ్ దట్ నామ సంకీర్తన్ అండ్ నగర్ సంకీర్తన్ దే ఆర్ గివెన్ ఏ ప్రామినెంట్ ప్లేస్ ఇన్ అవర్ థీమ్ ఆఫ్ యాక్టివిటీస్.
1: నాలుకతోనే ఎందుకు భగవత్ నామమును అనేటువంటి దాన్ని ఉచ్చరించాలి, మనస్సు ఉచ్చరించవచ్చును కదా అని కూడా నువ్వు ప్రశ్నించేటువంటి వ్యక్తులు ఉన్నారు.
0: అండ్ దేర్ ఆర్ సమ్ హూ సే వై షుడ్ వి అటర్ విత్ ద టంగ్ ద నేమ్ ఆఫ్ ది లార్డ్, ఈజ్ ఇట్ నాట్ ఇనఫ్ ఇఫ్ వి సింప్లీ థింక్ ఆఫ్ ది లార్డ్ నేమ్ విత్ ఇన్ అవర్ ఓన్ హార్ట్.
1: భగవంతుని యొక్క నామము ప్రకాశవంతమైనటువంటి దీపము.
0: అండ్ లార్డ్ నేమ్ ఈజ్ లైక్ ఎన్ ఎఫల్జెంట్ ల్యాంప్.
1: ఆ భగవంతుని యొక్క నామముతో చేరినటువంటి రూపము అది కామధేను వంటిది, కోరినటువంటి కోరికలనంతా కూడా అందించేటువంటి కామధేనుతో సమానము దైవ నామము.
0: అండ్ ది ఫార్మ్ బిహైండ్ దట్ హోలీ నేమ్ మే బి కంపేర్ టు దట్ గ్రేట్ కౌ దట్ కంఫర్ట్స్ అపాన్ అస్ ఆల్ దట్ వి డిజైర్.
1: ఎంత శక్తివంతమైనటువంటి కామధేను అయినప్పటికీ మెడకు తాడు కట్టి ఒక కూటమునకు తాను చిక్కెట్టినప్పుడు ఆ కామధేనుకును ఆ ప్రదేశం నుండి నిలిచిపోతుంటారు.
0: ఈవెన్ ది కామధేను ఇఫ్ ఇట్ ఈజ్ సెటిల్డ్ టు వన్ ప్లేస్ ఇట్ కెనాట్ మూవ్ ఫ్రమ్ ద స్పాట్, ఇట్ గెట్స్ రూటెడ్ టు దట్ స్పాట్.
1: దైవం అనేటువంటి రూపమును నామం అనేటువంటి త్రాటతో నాలుక అనేటువంటి కూటానికి కట్టి వేసినప్పుడు దైవం అక్కడే నిలిచిపోతుంటారు.
0: సిమిలర్లీ ది ఫార్మ్ ఆఫ్ గాడ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది name which is like a rope, it must be tied to the heart, the heart which is like the pillar to which this is bound.
1: Inte kaaka ee nama jyoti aneetundi mana deham aneetundi yokku gruhamunaku nooru simha dwaram.
0: And our mouth is the main entrance to the house of the body.
1: Aithe manamu simha dwaramulo deepam pettatam cheta బయటను లోపలకులను దాని వెలుతురును అందించడానికి అవకాశం ఉంటుంది.
0: అండ్ వెన్ వీ హ్యావ్ ఏ ల్యాంటర్న్ ఆన్ ది థ్రెషోల్డ్ నియర్ ది మెయిన్ గేట్ ది లైట్ కెన్ బి సీన్ వితౌట్ యాజ్ వెల్ యాజ్ విదిన్.
1: కనుక ఈ దేహం అనేటువంటి గృహమునకు సింహద్వారమైనటువంటి యొక్క నాలుగు పైన నామము అనేటువంటి జ్యోతిని వెలిగించినప్పుడు ప్రాపంచికంగా మానసికంగా రెండింటి ఎందుకును అంధకారము నిర్మూలన చేసి ప్రకాశవంతమైనటువంటి ఆనందాన్ని కూడాను మనకు చూస్తూ వస్తుంది.
0: సో దిస్ సేక్రెడ్ ఫ్లేమ్ ఆఫ్ ది హోలీ నేమ్ బర్నింగ్ బ్రైట్ ఆన్ అవర్ టంగ్ ఇట్ గివ్స్ అస్ లైఫ్ ఇన్వర్డ్ లైఫ్ యాజ్ వెల్ యాజ్ అవుట్వర్డ్ లైఫ్.
1: ఇంతే కాక మన జీవితమనే ఒక వృక్షంగా మనం మార్చుకున్నప్పుడు ఆ వృక్షం అనేటువంటి దీనిపైన అనేక రకములైనటువంటి పక్షులంతా వచ్చి వారుతుంటాయి.
0: ఇఫ్ వి కంపేర్ అవర్ లైఫ్ టు ఏ ట్రీ, just as many birds come and perch on the branches of the tree, several things come and perch on the branches of this tree of life.
1: ee vrutham parinnaatvanti yokka pakshulu kevalam thana yokka palamulu aaraginchetvanti nimittam kudanu raavu thana vishranthi teeskovadaniki kudanu vachi vaaluntayi. vaalinaatvanti yokka pakshulu oorike kurchovu rettanu vestuntayi.
0: and these birds do not come only to eat the fruit. Sometimes they come to take rest in an idle manner and sometimes they foul the place.
1: Atti samayamulandu manam em chestuntam oka mana inti lopalle mana inti mundanne pedda vrutham untundi aa vrutham paina kaapulam tha koodi kaav kaav kaav kaav ani arustuntunte manaku chaala visigetti chettu kindiki poi chicho chicho chicho ani notto shabdam chestu chetulu kottam.
0: When we find a tree in our courtyard and we find a group of crows indulging in a chorus and creating a nuisance to us, what do? We just go out and beat our hands, shout with our hands, and then also shout with our mouth, so that these crows may be scared away.
1: Ee rendu shabdamulu cheyatam cheta aa vrutham paina vaalanetvanti pakshulam takkudanu egiripothuntayi.
0: And when we produce these two sounds simultaneously, all the crows are chased away from the branches.
1: Kanaka mana jeevita vrutham paina unnatundi ee durgunamulu anetundi pakshulu povalanukunnappudu manamu notito naamamunu chetuto taalamunu vesinappudu aa jeevita vrutham paina unnatundi pakshulanta egiripothuntayi.
0: So when these birds, which may be compared to the evil tendencies, bad tendencies, when they come and perch on the branch of our life, what should we do? We must try to drive them away with the name on our lips and with the tala with our hand.
1: ee rendintu dwara kudano aa pakshulu lechipothayi. Pakshulu lechinanta matramuna manaku dani valla kaligina tundi phalam emiti?
0: The birds are scared away and they are chased away by the conjunction of these two, by the utterance of the name and by clapping our hands. But what is it that we gain?
1: పక్షులు ఉండటం చేత వృక్షము కింద మాలిన్యం ఏర్పడుతుంటున్నది.
0: అండ్ వెన్ ది బర్డ్స్ రిమైన్ ఆన్ ది బ్రాంచెస్ ది షాడో అండర్ నీత్ ది ట్రీ ఇట్ ఈస్ ఆల్ బిఫౌల్డ్.
1: ఇప్పుడు ఆ పక్షులు లేచిపోవటం చేత ఈ వృక్షము కింద పరిశుద్ధత ఏర్పడింది.
0: అండ్ నౌ దట్ ది బర్డ్స్ హ్యావ్ గాన్ అవే ఆల్ ది ప్రిసింగ్స్ నియర్ ద ట్రీ దే హ్యావ్ బికమ్ ప్యూర్ అండ్ క్లీన్.
1: పోని తిరిగి వచ్చి వాళ్ళను కదా అని మనం ప్రశ్నించవచ్చు.
0: You may question, the birds may come back again.
1: కాని ఈ విధమైనటువంటి శబ్దము మనము నిత్యము చేస్తూ చేస్తూ చేస్తూ ఉంటుంటే ఇంకా ఆ వృక్షం పైన వాడడానికి ఆ పక్షులు ఆ వైపును కూడా రావు.
0: సో ఇఫ్ వీ కంటిన్యూ టు మేక్ దిస్ సౌండ్ విత్ ది మౌత్ యాజ్ వెల్ యాజ్ విత్ అవర్ హ్యాండ్ ది బర్డ్స్ కెనాట్ రిటర్న్ టు ది బ్రాంచెస్ ఎట్ ఆల్.
1: కనుక చిత్తశుద్ధి చేసుకోవడానికి దుర్గుణములు అనేటువంటి పక్షులు వాడకుండా చేసుకునేటువంటి యొక్క ప్రయత్నంగానే మనం విశ్వసించాలి.
0: టు ప్యూరిఫై అవర్ మైండ్ అండ్ టు ప్రివెంట్ దీస్ బర్డ్స్ ఆఫ్ ఈవిల్ కమింగ్ అండ్ పర్చింగ్ ఆన్ ది బ్రాంచెస్ ఆఫ్ అవర్ లైఫ్ దట్ మస్ట్ బి అవర్ ఎయిమ్.
1: పక్షులు వాడకుండా ఉండాలి అనుకుంటుంటే మనం నిరంతరము నామస్మరణ అనేటువంటి శబ్దం జరపాలి.
0: వీ మస్ట్ కంటిన్యూస్లీ చాంట్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ సో దట్ these birds may not return again and sit on the branches.
1: Manayaka naruka chala pavitramainatundi.
0: The tongue of man is the holiest.
1: Jikve rasagne madhurapriyam satyam hitam swam paramam vadami avarnayeta madhurakharani govinda damodara madhaveti ani bodhinchadu.
0: The tongue is the sacred instrument of man because it can utter the sweet and delicate and tender name of the Lord.
1: Kanuka pavitramainatundi nalukuku pavitramainatundi padamulu pavitramainatundi yokka padarthamule andinchali kani apavitramainatundi padamulu apavitramainatundi yokka padarthamulu ee nalukuku andincharadu.
0: Therefore we must never feed this tongue with impure sounds or with impure things are with impure material because the tongue by itself is sacred and holy.
1: Kanuka yuvakulainatundi meeru ee pavitramainatundi chikkuku pavitramainatundi palakunu andinchadaniki meeru konukotamu ee summer class lokala pradhanamainatundi yokka deeniga meeru vishwasinchali.
0: And you must believe that it is one of the most fundamental things learned from the summer course that you should always feed your tongue which is sacred with the sacred sounds and sacred words.
1: Inka mana kannulu untunnayi idi pavitramainatundi yokka drishyamunu darshinche nimittamai vachinatundive kaani lekapothe jagattunu anta chudadaniki vachinatundi kannulu kaavu idi kevalam pattikayalu antivu kaavu.
0: We have eyes and eyes are compared in Telugu to the fruit of the cotton tree, the unripe fruit of the cotton tree, because it is also round. Because these eyeballs are round, we should not use these eyeballs for wasteful purposes, looking at all objects. The purpose of the eyes is to look at good things alone.
1: Suradasu yokka charitra aneka mandi telise undavachu.
0: Many may be familiar with the story of Suradasu.
1: Suradasu netrahinudu.
0: Suradasu was blind.
1: Aite atti Suradasuku కృష్ణుడు అనుగ్రహించి ఒకనొక దినమున సూరదాస్ నీకు నేత్రం నిచ్చి నన్ను దర్శించుకోవడానికి తగినటువంటి అవకాశం నీకు అందిస్తాను, నీకు నేత్రం ఏమైనా కావాలా అని ప్రశ్నించాడు.
0: ఇన్ హిస్ ఇన్ఫినిట్ మెర్సీ లార్డ్ కృష్ణ వన్ డే సెడ్ టు సూరదాస్, సూరదాస్ డూ యూ వాంట్ మీ టు గ్రాంట్ యూ విజన్ సో దట్ యూ మే లుక్ ఎట్ మీ.
1: అప్పుడు సూరదాస్ చెప్పాడు, కృష్ణ కళ్ళుండి కుట్టులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శింప నీరదై.
0: దెన్ సూర్దాస్ సేడ్, దో ద పీపుల్ హ్యావ్ ఐస్ బికాస్ దే ఆర్ ఫిల్డ్ విత్ ఇగ్నోరెన్స్ దే ఆర్ నాట్ ఏబుల్ టు విజువలైజ్ యువర్ గ్రాండ్ ఫామ్.
1: చెవియుండి చెవటులై అతి మనోహరమైన నీ గాన మాలింప నీరదై.
0: దో పీపుల్ హ్యావ్ ఇయర్స్ దే ఆర్ డెఫ్ దేర్ఫోర్ దే ఆర్ డెఫ్ టు ది స్వీట్నెస్ ఆఫ్ యువర్ హోలీ నేమ్.
1: కన్నులు ఉన్నటువంటి వారందరూ నిన్ను చూస్తున్నారా కృష్ణ, ఎవరున్నటువంటి వారందరూ కూడా నీ వేణుగానాన్ని ఆనందంగా అనుభవిస్తున్నారా కృష్ణ? కనుక నీ వేణుగానమును అందించేటువంటి యొక్క చెవులు, నీ దివ్య స్వరూపాన్ని దర్శించుకునేటువంటి కన్నులు నాకు కావాలి, కానీ ఈ ప్రపంచం చూసేటువంటి కన్నులు లోకంలో కావలసినంత మందికి ఉంటున్నాయి, ఉండి ఏమి ప్రయోజనము?
0: Then Sudra said, many people have eyes and ears, but they do not use it for the purpose of looking at your scintillating form and listening to your enchanting name. But I want those eyes that always visualize your grand form. I want those ears which always listen to the celestial harmony of your song.
1: Prahaladudu kudanu atte cheppadu, ayya chevulu untunnayi endukosamu దేహం అనేటువంటి కొండలో ఒక గుహ మాదిరి ఒక చెవు కనపడతా ఉంది అన్నాడు.
0: అండ్ ప్రహ్లాద ఆల్సో సేడ్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ దీస్ ఇయర్స్, దీస్ ఇయర్స్ ఆర్ లైక్ ది కేవ్స్ ఇన్ ద మౌంటైన్ ఆఫ్ ది బాడీ.
1: ఇంకా మన కన్నులు ఉంటున్నాయంటే చచ్చిన ఒక గొర్రె కన్నులు కదా ఎప్పుడూ తెరుచుకొని చూస్తూనే ఉంటున్నాయి, అట్లా ఉంటున్నాయి. ప్రయోజనం ఏంటి? దృష్టి రహితమైనటువంటిది. దృష్టి అంటే జ్ఞానము, జ్ఞాన స్వరూపుణ్ణి చూడనటువంటి దృష్టి దృష్టి కాదు.
0: అండ్ the eyes which are always wide open, they are comparable to the eyes of the goat or the sheep, because they do not have that light behind the eyes, that light of knowledge, that eagerness to know the real truth of the world.
1: Kanuka mana kannulu unnatundi vanta kudanu edo mana talidannulu darshinchukotaniki పెద్దలు దర్శించుకోవటానికి ఇంకా పవిత్రమైనటువంటి యొక్క సుందర ప్రపంచమునంతా కూడా చూడడానికి కానీ ఒక వ్యక్తిగతమైనటువంటి యొక్క దీనిని మనము మరల్చుకోవటానికి ఈ కన్నులు ఉపయోగపెట్టుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ యూజ్ అవర్ ఐ ఫార్ లుకింగ్ ఎట్ థింగ్స్ విచ్ ఆర్ ఆఫ్ ఓన్లీ సెల్ఫిష్ ఆర్ పెట్టీ నేచర్, బట్ వీ మస్ట్ యూజ్ దెమ్ టు లుక్ ఎట్ అవర్ పేరెంట్స్ గాడ్ అండ్ అవర్ ఎల్డర్స్ అండ్ గుడ్ థింగ్స్ అలోన్.
1: కానీ ఈనాటి యువకులు బజారులకు పోయిన తక్షణమే పెద్ద పెద్ద వాల్ పోస్టర్ గా ఉన్నటువంటి సినిమా పిక్చర్లు చూడటానికి ముందు దృష్టి ప్రవేశపెట్టారు.
0: బట్ టుడే ది ఐజ్ ఆఫ్ అవర్ యంగ్ మెన్, దే ఆర్ డైవర్టెడ్ ఇమీడియట్లీ యాజ్ సూన్ యాజ్ దే గో టు ది మార్కెట్ బై ది పోస్టర్ ది బిగ్ సైజ్ బ్యానర్స్ ఆఫ్ ది ఫిల్మ్ స్టార్ పేస్టెడ్ ఆన్ ది వాల్.
1: ఇలాంటి దృష్టిని మనం ప్రవేశపెట్టినా మన జీవితమే ఒక దృష్టిలో పడిపోతుంది.
0: సో ఇఫ్ వీ divert our attention to such objects, we get lost altogether.
1: Tadwara mana hudayamine manavatvanni kolipothundi,
0: and thereby our heart would be devoid of humanity.
1: Kanuka daiva nivasamainatundi yokka ee hudayam lokala ee vidhamainatundi durgunamulu kanta choti ivatam cheta mana jeevitam anekuntidi oka vanavatvangano leka danavatvangano maarchukuntam.
0: Thus if we give place to evil thoughts and bad tendencies, if we degrade this temple of the Holy Spirit, our body, to such foul purposes, then the very purpose of our life would be lost.
1: Priya Vidyarthulara, meeru ee yokka nela rojulu ikkada anubhavinchinatundi aanandamunu mee hrudayamulo bhadram chesukoni meeru mee sasthanamuku vellina tarvata ee durabhyasamulu ee dushtangamulu dushteshtalu ee durbhavamulu దుస్సంకల్పములు మీ హృదయమునందు చేరకుండా ఉండే నిమిత్తమై నిత్యము తెల్లవారుజామున 4 గంటలకు లేచి ఇక్కడ ఏ విధమైనటువంటి యొక్క ధ్యానము మీరు చేస్తున్నారో, ఏ పవిత్రమైనటువంటి నామస్మరణ చేస్తున్నారో, అట్టి నామస్మరణ ధ్యానమును మీరు మీ స్థానం నందు కూడాను మరవకుండా దానిని అట్టనే కంటిన్యూ చేయాలని కూడాను నేను ఆశిస్తున్నాను.
0: అండ్ డియర్ స్టూడెంట్, వెన్ యూ రిటర్న్ టు యువర్ రెస్పెక్టివ్ ప్లేసెస్, you must avoid bad company and bad friends. Therefore, you must fill your mind with good thoughts and noble, elevating company. And therefore, you must continue to chant the holy name of the Lord. And you must continue this practice of Naam Sankirtan in the early hours of the day. And remember the name of the Lord all through the day.
1: Okka Vrindavanam nanduna aashrame undinanta kaalamu 4 గంటలకు 5 గంటలకు లేట మాత్రమే మనం అభ్యాసం చేసి తిరిగి మన గ్రామంలోకి వెళ్లినంత మాత్రం 9 గంటలకు 10 గంటలకు లేచేటువంటి ప్రయత్నానికి మనం పూనుకుంటుమా, ఇంకా మనకంటే బుద్ధి తక్కువ మనకి ఇంకొకరు కనిపించరు.
0: దో యూ హ్యావ్ డెవలప్డ్ ది హ్యాబిట్ ఆఫ్ గెటింగ్ అప్ అర్లీ ఇన్ ది మార్నింగ్ ఎట్ 4 or 5, వెన్ యూ రిటర్న్ హోమ్, ఇఫ్ యూ వన్స్ మోర్ రిలాక్స్ ఇన్ టు ది ఓల్డ్ హ్యాబిట్ ఆఫ్ గెటింగ్ అప్ ఎట్ 9 o'clock in the morning, then there will be no other person who is more ideal than you.
1: నీకు నీవే అవమానపరుచుకున్నటువంటి వాడు అయిపోతావు.
0: Then you will be humiliating yourself.
1: మీరు తెల్లవారుజామున పడక నుంచి లేచే సమయం లోపల లేచి చక్కగా అక్కడే కూర్చొని ఒక చిన్న ప్రార్థన చేయండి.
0: And when you get up in the morning, just sit up on your bed and think of the Lord.
1: నేను ఈ పడక నుంచి నేను లేచినాను కనుక నేను ఇప్పుడు పడక అనేటువంటి ఒక గర్భం నుంచి నేను పుట్టినట్టుగా భావించుకోండి.
0: సో థింక్ ఐ హావ్ గాట్ అప్ ఫ్రమ్ దిస్ బెడ్, దేర్ ఫోర్ దిస్ బెడ్ ఈజ్ లైక్ ది వూమ్బ్ ఫ్రమ్ విచ్ ఐ హావ్ ఎరిజన్, ఐ హావ్ టేకెన్ బర్త్.
1: కనుక ఇప్పుడు పుట్టినాను,
0: ఐ హావ్ జస్ట్ బోర్న్.
1: భగవంతుడా, ఈ పుట్టించినటువంటి యొక్క నీవు ఇప్పటి నుంచి కూడాను నాకు సద్వాక్యములు, సద్భావములు, సత్చింతనలు, సత్సంగములు నాకు కల్పించి, నాకు నా చేత సరి అయినటువంటి పనులు చేపించి, నా నోటిన సరి అయినటువంటి పదవులు పలికించి, నా చేతి లోపల అనేక రకమైనటువంటి పవిత్రమైనటువంటి పూజలు కార్యములు కూడా చేయించి, నా కన్నులకు చక్కని దృష్టినిచ్చి, నా యొక్క సర్వేంద్రియములకు కూడాను పవిత్రమైనటువంటి యొక్క పనులు చేకూర్చి నన్ను ఈ యొక్క జీవితంలో సార్థకం చెయ్యాలి, ఇదిగో నీ పైన భారం వేసి నేను ఇంకా నా యొక్క కర్తవ్యానికి నేను ఊరుకుంటున్నానని, నీవు ఈ పడక నుంచి లేచిన సక్షణమే తన పైన భారం వేసి తనకు మంచి గుణములు ఇమ్మని ప్రార్థించి నీ కార్యంలో కంకణం కట్టుకో.
0: సో యాజ్ సూన్ యాజ్ యూ గెట్ అప్ ఫ్రమ్ ది బెడ్, యూ త్రో ఆల్ యువర్ రెస్పాన్సిబిలిటీ, యువర్ బర్డెన్ అట్ ది ఫీట్ ఆఫ్ ది లార్డ్ అండ్ ప్రే టు ద లార్డ్ టు గైడ్ యూ ఇన్ ద పాత్ ఆఫ్ లైఫ్ అండ్ టు ఆల్వేస్ బెస్టో అపాన్ యూ గుడ్ థాట్స్ అండ్ టు గివ్ యూ గుడ్ కంపెనీ అండ్ టు గివ్ యూ నోబుల్ ఐడియాస్ విచ్ ఆల్వేస్ సర్వ్ యాజ్ అప్లిఫ్టింగ్ ఫ్యాక్టర్స్ ఇన్ లైఫ్.
1: తిరిగి నీవు రాత్రికి పండుకునే సమయం లోపల నీవు తిరిగి పుట్టిన బెడ్ లోపలకే పోతున్నావు కనుక అదే నీవు మరణంగా విశ్వసించు.
0: వెన్ యూ గో బ్యాక్ టు బెడ్ ఎట్ నైట్ యూఆర్ రిటర్నింగ్ టు ది సేమ్ బెడ్ ఫ్రమ్ విచ్ యూ హ్యావ్ అవేకెన్డ్ ఇన్ ది మార్నింగ్, దేర్ ఫోర్ ఇమాజిన్ దట్ దిస్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ డెత్.
1: తిరిగి నేను పోతున్నాను స్వామి, నీ పైన భారం వేసి నాకిచ్చిన ఈ యొక్క పని 24 గంటలు నేను ఏదో చేసినాను, కానీ ఇందులో తప్పు ఒప్పు నేను చాలా విచారించి చేసినాను. ఈ పైన భారం వేసి చేసినటువంటి కనుక తప్పులుగా ఉంటుంటే తిరిగి అట్టి తప్పులు చేయనివ్వకుండా మంచివిగా ఉంటుంటే వాటిని ఇంకా అభివృద్ధి పరిచేటట్టుగా నాకు అనుగ్రహాన్ని ఇచ్చి నన్ను నీలో చేసుకోమని చెప్పని, ఇదిగో నీ చేసినటువంటి కార్యములు నీకు అప్పజెప్పుతున్నాను అని తనకు అప్పజెప్పి తనలో చేరుకో. అప్పుడు నీకు కర్మశేషం ఏమాత్రం కూడా మిగలటానికి వీలుండదు.
0: సో వెన్ యూ గో టు బెడ్ ఎట్ నైట్ యూ సే ఐ హావ్ షిఫ్టెడ్ ఆల్ మై రెస్పాన్సిబిలిటీ టు యూ, ఐ హావ్ యాక్టెడ్ అకార్డింగ్ టు యువర్ ఆర్డర్, ది 24 అవర్స్ ఐ హావ్ స్పెండ్ ఇన్ ది వర్క్ దట్ ఈస్ ఆర్డైన్ టు మీ, ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ రాంగ్, ఇఫ్ దెర్ ఈస్ ఎనీథింగ్ ఎమిస్, Oh Lord, in your infinite mercy, please forgive me and guide me along the proper path.
1: Kaluka puttinappudu tanapaina baadhyata vesi manam karyam lopala kaalu pettatam, tirigi manam parundeyatundi samayam lopala tanaku appa cheppi tappunu tirigi emaina kotta varaku cheyakunda undadaniki mananam chesi tirigi manaku jeevitham lopala manam nidra lopala manam bayalderatam.
0: So at the birth, every day in the morning we must enter the world of action by having implicit faith in God, and we must return to bed at night with the same spirit of entrusting all our burdens and responsibilities to God and requesting God to keep us in the right path and to help us.
1: Kanuka manam nityamu ee rakamulainatvanti yokka tarapaina paadhyata vesi mana yokka nityakrutyamlo kaalu pettamu తనకు అప్పజెప్పి మన జీవితంలో అతనిలే చేర్చుకోవటము, ఈ రకమైనటువంటి ప్రార్థనలు మనం నిత్యము చేసుకుంటే ఇంకా తప్పులు రావటానికి కానీ ఆ పాపకరమైనటువంటి యొక్క మార్గంలో మనం ప్రవేశించడానికి కానీ ఏమాత్రం కూడాను వీలుండదు. అంతేకాక మనకు పాపమును కూడాను అంటాం.
0: సో ఇఫ్ వీ స్పెండ్ అవర్ డే బిగిన్ అవర్ డే విత్ దిస్ ప్రేయర్ అండ్ ఎండ్ ది డే విత్ ది సేమ్ ప్రేయర్ విత్ ది ప్రేయర్ దట్ స్వామిజీ హ్యాస్ నౌ క్లారిఫైడ్, దీస్ ప్రేయర్ will help us to steer clear of all evil and to sanctify our lives and to reach higher altitudes of being.
1: Inka aa prarthana jarigina tarvata prabhuna snanam chesina tarvata meeka neevu snanam chese samayamlo neevu anavasaramainatundi chaatto neevu ee snanam chese daniki భగవత్ నామం తలుచుకుంటూ నీవు స్నానం చేస్తురా, ఆ భగవత్ రూపమునికే నీవు అభిషేకం చేసినటువంటి వాడు అయిపోతావు. సో ఈవెన్ డ్యూరింగ్ ది టైమ్ ఆఫ్ టేకింగ్ ది బాత్, ఇఫ్ యూ గో ఆన్ రిమెంబరింగ్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్, ఇట్ విల్ బి జస్ట్ లైక్ వాషింగ్ ది ఫామ్ ఆఫ్ గాడ్ విత్ వాటర్, ఆఫరింగ్ అభిషేకా టు ద లార్డ్. నీవు ఫోన్ చేస్తుంటున్నావు, ఏదో మాట్లాడుకుంటూ ఒక కుక్క తిన్నట్టుగా తినటం ప్రయోజనం కాదు. నీవు మొట్టమొదటి పెట్టను, నా ఆత్మస్వరూపుడైనటువంటి భగవంతునికి అందిస్తున్నాను అని నీవు ఆ రకంగా నీవు భుజించూ, అది భగవత్ నైవేద్యంగా పోయి అది ప్రసాదంగా అవుతుంది, కానీ ఒక ఆహారంగా ఉండదు. సర్వ దోషములు కూడా నువ్వు పరిహారం అయిపోతుంది. అండ్ వెన్ యూ టేక్ ఫుడ్ ఆల్ ది ఈవిల్స్ ఆర్ ఎలిమినేటెడ్ ఇఫ్ యు ఆఫర్ ద ఫస్ట్ మార్సెల్ ఆఫ్ ఫుడ్ టు ద హోలీ లార్డ్. ఐఎమ్ ఆఫరింగ్ దిస్ యాజ్ ది హోలీ నైవేద్య. And then if you begin to eat, it becomes the prasad of the Lord. It is not mere ahara, but it is the sacred gift that is bestowed upon man by the Lord.
2: Prasadamu dosa rahitamainatunte amrita swaroopam annaru.
1: And prasada is the very embodiment of elixir or amrita.
2: Deeniki geetalo cheppinattu paatra shuddhi, paaka shuddhi, padartha shuddhi ee moodu shuddhulnu manam chusukovatam aneetundi సాధ్యం కాదు. కనుక ఎక్కడ నుంచి వచ్చింది, ఎవరు తెచ్చారు, తెచ్చిన వాడు మంచివాడా, అందిన వాడు మంచివాడా, నేను వండిన వాడు మంచివాడా, ఇవన్నీ చూసుకోవాలంటే మానవత్వానికి సాధ్యం కాదు. కనుక ఎవరైనా వండుకోని, ఏ పాత్రలోనైనా వండుకోని, ఏ షాప్ నుంచినైనా తీసుకురాని, తన ముందు పెట్టినప్పుడు భగవత్ అర్పితం చేసి నువ్వు పూజించు, సర్వ దోషములు కూడా నువ్వు పరిహారం అయిపోతాయి.
1: అండ్ ఇట్ మే నాట్ బి పాసిబుల్ నౌడేస్ టు ఇన్సిస్ట్ అపాన్ పాత్ర శుద్ధి, దట్ ఈస్ ది వెసల్ మస్ట్ బి ప్యూర్. And the man who prepares the food must be pure, and the material with which the food is prepared must be pure, and it may not be possible to insist upon these things nowadays. However impure the food may be, if it is offered, if the first morsel that we take is offered to the Lord, it gets utterly sanctified, it becomes quite pure.
2: Meeru mee mee gramamuku vellin tarvata అక్కడ సత్యసాయి సేవాదళంలో సత్యసాయి సంఘంలో ఉంటుంటాయి, అందులో కూడా నువ్వు చేరుకుని ఈ సేవాదళం ద్వారా కూడాను ఈ సేవను కూడాను మీరు సద్వినియోగం చేసుకోవడానికి తగినటువంటి ప్రయత్నాలు కూడా చేయండి.
1: వెన్ యూ రిటర్న్ టు యువర్ ప్లేసెస్ దేర్ యూ మే బి హ్యావింగ్ సత్యసాయి సేవాదళ అండ్ సత్యసాయి సేవా సమితి, యు జాయిన్ దోస్ ఆర్గనైజేషన్స్ అండ్ ట్రై టు టేక్ యాక్టివ్ పార్ట్ ఇన్ దెమ్.
2: చేతనైనంత వరకు కూడాను దీనులకు సహాయంగాను కష్టపడేటువంటి వారికి ఏదో వారికి తగినటువంటి యొక్క ఆదర్శంగాను మీరు కొంతవరకు నలగి వారికి తగినటువంటి యొక్క ఉపకారం చేయడానికి కూడాను మీ చిత్తమును అంగీకరించాలి.
1: ఆల్వేస్ ట్రై టు హెల్ప్ దోజ్ హు ఆర్ ఇన్ డిస్ట్రెస్ అండ్ ట్రబుల్, దోజ్ హు ఆర్ సఫరింగ్ అండ్ దోజ్ హు ఆర్ పూర్.
2: ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ లిటిల్ ఇన్సిడెంట్.
2: మాణిక్యవాచకర్ అని తమిళనాడు లోపల చాలా పవిత్రమైనటువంటి యొక్క కవి మహనీయుడు కూడాను.
1: There lived in Tamil Nadu a poet and a holy man named Manikyavadika.
2: Atanu nirantaramu kudanu veedi vaakyallo pala kutthoni oka veedi arugu paina kutthoni edo bhagavantuni yokka vaakyamulnu chakkaga gaanam chestundeyatundi aa gaanamu lopala kudanu chakkani padamulu vacheyatundi Manikyam vanti padamulu vastutam vallane atariki Manikyavadika ani peru pettaru.
1: He used to sit on a payal in front of the house and used to chant the name of the Lord in beautiful words, words which are like the shining gems. Manikya means gem, Manikya Vachaka, words which are pure and resplendent as gems. Therefore he is given the name Manikya Vachaka.
2: Atanu oka pavitramainatundi yokka aadarshanni seva kinda prajalaku andistu vachadu.
1: And he gave the message of one way of service to mankind.
2: Atanu తిరిగి తిరిగి పెద్ద వర్షం కురుస్తుండగా ఒక వసారాలో వెళ్లి ఎవరూ లేనటువంటి ప్రదేశంలో చిన్న స్థలంగా ఉంటుంటే అక్కడికి వెళ్లి పండుకున్నాడు పాపం.
1: వన్ డే ఇట్ వాజ్ రెయినింగ్ హెవీలీ అండ్ మాణిక్య వాచకర్ సాట్ షెల్టర్ ఫ్రమ్ ది రెయిన్ ఇన్ ఎ లిటిల్ వెరండా.
2: ఇంత లోపలనే ఎవరో ఒకరు వచ్చారు, అయ్యా వర్షం ఎక్కువగా కురుస్తుందా, అది నాకేమైనా చోటు ఉందా అన్నారు.
1: అండ్ అనదర్ మ్యాన్ కేమ్ అండ్ సెడ్ కెన్ యూ allow me to take shelter here.
2: Tappaka sthanam undira nayana ani lopala pilichadu.
1: Manikya Vachaka said, yes, there is room, my brother, come on.
2: Avanu pandukovadaniki tagina sthanam maatrame untundi.
1: So the space was just enough for one man, Manikya Vachaka. Still he
0: accepted to help the other man also.
1: Nayana, ఇంతవరకు నేను పండుకోవడానికి తగినట్టు స్థానం ఉంటున్నాను. నీ వచ్చావు కాబట్టి ఇద్దరు పుట్టున్నాం రా, స్థలం సరిపోతుంది అన్నారు.
0: టిల్ నౌ ద స్పేస్ వాజ్ ఇనఫ్ టు స్ట్రెచ్ మై సెల్ఫ్. నౌ ఐ వాంట్ టు గివ్ యూ ఆల్సో షెల్టర్. లెట్ అస్ బోత్ స్టిక్ అప్.
1: ఇంత లోపల మరొకరు వచ్చాడు.
0: అండ్ అనదర్ మ్యాన్ కేమ్.
1: ఏమయ్యా, ఇక్కడ ఏమైనా స్థానం ఉంటుందా లేదా తలదాచుకోవడానికి వర్షం కురుస్తుందా అని ప్రార్థించాడు.
0: అండ్ హీ రిక్వెస్టెడ్ Can you give me shelter? Is there any room here?
1: Ah, tappaka undi ra nayana ani atanni pichadu.
0: And Manikya was said, yes, come in.
1: Inta varaku memu kutchodaniki talam untundali. Neevu kuda vaste mukkuru nilchukundavara ani saripothundi annadu.
0: Till now we had space to sit. Both of us had space enough to sit. Now that we are three, let us all stand up.
1: కనుక ఇచ్చి ఉపకారం ఎంత పవిత్రమైందిగా మనకు పోలిస్తుంటుందా చూడండి. అయ్యా, నేను పండుకోవటానికి స్థలం ఉంది, మీరెవరు రావటానికి లేదు, ఫోన్ చెప్పానంటే వారికి ఎంత అపకారమైంది. నాయన, నేను పండుకున్నాను, ఇద్దరు ఉన్నారు కాబట్టి కూర్చుందాం రాండి, ముగ్గురు వచ్చాం కాబట్టి నిల్చుకుందాం రాండి. ఈ రకమైనటువంటి త్యాగం బోధిస్తూ వచ్చాడు మాణిక్యవాసు.
0: అండ్ మాణిక్యవాసు థాట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ అకామిడేషన్ అండ్ హెల్పింగ్ ది అదర్ మ్యాన్. He did not say, get away, there is no space, there is space only for myself to stretch. When two people came, there was space enough to sit. When three people came, there was space enough to stand.
1: మనం ఎక్కడికైనా వెళుతున్నప్పుడు ఇంత ఆహారమే నీకు కావలసినటువంటి మూడు పిటికళ్ళు ఆహారం నీ దగ్గర ఉంటుంటే ఎవరైనా వచ్చినప్పుడు అయ్యా ఈ మూడు నేను తినటం బదులు నీవు ఒకటిన్నారా నేను ఒకటిన్నారా తిందాం రండి అని వాళ్ళకి ఈ రకమైనటువంటి యొక్క త్యాగం లోపల యువకులు ముందంజ వెయ్యాలి.
0: Suppose you are having three morsels of food and you are travelling. You find another man who is in need of food. You must cultivate that spirit of sacrifice and you must part with one morsel, with one handful of food with the other man.
1: Itti pavitramainatundi aahara vicharamni ende kaakunda mana jeevitam anta kudanu itarulato panchukuneetundi deeniki prayatnam chesinappudu appude ishvara sarvabhutanam అనేటువంటి పవిత్రమైనటువంటి యొక్క దీన్ని మనం సార్థకం కావాల్సిన వారం అయిపోతాం. నోటితో ఈశ్వర సర్వభూతానాం ఈశ్వర సర్వభూతానాం అనుకుంటూ మన క్రియ లోపల మాత్రము సర్వభూతానాం అనేటువంటి లేకపోతే ఇది ఏమాత్రం కూడా మనము శ్రవణం చేసినందుకు కానీ ఉచ్చరించినందుకు కానీ ఇది పవిత్రం కానేరు.
0: నాట్ ఓన్లీ ఇన్ ది మ్యాటర్ ఆఫ్ ఫుడ్, ఇన్ ఆల్ అదర్ మ్యాటర్స్ వీ మస్ట్ కల్టివేట్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ షేరింగ్ విత్ అదర్స్ all the good things of life that we have, and only then we shall be able to put into practice that great principle, Ishvara Sarva Bhutana, finding Ishvara in within every creature. There is no use of simply proclaiming that principle without practicing it in daily life.
1: Meerandaru kodanu swami ante adi prema, swamini aaradhana chesukotamu swamini preminchukotamu pradhanamainatundi kaadu. దానితో పాటు ఒకవైపున స్వామిని పూజించడము మరొక వైపున స్వామి ఆజ్ఞను పూర్తి పెట్టడంలో ప్రయత్నం చేస్తే అది మన యొక్క జీవితానికి పూర్తి అందత్వాన్ని మనకు అందిస్తుంది. ఏ విధంగా మనం గౌరవంగా మనం పూజిస్తూ ప్రేమిస్తూ ఉంటున్నామో వాటి పదములు కూడాను మనం అంత విశ్వాసంతో ఆచరణలో పెట్టుకోవడానికి కూడాను పూనుకోవాలి.
0: ఆల్ ఆఫ్ యూ హ్యావ్ గ్రేట్ లవ్ ఫర్ స్వామి, ఆల్ ఆఫ్ యూ అడోర్ స్వామి, బట్ దేర్ ఇస్ నో యూస్ If you ignore the teachings of Swami without implementing them, it will be of no use at all.
1: Meer poojinchakapoyinappudiki ni paravaledu, preminchakapoyinappudiki ni paravaledu, maatalanu vishwasinchi aacharanalo pettadaniki konukondi, tappaka Swami mee venta ventane untuntaru.
0: You may not love, you may not adore, but if you believe in the truth of the word, if you try to enforce it in daily life, that is enough, and Swami's grace will always be with you, it will be always along with you in the path of life.
1: ఒకవైపున స్మరించుకుంటూ దానిని ఉపయోగపెట్టుకోకుండా పోయినప్పుడు మనకి ఏమీ ఫలితం ఉంటుండదు. మనకి ఏదో 103 టెంపరేచర్ వచ్చినప్పుడు పెరిసిన ఇంజెక్షన్ అనుకుంటే మన టెంపరేచర్ తగ్గదు. నీవు పెరిసిన ఇంజెక్షన్ అని చెప్పి నీవు స్మరించకుండా పోయినా పర్వాలేదు, పెరిసిన ఇంజెక్షన్ తీసుకో, జ్వరం తగ్గిపోతుంది.
0: ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్ ఇఫ్ యూ సింప్లీ అటర్ ది నేమ్, బట్ If you do not follow and implement the good things, it is of no use. It is just like uttering the name of penicillin when you are running high temperature. Only when the injection is given into the body, then the temperature can be brought down.
1: కనుక మొట్టమొదటి దానిని తీసుకో, అప్పుడు తగ్గిపోతుంది. first take it into your system, let it be injected into your system, then the fever subsides.
2: నీకు ఆకలి అవుతున్నప్పుడు పొటాటో చపాతి పొటాటో చపాతి పొటాటో చపాతి అంటే నీ యొక్క పొట్ట నిండదు. ముందు పొటాటో చపాతి అనకపోయిన పర్వాలి, కన్ను మూసుకునైనా తినేసే పొట్ట నిండుతుంది.
1: When you are hungry, your hunger cannot be satisfied if you simply utter the name of potato and chapati, potato and chapati. Even if you do not utter the name, if you take potato and chapati, your hunger can be satisfied.
2: Karuka manamu cheyadaniki prayatnam cheyali gaani vinadaniki prayatnam chesukodanu prayojanam undadu.
1: It is of no use if you simply listen and listen, but it will be more fruitful if you practice what you listen to.
2: నెల దినమును కూడాను మీరు విన్నటువంటి విషయాలంతా కూడాను మీరు అప్పుడప్పుడు మననం చేసుకుని దానిని తగినటువంటి రీతిగా నేను ప్రాక్టికల్స్ లో పెట్టుకున్నానా లేదా నేను అభ్యాసంలో దీన్ని అనుభవిస్తున్నానా లేదా అని మధ్య మధ్యలో మీరు మననం చేసుకుంటూ పెట్టకుండా పోయినా తిరిగి దాన్ని పెట్టడానికి ప్రయత్నపూర్వకంగా మీరు ముందంజ వేయడానికి చూసుకోవాలి.
1: అండ్ యూ మస్ట్ ట్రై టు రివ్యూ అండ్ రిమెంబర్ ది లెక్చర్స్ అండ్ డిస్కోర్సెస్ దట్ యూ హావ్ లిసన్ టు డ్యూరింగ్ దిస్ మంత్ and try to put it into practice, and then you must now and then discriminate and judge within yourself, how far have I succeeded in implementing those words and how far have I failed, and thus you must try to set right.
2: Meeru ikkada nunchi intiki velli chere lokalle motta motta mee talidandulaki meeloni marpunu kalpinchali chupinchali,
1: and your parents must be able to recognize the transformation that has come about you as soon as you reach home.
2: కనుక మొట్టమొదట మీ ఇంటిలో అందరికీ ఆనందాన్ని ఇచ్చి తదుపరి మీ గ్రామంలోకంతా ఈ ఆనందాన్ని పంచడానికి మీరు పూనుకొని మీ జన్మను ఒకవైపున సార్థకం చేసుకుని భారతీయ సంస్కృతిని తిరిగి మీరు ఉద్ధరించడానికి తగినటువంటి యొక్క శ్రద్ధాభక్తులు మీరు కలిగి ఉండాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని జరిగింది.
1: సో వెన్ యూ రిటర్న్ హోమ్ యూ మస్ట్ ట్రై టు గివ్ ఎవిడెన్స్ ఆఫ్ the change that has come about you, and you must try to make your people happy, and you must uphold the great culture of India, and you must fulfill your lives, and you may see that they are

0: प्रथमजाहृतस्य
1: प्रजापतिः प्रथमजाहृतस्य

ततो ब्रह्मवर्चसितरः कोऽप्यागृह्णाति तादक्षिणत उपदधाति।

सर्वतः सर्वकालेषु.

గరి పగని పసని గరి సని పగరి సకరాంబుజ పాస బీజాపురం గరి సని రిజని పసని పగ గరి

0: காய பரகிதேஸ்ய. பிரேமஸ்வரூபல
1: எம்பாடிமெண்ட்ஸ் ஆஃப் லவ்,
0: தயகல ஹுதயமும் சத்தியமுதோ கூடின மாட, சேவதோ கூடின தேகமும் எட்டி பாதலகு எட்டி கஷ்டமுலகு குரி காதனி சத்தியான் குர்த்தின்சாலி.
1: The heart with compassion and truth in speech and the body to be spent in service will never put to any problem, will never be put to any suffering.
0: Prachina kalamu nundi భారత దేశము ఉన్నత భావములతో ఉత్కృష్టమైనటువంటి కర్మలతో దివ్యమైన మనసుతో దేదీప్యమానమైన హృదయముతో జగత్తును అనేక విధములుగా పోషిస్తూ వచ్చింది.
1: In ancient times, Bharat has been leading the entire world with noble feelings, the divine mind and very broad heart.
0: దేశకాల పరిస్థితుల ప్రభావమును పురస్కరించుకొని ఈ ఆధునిక యుగమునందు ప్రాచీన సంస్కృతిని విస్మరించి ఆధునిక సంస్కృతిని విశ్వసించి మానవత్వాన్ని మరచి దివ్యత్వమును చింతించక దానవత్వమునందే జీవితము గడుపుతున్నాడు మానవుడు.
1: Basing on the times and the present day positions, the ancient culture is forgotten by the modern man. He has forgotten the divinity in him and leading a demonic life.

ఘన సత్యశీలమే కఠిన తపము మధుర భావం వేదీ మన దేశమందన్నా.

ప్రాణంబు కంటెను మానందగనమను మన దేశ నీతిని మంటగల్పి ప్రాణంబు కంటెను మానందగనమను

0: In the sacred land of Bharat, perseverance is beauty. Of all the rituals, adherence to the truth. And of all the feelings, the noblest of all is this motherly feeling. More than the life, the character. These are the values. In this country, all that is burned because of the influence of the effects of the foreign land we have got today. The entire dress, the pomp and show, and the so-called freedom. Just as the elephant is not aware of his mighty strength, Bharatiyas also are not aware of their inner strength.
1: Naga, Bindu, Kala. ఈ మూడింటి యొక్క దివ్యమైనటువంటి స్వరూపమే మానవుడు.
0: Human being is the divine form with the combination of these three aspects, nada, bindu and kala.
1: ఈ నాద బిందు కళ స్వరూపుడైనటువంటి మానవుడు నాదం యొక్క తత్వాన్ని, బిందువు యొక్క రహస్యాన్ని, కళల యొక్క దివ్యత్వాన్ని మానవుడు మర్చిపోయాడు.
0: Being the very form of these three aspects, man has forgotten the nature of nada, the secrets of bindu and the divinity of kala.
1: Akarame nadam.
0: The sound is this akara.
1: Akarame nadam.
0: Akara is nada.
1: Ukarame bindu.
0: Ukara is bindu.
1: Makarame kala.
0: Makara is kala.
1: Nadu bindu kala swarupudu manavudu.
0: Human being is the form of all these three, nada, bindu and kala.
1: Dinini upanishattudu purnamada purnamidam ani chepputiye kaka tana yokka purnatvanni manavattamuto polchukoni దివ్యత్వమునకు దైవత్వమునకు భేదము లేదని చాటి మానవుడు దైవాత్మ తత్వ కలివాడని ప్రబోధిస్తూ వచ్చింది.
0: The Upanishads clearly taught that is full and this is full, and this all this fullness is present in the human being. There is no difference between the human being and the divinity.
1: దీనిని గాయత్రి మంత్రమునందు కూడాను భూర్భువస్వః.
0: This in Gayatri Mantra said as Bhur Bhuvasuvaha.
1: Bhur Bhuvasuvaha.
0: Bhur Bhuvasuvaha.
1: Bhur. Bhulokamu.
0: Bhur is this earth.
1: Bhuvaha. Pranalokamu.
0: Bhuvaha is the other world.
1: Suvaha. Prajnalokamu.
0: Suvaha is that world of radiation.
1: Ee moodu devatalu kudunu okka manavu niyandiye imidi untundi.
0: All the three are contained within the human being.
1: నాద బిందు కళలు కూడాను ఒక మానవ ఆకారం ఉందే ఇమిడి ఉంటున్నవి.
0: ఆల్ ది త్రీ ఆస్పెక్ట్స్ నాద బిందు కళ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మానవుడు త్రికాల స్వరూపుడు.
0: ద హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వెరీ ఫార్మ్
1: త్రిమూర్తి స్వరూపుడు.
0: ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ త్రీ అట్రిబ్యూట్స్.
1: త్రిప్రజ్ఞతో కూడినటువంటి యొక్క ప్రజ్ఞా స్వరూపుడు.
0: ఈజ్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్ విత్ ఆల్ ది త్రీ ఆస్పెక్ట్స్.
1: ఇట్టి మానవత్వాన్ని ఈనాడు మనం అర్థం చేసుకోవటానికి తగిన ప్రయత్నం చేయటం లేదు.
0: We are not making a proper effort to understand the human quality.
1: Prana, apana, dhyana, udana, samana, anekunti panchabhutamulu yokka ghoshane nadamu.
0: The combination of these life breaths is this nada, the sound.
1: Anaga panchabhutamulu yokka ekolmukhamainatundi yokka shabdame nadamu.
0: The unification of all the five elements is called nada.
1: దేహ ప్రాణ మనస్సునందు స్థిరమైనటువంటి యొక్క బుద్ధియే బిందువు.
0: ద స్టడీ ఇంటెలెక్ట్ ఇన్ బాడీ ద లైఫ్ అండ్ ద మైండ్ ఈజ్ బిందు.
1: ఈ బుద్ధి యందు ప్రతిబింబించేటువంటి యొక్క చిత్ చైతన్యమే కళ.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ బిందు ఆస్పెక్ట్ దట్ విచ్ రిఫ్లెక్ట్స్ దట్ అవేర్నెస్ ఈజ్ కళ.
1: ఈ నాద బిందు కళను ఈశావాసికోపనిషత్తు చక్కగా ప్రబోధిస్తూ వచ్చింది.
0: ది ఉపనిషత్ ఈశావాస్య హాస్ వెరీ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ నాద బిందు అండ్ కళ.
1: ఉపనిషత్తుల నుండి ఉన్న సమస్త విషయములను క్రోడీకరించి దీనిని ఒక త్రికోణముగా రూపొందింపచేస్తూ వచ్చాయి.
0: All that is contained here is just put in a summary by way of a triangle.
1: శరీరము, మనసు, ఆత్మ. ఇది మూడును ఒక కోణం.
0: This triangle has the body, mind and the self.
1: శరీరము స్థూలము.
0: The body is grass.
1: ఆత్మ సూక్ష్మము.
0: Self is subtle.
1: ఈ స్థూల సూక్ష్మములు రెండింటిని కూడాను మనసు ఏకం చేస్తుంది.
0: This grass and the subtle are combined by the mind.
1: ఏ విధముగా నాద బింద కళలు సర్వత్రా వ్యాపించినవి ఉన్నవో అటులనే మనసు కూడాను సర్వత్రా వ్యాపించి ఉంటున్నది.
0: Just as these three aspects, nada, bindu, kala, are present everywhere, the mind is also all pervasive.
1: Pranamam sarvatra untunnadi.
0: This is present everywhere.
1: Idi ishavasyam idam jagat.
0: This is what is said in ishavasyam idam jagat.
1: Kalukane manasu kudanu sarvatra vyapinchinada uta chetane manomoolam idam jagat ayindi.
0: As the mind is vast and expansive, it is said manomoolam idam jagat.
1: సమస్తమునకు మనసే కారణము.
0: ఫర్ ఎవ్రీథింగ్ మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: సుఖ దుఃఖములకు కాని, పాప పుణ్యములకు కాని, ఆనంద ఆహ్లాదములకు కాని మనసే కారణము.
0: ఫర్ ది ప్లెజర్ ఆర్ పెయిన్, ఫర్ ది సిన్ ఆర్ ది మెరిట్, ఫర్ ది హ్యాపీనెస్ ఆర్ మిజరీ, ది మైండ్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: అయితే ఈ మనసు స్థూలమైన శరీరమును అదుపులో ఉంచుకొని తగినటువంటి యొక్క కర్తవ్య కర్మల లోపల నిర్వర్తించడానికి కృషి చల్పాలి.
0: హౌఎవర్ ది మైండ్ షుడ్ హ్యావ్ full control over this gross body and discharge the duties.
1: కేవలం జడమైనటువంటిది.
0: The body is inert.
1: కేవలం పదార్థములతో కూడినటువంటిది.
0: It is the one of matter.
1: దీనికి చైతన్య శక్తి లేదు.
0: It has no the faculty of awareness.
1: దీనికి చైతన్యము ప్రాణమే దీనికి కల్పిస్తూ ఉండాలి.
0: It is the life that brings about this awareness.
1: ఇది నిజమైనటువంటి యొక్క చైతన్య శక్తి.
0: This is the true awareness.
1: అయితే ఈ చైతన్య శక్తి ఎక్కడ నుండి దీనికి లభిస్తూ ఉండాలి?
0: వేర్ ఫ్రమ్ ఇట్ కుడ్ హ్యావ్ దిస్ పవర్ ఆఫ్ అవేర్నెస్?
1: ఇది ప్రజ్ఞానం నుండి లభిస్తూ ఉండాలి.
0: ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ రేడియేషన్.
1: కనుక ఈ రేడియేషన్ అనేటువంటి ప్రజ్ఞానం నుండి ప్రాణం అనేటువంటి వైబ్రేషన్ లో ప్రవేశించి దేహం అనేటువంటి మెటీరియలైజేషన్ లోపల జీవిస్తూ ఉంటుండాలి.
0: దేర్ ఫోర్ దిస్ రేడియేషన్ ఎక్స్ప్రెసెస్ త్రూ వైబ్రేషన్ and enters into the body, the materialization, and functions thereafter.
1: Materialization, vibration, radiation. దీనిని సత్ చిత్ ఆనందం అనేటువంటి కోణంగా రూపొందింపజేశారు.
0: These three, radiation, vibration, and materialization, are equal to సత్ చిత్ ఆనంద.
1: దీనిని జాగ్రత్త స్వప్న సుషుప్తి కెందు కూడాను ఒక కోణంగా రూపొందింపజేసింది ఉపనిషత్తు.
0: ఉపనిషత్ has pointed out in the same form of triangle in the state of waking state, the dreaming state and the deep sleep state as well.
1: Jagratta, swapna, sushuptulu, kalamulu vyathyasamule kani vyakti okkade.
0: The waking state, dreaming and the deep sleep, there is a difference of time, but the experiencer is one.
1: Jagrattalo anubhutini pondina vaadu oke vyakti.
0: The same individual has experienced.
1: అతని స్వప్నంలో కూడా మరొక అనుభూతిని పొందుతున్నాడు.
0: The very same one will have another experience in a dream.
1: కానీ సుషుప్తిలో ఆనందాన్ని అనుభవిస్తున్నాడు.
0: But he will be in bliss in deep sleep.
1: సుషుప్తి యొక్క ఆనందము, స్వప్నంలో ఉన్నటువంటి యొక్క సంకల్పము, జాగ్రత్తలో ఉన్నటువంటి యొక్క ప్రత్యక్షము, మూడింటికి ఒకే వ్యక్తి కారణము.
0: The same individual is the cause and the experiencer, but the direct in the waking state.
1: జాగ్రత్త స్వప్న సుషుప్తిలు కూడాను ఉపనిషత్తుల యొక్క త్రికోణ స్వరూపముది.
0: దీస్ త్రీ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆర్ ద ట్రయాంగిల్ ఆఫ్ ఉపనిషత్.
1: అన్నింటి ఎందుకు ఏకత్వాన్ని నిరూపింపజేసేటువంటిదే ఈ యొక్క ఉపనిషత్తు.
0: ఇట్ ఈస్ దిస్ ఉపనిషత్ దట్ స్పీక్స్ ఆఫ్ యూనిటీ ఇన్ ఆల్.
1: క్షర, అక్షర, క్షరాక్షర, ఈ మూడు కూడాను ఒక కోణం.
0: దీస్ త్రీ, క్షర, అక్షర, క్షరాక్షర, ఇది ట్రయాంగిల్.
1: అయితే క్షరమనగా నశించేటువంటిదని,
0: క్షర మీన్స్ పెరిషబుల్,
1: అక్షరమేగా నిరంతరము ఉండేటువంటిదని,
0: అక్షర మీన్స్ దట్ విచ్ ఎగ్జిస్ట్.
1: ప్రాకృతికంగా మానవులు దీనిని భావిస్తుంటారు.
0: మ్యాన్ కన్సిడర్స్ ఫ్రమ్ ద వరల్డ్లీ పాయింట్.
1: కాదు కాదు, ఉపనిషత్తు యొక్క అర్థం ఈ విధంగా కాదు.
0: దాట్స్ నాట్ ద మీనింగ్ ఆఫ్ ఉపనిషత్.
1: ఒక అక్షరమునందే క్షరము కూడా ఉంటుండాలి.
0: ఇన్ ఎ లెటర్ ఇట్ సెల్ఫ్ దర్ ఇస్ దిస్ అక్షర ద పెరిషబుల్.
1: అక్షరములతో కూడినటువంటిదే అక్షరము.
0: The perishable and non-perishable is akshara.
1: Akshara.
0: Akshara.
1: Iti akshara.
0: This is akshara.
1: Atma.
0: Am in self.
1: Kshara. Nasinchipoye dehamu.
0: Kshara, the perishable body.
1: Kanuka atma sthiramainatundi. దేహము నశించేటువంటిది రెండింటి యొక్క ఏకత్వమే అక్షర అన్నాను.
0: ద సెల్ఫ్ ఇస్ స్టడీ, ద బాడీ ఇస్ పెరిషబుల్, ద యూనిటీ ఆఫ్ దిస్ ఇస్ అక్షర.
1: కనుక అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని నిరూపించేటువంటి యొక్క దివ్యతత్వమే ఈ యొక్క ఉపనిషత్తుల యొక్క ప్రభావం.
0: ది ఎఫెక్ట్ ఆఫ్ ఉపనిషత్స్ ఇస్ టు అరైవ్ అట్ దిస్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఇట్టి దివ్యమైనటువంటి యొక్క అంతరార్థాన్ని ఈనాడు మానవుడు విస్మరిస్తున్నాడు.
0: Man today has forgotten the divine
1: meaning. He
0: is not making an effort to know.
1: కాని తెలుసుకున్నటువంటి వ్యక్తికి ఈ యొక్క ఆనందము మరుపు రాదు.
0: But the one who knows really will never forget the happiness.
1: అతివానికి ఈ జగత్తుతో ఏమాత్రము పని లేదు.
0: He is not in any way bothered about this world.
1: తనను తాను తెలుసుకునే నిమిత్తమే తనువును ఏర్పరచుకున్నాడనేటువంటి సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి మానవుడు.
0: Man has to recognize the fact the body is gifted to know one's own self.
1: తనంతాను తెలుసుకొనటకై ఇచ్చినటువంటి ఈ దేహాన్ని దుర్వినియోగపరచుకుంటూ దుర్వ్యసనముల చేత, దురభ్యాసముల చేత, దుశ్చింతన చేత దీనిని అనేక విధముల అపవిత్రముగా ఎంచుకుంటున్నాడు.
0: The body which is gifted to know the one's own self is misused, is wasted in indulging in the wrong actions, the wicked thoughts and the bad feelings.
1: తన తత్వాన్ని తాను గుర్తించాలి ఈ దేహముతో.
0: With this body one has to know one's own self.
1: అందుకే ఈ దేహం సార్థకం కావాలి.
0: And the body would be sacred in that way.
1: అట్టు సార్థకం కాకుండా ఈ యొక్క మానవత్వమే వ్యర్థమైపోయినట్టు అవుతుంది.
0: Otherwise the whole human life is a waste.
1: బ్రతకటం, తిరటము, తిరగటము, సుఖాలు అనుభవించటము, భోగభాగ్యాల్లో లీనము కావటము, ఇవి పసిపచ్చి మృగాదులు కూడా చేస్తూనే ఉంటున్నాయి. మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వం ఏమిటి?
0: The living, the eating and the drinking and enjoyment is quite common to beasts and birds.
1: ఇట్టి వారికి ఇంకా చదువులు ఎందుకు?
0: What for is education?
1: ఈ చదువుల వల్ల వచ్చినటువంటి ఫలితం ఏమిటి?
0: What is the result of this education?
1: ధనార్జన,
0: the money,
1: బలార్జన,
0: strength,
1: జనార్జన,
0: or people?
1: కాదు కాదు.
0: No.
1: గుణార్జన.
0: It should be character.
1: గుణమును సంపాదించలేనటువంటి ధనము ఏ విధమైన ధనము?
0: What sort of wealth is it if there are no virtues there?
1: కనుక ధనము ప్రధానము కాదు, గుణమే ప్రధానము.
0: Therefore it is not the wealth that is important, it is the virtue that is important.
1: ఒకానొక సమయంలో,
0: at one time,
1: హనుమంతుడు విభీషణుని కలిచాడు.
0: హనుమాన్ మెట్ విభీషణ.
1: నాయన, ఏ విధంగా నీవు జీవిస్తున్నావు ఈ రాక్షసుల మధ్య అన్నాడు హనుమంతుడు.
0: హనుమాన్ క్వశ్చన్ అండ్ సెడ్, హౌ ఆర్ యు ఏబుల్ టు లివ్ ఇన్ దిస్ గ్రూప్ ఆఫ్ డెమన్స్?
1: భయంకరమైనటువంటి దంతముల మధ్య, సున్నితమైనటువంటి యొక్క నాలుక ఏ విధంగా జీవిస్తున్నదో ఆ విధంగానే నేను జీవిస్తున్నానన్నాడు.
0: హీ సెడ్, జస్ట్ ఎస్ ద సాఫ్ట్ టంగ్ ఈస్ ప్రెసెంట్ అట్ ద సెంటర్ సరౌండెడ్ బై మైటీ పాయింటెడ్ టీత్,
1: నేను అలక్ష్యపరిచినప్పటికీ, అజాగ్రత్త పడినప్పటికీ ఆ యొక్క సున్నితమైన నాలుక మహాప్రమాదము గురి అవుతుంది.
0: ఇఫ్ దేర్ ఇస్ ఎ షియర్ నెగ్లెక్ట్, ద హోల్ టంగ్ వుడ్ బి హర్ట్ బికాజ్ ఆఫ్ ఇట్స్ పవర్ఫుల్ టీ.
1: ఎంత కాలమని నేను ఈ జీవితం గడపాలి అని బాధపడ్డాడు విభీషణుడు.
0: విభీషణ ఫెల్ట్ సో సాడ్ థింకింగ్ దట్ హౌ లాంగ్ షుడ్ హీ కంటిన్యూ టు లివ్ దట్ వే.
1: విభీషణ, నీవు బాధపడనక్కర్లేదు.
0: హీ సెడ్, విభీషణ, యు డోంట్ నీడ్ టు ఫీల్ సో సాడ్.
1: పళ్ళు త్వరలో ఊడిపోతాయా లేక నాలుక త్వరలో ఊడిపోతుందా?
0: Are the teeth are going to drop down or the tongue?
1: Padipoyedi modalu pandle.
0: Those that drop down or the teeth?
1: Naluka padipodu.
0: The tongue will never fall.
1: Kaluka sunnitamainatvanti, dharmamainatvanti, neetito koodinatvanti, manavulaku etti pramadamu undadu.
0: Therefore the human being with all the sensitivity, the right morality,
1: dushtabhavamulato, duscharyalato, parahimsalate, కాలమును గడిపేటువంటి పళ్ళు త్వరలోనే రాలిపోతుంటాయి. కాబట్టి ఆ పండ్ల వంటివే ఈ రాక్షసత్వము.
0: Therefore the people with wicked thoughts and wicked actions, they are only put to all kinds of harm. They are equal to teeth of that way.
1: కనుక నీవు భయపడనక్కర్లేదన్నాడు.
0: So you don't need to be afraid of.
1: దీనికి ఓపికను సాధించుకోవాలి.
0: He said you must have patience.
1: ఓపికను సాధించుకున్నటువంటి మానవుడు ఎన్ని కార్యములు ఎందైనప్పుడు విజయాన్ని సాధించగలడు.
0: ద వన్ విత్ పేషెన్స్ విల్ హావ్ అకంప్లిష్మెంట్.
1: కనుక మన జీవితంలో అనేక విధములైనటువంటి ఉడిదుడుకులు వెంటాడుతుంటాయి.
0: ఇన్ అవర్ లైఫ్ దర్ సో మెనీ బంప్స్ అండ్ జంప్స్.
1: కానీ అన్నింటికీ ఆధారమైనటువంటి ఒక తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
0: దేర్ఫోర్ యు హావ్ టు రికగ్నైజ్ ద బేసిస్ ఫర్ ఎవ్రీథింగ్.
1: కన్ను, ముక్కు, నోరు, చెవి, కాలు, చెయ్యి, ఇవన్నీ కొన్ని కరణములు. జీవయాత్ర లోపల ఇవి మనకు తోడ్పడేటువంటి కరణములు.
0: The eye, the nose, the mouth and the ear, they are all instruments that would help us in this life journey.
1: దీనికంతా కర్త ఒకడున్నాడు.
0: But there is a doer behind it.
1: ఈ కర్తకే కారకుడు ఉంటాడు.
0: And there is one responsible for this.
1: ఈ కర్త కర్మ ఆచరించాలి.
0: This doer must undertake action.
1: ఈ కర్తకు కారణం కూడా ఒకరు కలగాలి.
0: There should be cause also.
1: కనుకనే ఉపనిషత్తు అనేటువంటిది కరణం, కారణం, కర్మ ఈ మూడింటి యొక్క ఏకత్వమే త్రిగుణము యొక్క తత్వము.
0: The Upanishads brought out this trinity, the instrument, the cause and the action, the unity of the three.
1: Karanam, karanam, karma.
0: These three, one is the instrument, the cause and action.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వం అయినప్పుడే కార్యము విజయాన్ని సాధిస్తుంది.
0: When these three are unified, you will be successful.
1: అయితే ఈ కరణములకు స్వతసిద్ధమైనటువంటి శక్తి ఉన్నదా లేక మరే విధమైనటువంటి యొక్క ఇతర శక్తుల చేత ఈ శక్తి లభ్యమవుతున్నదా?
0: ఆర్ దీస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ దే ఇండిపెండెంట్ ఆర్ డూ దే డిపెండ్ ఆన్ ఎనీ వన్ టు ఫంక్షన్?
1: కన్ను చూస్తున్నది,
0: ద ఐ సీస్.
1: చెవి వింటున్నది,
0: ద ఇయర్ లిసన్స్.
1: నాలుక మాట్లాడుతున్నది,
0: ద టంగ్ టాక్స్.
1: కానీ మాట్లాడేదే నాలుకైతే, చూచేదే కన్నైతే, వినేదే చెవు అయితే, మరణించిన తర్వాత ఇదే చెవు, ఇదే కన్ను, ఇదే నాలుక ఉన్నది, ఎందుకు తాను మాట్లాడలేకపోతున్నాయి? ఎందుకు ఇవి చూడలేకపోతున్నాయి? ఎందుకు ఇవి వినలేకపోతున్నాయి?
0: ఇఫ్ ఇట్ ఈస్ ది ఐ దట్ సీస్, ఇఫ్ ఇట్ ది ఇయర్ దట్ లిసన్స్ టు, ఇఫ్ ఇట్ ద టంగ్ దట్ టాక్స్, ఈవెన్ ఇన్ ది డెడ్ బాడీ దీస్ త్రీ ఆర్ దేర్, బట్ హీ కెనాట్ సీ, హీ కెనాట్ లిసన్, హీ కెనాట్ టాక్.
1: కానీ చూచేది కన్ను అనుకున్నాము.
0: యు థింక్ దట్ ఇస్ ది ఐ దట్ సీస్.
1: అదే కన్ను ఇక్కడ ఉన్నది కదా, ఎందుకు చూడటం లేదు?
0: ద వెరీ సేమ్ ఐ.
1: ఎందుకు తన పని తాను విరమించుకుంది?
0: వై ఇస్ ఇట్ దట్ ఇట్ జస్ట్ స్టాప్డ్ ఇట్స్ యాక్టివిటీ?
1: ఇది కన్ను కాదు చూచినటువంటి,
0: ఇస్ నాట్ ది ఐ దట్ సీస్.
1: చెవు కాదు విన్నటువంటిది,
0: ఇస్ నాట్ ది ఇయర్ దట్ లిసన్స్.
1: నాలుక కాదు మాట్లాడినటువంటిది,
0: ఇస్ నాట్ ద టంగ్ దట్ టాక్స్.
1: దీనిలో ఒక విధమైనటువంటి యొక్క శక్తి చేరి ఈ యొక్క కరణములను పని చేయిస్తూ వచ్చింది.
0: There is energy within that will make these instruments function.
1: దీనిని force అన్నారు.
0: This is called force.
1: ఇది ఏ విధమైనటువంటి force తో వచ్చింది?
0: What sort of a force is that?
1: ఇది ప్రాణశక్తి తో వచ్చింది.
0: It comes out of life force.
1: ఈ ప్రాణశక్తిని ఎవరు పంపారు?
0: Who has sent this life?
1: ఎక్కడ నుంచి వచ్చింది?
0: Where from has it come?
1: ఇది చేసే పని ఏమిటి?
0: What is its action?
1: ఈ ప్రాణశక్తిని ఆత్మ ద్వారా వచ్చింది.
0: This life force came out of the self.
1: ఈ ఆత్మ తత్వమే ప్రజ్ఞాతత్వము.
0: The nature of the self is radiation.
1: అది ఏ రేడియేషన్?
0: That is radiation.
1: ఆ రేడియేషన్ అనేటువంటి ప్రజ్ఞాశక్తి నుంచి,
0: out of this radiation,
1: ప్రాణము అనేటువంటి వైబ్రేషన్ దీన్ని అనేక రకములుగా పనులు చేస్తూ వచ్చింది.
0: Comes out of the life, the vibration and works in varied ways.
1: ఈ రేడియేషన్ వైబ్రేషన్ లేకపోతే ఈ యొక్క పదార్థం యొక్క స్వరూపమైనటువంటి యొక్క మానవత్వము ఏమాత్రము పనిచేయలేదు.
0: వితౌట్ దీస్ టూ రేడియేషన్ అండ్ వైబ్రేషన్ ద బాడీ కెనాట్.
1: ఇదంతా ఒక మ్యాటర్.
0: ఇట్స్ ద బాడీ ఇస్ జస్ట్ మ్యాటర్.
1: కానీ అదే ఎనర్జీ.
0: దట్ ఇస్ ఎనర్జీ.
1: కనుకనే ఈనాడు వైజ్ఞానికంగా కూడాను ఎనర్జీ లేకపోయినప్పుడు మ్యాటర్ ఏమాత్రం కూడా పనిచేయలేదు.
0: అకార్డింగ్ టు సైన్స్ ఆల్సో, without energy the matter cannot work.
1: ఈనాటి వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు ఇంత విరివిగా పెరిగినప్పటికీ ఇంకా దీని యొక్క సత్యాన్ని వాడు గుర్తించుకోలేకపోతున్నారు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ ద నంబర్ ఆఫ్ ద సైంటిస్ట్, దే
1: ప్రాచీన కాలం నుండి కూడాను ఈ విధమైనటువంటి యొక్క దివ్యశక్తిని, వైజ్ఞానికాన్ని వాడు ఎంతనూ చేసి అనుభవించి ఆనందించి అనేక విధముల ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
0: Since ancient times they could recognize this divine power, the force, and they could experience.
1: అయితే ఈనాడు మానవుని యందు ఏది లోపించింది?
0: What is it that falls short of in human life today?
1: నైతిక విలువ నశించింది.
0: The moral value is absent.
1: మానవుడు నైతిక విలువను పెంచుకున్నప్పుడే,
0: when he develops moral value,
1: న్యాయము,
0: స్వేచ్ఛ,
1: సోదరత్వము పెరుగుతుంది.
0: There'll be justice, freedom and fraternity.
1: ఏనాడు మానవుని యందు ఈ ఆత్మానురాగము పెరుగునో, ఆత్మ నిగ్రహం కలుగునో, ఆనాడే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక విధములైనటువంటి అల్లర్లు అణిగిపోతాయి.
0: The moment one develops love towards the self, there'll be no agitation and disturbances in the world.
1: మానవుని యందున్న అనేక విధములైనటువంటి సౌజన్యము, సౌశీల్యము, సౌభాగ్యము, దీనిని మనం పెంచుకోవాలి.
0: We have to develop the virtue, the character and brotherhood.
1: సహన సానుభూతులను మనం ఆధారంగా చేసుకున్నప్పుడే,
0: when we rely on the tolerance and sympathy,
1: మానవులలో ఏకాత్మ భావము అభివృద్ధి పొందుతుంది.
0: Man will develop the feeling of oneness.
1: ఈ ఏకాత్మ భావమే విశ్వప్రేమను చేకూర్చుతుంది.
0: It is this feeling of oneness that gives him universal love.
1: ఈ విశ్వప్రేమని మానవులందరినీ కూడాను ఏకంగా కట్టివేస్తుంది.
0: It is this universal love that will bind the mankind into one.
1: కనుక ప్రతి మానవుని కూడాను ఏకత్వాన్ని చేయాలనుకుంటే ప్రేమ అత్యవసరం.
0: In order to bring unification, love is most essential.
1: ప్రేమని అందరిని ఏకత్వం గావించేటువంటి ఒక దివ్యమైనటువంటి అస్త్రము.
0: It is only the love that binds all. It is the divine instrument.
1: ఇది ఏ దివ్య శక్తి.
0: It is the divine power.
1: ఇది ఏ సాత్విక ఆనందము.
0: That's permanent bliss.
1: ఇది ఏ అమృతానందము.
0: That is immortal bliss.
1: ఇది ఏ దివ్యమైనటువంటి లయము.
0: It is only divine merger.
1: ఇది సర్వ సమగ్రముకు మూల కారణము.
0: It is the basis for all.
1: ఇట్టి సమగ్రతను సాధించినటువంటి మానవత్వం అందే దివ్యత్వం అనేటువంటిది ప్రకటితమవుతుంది.
0: ఇన్ ది హ్యూమన్ లైఫ్ వేర్ దర్ ఇస్ ఇంటిగ్రేషన్ దిస్ డివినిటీ వుడ్ మేనిఫెస్ట్.
1: ఆనాటి మహర్షులు ఈనాటి దివ్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని ప్రకటితం గావించడం చేతనే వారు లోకము లోపల కీర్తి ప్రతిష్టలను పొందగలుగుతూ వచ్చారు.
0: యాజ్ ది ఏన్షియంట్ సైన్స్ ఎక్స్ప్రెస్ ద డివినిటీ, మేనిఫెస్ట్ డివినిటీ, దే ఆర్ హైలీ రిప్యూటెడ్.
1: ప్రతి మానవుని ఎందు కూడాను సత్యము, మంచితనము, బ్యూటీ అనగా అందము, ఈ మూడింటి యొక్క ఏకత్వమే భూర్భువస్వ.
0: ద యూనిటీ ఆఫ్ దీస్ త్రీ, ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ, దట్ అమౌంట్స్ టు భూర్భువస్వ.
1: సోక్రటీస్ శిష్యుడైనటువంటి ప్లేటో కూడాను ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ అని చెప్పాడు. దానినే భారతీయులు సత్యం, శివం, సుందరం అన్నారు.
0: ప్లేటో, ది డిసైపుల్ ఆఫ్ సోక్రటీస్, మేడ్ ఎ రిఫరెన్స్ టు దీస్ త్రీ, ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ. దట్ హస్ సెడ్ ఇన్ భారతీయ
1: సత్యం, ఇదే భారతీయుల యొక్క ప్రధాన ప్రమాణం.
0: సత్య, ది ట్రూత్ ఇస్ ద స్టాండర్డ్ ఫర్ భారతీయ.
1: త్రికాల భాగ్యం సత్యం.
0: ఇట్ ఇస్ ఇండివిజిబుల్ ఇన్ ఆల్ త్రీ టైమ్.
1: దేశకాల అతీతమును, దేశకాల పాత్రకు అతీతమైనటువంటిది.
0: ఇట్ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
1: ఏ కాలమునందు కూడా ఇది ఉండేటువంటిది.
0: ఇట్ విల్ రిమైన్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
1: అట్టి సత్యాన్ని ఈనాడు విస్మరించారు.
0: దట్ ట్రూత్ ఇస్ ఫర్గాటెన్ టుడే.
1: ఈనాడు మానవునికి ఇష్టం లేనటువంటిది ఏమిటంటే సత్యమే.
0: వాట్ ఈస్ దట్ మ్యాన్ dislikes today.
1: అందులో తన సత్యాన్ని తాను తెలుసుకోవడానికి మరింత వెనుకంజ వేస్తాడు.
0: హి జస్ట్ స్టెప్స్ బ్యాక్వర్డ్స్ ఇఫ్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ నోయింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
1: సత్యం చెప్పాలంటే భయపడతాడు.
0: హి ఇస్ అఫ్రైడ్ టు టెల్ ట్రూత్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్?
1: సత్యం అంటే ఏమో గుర్తించలేనటువంటి ఒక అమాయకుడే ఈ భయమునకు మూల కారణం.
0: An innocent one who is afraid of truth will be like this way.
1: అసత్యానికి ముందంజ వేస్తాడు.
0: He comes forward for false.
1: సత్యం జన విరోధాయ.
0: Truth is opposite to people.
1: Asatyam janaranjanam.
0: The falsehood will attract people.
1: Shura vikriyate stare dadhyadikam pitva gruhe gruhe. Intintiki perugu paalu techi adiginappudu evvaru koraru.
0: When curd and milk are sold at the doorstep, no one will buy.
1: Ooru bayata chaala dooram lopala madhyapanam ammutuntunte akkadiki parigetti poyi raagutaru.
0: But if the liquor is sold in the outskirts of the village, they run to that place and drink.
1: Satyanni sulabhanga nammaru.
0: They don't accept truth easily.
1: Asatyanni sulabhanga nammutaru.
0: They easily believe the lies.
1: Kanukane ee kali prabhavam lopala asatyamu nammatam chetane aneka vidhamainatvanti yokka anyaya akrama anachara asatyamulaku karakulai pothunnaru.
0: Because we accept lies, we are put to all kinds of sufferings and evil actions and wicked actions.
1: Satyamu teepiga undadu.
0: Truth is never sweet.
1: Kaani kontha kathinanga untadi.
0: But it is hard.
1: Asatyamu adi teepiga untadi.
0: The falsehood is very sweet.
1: Idi vishamato koodinatvanti.
0: It has poison in it.
1: Ee vishamato koodinatvanti yokka satyamu pai paina madhuriyanga untadi.
0: Though it is poisonous, it appears to be sweet outwards.
1: Deenine tene boosine katti antaru.
0: It is called the knife smeared with honey above.
1: Inka konni vidhamuga manam vicharam chesthe sweet poison antaru.
0: If we inquire clearly, you can say sweet poison.
1: Deenine ee naadu manavudu chaala ishtapadutunnadu.
0: This is relished by modern man.
1: Satyamu kachitanga cheppadam cheta adi evvari kudunu ruchinchakadu.
0: As the truth is said plainly, openly, no one would accept it.
1: Kanukane Bharatiya samskruti satyam vada dharmam chara.
0: Therefore the Bharat culture said speak truth and follow righteous action.
1: Kani aadhunika yugam lopala satyam vada.
0: In modern age truth is killed.
1: Sat dharmam chara charasallo betti pettaru.
0: And dharma is arrested in prison.
1: ఇంకా ఈ ధర్మమును మనం ఏ రీతిగా పాటించగలము?
0: Then how can you observe dharma?
1: మన ఆచరణలు అన్ని కూడాను అధర్మానికి కారకలైపోతున్నాయి.
0: All our practice amounts to
1: పలికే పలుకు అంతా కూడాను అసత్యంలో పడిపోతుంది.
0: Whatever we talk is full of utter lies.
1: ఈ విధమైనటువంటి పరిస్థితి లోపల ప్రపంచం ఏ రీతిగా శాంతిని పొందగలదు?
0: Under these circumstances, how do you expect peace in the world?
1: చెప్పేది శాంతి.
0: They say about peace.
1: చేసేది అశాంతి.
0: Whatever they do, that leads to
1: అష్టమున అణుబాంబు ఉంచుక అరచుతుందురు శాంతి శాంతి శాంతిని.
0: Holding atom bomb in hands, they go on shouting peace, peace.
1: Chandrajedaga kaligi kodalu chandajaralu shanti sukhamudu.
0: They could reach moon, but they could not have peace and happiness.
1: Chetulo pedda bomb pettukoni shanti shanti ante niyanga shantiki chinamena idi bomb.
0: Holding bombs in hand, does it show any sign of peace?
1: Kanuka matato cheppetuvanti shanti shanti kadu.
0: So it's no peace if it is just utter.
1: Manasato anubhinchetuvanti shanti.
0: The peace is inner, that's mental.
1: ఈ శాంతికి చిహ్నమైనటువంటిదే కేనోపనిషత్తు.
0: The sign of peace is కేనోపనిషత్.
1: అన్నింటికీ దైవత్వమే మూల కారణము.
0: Divinity is main.
1: ఆ మూలాధారమైన శక్తిని మనం విశ్వసించినప్పుడే మన జీవితం శాంతి సుఖములతో జీవిస్తామని.
0: When we have full faith on that basis, we live in peace and security.
1: ఈ ఉపనిషత్తులు అన్ని కూడాను కేవలము కాలం చెల్లక ఏదో రాసి జగత్తును అందించి ఏదో కాలమును వ్యక్తం గావించేటువంటి వారు కాదు ఋషులు.
0: Rishis have not composed these Upanishads to waste their time and waste the time of others.
1: Loka kalyana nimittamai,
0: for the welfare of the world.
1: Loka shreyasu nimittamai,
0: for the progress of mankind.
1: Ee vidhamainatundi oka maha sutramulanta kudulu sadinchi sodinchi lokaniki andistu vacharu.
0: The main principles have been investigated and propagated, handed over to the world.
1: Aneka shastramulanu madinchi andinchina sudha nidhi ee oka vedamu.
0: The Veda is the essence of all the
1: ఈ వేదము యొక్క సారమే ఉపనిషత్తులు.
0: ది ఎసెన్స్ ఆఫ్ దిస్ ఆర్ ఉపనిషత్స్.
1: ఈ ఉపనిషత్తులు అనేటువంటి జీవితం ఇప్పుడు సరైనటువంటి ప్రాణములు.
0: ది ఉపనిషత్స్ ఆర్ ది వెరీ లైఫ్ ప్రిన్సిపల్స్ ఫర్ లైఫ్.
1: అలాంటి ప్రాణ సమానమైనటువంటి ఉపనిషత్తులను ఈనాడు మనము మర్చిపోతున్నాం.
0: ఉపనిషత్స్ విచ్ ఆర్ యాజ్ గుడ్ యాజ్ అవర్ లైఫ్, వీ హావ్ ఫర్గాటన్ దెమ్.
1: కేవలము రామాయణము మహాభారతం అనేటువంటి దాన్ని కూడా సాధ్యమైనంత వరకు ఈనాటి విద్యార్థులకు తెలియనే తెలియదు.
0: ద మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ రామాయణ అండ్ మహాభారత్.
1: ఈనాటి ఆధునిక విద్య యొక్క ప్రభావమే ఈ యొక్క అనర్థములకు మూల కారణం.
0: ఫర్ ఆల్ దిస్ ఈవిల్స్ అండ్ ఇల్స్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: గౌరవం అంటే ఏమిటో మర్యాద అంటే ఏమిటో అని కూడా ఈనాటి విద్యార్థులకు తెలియదు.
0: ద మోడర్న్ స్టూడెంట్స్ డు నాట్ నో వాట్ రెస్పెక్ట్ ఈస్ వాట్ కర్టసీ ఈస్.
1: గౌరవాన్ని తాను మాత్రం కోరుతున్నాడు కానీ తాను ఇతరులు గౌరవించడం లేదు.
0: హీ వాంట్స్ టు బి రెస్పెక్టెడ్ బట్ హీ డజంట్ రెస్పెక్ట్ ఎనీవన్.
1: ఎంత స్వార్థ స్వప్రయోజనంతో కూడినటువంటి జీవితం.
0: వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఈస్ ఇట్? ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: మా విజయసాయి చెప్పాడు.
0: విజయసాయి సే
1: లోకమంతా స్వార్థము స్వప్రయోజనంతో కూడి ఉంటుండాలి.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: అధికారులు వస్తున్నారు, స్వామిని దర్శిస్తున్నారు, తమ తమ అభిష్టాలు తాము కోరుకుంటున్నారు, నమస్కరిస్తున్నారు, వెళుతున్నారు.
0: దోస్ ఇన్ అథారిటీ ఇన్ పొజిషన్స్ దే కమ్ హియర్ దే ఆఫర్ ద రెస్పెక్ట్స్ టు స్వామి అండ్ దే డిజైర్ అండ్ రిటర్న్.
1: ఇంకా వ్యాపారులు వస్తున్నారు, తమ తమ వ్యాపారముల యొక్క అభివృద్ధి నిమిత్తమే ఆశీర్వాదములు కావాలని ఆశిస్తున్నారు, ఆశీర్వాదములు అందుకుంటున్నారు, వెళుతున్నారు.
0: బిజినెస్ పీపుల్ కమ్ హియర్ దే ప్రే టు స్వామి ఫర్ ది ప్రోగ్రెస్ అండ్ ప్రాఫిట్స్ ఇన్ బిజినెస్ ఫీల్డ్.
1: ఉద్యోగస్తులు వస్తున్నారు, వారి వారి అభిష్టము నెరవేర్చుకునే నిమిత్తమై ఏ యొక్క ట్రాన్స్ఫర్స్, ఏ యొక్క ప్రమోషన్లో కోరుతున్నారు, ఆశిస్తున్నారు, అందుకొని వెనుకకు వెళ్లిపోతున్నారు.
2: Officials also come here either for a transfer or promotion. They receive the blessing in return.
1: విద్యార్థులు వస్తున్నారు, విద్యను అభ్యసిస్తున్నారు, విద్య పూర్తి కాగానే వెళ్లిపోతున్నారు.
2: Students also come here for education. After that they go.
1: ఇంకా అధ్యాపకులు వస్తున్నారు, వారు ఏదో పిల్లలకు టీచ్ చేస్తున్నారు, వారి పని వారు ముగించుకొని రిటైర్ అయిన తర్వాత వెళ్లిపోతున్నారు.
2: టీచర్స్ ఆల్సో కమ్ హియర్, రిసీవ్ దేర్ సాలరీ, దే టీచ్ అండ్ గో.
1: ఇంకా ఆస్తికులు వస్తుంటున్నారు, స్వామి సన్నిధికి వచ్చి ఏ జపము, ఏ ధ్యానము, ఏ యోగము, ఏ తపస్సు చేసుకుంటూ వారి వారి జీవితమును సార్థకం గావించుకునే నిమిత్తము మార్గములు వెతుక్కుని వారి పాటికి వారు వెళ్లిపోతున్నారు.
2: మెనీ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ కమ్ టు స్వామి టు నో దిస్ పెనెన్స్ అండ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ స్పిరిచువల్ రిచువల్స్.
1: ఇంతమంది వస్తున్నారు,
2: సో మెనీ కమ్,
1: ఇన్ని కార్యములు చేసుకుంటున్నారు,
2: దే గెట్ దేర్ టాస్క్ డన్.
1: కానీ స్వామి విషయం అంటే ఏమి అని ఎవరైనా విచారిస్తున్నారా?
2: హాస్ ఎనీవన్ ఎంక్వైర్డ్ వాట్ ఈస్ దట్ స్వామి వాంట్స్?
1: స్వామిని చూసుకునే వారు ఎవరు లేరు, అది నాకు తెలుసు.
2: స్వామి నోస్ దేర్ నన్ టు లుక్ ఆఫ్టర్ హిమ్.
1: స్వామి నిమిత్తమై పాటు పడేటువంటి వాడు ఒక్కడైనా కనిపిస్తున్నాడా?
2: ఇస్ దేర్ వన్ హూ స్ట్రగల్స్ టు లివ్ ఫర్ స్వామి?
1: ఎవరి స్వార్థాన్ని, ఎవరి స్వప్రయోజనాన్ని వాడు చూసుకుంటున్నారే కానీ.
2: Everyone thinks of selfishness and self-interest.
1: ఇది భక్తికి సంబంధించినటువంటి విషయమేనా?
2: Is it any devotion at all?
1: కాదు కాదు.
2: Certainly not.
1: నా నిమిత్తమై నేను చెప్పడం కాదు ఇది.
2: Swami is not telling for his own sake.
1: మీ నిమిత్తమై మీకు హెచ్చరిస్తున్నాను.
2: Swami is cautioning you in your own interest.
1: మీరు పొందినటువంటి యొక్క ఫలితములకు తగినటువంటి కృతజ్ఞతను మీరు హృదయంలో నింపుకోవాలి.
2: For all the rewards and the benefits you had, you must have gratitude in your heart.
1: కృతజ్ఞత లేనటువంటి హృదయము క్రూర మృగముల కంటే హీనము.
2: When there is no gratitude, it is worse than cruel animals.
1: కనుక ఎవరి పాటికి వారు వచ్చి వారి వారి కార్యములు వారు సాధించుకుని పోతున్నారే కాని ఇక్కడ ఏమి జరుగుతుందాది, ఎట్ట ఉండి ఏమి దీనికి ప్రధానమైనటువంటి మార్గము, ఏ ఏర్పాటు కావాలి అని యోచించేటువంటి తలలు ఒక్కటైనా కనిపించడం లేదు.
2: Many come here, they will have all the benefits and advantages in return. No one is bothered about what is happening here.
1: భక్తులమే భక్తులమే భక్తులమే అంటారు.
2: They say that we are devotees. We are devotees.
1: ఈ భక్తి అని చెప్పుకోవటం కూడా సిగ్గులు చేయటం.
2: Declaration of devotion is a matter of shame.
1: అనగా ఏమిటి? మొట్టమొదట భగవత్ తత్వాన్ని మనం హృదయంలో నింపుకోవాలి.
2: వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ డివినిటీ ఫస్ట్.
1: దాని తర్వాతనే మిగిలినవన్నీ,
2: ద రెస్ట్ ఆఫ్ థింగ్స్ షుడ్ ఫాలో లేటర్.
1: ఈ విధంగా జగత్తు లోపల ప్రాచీన కాలంలో తమ జీవితాన్ని అంకితం చేసి వారి జీవితాన్ని సార్థకంగా ఉంచుకున్నారు.
2: బట్ ఇన్ దోస్ డేస్ ది ఏన్షియంట్ పీపుల్ లెడ్ ద నోబుల్ లైఫ్ అండ్ హ్యాడ్ ఆల్ ది రిడెంప్షన్.
1: వారు ఈ విధంగా స్వార్థ స్వప్రయోజనాలకు పాటు పడలేదు.
2: దే నెవర్ వర్క్ ఫర్ సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: కనుక ఆనాటి మహర్షులు ఈ ఉపనిషత్తులకు అధికారులుగా నిలిచారు.
2: ఫర్ దట్ రీజన్ ఏన్షియంట్ సెయింట్స్ దే హాడ్ ఆల్ ద అథారిటీ ఆన్ ఉపనిషత్స్.
1: కనుక అలాంటి దివ్యమైనటువంటి త్యాగం మనలో రావాలి.
2: వీ షుడ్ హ్యావ్ ద డివైన్ సాక్రిఫైస్.
1: కనుక నీ ఉపనిషత్తులు న కర్మణ న ప్రజాధనేన త్యాగేనైకే అమృతత్వ మానసో అన్నన్.
2: ఈ ఉపనిషత్ సెడ్ ఓన్లీ త్రూ దిస్ సాక్రిఫైస్ యుల్ హ్యావ్ ఇమ్మోర్టాలిటీ.
1: త్యాగములకు మన కించిత్తైనా కూడా పూనుకోవటం లేదు.
2: వీఆర్ నాట్ రెడీ ఫర్ సాక్రిఫైస్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్.
1: ఏదైనా జోబులో వేసుకుని బజారులో ఎవరైనా బిచ్చగాడు వచ్చినట్టుంటే వాడికి ఏమైనా ఒక రూపాయి నోటు ఉంటే ఇస్తే ఎక్కువ అవుతుందేమని చిల్లర్ని వేసుకుని పోతుంటారు.
2: యాజ్ వి గో అరౌండ్ ది స్ట్రీట్స్ విల్ క్యారీ విత్ అ స్మాల్ చేంజ్ బికాజ్ ఇఫ్ వి క్యారీ ద కరెంట్ నోట్. ఇంత మాత్రం
1: త్యాగం లేనటువంటి మానవులకు ఇంకా యోగము కానీ మోక్షం కానీ ఏ రీతిగా లభ్యమవుతుంది?
2: ఇఫ్ దిస్ మచ్ ఆఫ్ త్యాగ సాక్రిఫైస్ ఈస్ నాట్ దేర్, హౌ డు ఎక్స్పెక్ట్ హిమ్ టు హావ్ లిబరేషన్?
1: త్యాగం కావాలి.
2: Sacrifice is necessary.
1: ఏమిటి ఈ త్యాగం?
2: What is this sacrifice?
1: ఏనాడైనా మనకు కూడా కష్టములు లభిస్తాయి.
2: We may have difficulties at one time or other.
1: కనుక మనం కొంతమందికి సహాయం చేసినప్పుడే వారు మన సహాయాన్ని పొందగలుగుతారు.
2: Therefore we help somebody.
1: మనం సహాయాన్ని ఆశించి మనం సహాయం చేయనక్కర్లేదు.
2: యూ డోంట్ నీడ్ టు హెల్ప్ ఇన్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ రిటర్న్.
1: కానీ నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
2: బట్ యూ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
1: దీనిని చూ దిక్కులేనటువంటి వారిని చూచి ప్రేమతో వారిని ఆదరించు.
2: You just give all the support to the forlorn.
1: నిన్నటి దినం చెప్పాను, ప్రేమ ప్రేమ ప్రేమ.
2: It is said of love and love.
1: ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట తనను తాను ప్రేమిస్తున్నాడే కాని ఇతరుని ఎవరిని ప్రేమించడం లేదు.
2: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీవన్ లవ్స్ వన్స్ ఓన్ సెల్ఫ్ అండ్ నన్ ఎల్స్.
1: భార్యను ప్రేమించినా తన నిమిత్తమే తాను ప్రేమిస్తున్నాడు.
2: ఇఫ్ హి లవ్స్ హిస్ వైఫ్ ఇట్ ఇస్ ఆల్సో ఫర్ హర్
1: ఓన్. ప్రేమించినా తన నిమిత్తమే తాను ప్రేమిస్తున్నాడు.
2: లవ్ టువర్డ్స్ ద చైల్డ్ ఇస్ ఫర్ ఓన్ సోన్.
1: ఇంత స్వార్థపరమైనటువంటి మానవుడు మహాక్రూరుడు అనే చెప్పవచ్చు.
2: దట్ అటర్లీ సెల్ఫిష్ మ్యాన్ ఇస్ క్రూయల్.
1: ప్రేమించవలసింది మొట్టమొదట ప్రజలు.
2: ద వన్ హూమ్ యూ షుడ్ లవ్ ఆర్ ద పీపుల్.
1: పరులందరినీ ప్రేమించి ఆ మిగిలింది ఏదైనా అంతో ఇంతో ప్రేమ ఉంటే అప్పుడు కట్ట కనపడ నిన్ను నీవు ప్రేమించు.
2: లవ్ ద సొసైటీ ఫస్ట్. Later, if there is any residue left, then you can
1: love yourself. హృదయమంతా ప్రేమతోనే నిండి ఉండినటువంటిది.
2: The whole heart, హృదయ must be filled
1: with అంత నిండి ఉండినటువంటి ప్రేమను నీవే స్వార్థంగా నీవు ఉంచుకుంటుంటే ఎంత పిసినారివి.
2: If you keep it all that love for yourself, what kind of a miser? What kind of traitor you are?
1: ప్రేమను 10 మందికి పంచు.
2: Share your love with 10.
1: ఎక్కడా పంచటం లేదు.
2: But you don't share.
1: దైవానికి ఇవ్వడానికి కూడా కొంత సందేహిస్తాడు.
2: You doubt even to give.
1: ఏ ఒక్కటి కూడా తాను.
2: In every aspect he has got the feeling of I and mine.
1: ఇది సరియైన ప్రేమనే కాదు, సరియైన భక్తియే కాదు.
2: Is not true devotion, is not true love.
1: అది ఈశావాస్యమిదం సర్వం.
2: That is the essence of ఈశావాస్యమిదం సర్వం.
1: అందరి యందు ఉండినటువంటి ఒక ఈశ తత్వాన్ని మనం ప్రేమించాలి.
2: We should love the divinity in everyone.
1: అప్పుడే నిజమైనటువంటి యొక్క ప్రేమ నీలో ఆవిర్భవిస్తుంది.
2: Then true love originates within you.
1: కేవలం నీలో మాత్రం ప్రేమను పెట్టుకుని పైన ప్రేమించినట్టుగా నటిస్తే ఇది కేవలము కూడిన ప్రేమే కానీ ఊడిన ప్రేమ కాదు.
2: If you contain all the love within yourself and don't express, it is the one that is stuffed, not the original one.
1: మొట్టమొదటి స్వార్థాన్ని త్యాగం చేయాలి.
2: First sacrifice selfishness.
1: దైవాన్ని ప్రేమించాలి.
2: Love God.
1: దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని సర్వులకు పంచిపెట్టాలి.
2: Share all the divinity with everyone.
1: ఇది నిజమైనటువంటి యొక్క ఉపనిషత్తు యొక్క సారం.
2: This is the essence of Upanishads.
1: మానవత్వం లోపల ఉండేటువంటి దివ్యత్వాన్ని,
2: divinity in human life,
1: ముక్కలు ముక్కలు చేయనక్కర్లేదు.
2: We should not cut it into pieces.
1: సర్వులు ఎందు ఉండేటువంటి యొక్క తత్వం ఏకత్వమే.
2: That which is present in everyone is this oneness.
1: ఇప్పుడు ఈ బల్బ్ లో ఉంటుండాలి వెలుగు.
2: Here in this bulb there is light.
1: ఆ బల్బ్ లో ఉంటుండాలి వెలుగు.
2: That bulb has light.
1: ఈ బల్బ్ లో ఉంటుండాలి వెలుగు.
2: In this bulb there is
1: ప్రేమ కాదు.
2: If you contain all the love within yourself and don't express, it is the one that is stuffed, not the original one.
1: మొట్టమొదటి స్వార్థాన్ని త్యాగం చేయాలి.
2: First sacrifice selfishness.

0: ఆ బల్బులో ఉంటుండాది వెలుగు.
1: దట్ బల్బ్ హస్ లైట్.
0: ఈ బల్బులో ఉంటుండాది వెలుగు.
1: ఇన్ దిస్ బల్బ్ దేర్ ఇస్ లైట్.
0: కానీ ఈ కరెంట్ ను ముక్కలు ముక్కలు చేశారా?
1: బట్ హస్ ది కరెంట్ బీన్ ఫ్రాక్షన్?
0: బల్బుల వ్యత్యాసమే గాని కరెంట్ ఒకటిగానే ఉంటుందా?
1: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ బల్బ్, ద కరెంట్ ఇస్ సేమ్.
0: అదే రీతిగానే దేహాలు వేరువేరుగా ఉంటున్నాయి కానీ ప్రేమ ఒక్కటే.
1: సిమిలర్లీ బాడీస్ ఆర్ డిఫరెంట్ బట్ లవ్ ఇస్ వన్.
0: దేహ భ్రాంతిని పురస్కరించుకుని
1: బికాస్ ఆఫ్ బాడీ ఫీలింగ్
0: నీవు భిన్నంగా భావిస్తున్నావు.
1: యు కన్సిడర్ యువర్ సెల్ఫ్ డివైడెడ్.
0: సరి అయిన సాధనే కాదు.
1: ఇట్ ఈస్ నో ట్రూ ప్రాక్టీస్ స్పిరిచువల్.
0: ఇది కలి ప్రభావం యొక్క కృత్రిమైనటువంటి సాధనలు.
1: దిస్ ఆల్ ఆర్టిఫిషియల్ రిచువల్ బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి.
0: దైవ చింతనలు చేసినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీసెస్
0: మనలో విశాలమైనటువంటి హృదయం లేకపోతే ఈ చింతనన్నీ కూడా నువ్వు వ్యర్థమే అయిపోతాయి.
1: వి డోంట్ హావ్ బ్రాడ్ ఫీలింగ్స్ ఎవ్రీథింగ్ విల్ బి ఎ వేస్ట్.
0: తమ తమ వాంఛలు మాత్రమే తమ నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తారే కానీ
1: వన్ స్ట్రగుల్స్ టు ఫుల్ఫిల్ వన్స్ ఓన్
0: డిజైర్ తమ వాంఛలు కూడా కొన్ని ఉంటాయి అనేటువంటిది మీరు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: యు ఆర్ నాట్ మేకింగ్ ఎఫర్ట్ టు రికగ్నైజ్ ద ఫ్యాక్ట్.
0: మీ వాంఛలు వంటివి కదా పరుల వాంఛలు కూడాను.
1: యువర్ డిజైర్స్ ఆర్ ఇంపార్టెంట్ యాజ్ ఇంపార్టెంట్.
0: వాళ్ళు మాత్రం నెరవేరి వారికి మాత్రం నెరవేరకూడదు అంటే ఇది ఎంత భేదము.
1: What kind of difference is to think that my desire should be
0: ilanti bedhanni manam poorthi tinchipayaraveyali.
1: We should not follow any such differences at all.
0: Andaru endu unnatundi prema tattvanni manam penchali.
1: We should develop the love present in our
0: vishwa prema kutumbikanga untundali.
1: We should live as one family in the universe.
0: Appude nijamainti yokka bhakti prapatchalanu sadinchina varam avutam.
1: Then only you can accomplish devotion and
0: bhakti. Bhakti bhakti ante edo dehanu sambandhanga vacchetundi poyetundi kaadu.
1: Devotion is not that which comes out of this body.
0: దేహ సంబంధాలు వస్తుంటాయి పోతుంటాయి.
1: బాడీ రిలేషన్షిప్స్ కమ్ అండ్ గో.
0: పెళ్లి చేసుకోకపోతే భార్య ఎవరు భర్త ఎవరు.
1: ప్రయర్ టు ది మ్యారేజ్ హూ ఇస్ హస్బెండ్ అండ్ వైఫ్. పెళ్లి
0: తల్లి ఎవరు బిడ్డ ఎవరు.
1: ప్రయర్ టు బర్త్ హూ ఇస్ మదర్ అండ్ చైల్డ్.
0: తర్వాతనే తల్లి బిడ్డ. పెళ్లి అయిన తర్వాతనే భార్య భర్త.
1: ఇట్స్ ఓన్లీ ఆఫ్టర్ బర్త్ ద మదర్ అండ్ ద చైల్డ్ రిలేషన్షిప్.
0: ఈ మధ్యలో కదిలిపోయేటువంటి మేఘాలే కానీ ఇది శాశ్వతమైనవి కాదు.
1: That just the passing clouds that have appeared in between.
0: ఈ మధ్య మార్గములో వచ్చి కూడినటువంటి దానికి ఈ మిథ్యమైనటువంటి ప్రేమను పెంచుకొని తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు మానవుడు.
1: Man is ruining his life because he is carried away by this temporary love that comes in between like passing cloud.
0: ఇది సత్యం కాదు.
1: Is not true.
0: స్వామి ఇంత కఠినంగా చెప్తున్నాడు అంటే మీరు ఏమాత్రం బాధ పెట్టుకోకూడదు. ఇది సత్యం కాబట్టి కఠినంగా చెప్పవలసి వచ్చింది.
1: ఎవరిని ద్వేషించకండి. Don't hate anyone.
0: వారిని ప్రేమించండి.
1: లవ్ యువర్ వైఫ్.
0: పిల్లలను ప్రేమించండి.
1: లవ్ యువర్ చిల్డ్రన్.
0: కానీ వీరే మా ప్రాణం అని చెప్పి మాత్రం గట్టికి దీన్ని అధికంగా దీన్ని ఆశగా అనువాదంగా ఉంచుకోకూడదు.
1: But don't have too much of attachment for them.
0: ఇది సరి అయినటువంటి యొక్క మార్గం.
1: ఇస్ ద ప్రాపర్ పాత్.
0: అంతేకాని దేనికి పోయినా మితిమీరిపోవటము ఇది మతిహాని కలుగుతుంది.
1: ఎక్సెస్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ విల్ మేక్ యూ మ్యాన్.
0: ఇవి ఏ ఉపనిషత్తులు బోధించినటువంటి వాక్యములు.
1: దిస్ ఈస్ థాట్ బై ఉపనిషత్.
0: నాయన మానవ జీవితము చాలా కొద్దిపాటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ లిమిటెడ్.
0: కష్టములా అనంతము.
1: డిఫికల్టీస్ ఆర్ మెనీ.
0: ఆనందము అల్పము.
1: బ్లిస్ ఇస్ ఫ్రాక్షన్.
0: అల్పమైనటువంటి ఆనందములు ఆత్మానందమును పొందు.
1: In this bliss which is a fraction, have it towards the same.
0: పొందే ఆనందం ఎంతైనా పొందుతున్నావు కానీ పొందే ఆనందము ఆత్మానందాన్ని పొందాలి.
1: బట్ యూ రియల్ ఎంజాయ్ బట్ హ్యావ్ ది ఎంజాయ్మెంట్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఆత్మానందంలోని అన్యుల ఆనందం కూడా ఏమిటి ఉంటుండాలి.
1: ఇన్ దట్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ద సెల్ఫ్ దేర్ ఇస్ ఎంజాయ్మెంట్ ఆఫ్ అదర్స్.
0: ఎప్పుడు చూసినా నేను నేను నేను నా పని నా పని నా పని. ఏమిటి నీ పని?
1: If you always speak, it's only my aspect and my work and all the
0: work. కాబట్టి నీ పని నీవు అనుకుంటున్నావు.
1: Because you are here, you think of
0: ఏ రాత్రికి నీ ప్రాణం పోతుందో.
1: When you leave your body,
0: నీ పని ఏమైపోతుంది?
1: Then what will happen to your work?
0: ఇదియా దైవ చింతనకు మాత్రం కాలము లేదు. అన్ని చింతనకంతా కాలం ఉంటుండాలి.
1: You don't have time to think of God, but you have time for all.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి దైవ ద్రోహం కిందనే
1: చేరుతుంది. యువర్ ట్రైట్ ఇఫ్ యూ టేక్ దట్ వే.
0: ఇది మంచిది కాదు.
1: ఇస్ నాట్ గుడ్.
0: ఆత్మద్రోహం అనేటువంటి దానికి మనం పాల్పడకూడదు.
1: వన్ షుడ్ నాట్ బి ట్రైటర్ టు వన్స్ ఓన్.
0: దైవ కార్యమే ముఖ్య కార్యము.
1: వన్ షుడ్ టేక్ ది టాస్క్.
0: అప్పుడే దేశమంతా బాగుపడుతుంది.
1: దెన్ ఓన్లీ కంట్రీ విల్
0: ప్రోగ్రెస్. మీ పనులు కూడా నువ్వు చేసుకో.
1: యూ మే డూ యువర్ వర్క్.
0: నిన్ను వదలమని నేను చెప్పను.
1: స్వామి విల్ నెవర్
0: సర్వకర్మ భగవత్ప్రీత్యార్థమని భావించు.
1: Consider that everything
0: ye pani chestuna gaane daiva karyamgaane vishwasinchu.
1: Take every task as a divine task.
0: Vishala bhavamuto neevu jeevinchinappude
1: with that feeling when you live
0: ee vishalatvam anetundi neelo praaptistundi.
1: Then you will have broad mindedness.
0: Manushulu maarthe prayojanam ledu.
1: There's no use if people change.
0: Ee naadu manasulu maarali.
1: Today minds should change.
0: Manasulu maarakunda
1: without the change of the mind
0: kevalam manushulu maarinanta maatramuna ye maatram kuda nu vijayanu sadinchalemu.
1: If the man merely changes he can never be successful in it.
0: Manchi karyamullo kuda manamu samsiddhulai untundali.
1: We should be ready to undertake good action.
0: Enni addu tagilinappudiki daantlo manam praveshinchali.
1: In spite of many obstacles we should be prepared to undertake the task.
0: Adi mana nijamainatundi sankalpam.
1: That is the true will.
0: Sadinchenta varaku kuda nu manam

0: దాన్ని అందులో ప్రవేశపెట్టాలి.
1: వి షుడ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ బాడీ అంటిల్ వి టోటల్
0: దేహము పంచభౌతికము.
1: బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ దిస్
0: దేహము కూలక తప్పదు ఎప్పుడు.
1: ద బాడీ ఇస్ బౌండ్ టు ఫాల్
0: దేహి నిరామై ఉండు.
1: ద ఇన్ వెలర్ ఇస్
0: కడుతింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: ఇన్ వెలర్ హాస్ గాట్ నైదర్ ద బర్త్ నాట్ ద
0: దిజము చూడ దేహి ఏ దేవదేవుడు మదిని గమనింపక ఆత్మరూపుడై.
1: ద ఇన్ వెలర్ ఇస్ గాడ్ యు రిలై ఆన్ హిమ్.
0: ఏమిటి మన దేహం ఇది?
1: వాట్ కైండ్ ఆఫ్ బాడీ ఇస్ ఇట్?
0: మరణపు కొంప.
1: ఇట్ ఈస్ దిస్ హౌస్ ఆఫ్ డర్ట్.
0: రోగమున బ్రగ్గెడు సేవక గంప.
1: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ డిసీజెస్.
0: జాత సంచలనము పొందు దుంప.
1: ఇట్ పెరినేట్స్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్.
0: అవసాగరమైనగా లేని కంప.
1: ఇట్ కెనాట్ క్రాస్ ఓవర్ దిస్
0: ఓషన్.
1: యు నెవర్ థింక్ ఆఫ్ ది
0: నిశ్చలమని నమ్మబోకు మనసా. హరిపాదములు ఆశ్రయించవే.
1: ఓ మైండ్ నెవర్ థింక్ దిస్ ఇస్ పర్మనెంట్. సరెండర్ యువర్ సెల్ఫ్ టు ది ఫీట్ ఆఫ్ లార్డ్.
0: ఏమిటి ఈ నీటి పొడుగు వంటి ఈ దేహం పైన ఎందుకు ఇంత మనకు అభిమానం?
1: వై షుడ్ హావ్ సో మచ్ అటాచ్మెంట్ ఆన్ దిస్ బాడీ విచ్ ఇస్ లైక్ ఎ వాటర్
0: బాటిల్. ఏనాటికైనా పోక తప్పదు.
1: ఇట్స్ బౌండ్ టు ఫాల్ ఎనీ డే.
0: ఉన్న దాంట్లోనే మనం సాధించాలి సత్యాన్ని.
1: సో లాంగ్ వేర్ అలైవ్ వి షుడ్ అకంప్లిష్ ది ట్రూత్.
0: అది మన యొక్క జీవితం యొక్క మానవత్వంలో ఉన్నటువంటి నిజతత్వం.
1: దట్ ఈస్ ద ట్రూ నేచర్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్.
0: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: ద హ్యూమన్ బర్త్ ఈస్ వెరీ రేర్.
0: ఏమిటి ఇంకా మన దుర్లభము? ఏమిటి ఇందులో ఉన్నటువంటి ఆశ్చర్యము?
1: వాట్ ఈస్ దిస్ రేరిటీ హియర్?
0: అవి తింటున్నాయి మనము తింటున్నాము.
1: దే ఈట్ వి ఆల్.
0: అవి నిద్రిస్తున్నాయి మనము నిద్రిస్తున్నాము.
1: దే స్లీప్ వి.
0: అవి భోగభాగ్యాలు అనుభవిస్తున్నాయి మనము భోగభాగ్యాలు అనుభవిస్తున్నాము.
1: ఎక్స్పీరియన్స్ ఆల్ కైండ్స్ ఆఫ్
0: ఫుడ్. అది చతుర్పాద పశువు, ఇది ద్విపాద పశువు.
1: బట్ దట్ అనిమల్ అండ్ దిస్ ఆల్సో యానిమల్.
0: దానికి నాలుగు కాళ్ళు, వీళ్ళకి రెండు కాళ్ళు.
1: ఇట్ హెస్ ఫోర్ ఫీట్ అండ్ హెస్ టూ.
0: దానికి తోక ఉంది, వీళ్ళకి తోక లేదు.
1: దట్ అనిమల్ హెస్ టెయిల్ అండ్ హెస్ నో టెయిల్.
0: కనుక దానికి దీనికి ఉండేటువంటి వేషముల్లో మార్పే కాని గుణముల్లో ఇద్దరిది ఒక్కటే.
1: దేర్ ఫోర్ దేర్ ఇస్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ ఫార్మ్ బట్ క్వాలిటీ ఇస్ సేమ్.
0: ఏనాడు విద్యానిత్య విషయ పరిశీలన కలిపి విజ్ఞతతో విచక్షణతో విజ్ఞానమును కోరుతాడో ఇప్పుడే వాడు మానవుడు.
1: That day when you make a kind of inquiry and discriminate that which is between transient
0: and permanent,
1: Upanishad said in
0: daya dakshinyalu emaatramo choopadam ledu.
1: It didn't show any kind of consideration.
0: Daya choope korini kudanu manavudu marinta mosam aipothadu, dinidari pothadu.
1: If he shows consideration, well, he'll be ruined further.
0: Endukante ee kathinamainati manavatvaniki ee kathina debbale chaala avasaram.
1: For the strong human life, strong words should be put there.
0: బాగా ఎర్రగా కాగినటువంటి ఇనుమును ఏ చిన్నపిల్లవాడు కొట్టినా సాగిపోతుంది.
1: రెడ్ హాట్ ఐరన్ కెన్ బి జస్ట్ ఎలాంగేటెడ్.
0: నల్లగా మారిపోయినటువంటి ఇనుమును పెద్ద సుత్తితోనే కొట్టాలి.
1: ద బ్లాక్ ఐరన్ మస్ట్ బి కట్ బై హ్యామర్.
0: కనుకనే పదార్థానికి తగినటువంటి ప్రయోగము.
1: దేర్ఫోర్ వి షుడ్ ఫాలో ద ప్రొసీజర్ యాజ్ పర్ ద మ్యాటర్.
0: మన దేశానికి తగినటువంటి యొక్క ప్రవర్తన
1: ఇస్ ద కైండ్ ఆఫ్ బిహేవియర్ అకార్డింగ్ ద మ్యాటర్.
0: మనం భక్తులము,
1: వి ఆర్ డివోటీస్.
0: భక్తులు అనుకున్నప్పుడు భక్తి ప్రవర్తనలు మనలో ఉన్నాయా?
1: వెన్ వి కాల్ అవర్ సెల్ఫ్ డివోటీస్ డు వి హావ్ దట్?
0: భోజనాది సమయం లోపల
1: అట్ వన్ టైమ్
0: ఒక పగటి వేషగాడు సన్యాసి వేషం వేసుకుని వచ్చాడు భోజరాజు ఆస్థానంలో.
1: అన్ యాక్టర్ కేమ్ టు ద కోర్ట్ ఆఫ్ భోజరాజా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్ ఎసెటిక్.
0: అతను వచ్చి మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని ఈ హెచ్చరిస్తూ వచ్చాడు.
1: హి వెంట్ ఆన్ కాస్టనింగ్, హి వెంట్ ఆన్ డిక్లేరింగ్ దేర్ ఇస్ నో మదర్, దేర్ ఇస్ నో ఫాదర్, దేర్ ఇస్ నో ప్రాపర్టీ, దేర్ ఇస్ నో రిలేషన్షిప్.
0: త్యాగిగా ఇందులో ప్రవేశించాడు.
1: హి వెంట్ ఆన్ డూయింగ్ దట్.
0: భోజరాజు ఆనందించాడు. మహనీయుడు మా యొక్క సభలో ప్రవేశించి దర్శనమిచ్చాడని అతనికి కొన్ని కానుకలు అందిస్తూ వచ్చాడు.
1: భోజరాజు వాజ్ వెరీ మచ్ ప్లీజ్డ్ విత్ ఆల్ ద డిక్లరేషన్ హావింగ్ బీన్ ప్లీజ్డ్ హి గేవ్ హిమ్ గిఫ్ట్స్.
0: తట్టనిండుకు బంగారు నాణ్యములు తీసుకుని వచ్చాడు.
1: హి బ్రాట్ గోల్డ్ కాయిన్స్ ఫుల్ ఆఫ్ ఇన్ ఎ ప్లేట్.
0: ఆ సన్యాసి ముట్టలేదు.
1: దట్ రెనన్షియన్ డిడ్ నాట్ యాక్సెప్ట్.
0: రాజా నేను వేసిన సన్యాసి వేషం ఇది నాకు అక్కర్లేదు, తీసుకుని పోమన్నాడు.
1: సెడ్ ఓ కింగ్, ద డ్రెస్ ఐ హావ్ పుట్ ఆన్ ఇస్ దట్ ఆఫ్ ఎన్ ఎసెటిక్, ఐ డోంట్ వాంట్ దిస్ మనీ.
0: రేపటి దినం తిరిగి నీ యొక్క ఆస్థానంలోకి వస్తానన్నాడు.
1: ఐ కమ్ టు యువర్ కోర్ట్ టుమారో.
0: ఆ ఆస్థానములకు పగటి వేషగాడు నత్తటి వేషము ధరించి వచ్చాడు.
1: నెక్స్ట్ డే హీ కేమ్ ఇన్ ద రోల్ ఆఫ్ ఎ డాన్సర్.
0: ఈ డాన్సర్ గా వచ్చేసేసి ఆ యొక్క సభ లోపల చక్కగా నృత్యం చేశాడు.
1: ఇన్ దట్ ఓపెన్ కోర్ట్ హీ వెంట్ ఆన్ డాన్సింగ్ నైస్లీ.
0: ఈ నృత్యం చేసేటప్పటికి అందరూ తన్మయత్తులైపోయారు.
1: ఇన్ దిస్ డాన్స్
0: కొంతమంది ఉన్మత్తులైపోయినారు.
1: దే హావ్ ఫర్గాట్
0: కొంతమంది మత్తులైపోయినారు.
1: ఓ దేర్ ఇన్ టాక్
0: వాళ్ళ రోగాన్ని బట్టి ఉంటుంటారు.
1: That's the kind of disease they mind.
0: ఇప్పుడు కూడా ఈ డాన్సులు చూస్తే వాళ్ళకు ఒక రోగం వచ్చేస్తుంది.
1: ఈవెన్ నౌ వెన్ దే వాచ్ ద డాన్స్ దే ఆర్ సిక్.
0: మంచి విషయాలు వినడానికి ఏమాత్రం కూడా చెవులు అందించరు.
1: దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు లిసన్ టు గుడ్ థింగ్స్.
0: తిరిగి మహారాజు చట్టలోపల బంగారు నాణ్యములు కొంచెం తీసుకుని వచ్చాడు.
1: కింగ్ కేమ్ అగైన్ అండ్ బ్రాట్ ద ప్లేట్ విత్ గోల్డ్ కాయిన్స్.
0: నీ యొక్క నృత్యము మా సభనంతా మైమరిపించింది, చాలా గొప్పగా ఆడినావు అని ఆమెను వర్ణించి ఈ బంగారు నాణ్యములు ఆయన అందించాడు.
1: ద కింగ్ ప్రైజ్ ద ఆన్సర్. యువర్ డాన్సింగ్ ఇస్ వెరీ మచ్ అట్రాక్టివ్ ఫర్ ఎవరీవన్ ఆఫ్ అస్.
0: ఈ కొద్దిపాటి నాణ్యములు నాకు అక్కర్లేదు, నాకు ఇంకా అధికంగా కావాలి అని.
1: దెన్ ద డాన్సర్ సెడ్, ఐ డోంట్ వాంట్ దిస్ మచ్, ఐ వాంట్ మచ్ మోర్.
0: ఈ మహారాజు చెప్పాడు, నిన్న నాణ్యములు నాకు వద్దన్నావు, ఈనాడు నాకు అధికం కావాలని కోరుతున్నావే, దీనికి కారణం ఏమిటన్నాడు.
1: ద కింగ్ సెడ్, యెస్టర్డే యు డిడ్ వాంట్ ద కాయిన్స్ బట్ టుడే యు వాంట్ మోర్, వై?
0: రాజా, ద్వేషానికి తగినటువంటి ప్రవర్తనే లేకపోతే మన సంస్కృతి అంతా నాశనం అయిపోతుంది అన్నాడు.
1: సెడ్ ఓ కింగ్, ఇఫ్ మై బిహేవియర్ ఇస్ నాట్ ఇన్ ట్యూన్ టు ద డ్రెస్ ఐ హావ్ పుట్ ఆన్,
0: సన్యాసి వేషం వేసుకొచ్చాను కాబట్టి అది నాకు అక్కర్లేదు.
1: ఇన్ ది డ్రెస్ ఆఫ్ ఎన్ ఎసిటిక్, ఐ డోంట్ వాంట్
0: దట్. నర్తకి వేషం వేసుకుని వచ్చాను, నాకు కావాలి.
1: టుడే ఐ హావ్ పుట్ ఆన్ ద డ్రెస్ ఆఫ్ ఎ డాన్సర్, ఐ వాంట్ మోర్.
0: కనుక దీనికి సాంప్రదాయాన్ని మనం కోల్పోయినప్పుడు ఇంకా ఈ సంస్కారం ఎందుకు మనకు?
1: When you have forgotten the tradition, how would you expect culture?
0: సాంప్రదాయం ఏమిటంటే వేషానికి తగినటువంటి ప్రవర్తన ఉంటుండాలి.
1: Our true tradition is
0: విద్యార్థి వేషానికి తగినటువంటి ప్రవర్తన ఉండాలి.
1: The student
0: గృహస్థుని గృహస్థుల దంభానికి తగినటువంటి ప్రవర్తన ఉండాలి. త్యాగి తగినటువంటి ప్రవర్తన ఉంటుండాలి.
1: Therefore the student should have the behavior of a student.
0: భక్తునికి తగిన ప్రవర్తన ఉంటుండాలి.
1: A devotee should have the behavior of a devotee.
0: కనుక భక్తుని అనుకున్నప్పుడు ఆ ప్రవర్తనకు తగినట్టుగా ఉండినప్పుడే తాను భక్తుడు.
1: ఇఫ్ హాస్ గాట్ దట్ బిహేవియర్, దెన్ ఓన్లీ హిస్ ఎ
0: విద్యార్థి. విద్యార్థికి తగినటువంటి వినయ విధేయత ఉన్నప్పుడే అతను విద్యార్థి.
1: స్టూడెంట్ షుడ్ హ్యావ్ దట్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్, దెన్ ఓన్లీ హిస్ ఎ
0: ట్రూ స్టూడెంట్. దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క దిశకి ఒక్కొక్క విధమైనటువంటి శక్తి సామర్థ్యం ఉంటున్నాయి.
1: దేర్ఫోర్ ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ సర్టెన్ కెపాసిటీ.
0: ఉపనిషత్తులు అన్ని కూడా ఈ స్థానానికి తగినటువంటి విలువను అందిస్తూ వచ్చాయి.
1: ఉపనిషత్స్ గేవ్ ద వాల్యూస్ బేసింగ్ ఆన్ ద పొజిషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కఠినంగా చెప్తున్నాడని మీరు బాధపడకూడదు.
1: డోంట్ ఫీల్ సాడ్ దట్ స్వామి సెడ్ ఇన్ స్ట్రాంగ్ వర్డ్.
0: ఎందుకంటే ఈ మనసులో ముదిరిపోయినటువంటి యొక్క ఈ యొక్క కరుడు కట్టినటువంటి దీనికి కొంతవరకు దానిని ఛేదించాలి.
1: దీస్ ఆర్ ది ఫీలింగ్స్ విచ్ ఆర్ వెరీ స్ట్రాంగ్, దే మస్ట్ బి కట్.
0: ఎంతకాలమైన కూడా తీయని మాటలతోనే మనం పోతుంటే మన యొక్క కరుడు మరింత పెరిగిపోతుంటుంటారు.
1: ఇఫ్ ఆల్ గుడ్ స్వీట్ వర్డ్స్ ఆర్ రిపీటెడ్ అగైన్ అగైన్, యు విల్ గ్రో మోర్ ఇన్ దట్ ఆస్పెక్ట్.
0: కనుక మనలో ఉండినటువంటి దోషములను మనం దూరం గావించుకుని
1: we should get away from the defects within us.
0: మనలో ఉన్నటువంటి స్వార్థ సప్రయోజనాన్ని కొంతవరకు నేను తగ్గించుకొని
1: we have to reduce this selfishness and
0: పరోపకార సంబంధమైనటువంటి వారి కార్యములలో ప్రవేశించి
1: we should take to service.
0: సేవ సేవ సేవ సేవ.
1: we should accept this service.
0: ఈ యొక్క మానవ సేవ చేసినప్పుడే మానవ సేవగా ఉంటుంటారు.
1: సర్వీస్ టు మ్యాన్కైండ్ ఇస్ సర్వీస్ టు గాడ్.
0: కనుక సేవలు చేయండి.
1: సో డూ సర్వీస్.
0: సత్యాన్ని వదలకండి.
1: Don't leave truth.
0: ధర్మాన్ని విసర్జించకండి.
1: Never sacrifice dharma.
0: నిత్యానిత్య విషయం పరిశీలన చేసి జ్ఞానాన్ని మీరు పెంచుకోండి.
1: Develop that wisdom after making an inquiry of

عَبْدٌ وَلِيٌّ